0: ప్రేమధార
1: ప్రేమధార
0: బైబిల్ అధ్యయన పాఠశాల
1: శ్రోతలకు స్వాగతం.
0: తెలుగు ప్రజలకు పరలోక వరంగా దేవుడు ప్రసాదించిన అపూర్వ కానుక ప్రేమధార. సమస్యలతో సతమతమవుతున్న వారికి సమాధానం,
1: అశాంతితో అలమటిస్తోన్న వారికి ప్రశాంతి.
0: ఆలకించండి ప్రేమధార.

అయినా కృతజ్ఞులం. మనలను రక్షించినందుకు దేవునికి కృతజ్ఞులం. దేవునికి మనము చూపే ప్రేమ, భక్తి, విశ్వాసములకు ఆయన ఎంతో ఆనందిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాలము సంపూర్ణము కాగా దేవుడు మానవుడై అవతరించాడు. ఆయన యందు ప్రవచనములన్నీ నెరవేరాయి. ఎవరో ఒకరి పశులశాలలో పుట్టాడు, చనిపోయి ఎవరో ఒకరి కోసం సిద్ధం చేయబడిన సమాధిలో ఉంచబడ్డాడు. ఎంత ఘోరపాపినైనా ఆయన రక్షిస్తాడు. పాపుల కోసమై పాపమైన రక్షకుడు ఆయన 30 రూకలకు అమ్మబడి తన రక్తముతో మనల్ను విమోచించాడు. రండి శ్రోతలు, ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధ తండ్రి, పరమదేవ, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మహిమగల మా తండ్రి, నిన్ను స్తుతిస్తున్నాము. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మాకిచ్చిన దేవ, నీ వాత్సల్యమును బట్టి నీకు మేము కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాము. దినదినము మమ్మలను కాచి కాపాడుతున్నావు. మా జీవమునకు భక్తికి అవసరమైన మాటలు మాకు చెప్పి మమ్మలను తృప్తిపరుస్తున్నావు. ఆయురారోగ్యములిచ్చి మమ్మలను బలపరుస్తున్నావు. నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు. పరలోక సింహాసనాసీనుడవై మమ్మలను పరిపాలిస్తున్నావు. నిన్ను సత్యముతో ఆత్మతో ఆరాధిస్తున్నాము. మమ్మలను కనికరించండి. ప్రతి శోధనను జయించడానికి కావలసిన ఆత్మశక్తి, కృపాబలము మాకనుగ్రహించండి ప్రభు. చీకటి లోకంలో నీవే మాకు వెలుగువై ఉన్నావు. నిన్ను వెంబడిస్తూ మేము జీవజ్యోతులమై ప్రకాశించడానికి మమ్మలను వెలిగించుదేవా. మా శ్రోతల కుటుంబాలను, వారి పిల్లలను ఆశీర్వదించు తండ్రి. వారి ప్రతి అక్కరను క్రీస్తునందు మహిమలో నీవే తీరుస్తావని, నీయందు మాకు వికాసము, ఆధ్యాత్మిక పురోభివృద్ధి కలుగుతుందని విశ్వసిస్తున్నాము. నీకెంతో కృతజ్ఞులం. పరిశుద్ధాత్మదేవ, నీకు కూడా మేమెంతో కృతజ్ఞులం. మహిమరాజా, నీకు మా హృదయపూర్వకమైన స్తుతి స్తోత్రములు. ప్రవక్తలు పలికిన ప్రవచనములన్నీ నీవు నెరవేర్చావు. నూతన యెరూషలేమునందు మాకు స్థలము సిద్ధపరిచావు. మా శుభప్రద నిరీక్షణ నీవే ప్రభు. నీ రాజ్యమును, నీతిని వెదుకుతూ ఉండగా మా అక్కరలన్నిటినీ తీరుస్తున్నావు. నీకే మహిమా ప్రభావములు యుగయుగములకు చెల్లునుగాక ప్రభు. నీ సంఘములను, సంఘబిడ్డలను, నాయకులను దీవించి బలపరచండి. కాపురులను, సువార్తికులను, ఉపదేశకులను బలపరచండి. మీ ఆత్మతో నింపండి. సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమై వారిని కాపాడండి, వాడుకొనండి. సంఘబిడ్డలకు లోతైన అనుభవాలు అనుగ్రహించండి. మా దేశమును, దేశ ప్రజలను, ప్రభుత్వమును దీవించండి. అధికారము నీవిచ్చిందే. నీవే వారిని ప్రజాక్షేమము కొరకై వాడుకోనండి దేవ. దేశము సుఖశాంతులతో అభివృద్ధి చెందాలని ప్రార్థిస్తున్నాము. అరాచకము, అలజడి, దౌర్జన్యములు లేకుండా కాపాడండి. కరువు కాటకములు రాకుండా ప్రజలు క్షేమముగా తమ తమ పనులు చేసుకోగలుగునట్లు, ప్రపంచమంతటా ఆధ్యాత్మిక విలువలు ప్రవర్తిల్లునట్లు మీ దీవెనలు మాకనుగ్రహించండి. ఈ రోజున మీ వాక్యాశీర్వాదములు మాకు సమృద్ధిగా అనుగ్రహించుమని, సైతానీయ దుష్టశక్తులను లయపరచుమని యేసుక్రీస్తు వారి శక్తిభరిత నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము మా పరమతండ్రి. ఆమేన్. ప్రియ శ్రోతలు, దేవుని వాక్యం ఎంత ప్రాముఖ్యమో, దానిని మనమెందుకు ఎలా చదవాలో, వినాలో మనము ధ్యానపూర్వకంగా ఆలోచిస్తున్నాము. ఎమ్మాయి మార్గములో పునరుత్థానుడైన యేసు ఇద్దరు విశ్వాసులు తమలో తాము చర్చించుకుంటూ తనతో నడుస్తూ ఉండగా వారితో మాట్లాడిన విధానం గమనించండి. లూకాసు వార్త 24:21 వారన్నారు, మన ప్రధాన యాజకులు, అధికారులు ఆయనను ఏలాగు మరణశిక్షకు అప్పగించి శిలువ వేయించారో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోయేవాడు ఈయనే అని మేము నిరీక్షించాము. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములైంది. మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే
సమాధి వద్దకు వెళ్లి

0: ఆయన దేహమును కానక వచ్చి మాకు చెప్పారు. కొందరు దేవదూతలు కనపడి ఆయన బతికి ఉన్నాడని మాతో చెప్పారు. మాకు విస్మయం కలిగింది. మాలో ఉన్నవారిలో కొందరు సమాధి వద్దకు వెళ్లి ఆ స్త్రీలు చెప్పినట్లే కనుగొన్నారు, కాని ఆయనను చూడలేదు. అందుకాయన అన్నాడు, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించడము అగత్యము కాదా? ఆయన ఈ మాటలు వారితో చెప్పి మోషే సమస్త ప్రవక్తలు మొదలుకుని లేఖనములన్నిటిలో తనను గూర్చిన వచనముల భావమును వారికి తెలిపాడు. శ్రోతలు, యేసు స్వయంగా లేఖనముల్లో తనను తాను వారికి ప్రత్యక్షపరుచుకున్నాడు. అప్పుడు నీవు నేను అక్కడ ఉంటే ఎంత బావుండేది అనిపిస్తోంది గదూ. ఆయన పాత నిబంధనలో ఉన్నాడు, కొత్త నిబంధనలోనూ ఉన్నాడు. వారు లేఖనములలోని క్రీస్తును కనుగొన్నారు. వారెంతో ధన్యులు. వారితో ఆయన సాయంకాల భోజనం చేశాడు. ఆ తరువాత వారాయన మాటలను జ్ఞాపకం చేసుకుంటూ అనుకున్నారు, ఆయన త్రోవలో మనతో మాట్లాడుతూ లేఖనములను మనకు బోధపరుస్తున్నప్పుడు మన హృదయము మనలో మండుతూ ఉండలేదా? లూకాసువార్త 24:32. ప్రియ శ్రోతలు, మనం అధ్యయనం చేసే బైబిలు మిగతా అన్ని పుస్తకాల వంటిది కాదు. పరిశుద్ధాత్మ మీ హృదయాలను తెరవకపోతే బైబిలు మీ పాలిట మూయబడిన గ్రంథమే అవుతుంది. యెరూషలేములో యేసు తన శిష్యులకు చెప్పిన మాటలెంతో అమూల్యమైనవి. మోషే ధర్మశాస్త్రములో, ప్రవక్తల గ్రంథములలో, కీర్తనలలో నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరాలని, నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో ప్రభువు అన్నాడు. పంచగ్రంథాలు మోషే రాశాడని, ప్రవక్తలు తనను గురించే ప్రవచించారని, కీర్తనలు తనవైపే చూపుతున్నవని ప్రభువు పునరుద్ఘాటించాడు. అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లుగా ఆయన వారి మనస్సును తెరిచాడు. ఆయన మన మనస్సును తెరవకపోతే మనకు లేఖనాలు అర్థం కానే కావు. అంతే, వినయమనసు గలవారమై దేవుని వాక్యాన్ని సమీపించాలి. లేకపోతే నీకు నాకు ఎంత తెలివితేటలున్నా బైబిలు అర్థం కాదంటే కాదు. 1 కొరింథీయులు 2:13 పౌలన్నాడు, మనుష్య జ్ఞానము నేర్పే మాటలతో కాక ఆత్మసంబంధమైన సంగతులను ఆత్మసంబంధమైన సంగతులతో సరిచూస్తూ ఆత్మ నేర్పే మాటలతో వీటిని గూర్చే మీకు బోధిస్తున్నాను. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరించడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగినవి గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ప్రకృతి సంబంధులు అలాగే మాట్లాడతారు. లోకస్తులు తాము గ్రహించిన దాన్ని ప్రేమిస్తారు. మనము ప్రేమించి సత్యాన్ని గ్రహిస్తాము. ఇదే ఆత్మ సంబంధికి శరీరానుసారికి మధ్య అంతరం. దేవుని జ్ఞానాన్ని ఎవరు ప్రేమిస్తారో వారికే అది అర్థమవుతుంది. దేవుడు వెలిగిస్తేనే కాని వెలుగు కలగదు. దేవుని ఆత్మ మన మనస్సును హృదయాన్ని తెరవాలి. అప్పుడే యేసును చూడగలం, నమ్మగలం, ఆయన వాక్యాన్ని వినగలం, అంగీకరించగలం. వెలిగిందే ప్రత్యక్షం, కలిగిందే సాక్షాత్కారం. యేసు రక్షకుడని, ప్రభువని అంగీకరించడానికి దేవుడే మనలో వెలుగు కలిగించాలి. వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగుతుంది. వెలిగింపు లేని మాటలు మృతమే. మనుషులను ఒప్పించేది పరిశుద్ధాత్మ వెలుగే. మనం బలహీనులం. ఆయన ఆత్మ వెలుగు చేత బలవంతులమవుతాము. అక్షరాన్ని ఆత్మ వెలిగించాలి, విశ్వాసం కలిగించాలి. అయితే ఇందులో మరొక పరమరహస్యమున్నది. బైబిలు వాక్యాలకు పలువురు పలు విధాలుగా అర్థాలు చెప్పి ఎవరికి వారే ఒక ప్రత్యేకమైన గుంపును ఏర్పరచుకుంటున్నారు. వాక్యానికి అర్థం చెప్పేవారు అవలంబించాల్సిన సూత్రాలున్నాయి. ఎవరికి తోచినట్లు వారు అర్థం చెప్పకూడదు. వాక్య వివరణ సూత్రాలను పాటించకపోతే అర్థభేదాలు వివాదాలకు దారితీస్తాయి. ఏ అంశాన్ని వివరించాలన్నా బైబిల్ గ్రంథమంతటినీ సంప్రదించాలి. ఏదో ఒక వచనాన్ని తెచ్చి అంతటితో సరిపుచ్చకూడదు. బైబిల్ గ్రంథములోని ప్రతి వచనము మనకు మాత్రమే కాదు మనకోసం కూడా అని గ్రహించాలి. యెహోషువా 1:2 దేవుడు యోర్దాను దాటవలసిందని ఎవరికి చెప్పాడు? యెహోషువాకు చెప్పాడు. నీవు వెళ్లి ఇప్పుడు యోర్దాను దాటమని కాదు, అది యెహోషువాకు చెప్పిన మాట. అయితే ఆ చరిత్రను నీకోసమే రాయించాడు. ఈ విధంగా బైబిల్ భావాన్ని గ్రహించకపోతే అంతా గజిబిజి అవుతుంది. ఒక వచనాన్ని వివరించాలంటే సందర్భశుద్ధి ఉండాలి. దానికి వెనుక ముందు ఉన్న వచనాలను పరిశీలించాలి. ఈ వాక్య భాగం ఏం చెబుతోంది? దేని గురించి మాట్లాడుతోంది? ఇదే విషయాన్ని గురించి బైబిల్లోని ఇతర వచనాలు ఏమంటున్నాయి? అది కూడా సంప్రదించాలి. అంతేగాని తొందరపడి అర్థం చెప్పకూడదు. అనుమానం వచ్చినప్పుడు అనువాదాల మీద ఆధారపడకూడదు. మౌలిక భాష అయిన హీబ్రూ గ్రీకులో ఆ వచనాన్ని పరిశీలించాలి. దేవుని వాక్యం ఏ భాషానువాదమైనా అర్థాన్ని మార్చకూడదు. బైబిలులోని వచనాలకు మొదట ఉన్నవి ఉన్నట్లు అర్థం చెప్పాలి. బైబిలు రచయిత దేవుడు గనక ఆయన ఏదైనా ఉపమానమైతే ఆ మాట చెప్తాడు, లేకపోతే అక్షరార్థమైన అర్థమే చెప్పాలి. దేవుడు ఏమి చెప్పదలుచుకున్నాడో అది ముందు గుర్తించాలి. 119:18 గేయకారుని ప్రార్థన మనందరి ప్రార్థన అయి ఉండాలి. నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువు దేవా. దేవుని వాక్యం అమూల్యమైన ధననిధి. దాన్ని ఎలా వాడుకోవాలో దేవుడే మనకు నేర్పాడు. కొన్ని నియమాలు సూత్రాలు మనకు ఉపదేశించాడు. వాటిని తూచా తప్పకుండా పాటించాలి, లేకపోతే పూర్తి ప్రయోజనం మనకు సిద్ధించదు. 1. ప్రార్థనతో ఆరంభించాలి. 2. బైబిలు వాక్య భాగం చదవాలి. 3. అధ్యయనం చెయ్యాలి, అనగా వాక్య సత్యాలను జాగ్రత్తగా పరిశీలించాలి, గుర్తించాలి. 4. ధ్యానించాలి. 5. బైబిల్ను గురించి పలువురు ఏమి చెప్పారో, ఏమి రాశారో వారి అభిప్రాయాలు సేకరించాలి. 6. బైబిల్ ఆజ్ఞలకు విధేయత చూపాలి. 7. మనకు బయలుపరచబడింది ఇతరులకు అందించాలి. వాక్యం మొదట తలలోకి, అక్కడ్నుంచి హృదయంలోకి, జీవితంలోకి, అక్కడ్నుంచి లోకంలోకి ధారాప్రవాహమై పారాలి. పరిశుద్ధాత్మ ఉపాధ్యాయుడై మనకు వాక్య సత్యాలను బోధిస్తాడు, నేర్పుతాడు. యోహాను సువార్త 16:13 ప్రకారం పరిశుద్ధాత్మ మనల్ను సర్వసత్యములోకి నడిపిస్తాడు. నీ వాక్యములోని ఆశ్చర్యకరమైన సంగతులను చూడడానికి నా నేత్రములను వెలిగించు దేవా అని మనం ప్రార్థన చెయ్యాలి. బైబిల్లోని 66 గ్రంథాలు ఒకే సంపుటం. ఈ బృహద్గ్రంథంలో దేవుడు ఆశ్చర్యకరమైన సంగతులను దాచి ఉంచాడు. చూడటానికి మనకు కనువిప్పు కలగాలి. ఎఫెసీ పత్రిక 1:15-16 పౌలు చేసిన ప్రార్థన గంభీరమైనది. ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చి, పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుతున్న ప్రేమను గూర్చి నేను విన్నప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాను. మీ మనోనేత్రములు వెలిగించబడినందున మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపి అయిన తండ్రి తనను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానము ప్రత్యక్షత గల మనస్సు అనుగ్రహించాలని నేను నా ప్రార్థనల్లో మిమ్ములను గూర్చి విజ్ఞాపన చేస్తున్నాను. దేవుని గూర్చిన జ్ఞానం వారికి కావాలి, అనగా వారు దేవుని వాక్యమును బాగా తెలుసుకుని ఉండాలి. వారి మనోనేత్రాలు వెలిగించబడాలి. క్రీస్తునందు వారికి కలిగిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో వారు ఎరిగి ఉండాలి. ఇది పౌలు చేసిన ప్రార్థన. మీ బోధకుని కొరకు శ్రోతలు, మీరు ఇలాగే ప్రార్థిస్తున్నారా? అందరూ దేవుని చిత్తమెరిగి ఉండాలి. దేవుని చిత్తమునకు, దేవుని వాక్యానికి అవినాభావ సంబంధమున్నది. దేవుని ఆత్మ మనకు బోధిస్తేనే కాని దేవుని వాక్యం మనకు బోధపడదు. 1 కొరింథీ 2:11-14 వరకు పౌలు ఇదే మాట అంటున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే కాని మనుష్యులలో మరి ఎవరికి తెలుసు? అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కాని మరెవనికీ తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకోవడానికి మనము లౌకికాత్మను కాక దేవుని వద్ద నుండి వచ్చే ఆత్మను పొందాము. మనుష్య జ్ఞానము నేర్పే మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూస్తూ ఆత్మ నేర్పే మాటలతో మేము బోధిస్తున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరించడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగినవి గనుక అతడు వాటిని గ్రహించజాలడు. దేవుని ఆత్మ మనకు బోధించేటప్పుడు బోధించనివ్వాలి. దేవుని వాక్యము మిగతా గ్రంథముల కంటే భిన్నమైనది. ప్రకృతి సంబంధి అయిన మనిషికి ఈ గ్రంథం బొత్తిగా అర్థం కాదు. అతనికి ఇందులోని మాటలు వెర్రితనంగా ధ్వనిస్తాయి. దేవుని సంగతులు గ్రహించటానికి దేవుడు మనకు తన ఆత్మను అనుగ్రహించాడు. దేవుని ఆత్మే మన బోధకుడు. ఆయన వాక్యాన్ని తీసుకుని దానిని మనకు అర్థవంతం చేస్తాడు. రాయబడిన వాక్యము ద్వారా దేవుడు మనతో సంభాషించగోరుతున్నాడు. అయితే ఈ గ్రంథం సహజాతీతమైనది. సహజ పద్ధతుల ద్వారా ఈ గ్రంథాన్ని మనము గ్రహించలేము. మనిషిని మనిషి సులభంగా గ్రహించగలడుగాని ఇద్దరూ దేవుణ్ణి ఆ విధంగా గ్రహించజాలరు. మానవులందరూ ఏ వయస్సుకు చెందినవారైనా ఒకరికొకరు ఏదో విధంగా చెప్పదలుచుకున్నది చెప్పగలరు, పరస్పరం మాట్లాడుకోగలరు. గాని దేవుని విషయం వేరు. దేవుని ఆత్మలేనిదే దేవుని మాటలు మనకు అర్థం కావు. దేవుడు ప్రత్యక్షమైతేనే కాని ఆయనను చూడలేము, ఆయన మాటలు విని గ్రహించలేము. దేవుని ఆత్మ దేవుని వాక్యం ద్వారా మనకు అట్టి ప్రత్యక్షం అనుగ్రహిస్తాడు. అదే దైవ సాక్షాత్కారం. దేవుణ్ణి దేవుని ఆత్మ మాత్రమే గ్రహించగలడు. దేవుని ఆత్మ మాత్రమే మనకు దైవ ప్రత్యక్షం అనుగ్రహించగలడు. మానవుని సంగతులు మానవాత్మకు తెలుస్తాయి. ఆత్మ సంగతులను ఆత్మ సంగతులతోనే పోల్చి దేవుని ఆత్మ మనకు అన్నీ బయలుపరుస్తాడు. దేవుని ఆత్మ నేర్పేది చరిత్ర కాదు, వివరాలు కాదు. దేవుని ఆత్మ వైయక్తికమైన ప్రత్యక్షతానుభూతి కలిగిస్తాడు. చరిత్ర, భౌగోళిక వివరాలు దేవుని ఆత్మ లేకుండా ఎవరైనా నేర్చుకోగలరు. గాని దేవుని విషయాలు దేవుని ఆత్మ మాత్రమే బయలుపరుస్తాడు. దేవుని వాక్యాన్ని అనుభూతిపరంగా అనువదించేవాడు పరిశుద్ధాత్మ. మనలను సర్వసత్యములోనికి నడిపించేవాడు పరిశుద్ధాత్మ. మనకు ఆధ్యాత్మికంగా కనువిప్పు కలిగించేవాడు పరిశుద్ధాత్మ. యోహాను సువార్త 16:12-16 వరకు యేసు ప్రభువు చెప్పిన మాటలు గమనించండి. నేను మీతో చెప్పవలసిన సంగతులు ఇంకనూ అనేక సంగతులు కలవు, గాని ఇప్పుడు మీరు వాటిని సహించలేరు. అయితే ఆయన, అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మలను సర్వసత్యములోకి నడిపిస్తాడు. ఆయన తనంతట తానే ఏమీ బోధించక వేటిని వింటాడో వాటినే బోధించి సంభవించబోయే సంగతులను మీకు తెలియచేస్తాడు. ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియచేస్తాడు గనుక నన్ను మహిమపరుస్తాడు. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియచేస్తాడని నేను చెప్పాను. కొంచెము కాలమైన తరువాత మీరిక నన్ను చూడరు, మరికొంచెము కాలమునకు నన్ను చూస్తారు. మనం పరిశుద్ధాత్మ కొరకు, ఆయన నింపుదల కొరకు, నడుపుదల కొరకు అడగాలి. యోహాను సువార్త 14:26 ప్రభు అన్నాడు, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోయే పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేస్తాడు. పరిశుద్ధాత్మే మన ఉపాధ్యాయుడు, సర్వసత్యములోనికి మనల్ని నడిపిస్తూ మనలో ఉండే పరమోపాధ్యాయుడు పరిశుద్ధాత్మ. దేవుని ఆత్మే లేఖనములను మన కోసం విప్పుతాడు. ప్రార్థనతో ఆరంభించు. పరిశుద్ధాత్మను నీ ఉపాధ్యాయునిగా గుర్తించు. బైబిలు చదువు అంటే చదువుతూ ఉండు అని అర్థం. చదవటం మానవద్దు, ఆపేయవద్దు. అది బైబిలు. మరో పుస్తకమైతే చదివి అవతల పెట్టేయి, పర్వాలేదు. గాని ఇది బైబిల్ గదా. ఏదైనా వాక్య భాగం సరిగా అర్థం కాకపోతే 1 to 10 times చదువు, అప్పుడు బైబిలే నిన్ను చదువుతుంది. నెహెమ్యా గ్రంథం 8:1-3 7వ నెల రాగా ఇశ్రాయేలీయులు తమ పట్టణములలో నివాసులై ఉన్నారు. అప్పుడు జనులందరూ ఏకమనస్కులై నీటి గుమ్మము ఎదుట ఉన్న మైదానమునకు వచ్చి యజ్రా అనే శాస్త్రితో అన్నారు, యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకురా. యాజకుడైన యజ్రా 7వ మాసము 1వ దినమున చదువబడేదానిని గ్రహింప శక్తిగల స్త్రీ పురుషులు కలిసిన సమాజమంతటి ఎదుట ఆ ధర్మశాస్త్ర గ్రంథమును తెచ్చాడు. నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకు, తెలివితో వినగలిగిన వారికందరికీ చదివి వినిపిస్తూ వచ్చాడు. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో విన్నారు. శ్రోతలు, ఈ వాక్య భాగం మనకెంతో ప్రాముఖ్యమైనది. యూదులు అప్పటికి 70 సంవత్సరాలుగా బబులోను చెరలో ఉన్నారు. వారిలో చాలామంది వాక్యమును ఎన్నడూ విని ఉండలేదు. వాక్యం వారి మధ్య అంతగా ప్రచారంలో లేదు. ఈ రోజున మనకైతే 100కు పైగా బైబుల్ అనువాదాలున్నాయి. ఆ రోజుల్లో 1-2 ప్రతులున్నాయి. 1 మాత్రం యజ్రా శాస్త్రి దగ్గర ఉంది. నీటి గుమ్మము దగ్గర నిలిచి యజ్రా ధర్మశాస్త్ర గ్రంథమంతా చదివి వినిపించాడు. నెహెమ్యా 8:8 అటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగా గ్రహించేటట్లు దానికి అర్థం చెప్పారు. లేవీయులు జనుల మధ్య అక్కడక్కడ ఉండి చదువబడే వాక్యానికి అర్థం చెప్పారు. యజ్రా ఒక్కొక్క అధ్యాయం చదివి కొంచెంసేపు ఆగుతాడు. అప్పుడు వారు ఏమైనా ప్రశ్నలుంటే అడుగుతారు. లేవీయులు వారి మధ్యనే ఉండి వారి ప్రశ్నలకు జవాబు చెప్తారు. బైబిలు చదవటం వినటం మాత్రమే కాదు, లేవీయుల ద్వారా తమ ధర్మ సందేహాలు తీర్చుకున్నారు. అదొక అద్భుతమైన సన్నివేశం. ఈ రోజుల్లో దేవుని వాక్య అధ్యయనానికి ఎన్నెన్నో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. సంఘం పరోక్షంగా వ్యక్తిగత విశ్వాసుల వాక్య పఠనను ఆటంకపరుస్తున్నట్లు కనిపిస్తోంది. సంఘం ఎన్నెన్నో కమిటీలను నియమిస్తుంది. చిల్లర విషయాలన్నిటికీ ఒక ప్రోగ్రాము అని పెట్టి సంఘస్థులు హాజరై తీరాలని ప్రకటనలు చేస్తుంది. వాక్య బోధకు ఎంతో తక్కువ సమయం కేటాయించబడుతుంది. సంఘ కాపరికున్న సమయమంతా ఈ కమిటీ సమావేశాలకు ఖర్చయిపోతుంది. సంఘ బిడ్డలు బైబిల్ను గురించిన అజ్ఞానంలో ఆరితేరిన పటభద్రులవుతున్నారు. బైబిలులో అక్కడొక భాగం ఇక్కడొక భాగం కాదు, బైబిలంతా క్షుణ్ణంగా చదవాలని దేవుని బిడ్డలకు మనవి చేస్తున్నాము. బైబిలు గ్రంథం నిజంగా చదువుతున్నావా అనేస్తాం. యోహాను సువార్తలో కొంచెం, మత్తయి సువార్తలో ఇంకొంచెం, ఆదికాండంలో 1 ముక్క, యెషయా గ్రంథంలో 2 అధ్యాయాలు, 23వ కీర్తన ఇవి మాత్రమే చదువుతావు గదూ. రోమా 12వ అధ్యాయం, సామెతలు 1వ అధ్యాయం నీకు బాగా తెలుసని నాకు తెలుసు. బైబిలుతో బంతేట ఆడుకుంటున్నావు గదూ. ఇది దేవుని రచన, దేవుని గ్రంథం. మరి నీ బైబిల్లో కొన్ని పుటలే మాసిపోయాయి, మిగతా అంతా కొత్తగా కనపడుతోంది. బైబిల్ అంతా మొత్తం ఒకటే గ్రంథం. ఆమూలాగ్రంగా చదవటమే బైబిల్ పఠనమవుతుంది. వార్తాపత్రిక చదివినట్లు కాదు, దేవుని పవిత్ర గ్రంథం అంతా చదివి చదివి గ్రంథకర్త అయిన నీ ప్రభువును సంతోషపెట్టు. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడవైన మా పరమతండ్రి, నీవు మాకు ఇచ్చిన ఈ గొప్ప బహుమానం, గొప్ప ఈవి నీ వాక్యమే. ఈ వాక్యమును మేము శ్రద్ధగా చదువుతూ అందులోని సత్యాలను మా హృదయాల మీద ముద్రించుకొని ఆ ప్రకారము జీవించినప్పుడు మేము పూర్తి ప్రయోజనము పొందగలుగుతామని మరి ఒకసారి మాకు జ్ఞాపకం చేసినందుకు నీకెంతో కృతజ్ఞులం. నేటి ఈ కార్యక్రమం మమ్మలను బైబిలు పఠనలో నూతన అనుభవాల్లోకి నడిపించినట్లు నీ కృపాదీవెనలు మాకు దయచేయమని మమ్మలను మేము మరి ఒకసారి మీ హస్తములకు సమర్పించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.
1: ప్రేమధార బైబిల్ అధ్యయన పాఠశాలలో ఇంతవరకు ఎన్నెన్నో వినూత్న సత్యాలను మీరు విన్నారు. మీరు విన్న విషయాలను గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలని ఆశిస్తే ఈ రోజే మాకు వ్రాయండి లేదా ఫోన్ చేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలను, సలహాలను, సందేహాలను వెంటనే మాకు తెలియపరచగలరు. మా అడ్రస్: ప్రేమధార, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్లు 93999952570. మరొక నంబర్ 93999952580.
2: నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 2 రాజులు 20.
3: ఉపమానములు రహస్యములు అనే కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ది సీక్రెట్స్ ఆఫ్ ది పారాబుల్స్.

0: బ్రదర్ జగన్ గారికి స్వాగతం పలుకుదాం. బ్రదర్ కార్యక్రమానికి స్వాగతం. గత వారం కార్యక్రమం చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ భాగాన్ని చూసేవారికి తప్పకుండా గత కార్యక్రమాన్ని చూసే ఉంటారు. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను పేపర్ పెన్ను తీసుకుని. గత భాగంలో అనేక మంది పేపర్ పెన్ను నోట్స్ తీసుకుని రాసుంటారనుకున్నా. అనేక మంది తీసుకుని రాస్తుంటారు. అయితే ఒక వ్యక్తి ఈ మధ్యకాలంలో నన్ను కలుసుకుని, నేను ఎక్కడున్నా సరే 12 గంటలకి శుభవార్త టీవీని చూస్తున్నాను అన్నాడు. అదేమిటంటే, అది ఎంతవరకు వాళ్ళు ఇష్టపడుతున్నారనే దానికంటే ఆత్మీయంగా మనమందరం కలిసి ఎదుగుదల అన్నట్లో సంతోషంగా ఉంది.
1: నేను నా యొక్క వ్యూలో చెప్తున్నాను, మనం విత్తడం కంటే ఈ విత్తనాల ఉపమానం వల్ల చెప్తున్నాను, విత్తడం కంటే అధికమైన ఆ రిటర్న్స్ ని చూస్తున్నాను. ఎలాగంటే, మేబీ మ్యాన్మార్, మనం ఎదురు చూడని ప్రాంతాల నుండి రెస్పాన్స్ వస్తుంది. అనేక మంది ప్రజలు చెప్తున్నారు మేము ఈ ప్రోగ్రాం చూస్తూ ఉన్నామండి. నేనేమనుకున్నానంటే నార్త్ ఇండియాలో ఉన్న వారికి హిందీ చేస్తున్నాం, తెలుగు చేస్తున్నాం అనుకున్నా. అది కూడా దాటి బర్మిస్ వీరందరూ చూస్తున్నారనేది ప్యూర్లీ గాడ్స్ గ్రేస్ మాత్రమే.
0: ఒక గ్లోబల్ రీచ్ దేవుడిచ్చి ఉన్నాడు,
1: మహాకృప.
0: అవును, ఈ దినం మనము చూడబోచున్నది మత్తయి 13వ అధ్యాయం. మత్తయి ఒక ట్యాక్స్ కలెక్టర్. ఆయన ఈ భాగం ఎంతో చక్కగా రికార్డ్ చేశారు. గత భాగంలో 4 ప్రమాణాల గురించి మాట్లాడారు. ఈ భూమి గురించి మాట్లాడాము. దాన్ని పునఃపరిశీలన చేస్తే విడిచిపెట్టిన 2 నెలలు ఉన్నాయి. గత భాగం 2 నెలల గురించి చూసాం. ఈ వారం వీక్షకులు పాల్గొనేవారికి దాని సారాంశం చెప్పి మీరు లోపలికొస్తే బాగుంటుంది.
1: అదేమంటే, Matthew 13, Luke 8, Mark 3 ఈ 3 చోట్లలోనూ ఒక ఉపమానాన్ని నమోదు చేస్తున్నారు. 3 చేస్తున్నారు, యేసు చెప్పింది చేశారు. యాజ్ యూజువల్గా లూకా కొంత డీటెయిల్డ్గా మాథ్యూను లూకా రాయడం జరిగింది. ఇందులో దేని గూర్చి అని చూసినట్లయితే, రీక్యాప్ కోసం చెప్తున్నాను, మీకు తెలుసు. ఇది విత్తేవారిని గూర్చినది. రైతు విత్తనాలను జల్లుతున్నాడు. 4 విధాలైన నేలను చూస్తున్నాం. బట్ దేవుడు సృష్టించేప్పుడు ఒక విధమైన నేలే, మంచి నేల మాత్రమే ఉండింది.
0: ఈ
1: మేడ్ ఇట్ గుడ్ అన్నిటిని కూడా. అందులో వచ్చి మనిషి పాపం చేసిన తర్వాత ముళ్ళు అడ్డం వచ్చింది, అది 2వ ల్యాండ్. 3వది కయ్యను శపించి నడవని ఆరంభించాడు, తనే వేసారి తిరిగేవాడు ఆన్ ద వే. సో అది 3వ ల్యాండ్ తయారైంది. నోవాహ్ కాలంలో మరి కొండపైకి వెళ్లే అరారాత్ కొండ మీద నిలిచింది. అంతటితో అక్కడి నుండి ప్రజలు బయలుదేరుతున్నారు. రాతి పలక నుండి ఆరంభమవుతుంది నియమం, అక్కడ ఆరంభమవుతుంది దేవుడు అక్కడి నుండే నిబంధనను చేస్తున్నాడు. సో ఈ 4 విధాలైన ల్యాండ్ ఒకటి ఏర్పడడం మనం చూస్తున్నాం. ఇది 4 విధాలైన ప్రజలు, 4 విధాలైన కాలఘట్టాలు, 4 విధాలైన నియమాలు. సో ఒక్కొక్క కాలఘట్టానికి నియమాన్ని దేవుడుంచాడు. ఉదాహరణకు ఆదాము నుండి ఆ నోహ వరకు ఒక నియమం. ఆ నియమము మనస్సాక్షి నియమం అని చెప్తాం. అక్కడ మనస్సాక్షికి విరుద్ధంగా మనిషి పాల్పడటం వల్ల ధర్మశాస్త్రాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. తీసుకొచ్చి ప్రతీకారం తీసుకుంటాను, సహోదరునికి విరుద్ధంగా సహోదరుడు, ఇది అందు నిమిత్తమే ఆ మనస్సాక్షిలో ఆ నియమాన్ని తను కోల్పోయాడు. సో అలా 2వ నియమం. సో అక్కడ ధర్మశాస్త్రం అక్కడ ఇంప్లిమెంట్ చేయబడి అఫీషియల్గా ఎక్కడ లాంచ్ చేయబడింది ఎక్కడని అడిగినట్లయితే, మోషేతో సీనాయి పర్వతం మీద ముళ్ల నుండి జరుగుతుంది ఆ ముళ్ల
0: పొదనం.
1: ఈ ముళ్ల నుండి ఆ ముళ్ల వరకును. ఈ ముళ్లను గూర్చే ఒక వేరుగా చాప్టర్గా ధ్యానించచ్చు. అనేక విషయాలు చూడొచ్చు అందులో. ఇంట్రెస్టింగ్గా దేవుడు అనేక విషయాలు అందులో ఉంచాడు. సో ఇది 2వది. అప్పుడు 2వ నియమం వారికి అక్కడ ఆరంభమై కొండ మీద నుండి తీసుకుని క్రిందకు వస్తున్నాడు. ఎంతవరకు నియమంని చూస్తే ఇస్రాయేలీలు కనానుకు వెళ్లే దారిలో ఆ త్రోవలో లభించిందది వాళ్లకి. ఇది 2వ నియమం. ఈ 2వ నియమంలోనూ వారు ఎలాగ ఫెయిల్యూర్ అయ్యారు. మనసాక్షి నియమం ఫెయిల్యూర్ అయినట్టుగా ధర్మశాస్త్రంలోనూ ఫెయిల్యూర్. ఏంటి కారణమంటే, అసలు నియమం ఎందుకు వచ్చిందో అది వదిలి నియమాన్ని మాత్రం పట్టుకున్నారు. నియమము పాప నివృత్తి, పాపాన్ని వదిలి నివృత్తిని
0: పట్టుకున్నారు.
1: ఈరోజు కూడా జనుల యొక్క మైండ్ సెట్ ఎలాగుందని అడిగితే, వారి పాపములు మన్నించబడాలన్నదే గాని పాపము చేయకూడదనేది కాదు. అది కూడా రీసెంట్ డేస్లో నేను ఒక విషయాన్ని చూశాను, నాకు ఆశ్చర్యంగా ఉండింది. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటాను, వారికి కూడా తెలియజేస్తా. ఇప్పుడు ఉండేటువంటిదైనా వరల్డ్ వైడ్గా ఉండేటువంటి అన్ని దేశాల్లోనూ చూడండి, వారి వల్ల పాపాన్ని రిమూవ్ చేయలేకపోతున్నారు.
0: న్యాయపరంగా చేశారు,
1: పాపాన్ని లీగలైజ్ చేశారు. పాపం చేయండి కానీ ఎలాగ చేయడం అనేది మేము చెప్తాము.
0: నియమాలు,
1: రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. తాగకూడదు అనేది చెప్పం మేము, 10 గంటల లోపల తాగండి. అది అలాగైపోయింది. అదే ఇప్పుడు 5 దేశాలలో డ్రగ్స్ వచ్చి లీగలైజ్ అయిపోయింది, షాపులో విక్రయిస్తున్నారు. ఏంటి రీజన్ అంటే, వాళ్ళు డ్రగ్స్నొచ్చి బయటికెళ్ళి ఇల్లీగల్గా కొని ఎక్కువ తీసుకుంటున్నారు, అయితే మేమిస్తే లిమిటెడ్గా ఇస్తున్నామంటున్నారు. అయితే మీ వల్ల డ్రగ్స్ నిర్మూలం కాలా, అది లీగలైజ్ చేస్తున్నారు. నాతో మాట్లాడిన వారు ఒకరు చెప్పారు, అది కరెక్టే కదా జగన్, లేకపోతే వారు తప్పుగా తీసుకుంటారు కదా.
0: అక్కడ ఎంత
1: ఏ స్థాయికి వీరు కరప్ట్ అయిపోయారో చూడండి. అంటే ఆ తప్పును అంగీకరించే స్థాయికి వీరు కరప్ట్ అయిపోయారు చూడండి. దీనిబట్టి చూస్తే వీరందరూ డ్రగ్స్ నిర్మూలించలేని స్థాయికి వచ్చేశారు. నేను చెప్పేది పై దేశాలు
0: తప్పనే కాదు, న్యాయబద్ధమైంది,
1: లీగలైజే. ఇదే విధంగా అన్ని పాపాలు చలామణి అవుతున్నాయి. ఇలాగే ధర్మశాస్త్రమును పాపమును వీరి వల్ల తొలగించలేక దానికొక నివర్తిని ఉంచుకున్నారు. ఈ నివర్తి అనేది సాటిస్ఫాక్షన్, వీరు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఇప్పుడు మీరొచ్చి ఆ చెప్పేస్తారు, ఆ నీళ్లతో చేతిని కడుక్కుంటే సరిపోతుందా జగన్, ఆ మీరు క్లీన్ అయిపోయారు అని చెప్తే నాకదెంతో ఈజీ. నేనేదైనా చేసి ఏం చేయగలను?
0: క్లీన్ చేస్తారు,
1: క్లీన్గా చేతులు మాత్రం కడిగేసుకోగలను. నేనిక అది చేయకూడదు, పాపము చేయకూడదన్నప్పుడే అది నా కష్టం. అది ధర్మశాస్త్రం.
0: అదే ఈ మధ్యకాలంలో హ్యాంబర్గ్ నుంచి కొంతమంది స్టూడెంట్స్ వచ్చారు. వాళ్ళకి క్లాస్ తీసుకోవడానికి అవకాశం వచ్చింది. అప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు ఒక యవ్వన విద్యార్థి నన్ను ఇలా అడిగాడు, సార్ ఇంతగా టెక్నాలజీ వచ్చింది, ఏ వచ్చింది, దేవుడు మనకు అవసరమా అని నన్ను అబ్బాయి అడిగాడు. నిజంగా అది మంచి ప్రశ్న, మంచి ప్రశ్న అనుకున్నాను. నేను ఇలా చెప్పాను, ఇద్దరు సహోదరులు కూర్చొని ఆస్తి వ్యవహారం ఏదో మాట్లాడి సరిచేసుకుందాం, అప్పుడు ఇటువంటి సందర్భంలో సమస్యలు అధికం అవుతున్నాయి. అలా సమస్యలు అధికం అవ్వడం వల్ల అప్పుడు దేవుడు అవసరమా అని అడుగుతున్నారు. అయితే ఏ ద్వారా పరిష్కారం అయిందా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్, టెక్నాలజీ, లేకపోతే విజ్ఞానం. మనం ఏం చేసామంటే మీరు చెప్పినట్టే సమస్యకు న్యాయపరంగా కరెక్ట్ చేసాం, కానీ సాల్వ్ అవ్వలేదు.
1: సాల్వ్ కాదు, ఎందుకంటే ఈరోజు మన మైండ్ ఆలోచన అంతా కూడా కరప్ట్ అయిపోయింది. సో ఇది రెండవ ల్యాండ్. ఇదే ఇంతవరకు మనం చూసాము. రీక్యాప్ ముగించి ఇప్పుడు
0: ఈ
1: సలైవ్ వచ్చేద్దాం.
0: ఈ వారం దేని గురించి చూడబోతున్నా, మిగిలిన భాగంలో విడిచింది
1: మూడవ ల్యాండ్ ఒకటే ఉంది, మంచి నేలను గురించి దేవుడు చెప్తున్నాడు. నేనెందుకు ఇది మూడవ ఆర్డర్ గా చెప్తున్నానంటే, ఇక్కడ ఇవ్వబడిన ఆర్డర్ కాకుండా మనం ఒక ఆర్డర్ లో వెళ్ళాం. ఎలాగంటే ఫస్ట్ ముళ్ళు, రెండవది వచ్చి ఆ త్రోవ ప్రక్కన పడింది, మూడవది వచ్చి మంచి ల్యాండ్. ఎందుకని అడిగినట్లయితే, ఇప్పుడు ధర్మశాస్త్రము సీనాయి పర్వతం మీద ఆరంభమై గొల్గోతా కొండ పైన ముగిసింది.
0: అవును,
1: యేసుక్రీస్తు అంతా ముగిసింది అని అన్నాడు.
0: ఆ కొండ నుండి
1: ఈ కొండ వరకు, ఆ కొండ ముళ్ల పొద నుండి ఆరంభమై ఆ కొండ ముళ్ల పైన ముగిసిపోయింది. ఆ ముళ్లలో ఆరంభమై ఏ ముళ్లలో ముగియబోతుందో తెలుసండి? ఈ కొండపైన ఒక ముళ్ళుంది, ఈ గొల్గోతా కొండపైన. యేసు తలపైన ఆ ముళ్లను పెట్టారు, తలపైన పెట్టారు. ఏంటి అర్థం అంటే, ముళ్ళన్నది పాపానికైన చిహ్నం. అంటే నువ్వు పాపం చేశావు, అందువల్ల నీకేమొచ్చింది? ముళ్ళొచ్చింది. ఇప్పుడు మోషేతో చెప్తున్నాడు, ఈ ముళ్ల పొదను చూడు, నీ చెప్పులను తీయమంటున్నావు. ఎందుకు చెప్పులు విడవమన్నాడు అనేది అనేకులు తప్పుపడుతూ ఆ చెప్పులను వేసుకోవచ్చా లేదా అనే వాగ్వాదంలోనికే దిగిపోయి
0: ఆ స్టేజ్కి వెళ్ళిపోయి
1: అదొక డిబేట్ అయిపోయింది. అక్కడెందుకు చెప్పులు విడవమంటున్నాడంటే, ఇప్పుడు ఇంతవరకు మనిషి చేసిన పాపానికి చిహ్నంగా శాపంగా ఉన్నటువంటి ముళ్ళు, దానిమీద అగ్ని దిగింది, ఈ ముళ్ళు నిన్ను గుచ్చదు, ఇక చెప్పులు తీసేయమని అర్థం. దాని అర్థం ఏంటంటే, ఈ నియమం వల్ల నీకోసమని నేను వచ్చాను, నిన్ను పాపం ఏం చేయదు, ఇది పరిశుద్ధమైన స్థలం, ఇక్కడ ముళ్ళు ఉండదు, గుచ్చుకోదనే అర్థం. ఎందుకు చెప్పు వచ్చింది మనిషికి?
0: ముళ్ళు
1: రావడం వల్ల చెప్పులు వచ్చాయి. చెప్పులు విప్పు, ఈ ముళ్ళు నిన్నేం చేయదు. అయితే అది టెంపరీ. క్రిందకు వచ్చేప్పుడు మోషే ఏం చేయాలి?
0: మళ్ళీ చెప్పులు
1: వేసుకోవాలి. ఎందుకని అడిగినట్లయితే, అది టెంపరీ ధర్మశాస్త్రం, అది ప్రత్యేక కాలఘట్టం వరకే ఉంటుంది. సో అందులకే దేవుడు ఆ మాటను అక్కడ తెలియజేశాడు. ఇప్పుడు అకడారంభమైన ముళ్ళు అక్కడ మనిషి కాళ్ల క్రింద ఉన్నటువంటి ముళ్ళును తీసి యేసు తలపైన ఉంచబడింది ముళ్ళ కిరీటముగా. ఎందుకు ఉంచాడంటే, ఇక ఈ ముళ్ళు నిన్ను గుచ్చదనే అర్థం. అదే మంచి నేలను పడిన విత్తనము, స్వాతంత్ర నియమము. ఆ విత్తనము మంచి నేలను పడింది, అది నూరంతలుగా, 30-60 నూరంతలుగా ఫలాన్నిచ్చింది. అదే ఈ న్యూ టెస్టమెంట్ చర్చ్. ఇదే ధర్మశాస్త్రం తర్వాత వచ్చినటువంటిది. ఇప్పుడు ఇదే క్రియ చేస్తూ ఉంది. మీరు యోచించండి, ఈ 30-60-100 అనేది ఉంది చూడండి, ఇందులోనే మూడు రకాలున్నాయి. ఈ ల్యాండ్లోనే మూడు రకాలున్నాయి. మీరు అనేక సమయాల్లో మనం మాట్లాడేటప్పుడు కూడా గట్టిగా చెప్పుకున్నాం, ఇంత ఉంది ఎందుకు జనులు ఇలాగ చేస్తున్నారు, అందులో 30 అనేది ఒకటి ఉంది, అవునా, అందులో ఒక 61 ఉంది. వాళ్ళు కొంచెం ఒకందులకు వీళ్ళకంటే బెటరు, కొంచెం స్పిరిచువల్గా మాట్లాడతారు, కొంచెం ఓల్డ్లీగాను ఉంటారు, అప్పుడప్పుడు ఇలాగా అలాగా ఉంటారు. అయితే ఒక గ్రూప్ ఉంది, అది 100% ఫాలో చేయాలని ఇష్టపడేటువంటి గ్రూప్. ఈ వాక్యాన్ని ఫాలో చేయాలి, దేవునికి నమ్మకంగా ఉండాలనే గ్రూప్. ఈ మూడును ఉన్నాయి, ఈ మూడు గ్రూపులు ఇందులో ఉన్నాయి. సో ఇప్పుడు మంచి నేల అనేటువంటిది న్యూ టెస్టమెంట్ చర్చ్ గా
0: మంచి నేలలో ఒక భాగం వస్తుంది,
1: అందులోనే మూడు పార్ట్లు ఉన్నాయి.
0: అవును, మీరు చెప్పినట్టుగానే బయట ఒక ఔటర్ సర్కిల్, ఇన్నర్ మోస్ట్ హోలీలా
1: మీరు చూడండి,
0: అలాగే ఒక గ్రూప్ ఉంది.
1: ఒక గ్రూప్ ఉంది, చర్చ్ కి పర్ఫెక్ట్ గా వస్తారు,
0: కరెక్ట్ గా ఉంటారు,
1: రైట్ టైంకి అక్కడ ఉంటారు, బైబిల్ని చేతిలో తీసుకొస్తారు, ఆ పిల్లల్ని లేపి సరిగ్గా తీసుకుని వస్తారు, అన్ని చేస్తారు, కానీ వచ్చి నిద్రపోతారు.
0: ఓ,
1: వారి మట్టుకైతే చర్చ్ గోయింగ్ అనేటువంటిది ఒక కర్తవ్యం. యు మస్ట్ డూ ఇట్ పర్ఫెక్ట్లీ,
0: కరెక్ట్గా చేయాలి,
1: కరెక్ట్గా చేయాలి. ఆ ఆఫరింగ్ కానివ్వండి, లేక ఏదో ఒక విషయం కానివ్వండి, ఫెస్టివల్ కానివ్వండి, దే వాంట్ బి పర్ఫెక్ట్. చర్చ్లో యాక్టివిటీ వచ్చి నుంచుంటారు ఫస్ట్, But they are all religious people. They are not spiritual people. Lot of difference between the religious and spiritual way. నేను వచ్చి ఒక క్రైస్తవునిగా ఉండేదానికంటే కూడా నేను దేవుని బిడ్డ అనేటువంటిదే ముఖ్యం. ఈరోజు మనలో అనేకులు క్రైస్తవులుగా ఉన్నారు. క్రైస్తవులను చూపించుకోవడానికి మనం రెడీగా ఉన్నాం. మనం ఇది ఒక ఉదాహరణే, ఎవరిని నిందించడం లేదు, ఉదాహరణే. నేనొక సిలువ ఉన్నటువంటి చైన్ని మెడలో వేసుకుని పైబట్టన వేసుకోకుండా క్రైస్తవునిగా చూపించాలనుకుంటున్నాను, బట్ నా సాక్ష్యంలో చూపించగలుగుతున్నాను అనేటువంటిదే రెండవది ప్రాముఖ్యమైంది. అయితే చూడండి, ఒక పీరియడ్లో ఈ సాక్ష్యం ఉండింది. ఒక నాకు తెలిసి 30 సంవత్సరాలకు ముందు 35 సంవత్సరాలకు ముందు నేను చిన్నవానిగా ఉన్నప్పుడు ఒక నార్మల్గా ఒక మాటను చెప్తారు, వారు క్రైస్తవులండి, తప్పు చేయరండి. పలు గవర్నమెంట్స్లో వరల్డ్ వైడ్గా రాజులున్నటువంటి కాలములో వారి యొక్క అతి ముఖ్యమైన కార్యదర్శిగానో లేక వెరీ ఇంపార్టెంట్ సీక్రెట్స్ని హ్యాండిల్ చేయడానికి క్రిస్టియన్స్ని పెట్టుకుంటారు. ఎందుకంటే వారిని ట్రస్ట్ చేయగలరు.
0: ఎందుకు? స్కూల్లో చూసినట్లయితే క్రైస్తవ స్కూల్లో ఒక విలువలు ఉంటాయి, అది నేటికీ కూడా ఖచ్చితంగా ఉన్నాయి.
1: లేదు, ఒక పీరియడ్లో సర్వీస్ అంటేనే
0: సర్వీస్
1: క్రిస్టియన్సే. దే హ్యావ్ డన్ లాట్ ఆఫ్ థింగ్స్, బట్ ఈరోజేంటి? అదే ప్రశ్న. మనం పాతకథనే చెప్పుకుంటున్నాం అనేది కాదు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం అనేది కదా. కొంతమంది చెప్తుంటారు, నేను ఆ కాలంలో బీఏ చేశాను, అది ఆ కాలంలో, ఇప్పుడు అదొచ్చి 6వ తరగతిలోనే ముగిస్తున్నారు. ఈరోజు ఏంటన్నదే కదా ప్రశ్న. వారి ఎక్స్పీరియన్స్ ని తప్పు చూపించడం లేదు, బట్ ఈ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్, మనం ఆ రోజు ఉండే అదే ఎఫర్ట్ ఈరోజు కావాలి కదా. ఈరోజు 30ఏ ఉంది, ఇంకొక గ్రూప్ ఉంది, వీరు అటు ఇటు కాకుండా ఉంటారు. వీరి వల్ల మంచిగా ఉండాలని అనుకుంటారు, స్పిరిచువల్గా స్ట్రాంగ్గా ఉండాలనుకుంటారు. అయితే వీరిని లాక్కెళ్లే ఒక పీరియడ్ ఉంటుంది. చర్చ్లో చూస్తే పర్ఫెక్ట్గా ఉంటారు, బయటకు వస్తే వీరు ఒక మాదిరిగా, అయ్యో ఇవన్నీ చేయాలనుకున్నా, ఈ జనవరి 1వ తారీఖు మాదిరిగా రెజల్యూషన్ తీసుకునే మరొక రోజు లోకంలో ఏ రోజునూ లేదు. అందులో అధికంగా మనం తీసుకునేటువంటి మొదటి తీర్మానం ఏంటంటే డైలీ వాకింగ్కి వెళ్తాననేటువంటి, అది 2వ తారీఖునే మీరుతుంటారు. మొదటి రోజు అమలు చేస్తారు, 2వ రోజు మీరుతారు.
0: మొదటి రోజు ఆరాధన ముగించి 2 రోజులు మీరు కష్టపడతారు
1: అండి. వాళ్ళు ఈ విధంగా స్పిరిచువల్గా తీర్మానం తీసుకునే వాళ్ళు ఉంటారు, నేను ఇక డైలీ ప్రేయర్ చేస్తాను, డైలీ బైబిల్ చదువుతాను అని వీరు తీర్మానం తీసుకుంటారు. 1-2 రోజులు చదువుతారు, తర్వాత నిలవలేకపోతారు. ఇలా ఒక గ్రూప్ ఉంటుంది. అయితే ఒక గ్రూప్ ఉంది, దే ఆర్ చేస్తూనే ఉంటారు, పర్ఫెక్ట్, ఆ స్థలానికి వస్తారు. సో ఇది మంచి భూమి, ఇది మరి తప్పైన నేల కాదు. ఇది అదే చెప్తున్నా, ధర్మశాస్త్రము కంటే కూడా ఈ స్వాతంత్ర నియమంలోనే జీవం ఉందని బైబుల్ చెప్తుంది. ఇప్పుడు ఏహెచికల్ గ్రంథంలో దేవుడు ధర్మశాస్త్రాన్ని గురించి తెలియజేస్తున్నప్పుడు, నేను అనుకూలము కాని కట్టడలను తాము బ్రతుకుటకు ప్రయోజనకరములు కాని విధులను వారికి ఇచ్చి తిని, అది ఎలాగంటే ఈ ధర్మశాస్త్రం వలన హెవెన్కి వెళ్ళలేని పరిస్థితి. ఆ పాప నివృత్తికైన కార్యం జరుగుతుంది, అయితే హెవెన్కి వెళ్లడం కుదరదు, ఆత్మల విశ్రాంతి స్థలం అక్కడుండొచ్చు. అయితే ఈ స్వాతంత్ర నియమం ఉంది కదండి, ఈ న్యూ టెస్టమెంట్ చర్చ్ యొక్క ఈ బైబిల్ ఉంది, దీని ద్వారా మాత్రమే హెవెన్కి వెళ్ళొచ్చని బైబిల్ తెలియజేస్తుంది. అందువల్ల దీనిని గూర్చి పేతురు తెలియజేస్తున్నాడు, మేమింక ఎవరి యొద్దకు వెళ్ళగలం, నీ యొద్ద నిత్య జీవ వాక్యములున్నాయి, లివింగ్ వర్డ్. ఈ యొక్క నోహ్ కాలమునకు ముందుగా ఉన్నది చూసినట్లయితే, ఉదాహరణకు ఇప్పుడు అబ్రహాముతో మాట్లాడేప్పుడు దేవుడు చెప్తున్నాడు, నేను నీకొచ్చి నియమములను కట్టడలను చెప్పి ఉంచి ఉన్నానంటాడు. దాని అర్థమేంటి, ఆనాడు రిటర్న్ లాంగ్వేజ్ లేదు, ఇక హమురాబి పీరియడ్లోనే రిటర్న్ వర్డ్స్ రాసేది వస్తుంది,
0: బోధిస్తున్నారు,
1: టీచ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆనాడు రాసే పద్ధతి లేనందువలన, సుమేరియన్ సివిలైజేషన్కి ముందు అది, సో ఆ పీరియడ్లోనే చేరాత అనేది వస్తుంది. సో మోషే దగ్గర అది రాసి ఇస్తున్నాడు, నా కట్టడలను రాసిస్తున్నాను. అప్పుడు అది ఓకల్ వర్డ్, చెప్పించినది, ఇది రాయబడింది. బట్ మన దగ్గర ఉన్నదే లివింగ్ వర్డ్, ఆయన వచ్చి మనలో నివాసం చేస్తున్నాడు. అప్పుడు ఇదే ఉన్నంతలో బెస్ట్ ల్యాండ్. బట్ ఈ బెస్ట్ ల్యాండ్లో ఎందుకు 30-60 ఉందనేదే,
0: అందులో కూడా ఒక
1: డిఫరెన్స్ ఉంది. ఇదంతా 100 అంతలుగా ఉంటే ఎంత బాగుంటుంది, ఒక పీరియడ్లో ఉండింది, అప్పుడంతా 100 ఉండింది. సో ఇది 3వ ల్యాండ్. ఇది దేనిని సూచిస్తుంది అని అడిగినట్లయితే, గొల్గొతా నుండి సంఘము ఎత్తబడేంత వరకును, యేసు తిరిగి వచ్చేంత వరకు, ఇంకా కొంత డీటెయిల్డ్గాను కొంత డెప్త్గా చెప్పాలంటే, పరిశుద్ధాత్మ వచ్చినప్పటి నుండి పరిశుద్ధాత్మ సంఘమును ఎత్తుకొని పోయేంత వరకు. ఇదొచ్చి మనం స్పిరిచువల్ పీపుల్ అని చెప్తున్నాం కదండి. ఎందుకు స్పిరిచువల్ పీరియడ్ అంటే స్పిరిట్ ఫిల్డ్ పీపుల్. పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత, అప్పుడు దానికి ముందంతా కూడా ఎవరైనా ఒకరిపైనే పరిశుద్ధాత్మడు వస్తాడు. ఇప్పుడు ఆత్మనింపబడిన మనిషి అని యోసేపుని చెప్తారు, దానియేలుని చెప్తారు. పర్టికులర్గా ఎవరైనా ఒకరికే ఉంటుందలాగా. ఎహెజ్కేలు చెప్తాడు, దేవుని హస్తము తన మీదకి రాగా తాను ఆత్మవశుడనయ్యానని చెప్తాడు.
0: అదే విధంగా క్రీస్తు పుట్టినప్పుడు సిమియోను
1: ఆత్మవశుడై అని ఉంటుంది. అలాగ పర్టికులర్ పర్సన్.
0: అవును,
1: కానీ ఇప్పుడు అలా కాదు. శరీరులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను. సో ఇదే స్పిరిచువల్ పీరియడ్, స్పిరిట్ ఫిల్డ్ పీపుల్స్ ఉండేటువంటి కాలం. సో ఈ పీరియడే ఉన్నంతటిలో బెస్ట్, మంచి నేల. ఇందులో దేవుడు విత్తుతున్నాడు, ఇప్పుడు మనలో విత్తుతూ ఉన్నాడు. ఈ విత్తనము ఇప్పుడు ఈ కార్యక్రమానికి ముందుగా మనము షూట్కి ముందుగా మాట్లాడుకున్నాం, మీరు కూడా చెప్పారు. అంటే బ్రాడ్కాస్ట్ అనే దానికి ఒక వివరణ ఇచ్చారు. బ్రాడ్ కాస్ట్ అది మీరే చెప్పండి, బాగుంటుంది.
0: లేదు, మనం మాట్లాడుకునేటప్పుడు బ్రాడ్కాస్టింగ్ అంటే ఒక విత్తనము తీసి ఆ బ్రాడ్గా కాస్ట్ చేసి దూరంగా విసిరివేయడాన్నే. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఒక బ్రాడ్ కాస్టింగ్.
1: సో ఇందులో నుండి వచ్చిన వర్డ్ అది.
0: అవును, అగ్రికల్చర్ వర్డ్,
1: అగ్రికల్చరల్ వర్డ్. సో కాస్ట్ చేయడం అనేది విత్తడం,
0: విత్తడం.
1: బ్రాడ్ అనేది అధికంగా విత్తడం,
0: అధికముగా.
1: అది మంచి నేలకు వర్తిస్తుంది. ఆ ఇస్సాకు ఇప్పుడు మనం అనుకుంటున్నట్టుగా 30-60-100 అనేది మనమేం చెప్తున్నాం, 100 ఇస్తుందా అని అడుగుతాం కదండి. ఇస్సాకును గురించి వాక్యం చెప్తుంది, ఇస్సాకు విత్తనము వేశాడు, 100 ఆ సంవత్సరము ఫలము పొందింది, 100%. ఈ ఇస్సాకు పాత నిబంధనలో ఎవరికి ఒక ఎగ్జాంపుల్గా ఉన్నాడంటే క్రైస్ట్కి. పలుచోట్ల నుండి ఆ కంపారిజన్ మీరు చూడొచ్చు. అతని భుజముల మీద కట్టెలు మోసుకుని తీసుకెళ్లాడు కొండపైకి, యేసును సిలువ మోయించి తీసుకెళ్లారు కొండపైకి, ఇస్సాకును బలి ఇవ్వడానికి తీసుకెళ్లడం, యేసును తీసుకెళ్లారు, ఇస్సాకు అక్కడ బలి కాకుండా ఒక పశువు బలి అయి తను జీవంతో తిరిగి వచ్చాడు, అలాగే యేసుక్రీస్తు బలి అయి తిరిగి పునరుద్ధానుడై లేచాడు. ఈ విధంగా అనేక ఒకదానికొకటి సాదృశ్యాలు మీరు కంపేర్ చేసి చదవగలరు. ఒకసారి యోసేపుతో మనం కంపేర్ చేసాము, ఆ విధంగా ఇస్సాకును మనం చూడగలం. అప్పుడు ఇస్సాకు వచ్చి పాత నిబంధనలో యేసుకి ఒక చిహ్నంగా మనం చెప్తున్నప్పుడు, అప్పుడు ఇస్సాకు వేసిన విత్తనం ఏమైంది,
0: 100 times
1: పెరిగింది. అప్పుడు యేసు విత్తేది మంచి నేల, ఇదే న్యూ టెస్టమెంట్ విత్తనం. అప్పుడు ఇది ఎలా ఫలించాలి,
0: అదే 100%
1: ఇవ్వాలి. అప్పుడు మనమెందుకు ఈ బ్రాడ్కాస్ట్ మనం చేస్తున్నామంటే 100% రిజల్ట్ని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఈ 100% రిజల్ట్ వేరెందులోనూ కూడా లేదు, ఎందుకంటే అన్నిట్లోనూ డిప్రిషియేషన్ ఉంది. మీకు గోల్డ్లో కూడా ఏముంది, అదేవిధంగా మీకు ఇంకా వుడ్లో ఉంది, ఏది చేసినా అందులో డిప్రిషియేషన్.
0: అయితే ఈ మాటలో
1: దేవుని యొక్క మాటలో డిప్రిషియేషనే ఉండదు, 100% ఫలం ఇస్తుంది. అదే దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఈరోజు మూడవ ల్యాండ్గా మనం ఎక్స్పెక్ట్ చేయగలిగింది ఏంటని అడిగినట్లయితే, ఈ 100% ప్రాఫిట్, 100% తిరిగి రిటర్న్స్ వచ్చేటువంటిదైనా ఒక వర్డ్ని మనం సో చేయాలి, జనుల మధ్య జల్లాలి. ఇప్పుడు చెప్తున్నాను, ఈ 4 ల్యాండ్లు ఉన్నాయి కదండి, 4 ల్యాండ్ 4 విధాలుగా. అయితే విత్తనం ఒకటే, మంచిదైన విత్తనమే, అది ఎక్కడైనా మొలుస్తుంది. త్రోవ ప్రక్క మొలుస్తుంది, తర్వాత వచ్చి ఆ ముళ్లలోనూ మొలుస్తుంది, రాతిలోనూ, మంచి నేలలో మొలుస్తుంది. అయితే మనమిప్పుడు చేయవలసింది ఏంటంటే నేలను సేద్యము చేయడం. ఎందుకంటే ఆదాంకిచ్చిన పని ఏంటి, నేలను సేద్యము చేయి, విత్తనం నేను జల్లుతా.
0: విత్తనం ఆయన
1: సీడ్ ఆయన ఇచ్చేశాడు, 100 ల్యాండ్ రెడీ చేయి.
0: దాన్ని తీసి ఎప్పుడు ఎలా ఉపయోగించడం అనేది మన చేతిలో ఉంది.
1: ఇదే మనం చెప్తాము, చర్చిని రెడీ చేయండి, పరిశుద్ధాత్మ మాట్లాడతాడు. మనము సంఘముని సిద్ధము చేయకుండా, ఇప్పుడు మీరు చర్చ్కి వెళితే ఆర్డర్ ఆఫ్ సర్వీస్ ఉంటుంది కదా, ఈ ఆర్డర్ ఆఫ్ సర్వీస్ జరిగించడానికి కారణం ఏంటి తెలుసండి, ఆర్డర్ ఆఫ్ సర్వీస్ ఎందుకని వచ్చింది అని అంటే, ఇప్పుడు దానికి కారణం మారిపోయింది, అది వదిలేద్దాం. అప్పుడు ఎందుకు వచ్చిందంటే, వారు పలు విధాలైన సమస్యల నుండి చర్చ్కి వస్తారు. ఒక దగ్గర కూర్చునేప్పుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి మైండ్లో నడుస్తుంటుంది. వీరందరినీ ఏకీభవించడానికి ఫస్ట్ ఏం చేస్తారంటే 2 పాటలు పాడతారు, తర్వాత వర్షిప్ చేస్తారు. అట్లే అందరినీ వన్నెస్లోకి తీసుకొచ్చి అన్నీ ఒకే ల్యాండ్గా ఉంటాయి. ముళ్ళు వచ్చి ఉంటాయి, రాతి నేల వచ్చి ఉంటుంది, ఆ మంచి నేల వచ్చి ఉంటుంది. అన్ని ల్యాండ్స్ లోనికి వచ్చి కూర్చున్నప్పుడు ఇవన్నీ కూడా ఒక ఆర్డర్ ఆఫ్ సర్వీస్ కింద తీసుకొచ్చి వారిని పాట పాడించి ఒక వర్షిప్లోకి తీసుకొచ్చి అన్నీ ఒక వన్నెస్లోకి వచ్చిన తర్వాత మాటను విత్తుతారు, సీడ్. అదే వారు నెక్స్ట్ చేసేటువంటి పని.
0: ఇంకా చెప్పాలంటే అందరూ ఏక మనసుతో పరిశుద్ధాత్మ పనిచేయటం సులభం,
1: చేయడానికి ఈజీ,
0: విడివిడిగా అయితే కష్టం.
1: అవును, ఆ వర్డ్ జల్లేపుడు చర్చ్ 100% ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ సర్వీస్ ఏమైందంటే, జనులు వచ్చేందులకు పాట పాడదాం, జనులు రావడానికి లేట్ అవుతుంది, 2 పాటలు పాడదాం, 3 పాటలు పాడదాం. ఇప్పుడు నన్నే అడుగుతుంటారు, ఆ జనులు వచ్చారు మెసేజ్కి వెళ్ళిపోదామని అడుగుతారు. అంతవరకునూ పాడుతుంటారు. అప్పుడు పాట పాడడం అనేటువంటిది జనులు వచ్చేందుకైనా ఒక ఇది కాదు.
0: అవునవును, అది లేదు, ఒరిజినల్
1: ప్లాన్ లో లేదు. అది వారిని వన్నస్ లోనికి తీసుకొచ్చింది.
0: అది మహత్తరమైన మహిమకరమైన సేవ.
1: అదే నేలను సేద్యం చేయడం, భూమిని సిద్ధపరచడం అనేది ఉంది కదా, ఆ సేద్యపరచడమే వర్షిప్. ఈరోజు వర్షిప్ అనేది పర్ఫార్మెన్స్ అయిపోయింది, వర్షిప్ అనేది టైం ల్యాప్స్గా అయిపోయింది, లేకపోతే వర్షిప్ అనేది ఐస్ బ్రేకింగ్ అయిపోయింది. కొన్ని సమయాలలో చెప్తుంటారు, మరొక ప్రసంగికుడు రాలేదు కొంతసేపు వర్షిప్ చేయమని చెప్తుంటారు, ప్రసంగికుడు లేటుగా వస్తున్నాడని తను వర్షిప్ చేస్తుంటాడు. ఇదే ఇక్కడ మిస్టేక్. అప్పుడు ఈ ల్యాండ్ని సేద్యం చేస్తున్నాం కదండి, అది వెరీ ఇంపార్టెంట్. ఆ విత్తనం మంచి విత్తనం, అది ఎక్కడ వేసినప్పటికీ ఫలించే విత్తనం. అయితే ల్యాండ్ ఎలాగుందనేదే ముఖ్యం.
0: ఇంకోవైపు చూసినా కనబడుతుంది విత్తనం అందరికీ మంచి విత్తనం ఇస్తున్నాడు అని. మరోవైపు చూస్తాం అదేమంటే మీకొకటి నాకొకటి కాదు, అందరికీ మంచి విత్తనం ఇస్తున్నాడు.
1: అలాగా ఆయన ఆ విధంగా ఇచ్చినట్లయితే పక్షపాతిగా ఉంటాడు.
0: ఎగ్జాక్ట్లీ,
1: ఆయన పక్షపాతం లేనివాడు. సో ఇప్పుడు ల్యాండ్ని జల్లుతున్నాం, మూడవ మంచి ల్యాండ్. నాలుగవది ఇక రాతి నేల, ఇక మీదట వచ్చేటువంటిది. రాతి నేల దేనిని సూచిస్తుంది, ఏ యొక్క కాలఘట్టానికైనది అని అడిగినట్లయితే, ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క సంఘము ఎత్తబడటముతో 1000 పరిపాలన ఆరంభమవుతుంది. మిలేనియం, మనం ఎక్స్పెక్ట్ చేసే మిలేనియం ఆరంభమవుతుంది. ఈ మిలేనియంలో చూసినట్లయితే ఎలాగ అది రాతి నేలని మీరు చెప్తున్నారని మీరు అడుగుతారు. దానియేలు 2వ అధ్యాయంలో నెబుకద్నెజరు ఒక స్వప్నాన్ని కంటాడు. ఆ స్వప్నం అనంతరం చివరిగా అతను చెప్పే మాట ఒకటి ఉంటుంది, మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములు తుత్తనీయులుగా విరిగిపోయింది, ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతముగా మారిపోయింది. అప్పుడు భూమి అంతటా ఎలాగుంది, స్ప్రెడ్ అయింది. ఏది స్ప్రెడ్ అయింది, రాయి. ఈ రాయే రానున్నటువంటి మిలేనియంని సూచిస్తుంది. ఇందులో యేసు 1000 పరిపాలన చేస్తాడు. అయితే ఆ రాజ్య స్థాపన ఎలాగుంటుంది అని అడిగితే బైబిల్ చెప్తుంది, ఇనుప దండముతో పరిపాలన చేస్తాడు, ఐరన్ రాడ్. సాధారణంగా ఆయన చేతిలో గోల్డెన్ రాడే ఉంటుంది. అయితే ఈ స్థలంలో ఏముంది, ఐరన్ రాడ్. అయితే ఐరన్ రాడ్ని పెట్టుకున్నటువంటి దేవుడు ఎటువంటి వాడు,
0: ప్రేమ కలిగిన వాడు,
1: లవ్. దేవుడు ప్రేమయ్యై ఉన్నాడు. ఇటువంటి ఒక డిక్టేటర్ని మీరు చూసున్నారా, ప్రేమగల డిక్టేటర్. సాధారణంగా డిక్టేటర్ అంటే ఎలాగుంటారు,
0: టఫ్గా ఉంటారు,
1: కొంత టఫ్గా కఠినంగా ఉంటారు, జనాలను చంపుతారు, వారి ఇష్టానికి చేస్తారు, అవన్నీ మనం చెప్తాం కదండి. డిక్టేటర్ అనేందులకు ఒక అర్థం, సర్వాధికారి.
0: అవును,
1: అంటే అధికారం వేరు, సర్వాధికారం వేరు. మిమ్మల్ని కాపాడటానికి అధికారులు ఉన్నారు, ఆఫీసర్స్. వారెందుకంటే మీకు మంచి చేయడానికి కొరకు, మీ ఏరియాలో నీళ్ల సరఫరా, రోడ్డు వేయాలి, మీకు కావలసినవి చేసి పెట్టడానికి మీ మంచి కొరకే ఆఫీసర్స్. దానికి పేరు అధికారం. మనమిస్తాం ఆ అధికారం. సర్వాధికారం అంటే వారిష్ట ప్రకారంగా మనల్ని నడపటం, అదే డిక్టేటర్స్. అయితే ఇప్పుడు ఈయనొక పరిపాలన చేస్తాడు, 1000 పరిపాలన అని బైబిల్ చెప్తుంది. ఆ మిలేనియం ఇనుప దండముతో వారిని పరిపాలించడం. అయితే చేసేవారు ఎటువంటి వారిగా ఉంటారంటే ప్రేమగా ఉంటాడు. అప్పుడు అక్కడొచ్చి ఒక క్రొత్త నియమం వస్తుంది. ఇప్పుడు ధర్మశాస్త్రం పూర్తిగా ప్రతికారం. మనస్సాక్షి నియమములో ప్రతికారం అనేది లేదు, అతడు ఒప్పుకుంటే అన్ని ముగిసినట్టే. స్వాతంత్ర నియమం పూర్తిగా క్షమాపణ. ఇప్పుడు మనకి ఫుల్గా మనం క్షమిస్తున్నాము, ఇక్కడ దండన ఉండదు. అయితే రాబోయేది ఎలాగంటే, ప్రేమగల దేవుడు శిక్షించేవాడుగాను రెండునూ కలిసి ఉంటాడు. ఇటువంటి ఒక నియమము ఇక మీదటే రాబోతుంది.
0: అదేంటంటే, న్యాయాధిపతిగా ఉంటాడు, తండ్రిగా ఉంటాడు,
1: జడ్జిగాను ఉంటాడు, సన్నుగా ఉంటాడు, రెండుగాను ఉంటాడు. ఇవి రెండిటిగాను ఆయన ఉంటాడు, ఒకరిగానే ఉంటాడు. అంటే ఇది వచ్చి మీరిక మీదటే చూడబోతారు. మరి ఇటువంటిది ఇంతకు ముందు ఎన్నడూ కూడా మీరు చూసి ఉండరు. అటువంటి ఒక గవర్నమెంట్ రాబోతుంది. ప్రేమగల సర్వాధికారి ఒకరు రాబోతున్నారు. ఆయన ప్రజల నిమిత్తమే ఒక సర్వాధికారి. సాధారణంగా సర్వాధికారం ప్రజలకు అగెన్స్ట్గా ఉంటుంది, మా వల్ల కుదరదు అనేది. అయితే ఇది ప్రజల కొరకు, వారి బాగోగుల కొరకు 100%. అప్పుడు అటువంటి ఒక నియమం లా. ఇప్పుడు మనమున్నాము ఒక సిగ్నల్ దగ్గర మనం నిల్చోవాలని, అక్కడ 4 రోడ్లు ఉన్నాయి. ఆ 4 రోడ్ల మధ్యను మనం నిల్చుని వెళ్లాలనేది రూల్ అనేది కాదు, మనకు అది పాటింపు. ఆ చోటుకి వెళ్తే ఎవరైనా వస్తున్నారని చూసి వెళ్ళాలి. నేను అటు ఇటు చూడకుండా వెళుతూ యాక్సిడెంట్ అయ్యాను, తర్వాత ఏం జరుగుతుంది
0: అంటే, అక్కడ
1: ఒక సిగ్నల్ వేసి, ట్రాఫిక్ లైట్ వేసి, అక్కడ ఒక లా వస్తుంది.
0: అవును,
1: అక్కడ అలా ఉంటుంది,
0: నిలిచిపోవాలి,
1: ఆగి వెళ్ళాలి అనే లా వస్తుంది. ఈ లానే ఇప్పుడు ధర్మశాస్త్రం. వారికి చెప్పి చెప్పి వారు చేయాల్సింది చేయకుండా లాతో జరిగించేది. ఇప్పుడు ఎలాగుందని అడిగితే, నువ్వు నుంచుని వెళ్ళాలి, నుంచుని వెళ్లకుండా నేను తెలియకుండా వెళ్ళిపోయాను. ఒకసారికి ఒక క్షమాపణ అనేది దొరుకుతుంది ఇప్పుడు. అప్పుడు అలా కాదు, మీకు వేరే దారి లేదు, నుంచునే వెళతారు. మీ వల్ల నుంచుని పోకుండా కుదరదు. ఎలా అనుకున్నా కుదరదు. అయితే నుంచుని వెళ్లడం మంచిదా కాదా?
0: మంచిదే.
1: అదే రాబోయే నియమం. అదేంటండి, మీరు అనుకున్న పాపం చేయలేరు. అటువంటి రూల్, అటువంటి నియమం అది లోకం చూసిందే లేదు. అయితే అందులోనూ అందరూ పర్ఫెక్ట్ కాదు. ఒక గ్రూప్ మాత్రం దేవునికి నమ్మకంగా ఉంటుంది. ఒక కాలఘట్టము తర్వాత ఆ గ్రూప్ సాతాను సంకెళ్లు తెప్పబడిన తర్వాత వారిలో సాతానుతో చేరతారు ఒక గ్రూప్ మాత్రం అని చెప్పబడుతూ, ఇదొచ్చి రాబోయే గవర్నమెంట్ మిలేనియం గురించి, అందులో ఉండేటువంటి రూలు, అందులో ఉండే ప్రజలు, అందులో ఏ వయసు వరకు ఉంటారు, అది వేరే నియమం, అదే రాతి నియమం. సో ఈ నాలుగు విధాలైన నియమం, అది ముగిసిన తర్వాత ఇటర్నల్ వస్తుంది, జడ్జ్మెంట్ అండ్ ఇటర్నల్. సో ఈ నాలుగు నేలలు, నాలుగు విధాలు, ఇందులో విత్తనం ఒకటే, ఇది ఫలించే గ్రౌండ్ వేరే వేరే. కానీ ఈ నియమాలు నాలుగిటినిచ్చింది పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్ముడే మనకి దైవ వాక్యము అనుగ్రహిస్తున్నాడని తిమోతిలో వాక్యం స్పష్టంగా ఉంది. అది ఓల్డ్ టెస్ట్మెంటో న్యూ టెస్ట్మెంటో, ఎందుకంటే పౌలు రాసేప్పుడు న్యూ టెస్ట్మెంట్ లేదు, ఇంకా కంపైల్ అవ్వలా, ఓల్డ్ టెస్ట్మెంటే ఉంది. అందువల్ల వాక్యం చెప్తుంది ఆ వేదవాక్యములన్నీ పరిశుద్ధాత్మ వల్ల అనుగ్రహింపబడింది. ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్, వచ్చేటువంటి టెస్ట్మెంట్ అన్ని ఏదైనప్పటికీ పరిపూర్ణంగా ఆ దైవాత్మ వల్ల అనుగ్రహించబడింది. సో విత్తనం ఒకటే, నాలుగు విధాలైన నేల, ఇదే ఈ ఉపమానం వెనుక ఉన్నటువంటి రహస్యం.
0: రహస్యం ఇప్పుడు మనం ఈ నాలుగులో ఎక్కడున్నామన్నదే ముఖ్యమైన భాగం.
1: మనమొచ్చి మంచి నేలలో ఉన్నాం. అందులో 30, 60, 100 అనేది మన యొక్క ప్రశ్న.
0: ఏదేవైనా సమయం కొంచెమే ఉంది, 30 సెకండ్సే ఉంది. చివరిగా రెండు భాగాల్లో మనం చూసినట్లయితే విత్తనం ఒకటే, మంచి విత్తనం, నాలుగు నేలలున్నాయి. అయితే మంచి నేలలోనే 30, 60 ఉన్నాయి. మనం ఎక్కడున్నామన్నదే ప్రశ్న. మనమందరం మంచి నేలలో ఉండాలి. అది కాకుండా 100% ఫలితం దేవుని యొక్క ఉద్దేశం, ఆయన అదే కోరుచున్నాడు. చివరిగా మీరు ఏం చెప్తారు?
1: ఈ నాలుగు గ్రౌండ్స్ లోనూ మొదటిది మనస్సాక్షి. మనస్సాక్షికి నమ్మకంగా ఉంటే ఇవి మనకి ఫలితార్థంగా ఉంటాయి. రెండవది ధర్మశాస్త్రం అనేది పాపమేంటనేది తెలియజేసింది. అంతవరకు ఏది పాపం అనేది తెలియకుండా పోయింది. అయితే స్వాతంత్ర నియమం మంచి నేల నాకు పాపాన్ని తెలియజేస్తూ ఆ పాపము నుండి విడుదలయ్యేటువంటి మార్గాన్ని నాకు ఇచ్చింది. నా మనస్సాక్షియు తిరిగి పాత విధంగా ఆ సాక్ష్యము కలిగిన మనస్సుగా మార్చివేస్తుంది. ఈ మూడిట్లోనూ మనమున్నాం. నాలుగవ ల్యాండు ఇక రాబోయేది రాతి నేల. అయితే ఈనాడు ఆ ల్యాండ్ వలె దేవుడు ప్రేమగా ఉన్నాడు, నియమముంది. అయితే విని విని వదిలిపెట్టేవారు కూడా ఉన్నారు. నాలుగు ల్యాండ్లు ఈరోజు చర్చలో ఉన్నాయి. ఇందులో మనం మంచి నేలగా ఉండడం ఎంతో ముఖ్యం, అందులో 100%గా ఉండడం ఇంకా ఎంతో ముఖ్యం.
0: వందనం బ్రదర్ జగన్. ఈ కార్యక్రమంలో మనం లోతైన మర్మాలు చూశాం. తర్వాత భాగంలో రహస్యాలు, ఉపమానములను చూద్దాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు వందనములు, ధన్యవాదాలు.
2: ఉపమానములు, రహస్యములు అని ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.

బీద స్త్రీ విధవరాలుంది. ఆమెకు తన కుటుంబాన్ని నడిపించుకునే పోషించుకునే ఆర్థిక పరిస్థితి లేనప్పుడు ఇబ్బందికరమైన స్థితిలో కుటుంబంలో కిచెన్లోకి వెళ్తే ఫుడ్ ఏమాత్రం కూడా కనబడలేదు. ఏ కార్నర్లో వెతికినా అన్ని ఖాళీ అయిపోయి ఉన్నాయి. సో కిచెన్లోకి వెళ్ళిన తర్వాత ఆ రోజు తినడానికి కూడా ఆహారం లేని స్థితిలో ఆమె చాలా నిరాశతో ఉన్నప్పుడు ఆమె దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేసి కిటికీ తెరిచి బిగ్గరగా ప్రార్థన చేస్తుందంట, దేవా నాకు సహాయం చేయి, నాకు నువ్వు ఆహారం పంపించేయ్యా, ఏలియాకు కాకుల ద్వారా నువ్వు ఆహారం పంపించావు కదా, నా అవసరత కూడా నువ్వు తీరుస్తావని నమ్ముతున్నాను, ఐ నో యు ఆర్ మై ప్రొవైడర్, నాకు నా అవసరతలు తీర్చే దేవుడవు నీవని, నేను నీ మీద ఆధారపడుతున్నా, నాకు ఆహారం పంపించయ్యా, నాకు సహాయం చేయి సహాయం చేయి సహాయం చేయని ప్రార్థన చేస్తుందంట. ప్రార్థన చేస్తూ ఉంటే కొద్దిసేపు గతించిపోయిన తర్వాత తన ప్రక్కింట్లో ఉండే ఒక వ్యక్తి, అతను నాస్తికుడు, దేవుడు అంటే నమ్మనే నమ్మడు, దేవుడు దేవుని అనుసరించేవారు దేవుని భయం కలిగిన వారంటే కూడా అతనికి చాలా చిన్న చూపుగా ఉంటుంది. చూడండి, దేవుని వాక్యంలో దేవుడు లేడని బుద్ధిహీనులు తమ మనసులో అనుకుంటారని ఉంది. ఫూల్స్ థింక్ దట్ దెర్ ఇస్ నో గాడ్ అని బైబిల్లో ఉంటే, దేవుడు లేడని నమ్మేవారు ఏమనుకుంటారంటే దేవుడు ఉన్నాడని నమ్మేవారిని ఫూల్స్ అనుకుంటారు. ఇది చాలా విచిత్రం అండి. దేవుని నమ్మేవారు ధన్యులు, దేవుని ఆశ్రయించేవారు ధన్యులని వాక్యం సెలవిస్తూ ఉంటే, దేవుని నమ్మని వారికి దేవుని నమ్మేవారంటే చాలా చిన్న చూపు ఉంటుంది. దేవుని నమ్మేవారిని చూసి నవ్వుకుంటా ఉంటారు, వీళ్ళు గుడ్డి నమ్మకం అండి వీళ్ళకి. దేవుడు లేకపోయినా వీరు ఏదో ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు, మందిరానికి వెళ్తూ ఉంటారు, గుడికలకు వెళ్తూ ఉంటారని వారు చెప్పుకుంటా ఉంటారు మన గురించి. సో తన ఇంటి ప్రక్కన, బీద విధవరాలు యొక్క ఇంటి ప్రక్కన ఉన్న నైబర్ హి వాజ్ ఎన్ ఏథీస్ట్, దేవుడు లేడు అని నమ్ముతాడు అతను. సో అతను ఈమె గట్టి గట్టిగా చేసిందేమో ప్రార్థన కిటికీ తెరిచి. సో ఆ ప్రార్థన అంతా ఇతను విని దేవుడు లేడని ఆమెకి ప్రూవ్ చేద్దామని గ్రోసరీ స్టోర్కి వెళ్ళి ఆమెకు కావలసినవన్నీ కొని ఒక కార్ట్లో వాటన్నిటిని తీసుకొని వచ్చి అవన్నీ ఆమె ముందు పెట్టి, ఇదిగో అమ్మా దేవుడా నాకు సహాయం చేయి, దేవా నాకు సహాయం పంపించను నువ్వు అడిగావు కానీ ఏ దేవుడు లేడు, నేనే వచ్చి నీకు సహాయం చేశాను, నా క్రెడిట్ కార్డుతో నేను డబ్బులు కట్టాను, నా చేతులతో వెళ్ళి స్టోర్లో నీ కోసం అన్ని కొన్నాను, నేను ఇచ్చాను కాబట్టి దేవుడు కాదమ్మా నీకు ఇచ్చింది, నేనే ఇచ్చానని మళ్ళీ మళ్ళీ ఆ వ్యక్తి ఏం చెప్తా ఉన్నాడంటే నేనే సహాయం చేశాను దేవుడు కాదు అనే విషయాన్ని ఎక్కువగా మరి నొక్కి నొక్కి చెప్తా ఉన్నాడు. చెప్తా ఉన్నప్పుడు ఆమె అనిందంట, అయ్యా నా దేవుడు ఎంత గొప్పవాడంటే దేవుడు లేడని నమ్మే ఒక నాస్తికుని ద్వారా కూడా నాకు సహాయం పంపించాడంటే నా దేవుడు ఎంత గొప్పవాడని అక్కడికక్కడే మోకరించి దేవుని స్తుతించిందంటండి. హల్లెలూయా. నీకు నాకు దేవునిపై అచంచలమైన విశ్వాసము నమ్మిక ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. ఆయనకు ఆశ్చర్యకరుడు అని పేరు. అందుకే ఒక దైవజనుడు ఏమంటాడంటే, డూయింగ్ మిరకల్స్ ఇస్ అన్ ఎవ్రీడే బిజినెస్ టు గాడ్ అని. యేసుక్రీస్తు ప్రభు, దేవాతి దేవుడు, మనము సేవిస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం ఉదయకాల సమయంలో లేవగానే కొన్ని పనులు మరి ఇన్వాలంటరీ యాక్షన్స్ అంటాం కదా, కొన్ని పనులు మనం అనుకోకుండా ఆలోచించకుండా కూడా చేసేస్తూ ఉంటాం, ఎందుకంటే దట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ రొటీన్, మన దినచర్యలో భాగం. దేవునికి దినచర్య ఏంటంటే అద్భుతాలు చేయడం ఆయన దినచర్య అంట. నువ్వు ఆయన మీద ఆధారపడితే, నీవు ఆయన వైపు చూస్తే, ఆయన సహాయాన్ని కోరుకుంటే ఖచ్చితంగా నీ నా జీవితాలలో దేవుడు ఆశ్చర్య కార్యములు జరిగించేవాడు. ఈ రాత్రికాల సమయంలో నా షార్ట్ మెసేజ్ యొక్క టైటిల్ ఏంటంటే, ఐ వాంట్ టు టాక్ అబౌట్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞత కలిగి ఉండడాన్ని గురించి ఈ రాత్రికాల సమయంలో నేను మాట్లాడాలి అని ఆశిస్తున్నాను. కృతజ్ఞత కలిగి ఉండడం, కృతజ్ఞత అసలు ఎక్కడ పుడుతుందండి అంటే హృదయంలో పుడుతుంది. కృతజ్ఞత కలిగి ఉండాలంటే ఏమైనా ఖర్చు అవుతుందా అంటే ఏం ఖర్చు అవ్వదు. కానీ కృతజ్ఞత అనేది ప్రతి విశ్వాసిలో ఖచ్చితంగా ఉండవలసినది. ఇన్ఫ్యాక్ట్ థ్యాంక్స్ గివింగ్ ఇస్ అ వెరీ పవర్ఫుల్ వెపన్.

యాటిట్యూడ్. మనందరికీ తెలిసిన మనకి ఇష్టమైన వర్డ్స్ నూతన నిబంధన గ్రంథంలో మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం, అందరికీ కంఠస్థమే అది కదండి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీ కొరకు తీయబడును. ఆస్క్ అండ్ యూ షాల్ రిసీవ్. చాలా మంది మనకి ఏదైనా కావాలంటే దేవుని సన్నిధిలో మత్తయి 7:7లో నీ వాగ్దానం చేసావు కదా ప్రభా, అడుగుడి నీకు ఇయ్యబడునని, నాకు ఇవ్వు అని అడుగుతారు. అని చాలా మంది ఏమనుకుంటారంటే, అడుగుడి నీకు ఇయ్యబడును కంటే సనుగుడి మీకు ఇయ్యబడునని రాయబడుందేమో అన్నట్లు ప్రవర్తిస్తూ ఉంటారండి. కానీ సనుగుడి మీకు ఇయ్యబడునని ఎక్కడ వ్రాయబడలేదు, అడుగుడి మీకు ఇయ్యబడును అని మాత్రమే వ్రాయబడింది. సో మర్మరింగ్ ఇస్ ది ఆపోజిట్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞత రాహిత్యానికి సూచన ఏంటంటే మన జీవితంలో మనం కలిగి ఉండే సనుగుడం, గొనగడం. ఒకవేళ ఆ స్వభావంతో ఈ రాత్రికాల సమయంలో ఇక్కడికి మనం వచ్చినట్లయితే, వీ మస్ట్ గో ఫ్రమ్ దిస్ ప్లేస్ విత్ అ చేంజ్ ఆఫ్ హార్ట్, విత్ అ చేంజ్ ఆఫ్ యాటిట్యూడ్. మన దేవుడు మార్చడంలో చాలా గొప్పవాడండి. ఈ రోజుల్లో చాలా మంది వారు పుట్టిన వారి పోలికలు, వారి రూపం నచ్చక ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటా ఉన్నారు. ఒక సహోదరి అమెరికా దేశంలో ఉంది, ఆమెకు ఒక బార్బీ డాల్ లాగా ఉండాలని ఆశ అంట. ఏంటండి బార్బీ డాల్స్? పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా, చాలా అందంగా ఉంటాయి, చాలా పర్ఫెక్ట్ ఫిగర్ అండ్ పర్సనాలిటీ ఉంటుంది బార్బీ డాల్స్ కి. సో ఆమె అనుకుందంటే, ఈ బార్బీ డాల్ లాగా నా నడుము ఇన్ని ఇంచులు ఉండాలి, ఆ తర్వాత నా చీక్స్ ఇలా ఉండాలి, నా ముక్కు ఇలా ఉండాలి, నా పోలిక ఇలా ఉండాలని ఆమె డాక్టర్ దగ్గరికి వెళ్ళి కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి దాదాపు 20కు పైగా ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకొని, అండ్ ఫైనలీ షీ టర్న్డ్ ఇన్ టు అ బార్బీ డాల్. ఒక బార్బీ డాల్ లాగా అలా తయారైందంట. సో ఫైనలీ ఎవరో ఇంటర్వ్యూర్ వెళ్ళి అడిగారంట, ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ హౌ యూ లుక్ రైట్ నౌ? ఇన్ని సర్జరీలు చేయించుకున్నావు కదమ్మా, ముక్కుకు ఆపరేషన్, ఆ తర్వాత బుగ్గలకు ఆపరేషన్, చిన్కి ఆపరేషన్, ఆ తర్వాత నీ దేహంలో ఆఖరికి పక్కటెముకలు కూడా తీయించేసుకుందా, ఆమెకి చిన్న నడుము కావాలని అన్ని బాధలు పడ్డావు కదా, అంత డబ్బు ఖర్చు పెట్టావు కదా, అంత నొప్పికుండా వెళ్ళావు కదా, ఇప్పటికైనా సంతృప్తిగా ఉందా, నీ రూపాన్ని బట్టి ఆనందిస్తున్నావు అంటే అన్నదంట, నాకు ఇంకా తృప్తి లేదండి, ఇంకా ఏదో మార్చుకోవాలని అనిపిస్తుంది అని చెప్పిందంట. చాలాసార్లు మన జీవితాల్లో దేవుడు మనకి ఏది ఇచ్చాడో దాన్ని యాక్సెప్ట్ చేయలేక, దేవుడు మనకిచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించుకోలేక చాలాసార్లు నానా అవస్థలు పడతా ఉంటాం. అని రాత్రికాల సమయంలో దేవాది దేవుడు మన హృదయాన్ని మార్చేవాడు, మన అంతరంగాన్ని మార్చేవాడు, మన యాటిట్యూడ్ని మార్చేవాడు. మన పైరూపం కాదు కానీ నిజానికి ఒక వ్యక్తి ఏమై ఉన్నాడంటే, వాట్ ఇస్ మ్యాన్? మనిషి ఫిజికల్ అపియరెన్స్ని బట్టి కాదండి, మనుషుల దృష్టిలో విలువ మన బయట భౌతికమైన రూపాన్ని బట్టి అయితే, దేవుని దృష్టిలో మనకు వచ్చే విలువ మన అంతరంగ సౌందర్యాన్ని బట్టి. దేవుడు మన అంతరంగాన్ని రాత్రికాల సమయంలో రూపాంతరము చెందించేలా, రూపాంతరము చేసి ఆయనకిష్టమైన పోలికలో మార్చాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అనేక మంది క్రైస్తవులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటారు, అదేంటంటే, దేవా నా జీవితం పట్ల నీ చిత్తం ఏంటి? ఆ ప్రార్థన చేసిన వారు ఎవరైనా ఉన్నారండి ఇప్పటి వరకు దేనికైనా? హ్యావ్ యూ ఎవర్ ప్రేయిడ్ ఫర్ గాడ్స్ విల్ ఇన్ యువర్ లైఫ్? మంచి విషయమే చేయొద్దండి, ఏం పర్లా, తప్పుడు విషయమే అడగట్లేదు. నా జీవితం విషయంలో నీ చిత్తం ఏంటి ప్రభు అని ఎప్పుడైనా అడిగారా? అడుగుతాం కదా. ఏదైనా కోర్స్ తీసుకోవాలంటే, కాలేజ్ జాయిన్ అవ్వాలంటే, దేవా ఇది నీ చిత్తమేనా కాదా? వివాహ విషయంలో ఈ సంబంధం వచ్చిందయ్యా, ఇది నీ చిత్తమా కాదా? పలానా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం, లేకపోతే పలానా ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నాం, పలానా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం, వాట్ ఈస్ యువర్ విల్? దేవుని చిత్తాన్ని మన జీవితంలో చాలాసార్లు మనం అడుగుతూ ఉంటాం, కానీ వాట్ ఈస్ జనరల్ గాడ్స్ విల్ ఫర్ హిస్ పీపుల్? దేవుని ప్రజల పట్ల ఆయనకున్న చిత్తం ఏంటంటే, 2వ తెస్సలోనిక 1వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. చూడండి, మనందరికీ సుపరిచితమైన వాక్య భాగమే ఇది. 1వ తెస్సలోనిక 5వ అధ్యాయము 18వ వచనం 16వ వచనం నుండి చదువుతాను. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయములో దేవుని చిత్తము. ఈ రాత్రికాల సమయంలో గ్రౌండ్ లో కొన్ని వేల మంది ఉన్నాం. మా అందరి విషయంలో నీ చిత్తం ఏంటి యేసయ్యా అని అడిగితే దేవుడు చెప్తున్నాడు, ప్రతి విషయంలో నా కృతజ్ఞత చెల్లించండి, అదే నా చిత్తం అంటున్నాడు. హల్లెలూయా. స్పష్టత వచ్చిందండి, క్లారిటీ వచ్చిందా? కొన్నిసార్లు కన్ఫ్యూజన్ లో ఉంటాం మనం, మో దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలో, దేవుని చిత్తం తెలుసుకోవడం చాలా కాంప్లికేటెడ్ ఏమో, అసలు దేవుని చిత్తం దేవుడు నాకు బయలుపరుస్తాడా లేదా? దేవునికి దగ్గరగా జీవిస్తే ఆయన చిత్తాన్ని దేవుడు బయలుపరుస్తాడండి, స్పష్టంగా బయలుపరుస్తాడు. ఇదియే త్రోవ, దీనిలో నడువుడే అని ఒక శబ్దము మీ చెవులకు వినబడును. దేవుడు నడిపించినప్పుడు క్లారిటీ ఉంటుందండి. దేవుడు నడిపిస్తే, వెన్ గాడ్ లీడ్స్ యూ దెర్ ఇస్ నో కన్ఫ్యూజన్, దెర్ ఇస్ క్లారిటీ. స్పష్టంగా దేవుడు నడిపిస్తాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మీ విషయము

లో నా చిత్తము ఇదే అని దేవుడు మాట్లాడుతున్నాడు. సరే, ఇందాక మనం చెప్పుకున్నాము కృతజ్ఞత రాహిత్యానికి సూచన ఏంటంటే మనలో వచ్చే సనుగులు గొనుగులని. ఇంతకీ సనగడం గొనగడం అనే పరిస్థితి అసలు ఎందుకు వస్తుంది అని ఆలోచన చేస్తే, ఐ వాంట్ గివ్ యూ 3 reasons వై వి మర్మర్ అండ్ కంప్లైన్. ఎందుకు మనం ఎక్కువగా మరి సనుగుతూ ఉంటాం గొనుగుతూ ఉంటాం అంటే 3 కారణాలు ఉన్నాయి. మొట్టమొదటి కారణం ఏంటంటే దేవుడిచ్చిన ఆశీర్వాదం యొక్క విలువ తెలియనప్పుడు మనం సనుగుతామండి. వెన్ వీ డోంట్ నో ద వాల్యూ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్ వి మర్మర్ అండ్ కంప్లైన్. ఇస్రాయేలీలు అరణ్యంలో ప్రయాణం చేస్తా ఉన్నారు. ఐగుప్తు దేశంలోండి బానిసత్వంలోండి దేవుడు వారిని బయటకు తీసుకొచ్చిన తర్వాత దేవుడు వాగ్దానం చేశాడు, పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మిమ్మల్ని నేను నడిపిస్తాను అని వాగ్దానం చేసిన తర్వాత దేవుడు వారిని అద్భుతంగా ప్రొవైడ్ చేశారండి. ఇస్రాయేలీలకు దేవుడు మరి ఇచ్చిన ప్రొవిజన్ ఎంత గొప్పదంటే దేవదూతలు తినే ఆహారం దేవుడు వారికి ఇచ్చాడంట. బయటకి దేవుడే తెచ్చాడు కాబట్టి, వాగ్దానం దేవుడే చేశాడు కాబట్టి వారి పోషణ, వారి సంరక్షణ, వారి యొక్క ప్రతి విషయంలో దేవుడే బాధ్యత తీసుకున్నాడు. హల్లెలూయా. నీ జీవితాన్ని నువ్వు దేవుని చేతిలో పెడితే నీ గుర్చిన ప్రతి చిన్న విషయం దేవుడు తీసుకుంటాడు బాధ్యత. నేను అమెరికా దేశంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్న సమయంలో దైవజనులు జాన్ వెస్లీ గారి యొక్క సంబంధం వచ్చింది. అక్కడున్న ఒక ఆంటీ అంకుల్, మరి ఆంటీ ప్రభాకర్ అంకుల్ అని వారు చెప్పారు, అమ్మా నీకు కూడా దేవుని సేవ అంటే చాలా ఆశ ఉంది, దేవుని కొరకు నువ్వు కూడా మరి పనిచేయాలని ఆశపడుతున్నావు కాబట్టి జాన్ వెస్లీ గారితో మీ వివాహం అయితే బాగుంటుంది, మీ పేరెంట్స్తో మేము మాట్లాడతాము, దైవజనుల యొక్క తల్లిదండ్రులతో కూడా మేము మాట్లాడతామని వారు మాట్లాడినప్పుడు నాకు దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచాడు దైవజనుతో వివాహం అవడం దేవుని చిత్తమని. సో ఆ సమయంలో నేను వెళ్ళి మా బాస్ని, మా నా పైన ఉన్న అధికారిని నేను ఆఫీస్లో కలిశాను. కలిసి నేను చెప్పాను, అయ్యా నేను నా జాబ్ రిజైన్ చేయాలని నేను ఆశపడుతున్నా, నేను భారతదేశం వెళ్ళిపోతున్నాను, నాకు వివాహం సెట్ అయింది, నేను నా జాబ్ రిజైన్ చేయాలనుకుంటున్నా అంటే ఆయన నన్ను చాలా వింతగా చూశాడు. ఎందుకంటే పెళ్ళై చాలా మంది అమెరికాకు వస్తారు కానీ ఈమెంటి పెళ్ళని ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోతా ఉంది, నీకేమైనా పిచ్చి పట్టిందా అన్నట్లు చూశారు. మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది అన్నారు, పెళ్ళయ్యాక చాలా మంది ఉన్నత స్థితికి వెళ్తారు కానీ నువ్వేదో 2 మెట్లు దిగేసి వెళ్ళిపోయినట్లుగా ఉంది, మీ భర్త పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ఏమో అనుకుంటున్నావు అంటే బిజినెస్ మ్యాగ్నెట్ కాదు, ఏమి కాదు, నా భర్త ఒక పాస్టర్ గారు, ఒక దేవుని సేవకుడు. అంటే దేవుని సేవ అన్న, దేవుని సేవకులు అన్న విలువ వారికి ఎవరికి తెలియదండి, ఎందుకంటే వారెవరు కూడా మరి దేవుని తెలుసుకున్నవారు కాదు. కాబట్టి ఆ సమయంలో వారు చెప్పిన మాట ఏంటంటే, ఇంత సెక్యూర్ జాబ్, ఇంత మంచి శాలరీ, ఇంత మంచి లైఫ్ నువ్వు వదిలిపెట్టి వెళ్తా ఉన్నావు, తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నావేమో అమ్మా, ఒకసారి మళ్ళీ ఆలోచించుకొని. అందరూ అదే మాట చెప్పారు. ఆ రోజు నా ఉద్యోగం విడిచిపెట్టి వచ్చినప్పుడు నా పోషణ విషయము, నేను ఎలాంటి ఇంట్లో ఉంటా నాకు ఏం తెలియదండి. దైవజనులు జాన్ వెస్లీ గారు నాతో చెప్పిన మాట ఏంటంటే, వివాహం అయ్యాక ఒకరోజు 7-star హోటల్లో ఉంటామేమో, ఒకరోజు 6-star హోటల్లో ఉంటామేమో. 6-star హోటల్ అంటే పైకి చూస్తే ఆకాశంలో నక్షత్రాలు కనబడతాయి, ఒకవేళ చెట్టు కింద కూడా ఉండాల్సి వస్తుందేమో. ఆర్ యూ రెడీ అని అడిగారు. పెళ్లి చూపుల్లో మా అత్తగారు అడిగారు, ఒకరోజు చికెన్ కూర ఉంటుందమ్మా, ఒకరోజు రసమన్నం ఉంటుందమ్మా, ఆర్ యూ రెడీ అని అడిగారు. నేను ఒకటే చెప్పా, నా దేవుని సేవ కన్నా నాకు గొప్పదేమీ కాదండి. నేను ఆస్తిపాస్తుల కొరకో, బంగారం కొరకో, ఇళ్ల కొరకో, దేని కొరకు రావట్లే, నా దేవుని సేవ చేయాలని వస్తున్నాను. నాకు తెలుసు ఆయన నా అవసరతలు తీరుస్తాడని నాకు తెలుసు, నాకు నా దేవుడు ఎలాంటి వాడో నాకు తెలుసు. మీకు ఒక మాట చెప్పనివ్వండి, ఈరోజు నేను వేసుకునే ప్రతి చీరకు ఒక పేరు చెప్తానండి, ఇది కూడా ఒకరి గిఫ్టే. ప్రతి చీరకు ఒక పేరు చెప్తాను. ఆ వార్డ్రోబ్ దగ్గరకు వస్తే దేవుని ప్రజలు మమ్మల్ని ప్రేమించి ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక వస్త్రాలు, ఇందాక వచ్చేటప్పుడు కూడా ఒక ఆంటీ మంచి చీర తీసుకొచ్చి ఇచ్చారు. ఆంటీ ఎందుకు ఆంటీ నాకు ఇంత పెద్ద బహుమానం అంటే, ఆంటీ అంటున్నారు మా బిడ్డకి మేము ఇచ్చినట్టమ్మా, థ్యాంక్స్ చెప్పద్దు. దేవుని ప్రజలు ప్రేమించి నాకు అవసరమైన వస్త్రాలు నేను షాపింగ్ చేసుకునే చాలా తక్కువ, కానీ దేవుడు ఏ రోజు మాకు తక్కువ చేయలేదు, ఆహారం తక్కువ చేయలేదు, బట్టలు తక్కువ చేయలేదు, మాకు కావాల్సినవన్నీ ఆయన ఇచ్చాడు. కానీ నిద్ర మాత్రం తక్కువ అయిపోతూ ఉంటుంది, కొన్నిసార్లు రెస్ట్ తీసుకోవడానికి టైం ఉండదు, కొన్నిసార్లు టేబుల్ నిండా ఫుడ్ ఉంటుంది కానీ తినడానికి టైం ఉండదండి. కానీ దేవుని సన్నిధిలో తీసుకున్న కమిట్మెంట్ని బట్టి, దేవుడిస్తున్న శక్తిని బట్టి, యవ్వన కాలంలో దేవుని కొరకు పరిగెత్తాలని ఒక తీర్మానం తీసుకున్నాం కాబట్టి సాగిపోతా ఉన్నాం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఇశ్రాయేలీలను అరణ్యములో దేవుడు నడిపించిన విధానం ఆశ్చర్యం. అన్ని 1,00,000 మంది ప్రజలు బయటకు వస్తే పగటిలో మేఘస్తంభం అంట, ఆ మేఘస్తంభం కింద 18 degrees ఏసీలో ఎంత కూల్గా ఉంటుందో అంత కూల్ ఉండేదంటండి. అంటే దేవుడు వారికి ఎవరికి ఎండ దెబ్బ తగలకుండా, ఆ ఇశ్రాయేలీలు బయటకు వచ్చినప్పుడు వారిలో పసిపిల్లలు ఉండుంటారు, పెద్ద వయసు వారు ఉండుంటారు, వారందరికీ దేవుడు చూసుకోవాలి కదండి. ఆయన కన్న తండ్రి,
సిలువలో మనల్ని కొన్నా తండ్రి, పరలోకపు తండ్రి ప్రతి విషయం పట్టించుకుంటాడు. పగటిలో మేఘ స్తంభంగా, రాత్రి కాలంలో ఒకవేళ చీకటిలో వారి వద్దకు ఒకవేళ మృగాలు వచ్చి వారిని అటాక్ చేస్తాయేమో, పురుగులు వచ్చి కొడతాయేమో, ఆ అరణ్యంలో పాములు వచ్చి కాటు వేస్తాయేమో అని వారికి అగ్ని స్తంభాన్ని ఏర్పాటు చేసి, దట్ లైట్ వాజ్ సరౌండింగ్ ద పీపుల్ ఆఫ్ గాడ్ యాజ్ దే వర్ ట్రావెలింగ్ త్రూ ద విల్డర్నెస్. అగ్ని స్తంభము, మేఘస్తంభం. ఇకపోతే ప్రతిరోజు వారు తినడానికి ఆకాశం నుండి మన్నా గురిపించేవాడు దేవుడు. ఎంత గొప్పవాడు! ఈ మన్నాను గురించి వ్రాయబడిన ఒక మాట చూడండి, కీర్తనలు 78వ కీర్తన 24-25 వచనాలు. 78వ కీర్తన 24-25 వచనాలు. దేవుడు వారికి ప్రొవైడ్ చేసిన విధానము, దేవుడు వారిని పట్టించుకున్న విధానము, దేవుడు వారిని పోషించిన విధానము ఎంత ఆశ్చర్యమో. 78వ కీర్తన 24 వచనం. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను, దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. ప్రతి దినం ఉదయకాల సమయంలో ఎంత కూర్చుకుంటే అంత మన్నా అంట. మ్యానా వాస్ ఇనఫ్, సఫిషియంట్. ఎంత కావాలో అంత కురిపించేవాడు. దేవుడు ఎంత గొప్పవాడంటే, మన్న గనక నేల మీద మట్టి మీద పడితే ఆ మట్టి దానికి అంటుకొని వీరికి ఆరోగ్య ఇబ్బందులు వస్తాయేమో, ఆ మన్న మళ్ళీ వీరికి కడుక్కోవడానికి ప్రాబ్లం అవుతుందని దేవుడు ముందు మరి చక్కని ఆకాశం నుండి స్నో పంపించి ఆ స్నో మీద మన్నా గురిసేదంట. చక్కగా వారు తీసుకొని మన్నాతో రొట్టెలు చేసుకునేవారు. చాలా అద్భుతంగా దేవుడు తన ప్రజలను పోషించాడు. వారికి అవసరమైనప్పుడల్లా బండ నుండి వారికి నీటిని ఇస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆ చూడండి, వారు ఎన్ని జతల వస్త్రాలు తీసుకొని బయలుదేరి ఉంటారు ఐగుప్తు నుండి. వారు తీసుకునే సామాను లిమిటెడే కదండి, ఎందుకంటే వారు నడవాలా, ఈ సామాను కూడా వారితో పాటు మోసుకొని వెళ్ళాలి, లగేజ్ అండ్ బ్యాగేజ్. ఇప్పుడు ఇస్రాయలీలు ఒకవేళ కనుక ఐగుప్తులో నుండి బయలుదేరినప్పుడు ఇంటి యజమానునికి 40 ఇయర్స్ ఉన్నాయి అనుకుందాం వయసులో. అలాంటి వారు పర్వాలేదు, సైజులో కొంచెం పెరిగినా తగ్గినా ఎక్స్ఎల్ సైజు, డబుల్ ఎక్స్ఎల్ సైజు, మళ్ళీ ఎల్ ఎమ్కి వస్తారు. కానీ చిన్న పిల్లలు ఉన్నారనుకోండి ఫ్యామిలీలో, పిల్లలు చాలా ఫాస్ట్గా ఎదుగుతారు మనకు తెలుసు కదా. ఆ పిల్లలతో ఒక నెల అవ్వగానే అంతకుముందు బట్టలన్నీ పొట్టయిపోతూ ఉంటాయి, మళ్ళీ వాళ్ళకి బట్టలు కొంటూ ఉండాలి. పిల్లల్ని పెంచేటప్పుడు తల్లిదండ్రులు పడే అవస్థలు మామూలుగా ఉండవు, ఎందుకంటే వస్త్రాలు వారివి చాలా ఎక్స్పెన్సివ్, పిల్లల బట్టలు. తర్వాత వెంట వెంటనే పొట్టయిపోతూ ఉంటాయి, మళ్ళీ సంవత్సరాలు వేసుకోవడానికి అవకాశం ఉండదు. కానీ దేవుడు వారి పట్ల చేసిన అద్భుతం ఏంటంటే, వారి బట్టలు చిరిగిపోలేదంట, వారి చెప్పులు చిరిగిపోలేదంట. అంటే వాళ్ళ కాళ్ళ సైజుతో పాటు చెప్పు సైజు కూడా పెరుగుతూ వచ్చింది. హల్లెలూయా, ఎంత అద్భుతం అండి. పిల్లలు పెరుగుతూ ఉంటే వాళ్ళు ఒక్క జత చెప్పులతోనే వారు ఐగుప్తు దేశంలో బయటకు వచ్చారు. బట్ యాజ్ దే వర్ వాకింగ్ దేర్ షూస్ డిడ్ నాట్ టేర్ ఆఫ్. వేర్ అండ్ టేర్ ఉంటుంది యూజువల్గా, కానీ వారి బట్టలు చిరిగిపోలేదు, వారి చెప్పులు చిరిగిపోలేదు. మనం గట్టిగా నడిస్తే మన చెప్పులు వేసుకొని బాటా చెప్పులు అయినా కూడా ఊడిపోతూ ఉంటాయి. అలా చెప్పులతో సమస్యలు ఉండుంటే వాళ్ళ ప్రయాణం ఎంత కష్టంగా సాగేదో. బట్ గాడ్ వాజ్ దే ప్రొవైడర్, God took so good care of them. ఎంత అద్భుతంగా దేవుడు నడిపించాడు. ఇంత అద్భుతంగా దేవుడు నడిపిస్తుంటే ఇప్పుడు ఇశ్రాయేలీలు సనిగారంట. ఎందుకు ఈ మాటలన్నీ చెప్పానంటే, నిర్గమకాండం 16వ అధ్యాయము 31వ వచనం చూడండి. నిర్గమకాండము Exodus chapter 16 verse 31, the Israelites murmured and complained. 16వ అధ్యాయం 31వ వచనం. ఇశ్రాయేలీలు దానికి మన్నా అను పేరు పెట్టిరి, అది తెల్లని కొత్తిమీర గింజవలే ఉండెను, దాని రుచి తేనెతో కలిపిన అపూపము వలె ఉండెను. కానీ ఇశ్రాయేలీలు దేవుని సన్నిధిలో వారు మరి గట్టిగా దేవునికి విరోధంగా మాట్లాడారనే మాట ఉంది చూడండి. 16వ అధ్యాయము 9వ వచనం. అంతటా మోషే అహరోనుతో యెహోవా సన్నిధికి సమీపించుడి, ఆయన మీ సనుగులను విననని నీవు ఇశ్రాయేలీల సర్వ సమాజముతో చెప్పుమనెను. మనం కృతజ్ఞత చెల్లించినా దేవుడు వింటాడు, ప్రార్థించినా దేవుడు వింటాడు, సనుగులు కూడా దేవుడు వింటాడండి. మన సనుగులే మ్యూట్ అవ్వవు, సనుగులు మ్యూట్ అవ్వవు. నా పెళ్ళి అవ్వక ముందు దైవజనితం, నా వివాహం సెటిల్ అయిన తర్వాత నేను ఒకటే అడిగా దేవుని సన్నిధిలో, ప్రభువా ఒక్క వరం ఇయ్యా నాకు. ఏంటా వరం అంటే, దైవజని దగ్గర నేను ఎప్పుడు సనగకూడదు, గొనగకూడదు. ఎందుకంటే సేవలో కొన్నిసార్లు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి, కొన్నిసార్లు డబ్బులు ఉండవు, కొన్నిసార్లు సమయం ఉండదు, కొన్నిసార్లు ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు సనిగే స్త్రీగా మాత్రం నేను ఉండకుండా నాకు సహాయము చేయాలి. ఎందుకంటే సనిగే స్త్రీగా ఉంటే చెప్పులో ముళ్ళులాగా, చెవుల్లో జోరిగలాగా ఉంటాను నేను. నా భర్తకు అట్లా నాకు ఉండడం నాకు ఇష్టము లేదు. ఇశ్రాయేలీలు దేవుడు సర్వం వారికి అనుగ్రహిస్తున్నప్పటికీ, ఈవెన్ దో గాడ్ గేవ్ దెమ్ ద ఫుడ్ ఆఫ్ ఏంజల్స్,
ద ఇజ్రాయలైట్స్ మర్మర్డ్ అండ్ కంప్లైంట్. ఇజ్రాయేలీలు దేవునికి విరోధంగా సనిగారు. ఎందుకు అంటే దేవుడిచ్చిన ఆహారం యొక్క విలువ వారికి అర్థం కాలేదు. నేను నిన్న కూడా ఒక మాట చెప్పాను, కంపారిజన్ ఇస్ ద స్టీలర్ ఆఫ్ జాయ్ అని చెప్పాను. మీకు ఎంతమంది గుర్తుందో, ఇతరులతో పోల్చుకుంటే మన ఆశీర్వాదం యొక్క విలువ మనకు అర్థం కాక మన ఆనందం ఆవిరైపోద్ది. అందుకనే పక్కోళ్ళని చూడడం మానేసి ప్రభుని చూస్తూ సాగిపోతే ఆశీర్వాదం. హల్లెలూయా. కనుక మొట్టమొదటి అంశము, ఎప్పుడు సనుగుతామంటే దేవుడిచ్చిన ఆశీర్వాదాల విలువ మనము గుర్తించలేనప్పుడు. దేవుడు మనల్ని ఎంతగా దీవించాడో, దేవుడు తన కృపను ఎంతగా కనుపరిచాడో, దేవుడు మనల్ని ఎలా పోషిస్తున్నాడో, ఎలా నడిపిస్తున్నాడో, అవన్నీ ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు సనగకుండా గొనగకుండా దేవుని కృపలో మనం సాగిపోగలం. రెండో కారణం దగ్గరకు వస్తున్నాను. మనం ఎప్పుడు సనుగుతాము అంటే మన గతంలోనే బ్రతుకుతా ఉన్నప్పుడు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి వచ్చారు, కానీ ఐగుప్తు వారి హృదయంలోనే ఉండిపోయిందండి. They came out of Egypt, but Egypt was still in their hearts. Egypt lo manasulu aagipoyinayi, shariralu maatram bayataku vachche. Chaala saalu manam kuda ante rakshana pondi, deva nannu rakshinchavayya, nen nannu nootana srushtiga maarchavayya ani devuni stutistha untam. Konni saalu paata alavatallo alavatlaloki vellipovalane shodhana vastu untadi. కొంచెం ప్రార్థనలో తక్కువైపోయినప్పుడు, కొంచెం మందిరానికి వెళ్ళడం తగ్గించేసినప్పుడు శోధకుడు ప్రవేశించి అంటాడు, అదిగో ఇంతకు ముందు నీ అలవాటు ఉంది కదా, పలానా వీధిలో పలానా షాప్లో ఎంత బాగా తాగేవాడు మర్చిపోయావా, ఒకసారి మళ్ళీ చూడు, ఒకసారి మళ్ళీ దర్శించి ఆ షాపోడికి చాలా నష్టాలు వచ్చేస్తున్నాయి ఎందుకంటే నువ్వు కొనట్లేదు కదా అక్కడ, పలానా స్నేహితులందరితో ఒకప్పుడు తిరిగేవాడివి, ఆ పలానా స్నేహితులతో వ్యర్థమైన స్నేహాలు చేసేవాడివి, ఇప్పుడు మానేసే వాళ్ళు ఎంత బాధపడుతున్నారు కదా నీ గురించి నీకు తెలుసా, ఒకసారి మళ్ళీ గో బ్యాక్ టు దోస్ ఓల్డ్ ఫ్రెండ్స్, గో బ్యాక్ టు దోస్ ఓల్డ్ హ్యాబిట్స్. అపవాది మనల్ని గతంలోకి ఈడ్చాలని చూస్తూ ఉంటాడండి. ఒక వాహనాన్ని నడిపిస్తున్న వ్యక్తి వాహనాన్ని నడుపుతూ వెనక్కి చూస్తున్నాడు అనుకోండి, ఆ వెహికల్కి ఏమవుతుందండి, ఖచ్చితంగా యాక్సిడెంట్ అవుతుంది. అవుతుందా అవదా? విశ్వాస జీవితంలో కూడా ముందుకే చూడాలి కానీ వెనకకు చూడడానికి వీలు. If you look back, if you turn back, you're going to fall. ఖచ్చితంగా మనం పడిపోతాము, ఖచ్చితంగా మనము తప్పిపోతాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 5వ వచనం, నంబర్స్ చాప్టర్ 11 వర్స్ 5. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 5వ వచనం. ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. 6వ వచనం, ఈ మన్నా కాక మా కన్నులేదుట మరి ఏమీ లేదని చెప్పుకొనరి. ఐగుప్తులో అండి బయటకు వచ్చారు కదా నాయన, దేవుడు మీకు నూతన అనుభవాలు ఇస్తున్నాడే, నూతన రుచులు చూపిస్తున్నాడే, నూతన కృపనిచ్చి ఆశీర్వదిస్తున్నాడే, ఇంకా ఎందుకు వెనక్కి చూస్తారంటే మాకు క్యూకంబర్స్, ఆనియన్స్ అవన్నీ మాకు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి, కీరకాయలు, కూరాకులు, దోసకాయలు, ఉల్లిపాయలు అవన్నీ జ్ఞాపకం వస్తున్నాయంట, కానీ ఐగుప్తీలు తన్నిన దెబ్బలు మాత్రం జ్ఞాపకం రావట్లేదండి. ఓయ్ అపవాది ఎంత మోసగాడంటే అండి, లోకంలో జీవించినప్పుడు మనం ఏం నష్టపోయామో అవి గుర్తు చేయడు, కానీ అప్పుడు ఏవో చిన్న చిన్న స్వల్ప ఆనందాలు ఏవో పొందుకొని ఉంటావు అవి జ్ఞాపకం చేస్తాడు. అంటాడు ఎంత మిస్ అయిపోతున్నావు దేవుళ్ళలోకి వచ్చి, ఎంత ఎంజాయ్మెంట్ కోల్పోతున్నావు నువ్వు, యు ఆర్ లూజింగ్ సో మచ్ ఆఫ్ వరల్డ్లీ ఎంజాయ్మెంట్ బై బికమింగ్ అ క్రిస్టియన్ అంటాడు అపవాది. కానీ నీవు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే నిన్ను పాత రోత చీకటి బ్రతుకు నుండి దేవుడు విడిపించాడు కాబట్టి ఐ విల్ నెవర్ లుక్ బ్యాక్. నేను ఎప్పుడు వెనకకి తిరగను, నేను ఎప్పుడు గతించిపోయిన సంగతులు ఆలోచించనని గతమును, గత జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు మరి ఆయన యొక్క మరణ పునరుత్థానముల వల్ల నీవు కూడా క్రీస్తుతో పాటు మరి సిలువ వేయబడ్డావని, ఇక జీవించువాడవు నీవు కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అనే అనుభవంతో సాగిపోయినప్పుడు మనం కృతజ్ఞత కలిగి ఉంటాము, దేవుడు చేసే నూతన క్రియలను మనం అప్రిషియేట్ చేయగలుగుతాం. మూడో కారణం ఏంటంటే కృతజ్ఞత లేకుండా సనగడం గొనగడానికి గల మూడవ కారణం, వెన్ వీ డోంట్ అండర్స్టాండ్ గాడ్స్ ప్లాన్స్ అండ్ గాడ్స్ థాట్స్ ఫర్ అవర్ లైఫ్స్. చాలాసార్లు దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలు మనకు అర్థం కానప్పుడు, చిన్న బుర్రలు కదండి ఇవి, ఇవి చాలా చిన్న బ్రెయిన్స్ మనవి, దేవుని యొక్క అగమ్య గోచరమైన జ్ఞానం ముందు ఎంత జీనియస్లు అయినా, ఎంత ఐన్స్టీన్ బ్రెయిన్ లాంటి బ్రెయిన్ ఉన్నా కూడా మన ఆలోచన, మన జ్ఞానం చాలా పరిమితం. కొన్నిసార్లు దేవుడు చేసిన కార్యాలు మనకు అర్థం కానప్పుడు సనుగుతాం, కొనుగుతాం. దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి విడిపించి ఈ ప్రామిస్ దట్ హీ విల్ టేక్ దెమ్ టు అ ల్యాండ్ ఫ్లోయింగ్ విత్ మిల్క్ అండ్ హనీ, పాలు తేనెలు ప్రవహించే శ్రేష్టమైన దేశంలోకి మిమ్మల్ని తీసుకువెళ్తాను,
కట్టని ఇళ్ళు తవ్వని బావులు మీకు ఇస్తాను, గొప్ప స్వాస్థ్యం మీకు ఇస్తాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేస్తే ఇశ్రాయేలులు ప్రతి చిన్న దానికి సణుగుతూ గొణుకుతూ దేవునికి ఆయాసాన్ని కలుగజేసిన వారిగా మనం చూస్తున్నాం. అయితే సనిగిన వారికి ఏం జరిగింది అని గమనిస్తే సనిగిన వారు సంహారకుని చేత నశించారు అని దేవుని వాక్యంలో ఉందండి. కృతజ్ఞత కలిగిన వారేమో దీవెన పొందుతారు, ఇంకా ఎక్కువ దీవిస్తాడు దేవుడు. వెన్ వీ ఆర్ పీపుల్ ఆఫ్ గ్రాటిట్యూడ్ వీ గెట్ వీ రిసీవ్ మోర్ అండ్ మోర్ బ్లెస్సింగ్ ఫ్రమ్ ద లార్డ్, బట్ వెన్ వీ కంప్లైన్ వీ లూజ్ ద బ్లెస్సింగ్. సనిగినప్పుడు గొనిగినప్పుడు దేవుని యొక్క శిక్ష కొన్నిసార్లు మనము పొందాల్సి వస్తుందేమో, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేని స్థితిలో ఉంటాం. నూతన నిబంధన గ్రంథంలో అపొస్తల కార్యగ్రంథం 16వ అధ్యాయంలో ఫిలిప్పి అనే పట్టణంలో జైల్లో పౌలు సీలను బంధించారు. దేవర్ ఇంప్రెజెంట్ ఫార్ ద సేక్ ఆఫ్ ద గాస్పుల్, సువార్త ప్రకటిస్తున్నందుకు పౌలు సీలను బంధకాలలో వారు బంధించి ఫిలిప్పి అనే పట్టణంలో జైల్లో పెట్టారు. దే డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ టుమారో, రేపొద్దున అయ్యాక ఏమవుతుందో తెలీదు, తల ఖండిస్తారేమో, ఏం చేస్తారో తెలీదు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో పౌలు సీలలు చెరసాలలో ఉండి ఏం చేశారంటే పాటలు పాడారంటే చూడండి, అపొస్తల కార్యగ్రంథం 16వ అధ్యాయము 25వ వచనం, Acts chapter 16 verse 25. అపొస్తల కార్యగ్రంథం 16వ అధ్యాయము 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండిరి, ఖైదీలు వినుచుండిరి. శ్రమలో ఇబ్బందికరమైన పరిస్థితిలో బంధించబడిన స్థితిలో పౌలు సీల మీకేమొచ్చిందయ్యా, వాట్ వాజ్ యువర్ న్యాచురల్ రెస్పాన్స్ అంటే సనగడం గొనగడం, అయ్యా నీ సువార్త ప్రకటించినందుకు మాకు ఇవా అయ్యా బంధకాలు, దేవా మా భవిష్యత్ ఏంటి, మా పరిస్థితి ఏంటని సనగడం లేదు గొనగడం లేదు. పౌలు సీల దేవుని సన్నిధిలో పాటలు పాడుతూ దేవునికి కృతజ్ఞత చెల్లించారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించిన కాలంలో 10 మంది కుష్ఠరోగులు ఆయన వద్దకు వచ్చినప్పుడు ఆయన వారందరినీ స్వస్థపరిచి పంపిస్తే ఆఫ్టర్ దేవర్ హీల్డ్ ఓన్లీ 1 పర్సన్ కేమ్ బ్యాక్ టు ఎక్స్ప్రెస్ హిస్ గ్రాటిట్యూడ్, ఒక్క వ్యక్తే కృతజ్ఞత చెప్పడానికి తిరిగి వచ్చాడు యేసయ్య దగ్గర. అప్పుడు యేసయ్య అడిగిన ప్రశ్న ఏంటంటే 10 మంది శుద్ధులైరి, మిగతా 9 మంది ఎక్కడా అని అడిగారు యేసయ్య. 10 మంది బాగుపడ్డారే, 10 మంది స్వస్థత పొందారే, 10 మంది మేలు పొందారే, 9 మంది ఎక్కడికి వెళ్ళిపోయారు, ఒక్కడే వచ్చావా? ఈ ప్రపంచంలో 9:1 చూడండి, 10 మంది బాగుపడితే 9 మంది రాలేదు, ఒక్కడే వచ్చాడు. ఈ ప్రపంచంలో కూడా గ్రేట్ఫుల్ అండ్ అన్గ్రేట్ఫుల్ పీపుల్ రేషియో తీసుకుంటే 9:1 అని చెప్పుకోవచ్చేమో. దేర్ ఆర్ మోర్ అన్గ్రేట్ఫుల్ పీపుల్ ఆన్ ఎర్త్ దాన్ గ్రేట్ఫుల్ పీపుల్. విచ్ కేటగిరీ యూ వాంట్ బిలాంగ్ టు, ఏ గుంపులో ఉండాలని ఆశిస్తున్నాం? కృతజ్ఞత లేని వారంగా ఎన్ని మేలులు పొందుకున్నా, ఎన్ని దీవెనలు పొందుకున్నా, ఇతరులతో పోల్చుకుంటే నాకు అది ఇవ్వలేదు దేవుడు, ఇది ఇవ్వలేదు, వారిని అలా బ్లెస్ చేశాడు, ఇలా బ్లెస్ చేశాడు, నా బ్రతికెప్పుడు ఇంతే అని ఒకవేళ సనుగుతూ గొనుగుతూనే నీ జీవితంలో సాగిపోవాలని ఆశిస్తున్నావా? లేదా దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి అయ్యా నీకు స్తోత్రాలు, నీకు కృతజ్ఞతలు అయ్యా, నీవిచ్చిన స్థితిని బట్టి వందనాలు, నా దీన దశలో నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు, ఇంతవరకు నన్ను నడిపించినందుకు స్తోత్రాలు, నా లంగ్స్లో ఇంకా నువ్వు గాలి పెట్టావు నీకు స్తోత్రాలు. ఎప్పుడని చెప్పారండి? కరోనా వచ్చిన తర్వాత ఊపిరి తీసుకోవడం కష్టమైపోయింది. అప్పటి వరకు అనుకున్నాం బ్రీతింగ్ ఈజ్ న్యాచురల్ ఫినామినన్ కదండి, బతికిన ప్రతి ఒక్కరూ ఊపిరి తీసుకుంటారు, పెద్ద గొప్ప ఏముందండి. కానీ కోవిడ్ వచ్చిన టైంలో వెన్ సాచురేషన్ లెవెల్స్ వర్ గోయింగ్ డౌన్, పీపుల్ అండర్స్టూడ్ హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు బ్రీత్. అప్పుడు అర్థమైంది ఏమనంటే సాఫీగా కష్టం లేకుండా ఊపిరి తీసుకుంటున్నామంటే కూడా దేవాదిని ఆశీర్వాదమేనయ్యా అని అర్థమైంది. ఒకసారి అందరూ ఒక డీప్ బ్రెత్ తీసుకోండి, డీప్ బ్రెత్ తీసుకున్నారా? కెన్ యూ టేక్ అ డీప్ బ్రెత్? మీ లంగ్స్ నిండా గాలి నిండిందంటే ఏ ఇబ్బంది లేకుండా దేవుని కృప. ఒకసారి థ్యాంక్ యూ జీసస్ చెప్తారండి, హల్లెలూయా. ఊపిరి తీసుకుంటున్నాం అంటే కూడా దేవునికి కృతజ్ఞత. చాలాసార్లు చెప్పట్లేదండి, చాలాసార్లు కృతజ్ఞత స్థుతి చెల్లించలేకపోతున్నాం. ఒక్క వచనం చదువుకొని ముగిద్దాం, నా సమయం అయిపోతుంది. 1 ఫైనల్ వర్డ్స్ బిఫోర్ ఐ క్లోజ్. Psalm 50 and verse 23. 53వ వచనం. అందరం కలిసి చదువుదామా? గ్రౌండ్లో ఉన్న ప్రతి ఒక్కరూ, బైబిల్స్ తెరిచిన ప్రతి ఒక్కరు చదువుదాం. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనుపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనును. స్తుతి యాగం అర్పించేవారు దేవునిని మహిమపరుస్తారంట. యు కెన్ గ్లోరిఫై ద నేమ్ ఆఫ్ ద లార్డ్ బై గివింగ్ థ్యాంక్స్ టు హిమ్, అండ్ వెన్ వీ గివ్ థ్యాంక్స్ అండ్ ప్రేజ్
నీవు కృతజ్ఞత చెల్లించినప్పుడు, స్తుతించినప్పుడు దేవుడు తన రక్షణను నీ ఎడల నా ఎడల కనపరుస్తాడు. ఈ రాత్రి కాల సమయంలో ఎలాంటి యాటిట్యూడ్తో ఇక్కడికి వచ్చినప్పటికీ లెట్ అస్ లీవ్ దిస్ ప్లేస్ విత్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞత భావంతో ఈ ప్రదేశం నుండి మనం వెళ్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధరానికి స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు. విన్న వాక్యం ప్రతి హృదయంలో ఫలింపచ్చే, సనిగే వారంగా గొణిగే వారంగా కాకుండా ప్రభా, మా నోరు తెరిస్తే నీ కృతజ్ఞత చెల్లించడానికి, స్తుతి చెల్లించడానికి మా నోరు తెరిచే కృప మాకు దయచేయండి. విన్న వాక్యం మా హృదయాల్లో ఫలింపచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.

ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామము స్మరిస్తారో అక్కడ నేనుంటానన్న ప్రభువు కోకల్లలుగా చేరి ఉన్న మన మధ్య తప్పకుండా ఉన్నాడు. కాబట్టి అందరం కలిసి

అలనాడు గృడ్యువాణి కేకలు విని ఆగి పిలచి చూపును ఇచ్చిన యేసయ్య ఈనాడు మన అందరినీ పిలుచుచున్నాడు. కావున చూచుచున్నాము అంటూ గృడ్యువారంగా ఉండక శారీరక ఆత్మీయ అంధత్వము నుండి విడుదల కొరకై అడుగుదామా ఆ జాలిగల యేసుని.

పుట్టిన రోజు మనకెంతో ఆనందకరమైన రోజు. కేవలం ఏదో వేడుకలా దీన్ని ఆచరించడం గాక, దేవుడు మనల్ని పుట్టించిన సంకల్పాన్ని తెలుసుకుని ఆయనను స్తుతిస్తూ ఆయన మహిమ కొరకు జీవించాలి.

ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను.

ఎండమావులకై పరిగెడుతున్న గుంపుల వలె ఈనాటి యువతరం లోక సంపాదన వేటలో పరిగెడుతున్నది. అంతా వ్యర్థమేనని తెలియక ముందే, తమ్ముడు నీవు పల్లెటూరిలో ఉన్నా, చెల్లి నీవు సిటీలో ఉన్నా, నీ జీవితం విలువైనదని తెలుసుకో.

0: ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కొన్ని చోట్ల నా పేరు చెప్పడానికి కూడా కొంచెం తడబడుతుంటారు. ఒకచోట ఇలా సభలు జరుగుతుంటే నన్ను పిలవటానికి ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి షేక్ మడ్ర గారు వచ్చి మక్బూలనో రాలేక మన మధ్యలో ఇప్పుడు మడ్ర గారు వచ్చి వాక్యం అందిస్తారనేసి ఒక ఆయన అన్నారు. ఒక ఆయన అంటారు, ఇప్పుడు మన మధ్యలో మబ్బులు గారు వచ్చి దైవవర్తమానం అందిస్తారన్నారు. దేవుని బిడ్డలారా, నా పేరు షేక్ మక్బూల్. గూ కాదు కు, మక్బూల్ అనగా దేవుడు నీవు ఆశించినది అనుగ్రహించును అని అరబిక్ భాషలో ఆ మాటకి అర్థం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ పేరు మార్చబడలేదు. మక్బూల్ అనే మాటకు నీవు ఆశించినది సృష్టికర్తైన దేవుడు నీకు దయచేయును అని ఆ మాటకు అర్థం. ప్రియులారా, ఈ లోకంలో ఒక మనుషుడు నిజానికి సృష్టికర్త అయినటువంటి దేవుని యొద్దకు రావాలి అంటే మూడే మూడు కారణాలు. ఒకటి, డబ్బన పోవాలి. రెండు, జబ్బన రావాలి. మూడు, శిక్షణ పడాలి. ఈ మూడిట్లో ఏదో తన జీవితంలో జరిగినప్పుడు వాడు తప్పనిసరిగా తనను సృష్టించిన దేవుని దగ్గరికి రావటం ఖాయం. ప్రియులారా, యేసు ప్రభువుని నా రక్షకునిగా అంగీకరించి 16 సంవత్సరాలు దాటి 17వ సంవత్సరం రాబోతుంది. మా కుటుంబములో 4 అక్కలు 3 అన్నదమ్ములు. కుటుంబంలో నేను ఆఖరివాణ్ణి. వయసులు అందరికన్నా నేనే చిన్నవాణ్ణి. నాకు పైగా 2 అన్నయ్యలు 4 అక్కలు. మా స్వగ్రామం రాజమండ్రి మస్జీద్ సెంటర్, జాంపేట మస్జీద్ సెంటర్. ఇప్పటికి కూడా మా బంధువులు చాలామంది, కొందరు ఆ మస్జీద్కి వెళ్తున్న వారు ఉన్నారు. ప్రియులారా, గత 16 సంవత్సరాల క్రిందట మా తండ్రి గారు చనిపోయి ఇప్పటికీ 20 సంవత్సరాలు పైబడింది. మా చిన్నతనంలో మా నాన్నగారు చనిపోయారు. ఆ కారణాన్ని బట్టి కుటుంబంలో చాలా ఆర్థిక పరిస్థితులు, ఇబ్బందులు ఎదురైనవి. కులానికి ఇస్లామును కలిగి ఉన్నాం, పేరుకి ముస్లిమానుగా ఉన్నాం. కుటుంబ పరిస్థితి చూస్తే చాలా నిస్సహాయ స్థితిలో ఉంది. తండ్రి చనిపోయారు. మా అన్నయ్య అయితే కాఫీ హోటల్లో కప్పులు తీసేవాడు. వాడికి రోజంతా కష్టపడి పనిచేస్తే 1.5 రూపాయల జీతం ఇచ్చేవారు. ఆ 1.5 రూపాయల వాడికి పెట్టే ఉదయం ఇడ్లీ సాంబారు, మధ్యాహ్నం పెట్టే భోజనం కొంతవరకు తిని కొంతవరకు పొట్లాల కింద కట్టి దాచుకొని సెకండ్స్లో సినిమాలు అయిపోయిన తర్వాత తీసుకొచ్చి పోయి పడుకున్న మాకు లేపి మాకు పెడుతుండేవాడు మా అన్నయ్య. మా తల్లిగారు అయితే మెయిన్ బజార్లో పని చేయటానికి వెళ్ళేది. పప్పు, చింతపండు, బియ్యం శుభ్రం చేయటానికి పప్పులు కొట్టుకు బియ్యం కొట్టుకు వెళ్ళి పనిచేసేది. రోజంతా తాను కష్టపడితే 4.5 ఎంతో అప్పట్లో జీతం. రోజంతా కష్టపడితే ఇచ్చేవారు. మా కుటుంబ పరిస్థితి ఆ విధంగా ఉంటుండేది. తండ్రి చనిపోయారు. 13.5 తాటేకింట్లో అద్దుకుండేవాళ్ళం. వర్షం తీళ్ళంతా కారిపోయేది. అక్కడ చెంబు, అక్కడ దాకా, అక్కడ ఒక తెప్పాళా పెట్టుకొని వర్షం అంతా తగ్గిన తర్వాత మరల గోనుగుడిలో దృష్టి పడుకునేవాళ్ళం. ఇది నా కుటుంబ పరిస్థితి. ఎప్పుడైతే తండ్రి చనిపోయారో ఆర్థిక పరిస్థితులు ఎప్పుడైతే ఎదురైనాయో, అప్పట్లో నేను చదువుకుంటున్నాను 1వ తరగతి. ఇప్పటికి కూడా నేను చదివింది 1వ తరగతే. అంతకుమించి నేను ఎక్కువ ఏం చదవలా. ఆ 1వ తరగతి చదువుతున్న సమయంలో తండ్రి చనిపోయారు. ఇబ్బందులు ఎదురైనవి. అప్పట్లో నన్ను స్కూల్ మానిపించి స్కూటర్ మెకానిక్, అంటే బళ్ళు రిపేర్ చేసే వ్యక్తిగా మా బంధువుల యొక్క షాపులో నన్ను, మా ఒక అన్నయ్య షేక్ సలీం, మా ఇద్దరిని కూడా పనిలో పెట్టడం జరిగింది. ఇద్దరం పని అంతా నేర్చుకున్నాం. వయసులో పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నాం. బళ్ళు వాటర్ సర్వీసింగ్ చేయటం, బళ్ళు రిపేర్ చేయటం, ఆ విధంగా క్రమేపంగా మెకానిజం పనంతా కూడా నేర్చుకుని రాజమండ్రిలో ఒక చిన్న బడ్డి అద్దెకు తీసుకొని ఒక షాప్ నేను పెట్టుకోవడం జరిగింది. రోజంతా పనిచేస్తే 30-40 రూపాయలు వచ్చేవి నాకు. ఇలాగా పని బాగా పెరిగే కొలది, పెద్ద పెద్ద బండిగల కస్టమర్స్ నాకు పరిచయస్తులు అయ్యే కొలది, రోజుకు 100-200 బళ్ళు ఒకేళ అమ్మితే అటువైపు 100 రూపాయలు కమిషను, యువతలకు 100 రూపాయలు కమిషను, ఈ విధంగా డబ్బులు చేతి నిండా వస్తున్నాయి, డబ్బులు బాగా వస్తున్నాయి, వయసులో పెరుగుతున్నాను, పని చేతి నిండా ఉంటుంది. వాటితో పాటు కొంతమంది స్నేహితులు కూడా నాకు పరిచయస్తులయ్యారు, స్నేహితులు పరిచయస్తులయ్యారు. వారిని బట్టి నేను కొన్ని చెడు అలవాట్లకు, ఇప్పుడు తినకపోతే ఇంకెప్పుడు తింటాం, ఇప్పుడు త్రాగకపోతే ఎప్పుడు త్రాగుతాం, ఇప్పుడు సుఖించకపోతే ఇంకెప్పుడు సుఖిస్తాం, ఇప్పుడు చేయకపోతే చచ్చిందర చేస్తావా ఏంటి అంటూ కొంతమంది స్నేహితులతో నేను కలిసి నా జీవితాన్ని పాడు చేసుకోవడం జరిగింది. చిన్న వయసులో త్రాగుడు, రోజుకించుమించు 16-17 బాబారత్న కిళ్ళీలు తినేవాడిని. కిళ్ళీలు నాకు ఎంత ఇష్టమంటే నోట్లో కిళ్ళీ ఉంటుండగానే మరో ప్రక్క నుండి టీ తాగేవాడిని, కిళ్ళీ మాత్రం తీసేవాడిని కాదు. రోజుకు 2 పీట్లు పైగా సిగరెట్లు కాల్చేవాడిని. భయంకరమైన పాప జీవితం, పాప బ్రతుకు. పేరుకు మాత్రము పాపం చేస్తున్నా, శుక్రవారం వస్తే నమాజ్ అనగా మసీద్కి వెళ్ళి, శుక్రవారం అంటే జుమ్మా, అంటే శుక్రవారం దాన్ని జుమ్మా అంటారు, జుమ్మా నమాజ్ ఆరాధనకు, అంటే నా పద్ధతి చెప్తున్నాను, ఆరాధన ప్రార్థనకు వెళ్ళేవాడిని. అదేవిధంగా లోకంలో కూడా నేను తిరుగుతుండేవాడిని, నమాజు చేస్తుండేవాడిని. గత కొన్ని దినాల క్రిందటైంది రంజాన్ ఖుత్బా, రంజాన్ పండుగ కొందరు అంటారు సేమియాల పండుగ అండి అంటారు కదా, ఆ పండుగ దానికి ముందుగా వచ్చే 30 రోజులు కూడా ఆ నెలపడుపు కనబడేటువంటి ఆ రోజు మొదలుకొని తిరిగి అది అస్తమించి మరలా వచ్చేటువంటి రోజు వరకు కూడా ఆ యొక్క ఉపవాస దినాలు గడిపి ఈ రంజాన్ పండుగలో చాలా నిష్ఠగా ఉంటుండేవాడిని. నోరు చూస్తే కంపు, ఒంటి మీద బట్ట చూస్తే సెంటు, దేవునికి స్తోత్రం కలుగును గాక. నోరు చూస్తే కంపు, హృదయం చూస్తే కంపు, ఒంటి మీద చొక్కా చూస్తే సెంటు కంపు అన్నమాట. ఆ విధంగా ఉండేది నా జీవితం. నా మట్టికి నేను అనుకునేవాడిని, ఇస్లాం అనే మాటకు అర్థము రుజువు మార్గం, బాగా జ్ఞాపకం చేసుకురండి. ఇస్లాం అనగా రుజువు మార్గం, మోక్షానికి వెళ్ళే మార్గము, సత్య మార్గము, శాంతి మార్గము అని అర్థం. ముస్లిమాన్ అనగా దేవునికి విధేయుడు, సిజ్దా చేయబడిన వాడు, నడినెత్తి మొదలు అరి పాదాల వరకు సృష్టికర్తకు లోబడిన వాడు అని అర్థం ముస్లిమాన్ అనగా. అయితే ప్రియులారా, మీరు అనుకోవచ్చు ఇస్లాం అంటే రుజువు మార్గం అన్నారు, ముస్లిమాన్ అంటే దేవునికి విధేయుడు అన్నారు, ఆ రెండు వదిలేసి ఈ మతంలోకి వచ్చేరేటండి అని మీకు ఆలోచన రావచ్చు. ప్రియులరా, నిజానికి సృష్టికర్తనబడినటువంటి దేవుణ్ణి ఆరాధించి నిజమైనటువంటి రుజువు మార్గంలో ఈరోజు నేను వచ్చాను. దేవుని స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగే నిజానికి దేవునికి విధేయుడుగా ఉండే జీవితం పేరుకు మాత్రం ముస్లిమాన్, ఈరోజు నేను నిజమైన ముస్లిముని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా దేవునికి పూర్తిగా నేను లోబడి దేవునికి నా జీవితాన్ని అర్పించుకున్నాను. అలా ఉంటుండగా నా జీవితంలో కొన్ని చెడు అలవాట్లకు నేను బానిసనై, పేరుకు మాత్రం నమాజ్ చేసుకుంటూ నా కుటుంబ వారందరూ కూడా నా యొక్క మత ప్రకారంగా మేము వెళ్తుండేవాళ్ళం. మీకు తెలుసో తెలియదో కానీ, మరి మీ ప్రాంతంలో ఉందో నాకు తెలియదు కానీ, మా ప్రాంతంలో ఇస్లాంలో 2 తెగలు ఉన్నాయి, ఒకటి షియా, 2 సున్ని. షియా వారంటే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మొహమ్మద్ ప్రవక్త యొక్క అల్లుడు హజ్రత్ ఆలీ అంటారు. అతన్ని విశ్వసించినటువంటి వారిని షియా మజాబులు అంటారు. అగ్నిగుండం వేస్తారు, ఆ నిప్పుల మీద తొక్కటం మీరు ఎప్పుడైనా చూసారా? అగ్ని నిప్పులు తొక్కటం చూసానన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఆ అగ్నిగుండం తొక్కుతూ హిమామ్ హసేన్ హుస్సేని, హాలిదూలి హసేన్ హుస్సేన్, హాలిదూలి హసేన్ హుస్సేన్ చెప్తూ ఆ పీర్లను పట్టుకొని ఆ మాత్రం పెద్ద పెద్ద నిప్పుల మీద నడుచుకుంటూ మేము వెళ్ళాం. ఆ రోజుల్లో మాకు కాళ్ళు కాలలేదు పెద్ద పెద్ద నిప్పుల మీద. నేను అనుకున్నాను నిజంగా ఎంతైనా మా భక్తి చాలా గొప్పది, కాళ్ళు కాళ్ళే చూసావా అనేసి నా భక్తి మీద రోజు రోజుకి మక్కువ ఇష్టం మరింత పెరుగుతుంది. ఎవరైనా క్రైస్తవ్యాన్ని గురించి కానీ చెప్తే నేను ఇష్టపడేవాడిని కాను. అలాగే కొందరు హైందవులు, వాళ్ళ పద్ధతులు కూడా నాకు నచ్చేవి కావు. నా ఇస్లాం అంటే నాకు చాలా ఇష్టంగా నేను ఉండేది ఆ రోజుల్లో. అయితే ప్రియులారా, దినాలు గడుస్తున్నాయి, పేరుకి నమాజు చేసుకుంటున్నాను, నా భక్తిని నేను విశ్వసిస్తూ ఉన్నాను. అలాగే లోకంలో కూడా నేను భయంకరమైన మనిషిగా నేను జీవిస్తున్నాను. నాలో ఉన్న తప్పులు, నాలో ఉన్న జీవితం నా ఇంటి వారికి ఎవరికి తెలియనివ్వకుండా చాలా సీక్రెట్గా నా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాను. పాపపు బ్రతుకు. ఒక దినాన నేను చేసినటువంటి ఘోరమైన జీవిత పాపానికి ఒక భయంకరమైన వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి నిమిత్తము డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, డాక్టర్ వల్ల కాలేదు. ఏమిటని మీరు అడగవచ్చు. అవుటుకు పోసుకుంటే రక్తం కారిపోయేది. ఒక భయంకరమైనటువంటి జబ్బు, 4 నెలలు పడ్డాను నేను. కడ్రాయిలు తడిచిపోయాయి. 1 నెల రోజులైతే రక్తం ఆ యొక్క అవుటుకు పోసుకుంటే అవుటుకులో రక్తం వచ్చేది. మిగిలిన 3 నెలలైతే నాకు స్పర్శ తెలియకుండగానే కడ్రాయిరంతా బ్లడ్ అలాగా కారిపోయేది. రోజుకు 4-5 కడ్రాయిలు మార్చుకునేవాడిని. ఈ విధంగా నా జీవితంలో కలిగిన వ్యాధిని బట్టి మనిషిని బలహీనమైపోయా. నా తల్లి, నా పెద్దన్నయ్య అనేవారు, ఒరే నీకేమొచ్చిందో చెప్పరా, తల తాగడి పెట్టాను, మేము బాగు చేసుకుంటావు నిన్ను, రోజు రోజుకి మనిషిని ఇలా ఆర్చిపోతున్నావు అని అన్నప్పుడు, నా ఇంట్లో నాకు ఈ జబ్బు వచ్చిందని నేను చెప్పలేదు. చాలా అంటే దాచుకున్నాను, ఎవరికి చెప్పకూడదు తెలియకూడదు అని. నా స్నేహితులందరికీ తెలుసు నాకు ఈ తెగులుందో. నా స్నేహితులతో చెప్పాను, మా ఇంట్లో ఎవరికి మీరు చెప్పొద్దు, టాబ్లెట్లు వాడుతున్నాయి కదా తగ్గిపోతుంది లేనని. ఈ విధంగా ఆ జబ్బులో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళా, అతడిచ్చే మందులు వాడాను. అతడు అన్నాడు, అర్ధరాత్రుల వరకు తిరగకూడదు, టయానికి భోంచేసి పడుకోవాలి. అలాగే చేశాను, అలాగే మందులు వాడాను, తగ్గలేదు. మరొక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఆయన వల్ల తగ్గలేదు. మరొక ఆయన దగ్గరికి వెళ్ళాను, ఆ డాక్టర్ వల్ల తగ్గలేదు. ఈ విధంగా 3 డాక్టర్లు సంపాదించాను, 3 డాక్టర్ల వల్ల ఫలితం కాలేదు. మనిషి రోజు రోజుకి బలహీనుడు అయిపోతున్నాను, అస్థి పంచరులాగా, తిన్నది ఒంటికి పడతలేదు. నాలో ఒక బలమైన నమ్మకం వచ్చేసింది, నేను చనిపోతానని. ఎప్పుడైతే నేను చనిపోతానని నమ్మకం నాకు ఎప్పుడైతే వచ్చిందో, ఇస్లాం ధర్మం ప్రకారంగా కూడా సృష్టికర్త అయినటువంటి అల్లాహు ఆజ్ఞాపించిన ఆజ్ఞల్లో పూర్తిగా జీవించకపోతే వాడు జహనం, పాతాళానికి వెళ్ళిపోతాడు. ఆయన చిత్తములో ఉండి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మొహమ్మద్ ప్రవక్త ద్వారా ఆయన మార్గంలో నడిస్తే అందరికంటే ముందు జన్నత్, మోక్షానికి వెళ్తారు అని నాకు బాగా తెలుసు. ఎప్పుడైతే ఈ వ్యాధి నాకు ఎక్కువ వచ్చిందో, రోజు రోజుకి పెరిగిపోతుందో, నా దైవానికి నేను ప్రార్థన చేశాను, యా అల్లా మిజే బచావ్, యా ఖుదా మిజే మాఫ్ కరో, మా కరస్సు గుణా తుమే మాఫ్ కరో, ఓ దేవుడా, ఓ భగవంతుడా, దయతో నన్ను క్షమించు, నేను చేసిన పాపాలు మన్నించు, తుమే మిజే తందురిస్తే దేవ్, నీవు నన్ను స్వస్థత పరచు, తుమే మిజే దిశావు, నీవు నాకు కనబడు, దయతో నన్ను క్షమించు, నాకున్న వ్యాధి నుండి తొలగించు, యా బాబా మిజే మాఫ్ కరో అని, ఓ తండ్రి నన్ను బాగు చేయి అని నా దైవానికి, నా మత సంబంధమైన, నా కుల దైవమైన నా అల్లాహు దేవుడికి నేను ప్రార్థించా. ఫలితము లేదు. మనిషిని రోజు రోజుకి ఇంకా దిగజారిపోతున్నాను, వ్యాధి మరింత తీవ్రమవుతుంది. నా ఇంట్లో తెలుసుకునేంత పరిస్థితి అంటే చాలా సీక్రెట్గా దాచుకునేవాడిని. అర్ధరాత్రి 2 గంటలకు వెళ్ళేవాడిని, తెల్లవారుజామున మరల లేచిపోయేవాడిని, ఎవరూ లేవకుండా లేచిపోయి స్నానం చేసి వచ్చేసేవాడిని. ఈ విధంగా నా ఇంట్లో తెలియకుండా జబ్బును దాచుకున్నా. టాబ్లెట్లు అన్నీ కూడా తీసుకెళ్లి నా షాపులో దాచుకున్నా. ఆ టాబ్లెట్లు వేసుకొని మరల తెల్లవారుజామున అంటే బేగా వచ్చేసి మరల టాబ్లెట్ వేసుకునేవాడిని. ఈ విధంగా 4 నెలలు ఆ జబ్బు పడ్డాను. 4 నెలలు 3 డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను. నా అల్లా, నా దైవానికి ప్రార్థించాను. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే ప్రియులారా, సాధారణంగా కొందరు అనుకోవచ్చు, కొందరు డబ్బులు ఇస్తే యేసు గొప్పోడని చెప్తాడేమో, డబ్బులు ఇచ్చి మతం మార్పిడి చేస్తున్నారు అని మీరు కొందరు అనుకోవచ్చు. ఒక విషయం చెప్తాను, బాగా గమనించండి. ఒక మనుషుణ్ణి క్రైస్తవ మతంలోనికి నడిపించడానికి వాడికి ఒక 10,000 రూపాయలు ఇచ్చి, నువ్వు యేసు నమ్ముకో, బాప్తిసం తీసుకో, నీకు 10,000 ఇస్తాను అంటే వాడు ములిగేచ్చు నీళ్ళల్లో, మతం పుచ్చేసుకోవచ్చు. వాడికి 10,000 ఇచ్చేసిన తర్వాత, వాడు పుచ్చేసుకున్న తర్వాత, డబ్బులు వాడి చేతికి వచ్చేసిన తర్వాత, వాడు మరలా క్రైస్తవంలోనే ఉంటాడని నాకు గ్యారంటీ ఏమిటి? మీకు అర్థమైందా? తీసుకున్న వాడు తీసుకున్నట్టుగానే క్రైస్తవ మార్గంలో ఉండాలని రూల్ ఏమైనా ఉన్నదా? వాడు మరలా వెనక్కి ఎందుకు వెళ్ళిపోకూడదు? ఏ మతంలో నుండి అయితే వాడు వచ్చాడు అదే మతంలోకి ఎందుకు వెనక్కి వెళ్ళిపోకూడదు? ఒకవేళ డబ్బు ద్వారా మార్చే మత మార్పిడే గనుక ఇది అయితే, డబ్బు తీసుకున్న తర్వాత మరలా ఎందుకు వెనక్కి వెళ్ళిపోకూడదు? కానీ ఎవరు అలా వెళ్తలేదే. వెళ్ళిపోమని చెప్పినా వెళ్ళేవారు ఎవరూ లేరు. నిన్ను చంపేస్తాను, నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తానైనా సరే మమ్మల్ని చంపన్నా చంపండి, కానీ మేము మరలా వెనక్కి వెళ్ళమంటున్నారు. దేవుని స్తోత్రం. డబ్బు చేత లాక్కొచ్చేది కాదు. ఒకప్పుడు నేను అలాగే అనుకునేవాడిని. ఎప్పుడైతే నాకు ఈ జబ్బు తీవ్రమైందో, యేసుక్రీస్తు గురించి నేను తెలుసుకునేవాడిని గతంలోనే. ఇలాంటి కూటాలు పెడుతూ ఎవరైనా హల్లెలూయా అని చెప్తుంటే నేననే వాడిని ఎటకరిస్తూ హల్లెలూయా హల్లెలూయా అనేటువంటి వాడిని, అంటే మతాన్ని తృణీకరిస్తూ. నా ఇంట్లో మా తల్లిదండ్రులు లేక మా యొక్క మామ, మా తాత బాగా ఎక్కువగా మాగే నాకు ఇస్లాముల గురించి బాగా బోధించేవారు. క్యాబాబు మరే బాబు ఈ లోకలు ఎవరితోనే స్నేహం చేయొచ్చు, క్రైస్తవులతో స్నేహం చేయకూడదు. వాళ్ళ చేతిలో పుస్తకం ఉంటుంది, ఆ పుస్తకం పట్టుకుంటే అనేకులు మనుషుల్ని మార్చేస్తారు. ఆమె కుదాకి రోషన్ వాళ్ళమే, కుదాకి రుహు వాళ్ళమే. దేవుని యొక్క ఆత్మ మనలో ఉంది, దేవుని యొక్క వెలుగు మన మీద ఉన్నది. కాబట్టి పెంట కుప్ప మీద వజ్రం పెట్టినా వజ్రం వజ్రమే, పెంట పెంటే. అలాగే ఈ లోకములో మనం భేదవాళ్ళమైనా ముస్లిమాన్ అంటే దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలో మనం బాబని నా ఇంట్లో చెప్తుండేవారు. దాన్ని బట్టి నేను ఎక్కువగా నా మతం మీద నాకు చాలా మక్కువగా ఉండేది. ఎప్పుడైతే జబ్బు నాకు తీవ్రమైందో, గతంలో అక్కడక్కడ చెప్పే మాటలు వినేవాడిని, యేసు బాగు చేస్తాడు, కనబడతాడు, స్వస్థపరుస్తాడు, క్షమిస్తాడనే మాటలంటే ఇదంతా బూటకం. వీళ్ళ మతంలో లాక్కోవడానికి వాళ్ళు అలా చెప్పేటువంటి మాటలువి మొత్తం మీద భారతదేశాన్ని అమెరికా వాడికి అమ్మేస్తారు వీళ్ళందరూ కలిసి. గతంలో నేను ఆ విధంగా నేను తలంచేవాడిని. ఎప్పుడైతే ఈ వ్యాధి నాకు తీవ్రమైందో, నా మతము, నా కులము, నా దైవం, నా దేవుడు, నా అల్లా నన్ను బాగు చేయలేదు. డాక్టర్లు నమ్మాను, డాక్టర్ల వల్ల కూడా నేను బాగుపడలేదు. తుదుకు యేసు క్రీస్తు గురించి నేను విన్నవాడిని గతంలో మాట్లాడే దేవుడు స్వస్థపరిచి చివరి సమయంలో యేసు క్రీస్తు ప్రభు నా మనసులో అనుకున్నాను. ప్రభు నువ్వు కనబడతావని మీ క్రైస్తవులు అన్నారు, నువ్వు దగ్గరకు వస్తావట, ముట్టుకుంటావట. మీరు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎంతోమంది మీరు బ్రతికి లేవనెత్తారట, అనేకులను బాగు చేశారని మీ క్రైస్తవులు చాలామంది చెప్తున్నారు. అదే గనుక నిజమైతే, నువ్వు ఉన్నవాడివే అయితే, నువ్వు మంచోడు అయితే, నువ్వు బాగు చేస్తావని అందరూ అంటారు, అది నిజమే గనుక అయితే నన్ను కూడా ముట్టు, నన్ను బాగు చేయని ఒక రాత్రి వేళ నా మనసులో అనుకుంటూ ఒక చర్చికి నేను వెళ్ళాను. అప్పటికి ఇంగ్లీష్ ఆరాధన జరుగుతుంది, సెయింట్ పాల్ లూథరన్ చర్చ్ అది. ఆ చర్చికి వెనకాతలు వెళ్ళి నేను నిలబడ్డా. ఎవరైనా తెలుస్తున్న వాళ్ళు వస్తే చూస్తారేమో అనుకుని ఎవరికి తెలియకుండా వెనకాతలు నిలబడి ప్రార్థన అయిన తర్వాత గబగబ వెళ్ళి ఒక 2 రూపాయలు కానుకేసి నా మనసులో అనుకొని ఇంటికి వెళ్ళి నేను భోజనం చేసి పడుకున్నాను. రాత్రి 10 అయింది. మా అన్నయ్య, ఇంకో అన్నయ్య, అప్పటికి ఎవరికి పెళ్ళిలు కాల, ఇద్దరు అక్కలకి వెళ్ళింది, ఇద్దరు అక్కలకి పెళ్లి కాల. మా ఇద్దరు అన్నయ్యలు, మా అక్కయ్య, మా తల్లి అలా పడుకున్నారు. నేను ఇలా పడుకున్నాను, ఫ్యాన్ తిరుగుతుంది, చిన్న బెడ్ బల్బ్ వెలుగుంది, మా ఇంట్లో గంట గడియారం, ఆ గడియారం అలా తిరుగుతున్నది. 10:30 వరకు నాకు మెలకుగా ఉంది. ఎప్పుడు నిద్ర పట్టిందో పట్టింది మొత్తం మీద 11 లోపులని. అర్ధరాత్రి 2:15 గంటలకు నేను పడుకునేటువంటి గదిలో, నేను పడుకునేటువంటి ఆ మంచము దగ్గర, మా ఇంట్లో ఉండేటువంటి ఈ వినప బీరువ, దాని ప్రక్కన ఉన్నటువంటి తెల్లటి గోడ, ఆ గోడలో నుండి 2 హస్తాలు నా దగ్గరికి వచ్చి నీ దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాటల పుస్తకంలో కూడా ప్రభు చేసిన ఉపకారానికి నేను అదే ఏంచా, మా చర్చి అమలం అదే. 2 హస్తాలు రక్తం కారుతూ వచ్చి నాతో చెప్తుంది, నా కుమారుడా నువ్వు భయపడకు అని. కళ్ళు తెరి చూసినప్పటికీ నా తల దగ్గర ఒక వెలుగల నిలబడి ఆ 2 హస్తాలు వచ్చి నన్ను ముట్టడం జరిగింది. అంతవరకే నాకు తెలుసు, నిదానించి మరీ నేను చూశాను, ఆ వెలుగు అలా మెల్లిగా గోడలోకి వెళ్ళినట్లుగా వెళ్ళింది. మరి తేటగా నేను చూసినప్పటికీ 2:15 గడియారం తిరుగుతుంది, ఎవరి నిద్రలో వాళ్ళు పడుకున్నారు. నా అంతరాత్మ అంటుంది, ఇప్పటి వరకు నీకు రక్తం వచ్చింది కదా, యేసుప్రభు నిన్ను ముట్టాడు, బయట కాలువ దగ్గరికి వెళ్ళి నువ్వు పాస్ పోసుకుని చూసుకొని నీకు రక్తం రాదు అని. వెంటనే నేను లెగిసి బాత్రూమ్ దగ్గరికి వచ్చి లైట్ వేసుకొని పాస్ పోసుకున్నాను. అప్పటి వరకు వచ్చి ఆ రక్తం యేసు నన్ను ముట్టిన తర్వాత మాయమైపోయింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు నన్ను తాకడంతోనే నాకునేటువంటి వ్యాధి, ఆ యొక్క రక్తస్రావం లాంటి ఆ వ్యాధి, ప్రభు నన్ను ముట్టి స్వస్థపరచడంతో నా జీవితానికి గొప్ప సంతోషం కలిగింది. ఆ రాత్రి అంతా తెలియలేని ఒక దుఃఖం నాకు వచ్చింది. 2 రూపాయలు నేను కానుకేశాను. ప్రభు అంటే నేను తృణీకరించేవాడిని. చర్చికి వెళ్ళి చిన్న ప్రార్థన చేసుకున్నాను లేదో, నిజంగా అందరన్నట్లు ఈయన కనబడే దేవుడు. ఆ గోడలో నుండే కదా 2 హస్తాలు వచ్చి నన్ను ముట్టిని అని ఉదయం ఇంచుమించు 4 గంటల వరకు ఆ మంచం మీద నేను తలంచుకుంటూ ఆలోచించుకుంటేనే పడుకుని పోయా. తెల్లవారిన తర్వాత మరలా నేను బాత్రూమ్కి వెళ్ళి మరలా పాస్ పోసుకున్నాను, రక్తం రాలేదు. షాప్ దగ్గరికి వెళ్ళాను, నా స్నేహితులతో చెప్పాను, రే రాత్రి వరకు నిన్నటి వరకు వచ్చినటువంటి ఆ రక్తం నాకు రాలేదురా. వాళ్ళు అన్నారు, నువ్వు ట్యాబ్లెట్లు వాడేవు కదా, అందులో ఏదో నీకు పనిచేసింది అన్నారు. కాదు కాదు, నిన్న మనం పశు సినిమాకి వెళ్దామని అనుకున్నాం, కానీ మీరు ఎవరు రాలేదు. అయితే రాత్రి మీరు రాలని కారణం బట్టి చాలా వరకు చూసి నేను ఒక చర్చికి వెళ్ళి 2 రూపాయలు కానుకేశాను. ప్రార్థన చేసి ఇంటికి వచ్చి నేను పడుకున్నాను. పడుకున్న తర్వాత 2:15 ప్రభు నన్ను ముట్టాడని నా స్నేహితులతో నేను చెప్పడం జరిగింది. హల్లెలూయా. ఆ విధంగా ప్రభువుని నేను తెలుసుకున్నాను, ప్రభువులోకి నేను వచ్చాను. నేను చదివిందల్లా 1వ తరగతి,
1: ఖురాన్ గురించి బాగా నాకు తెలుసు, దాని గురించి నా ఇంటి వారు, మా మామ, మా తాతలు వాళ్ళు బాగా ఎక్కువ చెప్పేవారు. దాన్ని మాత్రమే పఠించడం తెలుసు. ఇలాగ ఉంటుండగా ప్రియులారా, ప్రభువు మీద మమకారం పెరిగింది. ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలని నేను అనుకునేవాడిని. మా ఇంటికి ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఒక చర్చ్ ఉంది. ఆ చర్చ్ దగ్గరికి వెళ్ళేవాడిని. ఆ చర్చ్లో పాస్టర్ గారు నేనుంటున్న షాప్ దగ్గరే కొన్ని కాఫీ హోటల్ దగ్గర వచ్చి ప్రార్థన చేసేవాడు ఆయన. ఆ విధంగా ఆయన నాకు పరిచయం అయ్యాడు. ఆయన అన్నాడు, బాబు మా మందిరం పలాని చోట నువ్వు రా, నీ కోసం ప్రార్థిస్తామని అన్నట్టు వెళ్ళాను. వాక్యం విన్నాను, నమ్మి బాప్తిసం పొందాను. ఆ తర్వాత బాప్తిసం పొందిన తర్వాత కొన్ని దినాలు అయిన తర్వాత మరి నాకు ఇంకా పరిపూర్ణమైన అవగాహన లేదు. ప్రభులో ఉంటూ అప్పుడప్పుడు నేను సినిమాకి వెళ్ళేవాడిని. ప్రభులో ఉంటూ అప్పుడప్పుడు వేళాకోళంగా కూడా మాట్లాడేవాడు, బాప్తిసం తీసుకొని కూడా. ఆ తర్వాత నా మెకానిక్ ఫీల్డ్ ఇలా చేస్తున్నాను, బళ్ళు రిపేర్ చేస్తున్నాను, నన్ను గురించి తెలుసుకొని కొంతమంది వచ్చి బళ్ళు రిపేర్ చేయించుకుంటూ, ఓ తమ్ముడా నువ్వు ప్రభు నమ్ముకున్నావట కదా అంటూ కొంతమంది LEF ది ల్యామెన్ ఇవాంజికల్ ఫెలోషిప్ ఆ సహవాస వారు కొంతమంది నా పరిచయస్తులై, తమ్ముడా నీ పాపాలు పూర్తిగా ఒప్పుకోలే నువ్వు సహవాసానికి రా అన్నప్పుడు రాజమండ్రిలో LEF ది ల్యామెన్ ఇవాంజికల్ ఫెలోషిప్ జోషువా డానియల్ గారి యొక్క సహవాసం, ఆ యొక్క దేవుని వాక్యం నేను విన్నప్పుడు, దేవుని సేవకులు చెప్పే వాక్యానికి నేను విధేయుడైనప్పుడు, నువ్వు చేసిన పాపాలు ఇతరుల దగ్గర కూడా ఒప్పుకో అని అన్నప్పుడు అవన్నీ నాకు గుర్తొచ్చినాయి. గతంలో బండి రిపేర్ చేస్తే 50 రూపాయలు అయిందానికి 250 రూపాయలు బిల్ వేసేవాడిని. చాలామంది ఉన్నారు ఇలా ఈ రాత్రి అలాంటి వాళ్ళు కూడా. 50 రూపాయలు బండికి రిపేర్ అయితే ఇంకో 150 రూపాయలు వేయించేవాడిని. బండి రిపేర్ చేయడానికి ఎవరైనా ఇస్తే ఆ బండిలో పెట్రోల్ తీసి పక్కనెట్టేవాడిని. ఇంకొకటి ఏమన్నా బండి రిపేర్ ఇస్తే దాంట్లో కాస్త పెట్రోల్ తీసి సాయంత్రం అయిన తర్వాత 2 లీటర్లే నమ్ముకునేవాడిని. బండి ఇంజిన్ బండికి ఇంజినాలు వేయబాబు అని చెప్పి ఎవడన్నా డబ్బులు ఇస్తే ఇంజినాలు వేసేసానని చెప్పి నా దగ్గర పాతాయిలు వేసేసేవాడిని, డబ్బులు నేను తీసేసుకునేవాడిని. అలాగే సామాన్లు కొనడానికి ఆ యొక్క స్పేర్ షాప్ కొట్టుకు వెళుతూ నేను లోపలికి వెళ్తే ఇలా కన్ను కొడితే చాలు, నా వెనకతలు వచ్చే బండిలో వంటకి రేట్ ఎక్కువ వేసేసేవాడు. 500 రూపాయలు సామాన్లు కొంటే ఇంచుమించి 650-700 రూపాయలు బిల్లు వేసేసేవాడు అతడు. ఈ విధంగా అక్రమమైన జీవితం జీవించా. అవన్నీ దేవుని పాదాల దగ్గరికి వచ్చినప్పుడు పరిపూర్ణంగా వాటిని నేను ఒప్పుకొని బండిగల కస్టమర్ల దగ్గర సమాధాన పడి, అయ్యా మీ బండికి తెలియకుండా ఇంత రేట్ వేశాను, మీ బండి మోసం చేశాను, మీ బండిలో పెట్రోల్ తీశానని చెప్పి అవన్నీ బండిగల కస్టమర్ల క్షమాపణ కోరుకున్న తర్వాత నా హృదయం పూర్తిగా తేలికైంది. మా ఇంటికి దగ్గరలోనే DMHS స్కూల్ అని ఉంది. ఆ స్కూల్ గదుల్లోకి వెళ్ళి ఏకాంతంగా సాయంత్రం 5 గంటల నుండి స్కూల్ అయిపోయేది. 6:30 ఆ టైంకి నేను షాప్ కట్టేసి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన 11:30 ఆ టైం వరకు ప్రార్థన చేసుకునేవాడిని. ఆ చీకటిగా ఉన్న ఆ గదుల్లో ప్రభు యొక్క దర్శనం పెడట, కొట్లేమో మోమకాబాతీసులు గాత హేకతే కొట్లో కొవ్వు తెలిగిస్తున్నాడట, ఈసాలేసలామక ఫోటో లేలికాకో దుకాణం మీద రకలేకతే యేసుప్రభు ఫోటో తెచ్చి కొట్లో పెట్టుకున్నాడట, కొవ్వు తెలిగిస్తున్నాడట. మనవాళ్ళు ఎవరైనా బండి రిపేర్ చేయించుకోవడానికి వెళ్తే యేసు నమ్ముకున్నాను మీ తమ్ముడు అంటున్నాడు ఈ విషయం నీకు తెలుసా అన్నారు. వాడొచ్చి మా తల్లి మీద కేకలేసాడు, మా పెద్దన్నయ్య, మా పెద్దన్నయ్య మా తల్లి కలిసి నన్ను కొడుదనిచ్చి ఇంటికి రమ్మని చెప్పారు. నేను బండి స్టాండ్ వేసి ఇంకా ఇంట్లోకి వెళ్తాను, ఈ లోపల మా పెద్దని వచ్చి లాగి పెట్టు ఒకటి పీకెళ్ళు క్యారే హరం జాది క్యారే గద్దా తూ చేయమన్నాడు. ఒరే ఏమొచ్చిందిరా పాపి నీకు, ఇంత వంట లేని దాంట్లోకి వెళ్ళేవాట, మసీదులో పెద్దలందరూ నన్ను నిలబెట్టేశారు, నువ్వు యేసును నమ్మేవాట, కొట్లో ఫోటో పెట్టేవాట, కొవ్వు తెలిగిస్తున్నావట, బైబుల్ పెట్టుకున్నావట, ఇటు మన ఇంట వంట లేని మతంలోకి నేను ఎవడెళ్ళమన్నాడు అని. నేనన్నాను ఇంట్లో ఉండమంటారా వెళ్ళిపోమంటారా. మా వాడు అన్నాడు అసలు విషయం ఏడు చెప్పి ఎందుకు వెళ్ళావన్నాడు, నన్ను ఇంట్లో ఉండమంటారా వెళ్ళిపోమంటారా. నేను ప్రభువుని నమ్ముకుని ఎందుకు నమ్ముకున్నాను నేను ఇప్పుడు మీకు చెప్పను, ఒక రోజు వస్తుంది అప్పుడు మీరే తెలుసుకుంటారు. ఏమా ఉండమంటావా నేను వెళ్ళిపోమంటావా, ఓకే మన్న తల్లి అన్నాను. వెంటనే మా తల్లి కళ్ళంపై నీళ్లు పెట్టుకుని, రే చిన్నోడు వాడు తప్పు చేస్తే చేశాడు, నువ్వు పెద్దోడు కాబట్టి పెద్ద మనసుతో వాడిని క్షమించాలి కానీ నువ్వు చేసిన పని ఏమిటనేసి నా తల్లి మా పెద్దని గద్దించింది. ఆ తర్వాత నేను మెల్లగా మౌనంగా ఊరుకున్నాను. నా తల్లి అన్నది, ఒరే మన ఇంట వంట లేని మతం ఎందుకు పుచ్చుకున్నావు, మసీదులో పెద్దలందరూ కలిసి అన్నీ నిలబెట్టారట, నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా, ఏదో మాంసం తిన్నావని దుమ్ములు మెళ్ళగా కట్టుకుంటావా, నువ్వు నమ్ముకుంటే నీ మనసులు నమ్ముక ఫోటో నేను ఎవరు పెట్టుకోమన్నారు, కొవ్వొత్తి ఎవరు వెలిగించుకోమన్నారు అన్నట్టు ఈ మధ్యలో నువ్వు జుమ్మా నమాజ్ అంటే శుక్రవారం నమాజు కూడా నువ్వు వెళ్తలేదని ఆ వాళ్ళందరూ కూడా పెద్ద నేను నిలదీశారట అన్నారు. నేను మౌనంగా ఊరుకున్నాను. అలా జరుగుతూ ఉంటుండగా కొన్ని దినాలైన తర్వాత మొత్తం మీద నా జీవితం పరిపక్వంలోకి వచ్చింది, పరిపూర్ణతలోకి. స్నేహితులందరూ కట్టయ్యారు, త్రాగుడు, వ్యభిచారం, మోసం, పాపపు జీవితం వాటన్నిటి నుండి విడుదల పొందిన తర్వాత నా ఇంటి వారికి నా యొక్క జీవిత ఒక ప్రత్యేకత వారు చూశారు. ఆ ప్రత్యేకతను బట్టి నా ఇంట్లో నా తల్లి అనేది, ఒరే నువ్వు చర్చికి వెళ్తుంటావు కదా ఏం చెప్తారా మీ పాస్టర్లు అక్కడ, అంటే మనం పేష్మాం
2: ఇక మన మసీదులో ఉండేటువంటి ఇమాం గారు చెప్పినట్లుగానే చెప్తారా ఏంటి అనేసి నా తల్లి ఇద్దరు అక్కలు నన్ను అడిగేవారు. చర్చిలో చెప్పే మాటలో కళ్ళంట నీళ్లు తెచ్చుకున్న వాళ్ళకి చెప్పేవాడిని. తెలియకుండా నా తల్లి కళ్ళంట నీళ్ళు వచ్చినాయి, నా అక్కలు కళ్ళంట నీళ్ళు వచ్చినాయి. ఒక శుక్రవారం అది, మరొక శుక్రవారం తలారా స్నానం చేసి నేను ప్రార్థన చేసుకుంటే నా తల్లి నా ఇద్దరు అక్కలు వచ్చి మోకాళ్ళు వేసారు. దేవుని స్తోత్రం. నలుగురుతో నా ఇంటిలో ప్రార్థన ప్రారంభించాం, 300కు పైగా దేవుడి దినాన్ని సంఘానిచ్చాడు. హల్లెలూయా. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువుని నా రక్షకుడిగా నమ్మాను. నన్ను బట్టి నా తల్లి, నా అక్కయ్యలు, అలాగే నా ఒక అన్నయ్య, ఆ అన్నయ్య యొక్క భార్య, ఇంటి వారందరూ ప్రభువులోకి వచ్చాం. మా పెద్దనే మాత్రం నేటికి మజీతుల మెంబర్. అతడు తన భార్య తన పిల్లలు అందరూ మందిరానికి వస్తారు, పెద్దన్ని భార్య పిల్లలు. అలాగే తను కూడా ప్రార్థన చేసేటప్పుడు లేచి నిలబడతాడు, ప్రార్థన చేసుకుంటాడు. అయితే నా తల్లికి నేనే బాప్తిస్మిచ్చా, నా అక్కలకి నేనే బాప్తిస్మిచ్చా, అలాగే నా యొక్క అన్నయ్య అన్నయ్య భార్యకు కూడా నేనే బాప్తిస్మిచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విధంగా నా జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు వారికి అంకితం చేశా. కొన్ని దినాలైన తర్వాత మసీదులో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పెద్ద పెద్ద గడ్డాలు వేసుకొని ఇంటి మీద పడ్డారు. ఒక ఆదివారం ఆరాధన జరుగుతుంది, మా తల్లి అక్కలు మేము అందరు మందిరంలో ఉన్నాం, కిందకి రమ్మని చెప్పారు. రావడంతో మిమ్మల్ని నిలువేసేస్తున్నాం అన్నారు. దేవుని స్తోత్రం. మిమ్మల్ని నిలువేసేస్తున్నాం అన్నారు. నేనన్నాను నిలువేసేటువంటి ఏంటి అని అడిగాను. అదే మిమ్మల్ని నిలువేసేస్తున్నాం అన్నారు. మరలా అన్నాను నిలువేసేటంటే ఏంటి, మేము తినే అన్నాన్ని తిననివ్వకుండా చేయటమా, మేము త్రాగే మంచినీళ్ళు త్రాగనివ్వకుండా చేయటమా విలువేయటం అంటే, మేము నడిచే ఈ భూమి మీద నడనివ్వకుండా చేయటమా విలువేయటం అంటే, మేము ప్రాణంతో ఉన్నాము రెప్పలాడిస్తున్నాం గుండు కొట్టుకుంటుంది వెలివేసేటమంటే, మా గుండు కొట్టుకున్న గుండెను కొట్టుకొనియకుండా చేయటమా, ఏంటి వెలివేసేయటం అంటే, అదే ఏ శుభకార్యానికి మేము మీ ఇంటికి రాము, ఏది జరిగినా సరే మిమ్మల్ని మా ఇంటికి మేము పిలవం, మాకు మీకు సంబంధం లేవని. దేవుని స్తోత్రం. వాళ్ళు అండే మాట అర్థం ఏంటంటే, ఈ లోకంలో ఏం జరిగినా సరే మాతో మీకు పాలు పంపులు లేవన్నారు. నేనన్నాను వెలివేసేటువంటి మీరు నాతో మాట్లాడరు అంతే కదా, మేము తిన్నా కూడు నేను తిన్నవ్వకుండా ఏం చేయలేరు కదా మీరు వెలివేయటువంటి, మేము త్రాగే మంచి త్రాగనివ్వకుండా మీరు చేయలేరు కదా వెలివేటువంటి. వెలివేసేయటం అనగా రేపన్న రోజు నుండి మీరు మాతో మాట్లాడరు అంతే కదా అన్నాను. అవును అంతే. ఆ మాట నువ్వు చాలా తక్కువగా తీసుకుంటున్నావా, ఏ విషయంలో మేము మీకు సహాయం చేయం మేము రాలేమన్నారు. నేనన్నాను చూడండి అయ్యా, సలాం అలైకుం అన్నవాళ్ళు మీరు మాకు 100 ఉంటే వందనాలండి అన్నవాడు మాకు 1000 ఉన్నారు, మీతో మాకు పని లేదన్న. ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. మీతో మాకు పని లేదు, మేము చచ్చినా మా శరీరాలు కుక్కలు పీక్కు తినేసినా మమ్మల్ని తీసుకెళ్లి సముద్రాలు నీటిలో పడేసినా లేకపోతే ఎవరో కబరస్థానంలో మమ్మల్ని పెట్టేసినా శరీరం మట్టిలో నుండి కాబట్టి మట్టిలో పోతుంది, మా ఆత్మ మాత్రం దేవుని యుద్ధకు వెళ్తుంది. మీతో మాకు పని లేదు, మీరు కాదు మమ్మల్ని నిలవేయటం, మిమ్మల్ని మేమే నిలవేసేసామని చెప్పాను. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆ విధంగా ప్రభువులోకి పరిపూర్ణంగా రావటం. ఈరోజు నా ఇంటి వారందరూ కూడా ప్రభు మార్గంలో నడుస్తున్నారు. హల్లెలూయా. ఏ ముస్లిమ్స్ అయితే తృణీకరించి ఆ ముస్లిమ్స్ అందరూ కూడా ఈరోజు మందిరానికి వస్తున్నారు. హల్లెలూయా. ఇది నా చాలా మంది మా మందిరంలో అనేక మంది రక్షించబడ్డారు, బాప్తీసాలు తీసుకున్నారు. ముస్లిం సహోదరులు ఆయా స్థలాల్లో వారు అద్భుతమైన సాక్ష్యాలుగా జీవిస్తూ అనేక స్థలాల్లో ప్రభు కొరకు వారు వాడబడుతున్న ముస్లిం సహోదరులు అనేకులు కలరు. హల్లెలూయా. ఈ విధంగా యేసు ప్రభువు నమ్మిన తర్వాత నా జీవితానికి నెమ్మది ఆదరణ దొరికింది. అయితే బైబిల్ గ్రంథం నేను చదవటానికి ఏ విధమైన బైబిల్ క్లాసెస్ నేను ఏ తరబీదు పొందలేదు. నాకు బాప్తిస్మ ఇచ్చిన పాస్టర్ గారు కూడా ఆయన పెంతకోస్తులు, ఆయన చనిపోయారు. ఎల్ఈఎఫ్లోకి వెళ్ళిన తర్వాత ప్రభు యొక్క వాక్యం పూర్తిగా విన్న తర్వాత డిఎంహెచ్ఎస్ స్కూల్ గదుల్లోకి వెళ్ళి ప్రార్థిస్తున్నప్పుడు దేవుని స్వరం నాకు వినబడ్డ తర్వాత నా ఇంటి వారిని రక్షించాలనే భారం నాకు వచ్చి శుక్రవారం మాటలు ఇంట్లో నేను ప్రార్థన ప్రారంభించాను. దేవుడు దానిని అదే విధంగా కొనసాగించమని చెప్పాడు. గత 9 వరకు నేను పనిచేస్తూ ప్రభుకు సాక్షిగా అనేక స్థలాల్లో సువార్తకుడిగా వాడబడ్డా. గత 9 నుండి నా పని సంపూర్ణంగా నేను ఆ రెంచులు పట్టుకోవడం బళ్ళు రిపేర్ చేయడం పూర్తిగా మానేసి మనుషులను రిపేర్ చేసేవాడిగా దేవుడు నన్ను చేశాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ విధంగా నా కుటుంబం అంతా కూడా రక్షించబడింది. నాకు వివాహమై ఒక బాబు పాప. పాటల పుస్తకం మీద వెనకాతలు ఉన్నది మా బాబు. ఈ విధంగా మా కుటుంబం అంతా కూడా ప్రభు మార్గంలోనికి వచ్చాము. మా జీవితాలకి నెమ్మది. ఒకప్పుడు మా చేతులలో చాపేవాళ్ళం, కానీ ఈరోజు మా చేతులను దేవుడు సమృద్ధి నింపాడు. హల్లెలూయా. ప్రభు చిత్తమైతే
1: మరలా వీలైతే ఎప్పుడైనా ఆ మీతో
3: అమ్మా నాన్న
1: ఖురాన్ గురించి
3: మా అమ్మమ్మ ఇంట్లో ఉండేవాళ్ళము. మొదట మేము విగ్రహారాధనకి సంబంధించినటువంటి వారము. ఒక రకంగా క్యాస్ట్ పరంగా కూడా చూస్తే కాపు తెగకు చెందినటువంటి కుటుంబంగా మా కుటుంబం ఉండేది. మా ఫ్యామిలీస్ లో ఎవరు కూడా యేసుక్రీస్తుని మొదట అంగీకరించిన వారు ఎవరు కూడా ఉండేవాళ్ళు కాదు. ఒకే ఇంట్లో మేము ఉన్నది తాటాకుల ఇంట్లో ఉండేవాళ్ళము. ఒకే ఇంట్లో ఒక పక్కేమో నాన్నేమో యేసుక్రీస్తుని ఆరాధించేవాడు, ఒక పక్కేమో అమ్మ ప్రతి పండగ అది నూకలం తల్లి పండగ అయితే చేసేది, తర్వాత దుర్గాలం తల్లి పండగ అయితే చేసేది, తర్వాత సంక్రాంతి పండగ చేసేది, తర్వాత ఇవన్నీ కూడా పండుగలు. ఎలా రెండు నెలలు వాక్యం విన్నావు కదరా, ఏమన్నా అనిపించిందా అంటే నాకేమీ అనిపించదు సార్, ఎందుకంటే అనిపించడానికి నేను మామూలు టైప్ కాదు అది అనేటువంటి అనమాట. సరేలేరా నా అనుభవం ఆయన ఏమన్నాడంటే, నా అనుభవం ఏంటంటే యేసుక్రీస్తుని చాలా సందర్భాల్లో అన్యజనులు హిందూస్ ఏ సందర్భాల్లో నమ్ముకున్నారంటే, ఒకటి జబ్బు వచ్చినప్పుడు లేదా డబ్బు పోయినప్పుడు నేను నా అనుభవంలో ఇలా చూశాను. కాబట్టి నీ దగ్గర డబ్బు అయితే లేదు కానీ జబ్బు వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే, నువ్వు ఇంతకుముందు విగ్రహారాధన చేసేటోడు అన్నావు కాబట్టి వేరే దేవుళ్ళు పిలువు, వాళ్ళ ఎవరి ద్వారా సహాయము అందలేనప్పుడు యేసుక్రీస్తుని కూడా పిలువు. నీకు సహాయం అందితే నమ్ముకో, తప్పేముంది అందులో, నేనేం బలవంతం చేయలేదు, బలవంతం చేయట్లేదు, ఇప్పుడు బలవంతం చేయట్లేదు, ఎప్పటికీ బలవంతం చేయను. కరోనా నాకు పాజిటివ్ వచ్చింది, ఇంటి దగ్గర ఉండి మెడికేషన్ తీసుకుంటూ ఉన్నా, 10 డేస్ అయిపోయింది, ఇంకొక 14 డేస్ అన్నారు కాబట్టి ఇంకో 4 డేస్ అయితే తగ్గిపోతుంది కదా అని నేను అనుకున్నాను అనమాట. ఆయాసం వచ్చేస్తుంది, ఎక్కడ దగ్గర అడ్మిట్ చేయాలి అని అంటే గాంధీకి వెళ్ళాలి అని అన్నప్పుడు, గాంధీ అంటే మామూలుగా సాధారణంగా గాంధీ అంటే అందరికీ భయం అనిపిస్తుంది, ఎందుకంటే సెకండ్ వేవ్ లో చాలా దారుణంగా ఉండే అందరికీ తెలిసినటువంటి విషయమే. అంబులెన్స్ లోకి ఎక్కుతున్నప్పుడు భయం అనిపించింది, ఇంకా నాకు తెలిసి మరలా ఇంటికి వెళ్ళకపోవచ్చు అనేటువంటి ఆలోచన. అప్పటికే నేను ఫిక్స్ అయిపోయాను ఒక రకంగా. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి, అర్జెంట్ గా హాస్పిటల్ అడ్మిట్ చేయాలన్నప్పుడు నా సురారులో మల్లారెడ్డి హాస్పిటల్ అడ్మిట్ చేసినప్పుడు 75,000 ఉండే ట్రీట్మెంట్ ఇస్తున్నారు కానీ అవి ఇంక్రీజ్ అవ్వలేదు. ఎంతవరకు అంటే 8,000 వరకు పడిపోయినాయి. డాక్టర్స్ అన్నారు 15,000-10,000 ఉన్నప్పుడే అన్నారన్నమాట బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది, ఎక్కడైనా బ్లీడింగ్ అయితే మాత్రం చెప్పాలి అది అని చెప్పారు. 10,000 కాదు 8,000కి పడిపోయింది, ప్లేట్లెట్స్ దొరకట్లేదు, బి నెగిటివ్ బ్లడ్ దొరకట్లేదు. అప్పటికి చాలా గంటలు అయిపోయింది, ఇంకా 8,000 పడిపోయిన తర్వాత నాకు బాడీ సహకరించట్లేదు కానీ నేను కోమాలోకి వెళ్ళిపోయే సిచ్యువేషన్ అయితే లేదనమాట. ఆ కాన్షియస్ లోనే ఉన్నాను.
4: అందరికీ ప్రైజ్ లార్డ్ జీసస్. నా పేరు ప్రమోద్ పాల్. యేసుక్రీస్తు సాక్షులు అనే ఈ ప్రోగ్రామ్ కి మరొకసారి మీకు ఆహ్వానం తెలుపుతున్నాను. ఈ రోజు మన మధ్యలో ఉన్నారు జగన్నాథరావు గారు. ఆయన హిందూ కుటుంబంలో పుట్టి విగ్రహారాధన చేస్తూ కాపుల కులంలో పుట్టి సురారం శివుని గుడికి వెళ్ళి అక్కడ మరి ఆయన పూజలు చేస్తూ అలాగే వారి గ్రామ దేవత అయిన దుర్గమ్మ తల్లిని పూజిస్తూ మరి వారి కుటుంబంలో వాళ్ళ తండ్రి గారు కానీ అందరూ ఒకప్పుడు విగ్రహారాధన చేస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో వారి కుటుంబం అంతా విగ్రహారాధనలోనే ఉండేది. అటువంటి బ్రదర్ జీవితంలోకి యేసుక్రీస్తు ప్రభు ఎలా వచ్చారు, వారి తండ్రి గారి జీవితంలోకి, వాళ్ళ తల్లి గారి జీవితంలోకి, వాళ్ళ కుటుంబంలోకి, హైందవ కుటుంబంలోకి యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు అని ఎలా తెలుసుకున్నారు, వారి కుటుంబంలోకి యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా వాళ్ళని దర్శించి ఎలా వాళ్ళని రక్షణలోకి నడిపించారు అనే ఈ అద్భుత సాక్ష్యాన్ని ఈ రోజు మనం విందాం. అలాగే బ్రదర్ జీవితంలో యేసుక్రీస్తు ప్రభుని విగ్రహారాధన విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువే నిజదేవుడు అని తెలుసుకున్న తర్వాత కూడా ఎన్నో శోధనలు కష్టాలు మరి ఆయన జీవితంలో వచ్చినప్పుడు ఎలా యేసుక్రీస్తు ప్రభు ఆయనకి సహాయం చేశారు, మరి ఆయనకి డెంగ్యూ వచ్చి మరణకరమైన ఆల్మోస్ట్ మరణానికి చేరువైపోయి మరి 4-5 లక్షలు ఉండాల్సిన ప్లేట్లెట్స్ 8,000 అంటే ఇంకా ఆల్మోస్ట్ జీరోకి వచ్చేసి ఆల్మోస్ట్ ఇంకా మరణానికి చేరువైపోయిన ఆ బ్రదర్ ని యేసుక్రీస్తు ప్రభు ఎలా రక్షించారు, అలాగే సిస్టర్ జీవితంలో కూడా తనకి 9th మంత్ బేబీ అబార్షన్ అయినప్పుడు మరి తన ప్రాణానికి ఏం అవ్వకుండా సిస్టర్ బ్రదర్ వైఫ్ కి ఎలా కాపాడారు, అలాగే 2021లో కరోనా సెకండ్ వేవ్ లో బ్రదర్ కి కరోనా చాలా సివియర్ గా అటాక్ అయినప్పుడు రెండు లంగ్స్ 50% డ్యామేజ్ అయిపోయి మరి డాక్టర్స్ కూడా హోప్లెస్ అని చెప్పిన సమయంలో, బ్రీతింగ్ కూడా అందని సమయంలో మరి ఆక్సిజన్ పెట్టాల్సిన క్రిటికల్ పొజిషన్స్ కి స్ట్రాంగ్ స్టెరాయిడ్స్
3: ఇచ్చే పొజిషన్ లో ఉన్నప్పుడు మరి ఆ మరణానికి చేరువయ్యి రెండవసారి మరి ఎలా యేసుక్రీస్తు ప్రభు ఆయన్ని మరణం నుంచి ఆయన జీవంలోకి నడిపించారు, మరి ఎలా బ్రదర్ ని రెండు సార్లు మరణానికి చేరువైపోయిన తాను ఎలా యేసుక్రీస్తు ప్రభు గొప్ప అద్భుతం చేసి మరణం నుంచి జీవంలోకి ఆయన్ని ఎలా నడిపించారు, తన కుటుంబాన్ని ఎలా రక్షణలోకి నడిపించారు, ఈ గొప్ప అద్భుత సాక్ష్యాన్ని స్వయంగా మనము బ్రదర్ నోటితోనే జగన్నాథరావు గారి నోటితోనే విని మనందరము ఆత్మీయంగా బలపడి ఎంతో మందిని ఆత్మీయంగా బలపరుస్తూ యేసుక్రీస్తు నామాన్ని మహింపరుద్దాం. రండి, ప్రైజ్ లార్డ్ బ్రదర్.
5: ప్రైజ్ ది లార్డ్. అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు క్రైస్తవ సహోదరులకు, అలాగే ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి వారందరికీ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రీతిగా అక్షాన్ని ప్రభు నా జీవితంలో రక్షణలోనికి నడిపించినటువంటి సాక్ష్యాన్ని పంచుకోవడానికి ప్రమోద్ పాల్ బ్రదర్ ద్వారా దేవుడు తన కృపను అనుగ్రహించినందుకు మొదట దేవునికి, తర్వాత ప్రమోద్ పాల్ బ్రదర్ కి యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క వీడియో చూసినటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. నా యొక్క సాక్ష్యం ఏంటంటే, మొదటిగా మాది విశాఖ జిల్లాలో ఒక చిన్న కుగ్రామం, చిన్న గ్రామం. మా గ్రామం పేరు కొంతలం గ్రామం. నేను, మా చెల్లి, అమ్మ, నాన్న, మా అమ్మమ్మ ఇంట్లో ఉండేవాళ్ళము. మొదట మేము విగ్రహారాధనకి సంబంధించినటువంటి వారము. ఒక రకంగా క్యాస్ట్ పరంగా కూడా చూస్తే కాపు తెగకు చెందినటువంటి కుటుంబంగా మా కుటుంబం ఉండేది. మా ఫ్యామిలీస్లో ఎవరు కూడా యేసుక్రీస్తుని మొదట అంగీకరించిన వారు ఎవరు కూడా ఉండేవాళ్ళు కాదు. కానీ మొట్టమొదట మా నాన్న యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకుడిగా అంగీకరించడం జరిగింది. కారణము, ఉద్దేశం ఏంటంటే, ప్రారంభం యొక్క ఉద్దేశం, మా చెల్లి డెఫెండమ్గా పుట్టింది, చెవిటి మొగ్గగా పుట్టింది. అయితే ఎవరో చెప్పారంట బయట, యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకోండి, మీ కుమార్తెకి మాటలు వస్తాయి, మాట్లాడుతుంది, చెవులు కూడా వినపడతాయి అని చెప్పినప్పుడు మా నాన్న మొట్టమొదటిగా చర్చికి వెళ్ళడం జరిగింది. చర్చికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు ప్రార్థన చేశాడు. వెంటనే ఆ అద్భుతం ఏమీ జరగలేదు. కానీ కొంతకాలం ప్రార్థన చేసిన తర్వాత, ఒక పక్క చర్చికి వెళ్తూ ఉన్నాడు, కొంతకాలం ప్రార్థన చేసిన తర్వాత మెల్లమెల్లగా కొన్ని మాటలు అమ్మ నాన్న అనడము, తర్వాత అన్నయ్య అనడము, తర్వాత ఇట్లాంటి మాటలు మాట్లాడడం ప్రారంభించింది. ఆ యొక్క విశ్వాసంతో మా నాన్న మొదటిగా ఆ ఉద్దేశం చొప్పున నడిపించబడ్డాడు. తర్వాత అమ్మ కూడా కొంతకాలానికి, నాన్న నమ్ముకున్న కొంతకాలానికి అమ్మ కూడా నమ్ముకోవడం జరిగింది. కానీ వారు ప్రారంభంలో ఉద్దేశము చెల్లి మాట్లాడుతుంది అనే ఉద్దేశం చొప్పున నమ్ముకున్నారు. కానీ తర్వాత మళ్ళా వెనక్కి రాలేదు వాళ్ళు. అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, మళ్ళా దేవుని విడిచిపెట్టి వెనక్కి రాలేదు. కారణం ఏంటంటే, వారు చెల్లి మాట్లాడితే చాలు అని అనుకున్నారు. కొంతవరకు మాట్లాడింది, ఎందుకంటే పుట్టుకతోనే అసలు మాటలేమీ సరిగ్గా రాకపోయినప్పటికీ కూడా కొంతవరకు అమ్మ నాన్న అనడం, కొన్ని కూరగాయల పేర్లు చెప్పడము, చిన్న చిన్నగా మాట్లాడింది. వారు దాన్ని నిజంగా ప్రభు ఆ సమయంలో చేసినటువంటి కార్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ వారు వెళ్ళినటువంటి ఆ ఉద్దేశం నెరవేరిన తర్వాత కొంతవరకు కొంత మాట్లాడింది, కొంత మాట్లాడకపోయినప్పటికీ కూడా వెనక్కి వాళ్ళు మరలా రాలేదు. కానీ వాక్యాన్ని అంగీకరించి ఈయనే నిజమైన దేవుడు అని, అంతకు ముందేమో ఊర్లో ఉండే వినాయక చవితి చేసేవారు, తర్వాత దుర్గమ్మ తల్లి, మా ఊర్లో కొంతలం గ్రామంలో దుర్గమ్మ తల్లిని ప్రతి కుటుంబం ఎక్కువ శాతం ఆరాధన చేసేది దుర్గమ్మ తల్లిని ఆరాధన చేసేవారు. తర్వాత నూకాలమ్మ తల్లి అని ఉంటుంది, నూకాలమ్మ తల్లి పూజ చేసేవారు. ఈ రీతిగా చేస్తూ ఉండేవారు. అది ఎప్పుడైతే యేసుక్రీస్తు గురించి నాన్నకు తెలిసిందో, నాన్న ఎప్పుడైతే ప్రభువుని స్వస్థత కోసం వెళ్ళాడు, కానీ వాక్యం చేత వాక్యం అతన్ని దర్శించింది. దేవుడి కృపలో బహుశా నాన్న ఉన్నాడు కాబట్టి, దేవుని కృపలో రక్షింపబడడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రక్షించబడి నాన్న వెళ్తూ ఉండేవాడు. నాన్న వెళ్ళిన కొన్ని సంవత్సరాలకి అమ్మ కూడా ఫస్ట్ ప్రారంభంలో ఒక పక్క నాన్నేమో యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధన చేసేవాడు, ఒక పక్క అమ్మ ఒకే ఇంట్లో, మేమున్నది తాటాకుల ఇంట్లో ఉండేవాళ్ళము, ఒకే ఇంట్లో ఒక పక్క ఏమో నాన్నేమో యేసుక్రీస్తుని ఆరాధించేవాడు, ఒక పక్క ఏమో అమ్మ ప్రతి పండగ, అది నూకాలమ్మ తల్లి పండగ అయితే చేసేది, తర్వాత దుర్గాలమ్మ తల్లి పండగ అయితే చేసేది, తర్వాత సంక్రాంతి పండగ చేసేది, తర్వాత ఇవన్నీ కూడా పండుగలన్నీ కూడా చేసేది. కానీ నాన్న ప్రార్థన, దేవుని కృప అమ్మని కూడా కొంతకాలాన్ని రక్షణలోనికి నడిపించడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ రీతిగా ప్రారంభంలో ఇద్దరు కూడా, అమ్మ నాన్న, చెల్లి కూడా, చెల్లికంత అవగాహన లేకపోయినప్పటికీ కూడా చెల్లి కూడా, వాళ్ళు ముగ్గురు కలిసి కొంతకాలానికి వాళ్ళు ముగ్గురు కలిసి చర్చికి వెళ్ళేవారు. కానీ నాన్న ఇప్పుడు అనేవాడు, నన్ను అనేవాడు అనమాట, ఏమనంటే నువ్వు కూడా చర్చికి రావాలి, సండే స్కూల్కి వెళ్ళాలి, ఈ నిజమైన దేవుడు, చెల్లికి దేవుడు, ఎంత కొంచెం మాటలు వచ్చినాయి, ఎంత కొంచెం ఆ జ్ఞానాన్ని దేవుడే ఇచ్చాడు, యేసుక్రీస్తు ప్రభువారే ఇచ్చాడు, మనం ఇంతకు ఇంతకుముందు మనము నమ్ముకున్నటువంటి వాటన్నింటినీ కూడా ఆ నేను విడిచిపెట్ట, అమ్మ విడిచిపెట్టింది, ఒక రకంగా మన కుటుంబీకులందరూ కూడా నన్ను ఎదిరిస్తున్నా సరే, ఎందుకంటే ఈయన నిజమైన దేవుడు, ఈయనలోనే శక్తి ఉన్నదని నమ్మి మేము ఎలా వచ్చామో, నువ్వు రావాలిరా, నువ్వు నమ్ముకోవాలి, ఎందుకంటే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, మనం చాలా పేదవాళ్ళుగా ఉన్నాము, నీకు ఆ భవిష్యత్తులో చదువుకోవడానికి కానీ దేవుడు అన్ని సహాయం చేస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడని చెప్పేవాడు. కానీ నేను ఏ రోజు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించటం కాదు, ఎందుకంటే మనం వచ్చినటువంటి మన కులంలో ఉన్న వాళ్ళందరూ కూడా అదే విగ్రహారాధన చేస్తూ ఉన్నారు, తర్వాత అందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, అన్ని పండుగలకి తిరణాలకు తిరుగుతున్నాం, తర్వాత ఆ అన్ని పండుగలకి తిరిగేటోళ్ళం, ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళడము సహజం, అదంతా మామూలు విషయం కాదు. మీరైతే నమ్ముకున్నారు కదా, నమ్ముకోండి, నన్ను అయితే బలవంతం చేయొద్దు అని నేను అంటూనే ఉండేవాడిని అనమాట. ఇలాగా నాన్న ఆల్మోస్ట్ చాలా సంవత్సరాలు చెప్తూ ఉండేవాడు చర్చికి రావాలని. ప్రతి సండే నాకు ఒక టెన్షన్ ఉండేది, ప్రతి సండే పొద్దున్నే లేస్తే నువ్వు రావాలి ఎట్లయినా అనేటోడు, కానీ నన్ను బలవంతం చేయొద్దు, నన్ను ఎప్పుడైనా వస్తే తర్వాత వస్తా, అయినా జరగదు, నా ఇష్టము, నాకు తెలిసి బైబిల్ పట్టుకునే సమయం రాదు అని నేను అనుకుంటున్నాను దాడితో చెప్పేటోడు, ఎందుకంటే నేను అవన్నీ ఏం నమ్మతలేదు. ఇప్పుడు నేను తిరణాలకు వెళ్ళే సరే వాటిని కూడా సాధారణంగా పూజిస్తున్నా, కానీ ఇవన్నీ నేను నమ్ముతలేదు, అసలు దేవుడు ఉన్నాడా లేదా అనేటువంటి ఆలోచన నాకు ఇంకా అంత కలగట్లేదు అనేటువంటి

పరిస్థితి ఉండేది. కాబట్టి 8th, 9th, 10th అక్కడికే వెళ్ళవని. 9th, 10th వచ్చేసరికి యాక్చువల్ గా 9th క్లాస్ లో నాన్నకి సడన్ గా జాండీస్ వచ్చి చాలా సివియర్ గా హెల్త్ ప్రాబ్లం వచ్చింది. మంచాన్ని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ టైంలో కూడా అనేటోడు అనమాట, నాన్న నా చేతులు పట్టుకొని, లేదురా నువ్వు చర్చికి రావాలి, నమ్ముకోవాలి, దేవుడు నన్ను స్వస్థపరిస్థితి లేపుతాడు, ఎందుకంటే నీ చదువు ఆగిపోతుందని అనిపిస్తుంది నాకు ఎందుకో, కాబట్టి నువ్వు దేవుని నమ్ముకోవాలన్నప్పుడు నీ ఆరోగ్యానికి, యేసుక్రీస్తుకి, నా చదువుకి అసలు ఏ సంబంధం లేదు, ఎందుకు ఈ రీతిగా నన్ను బలవంతం చేస్తున్నారు, కరెక్ట్ కాదు నాన్న, చెయ్యొద్దు నన్ను, నాకు ఎప్పుడైనా రావాలనిపిస్తే వస్తా, ఏదైనా సరదాగా వస్తా, సరదాగా రమ్మంటే వస్తా, కానీ దేవుని నమ్ముకో, యేసుక్రీస్తు నమ్ముకో, ఇటురా అటురా అంటే మాత్రం నేను రాలేనని చెప్పి ఆ టైంలో కూడా నాన్న ఒక రకంగా చూస్తే ఒక రకంగా మరణ పడక మీద ఉండి కూడా నా కోసం ప్రార్థన చేసేవాడు, రావాలరా వెళ్ళాలరా అని అనేటోడు. కానీ ఆ సమయంలో కూడా నేను వెళ్ళేవాడిని కాదు. ఇంకా అదే 9th క్లాస్ లో ఒక రకంగా ఊర్లో, మా ఊర్లో ప్రతి సంవత్సరం కూడా దుర్గమ్మ తల్లి గుడికి, దుర్గమ్మ తల్ల ఆ పండగ జరుగుతుంది. ఆ పండగలో నేను ఒక రకంగా ఊరు వాతావరణంలో ఈ సాంఘిక నాటకాలు, డ్రామాలు అయ్యేస్తూ ఉంటారు అన్నమాట. ఆ సమయంలో ఆ పండగలో ఒక వ్యక్తి ద్వారా నేను ప్రేరేపించబడి ఆ డ్రామా కూడా వేయడం జరిగింది. ఒక రకంగా 9th క్లాస్లో 8th, 9th క్లాస్లో అమ్మాయితో స్టేజ్ మీద డాన్సులు వేయడము, అమ్మాయిలతో ఆ రీతిగా అసభ్యకరంగా డైలాగ్స్ చెప్తూ ఒక సైడ్ హీరోగా ఉండి ఆ డ్రామా కూడా చేయడం జరిగింది. ఎందుకంటే అంత అవగాహన అసంగులు లేదు. ఆ రీతిగా 9th, 10th మధ్యలో ఆ రీతిగా నాటకం కూడా వేయడం జరిగింది, డ్రామా వేయడం జరిగింది. ఆ టైంలో నాన్న చాలా ఏడ్చిండు. ఒక రకంగా ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే నైట్ 7 o'clock స్టార్ట్ అయితే మార్నింగ్ 4 o'clock వరకు డ్రామా ఉంటుంది. 5 రంగాలు అంటారు ఊర్లో, ఊరు వాతావరణంలో ఉన్న వాళ్ళకి ఇది ఐడియా ఉంటుంది. టైగర్ గణేష్ అనేటువంటి నాటకంలో గణేష్ అనేటువంటి క్యారెక్టర్ నాకు ఇచ్చారు, సైడ్ హీరోగా చేయడం జరిగింది. ఆ టైంలో నాన్న నన్ను తర్వాత రోజు మార్నింగ్ చాలా బాధపడ్డాడు. ఎందుకంటే నేను అప్పట్లో ఊర్లో వాళ్ళకి ఎక్కువ పరిచయం ఉండేటోడిని కాదు, ఏదో స్కూల్కి వెళ్ళేటోడిని వచ్చేటోడిని. అలాంటిది సడన్ గా జనమంతా కూడా చూడడం జరిగింది, అది స్టేజ్ మీద, అది సైడ్ హీరోగా, మళ్ళీ అమ్మాయిలతో డాన్స్ వేయడం, సినిమా పాటలకి డాన్స్ వేయడం. ఇది చూసి అందరూ చాలా బాగా చేసేవారు, చాలా బాగా డైలాగ్స్ చెప్పావు, అసలు నోట్లో నుంచి మాట రాని నువ్వు చాలా బాగా చేసావు అది అని అనేటోళ్ళు అనమాట. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. కానీ నాన్నకి చాలా దుఃఖం అనిపించింది. తర్వాత పాస్టర్ గారిని పిలిపించాడు, ఊర్లో పాస్టర్ గారిని పిలిపించి మాట్లాడాడు. నాన్న నువ్వు ఈ రీతిగా చేయడం కరెక్ట్ కాదు, అమ్మ దేవుని నమ్ముకున్నారు, నాన్న దేవుని నమ్ముకున్నారు, చెల్లి కూడా చర్చకు వస్తుంది, నువ్వు ఒక్కడవే రావట్లేదు, పైగా ఈ లోక సంబంధమైన వ్యవహారాలతో నీకెందుకు, నీకు మంచి భవిష్యత్తు ఉంది, దేవుడు ఏ రీతిగా చేస్తారన్నప్పటికీ కూడా ఆ సమయంలో కూడా నాకు అంత చర్చకి వెళ్ళాలి, దేవుని నమ్ముకోవాలి, యేసుక్రీస్తుని రక్షకుడు, యేసుక్రీస్తు ఇది అది అనేటువంటి ఆలోచన నాకు ఆ సమయంలో ఉండేది కాదు. మొత్తానికి 10th క్లాస్ అయిపోయింది. నాన్న ఇంకా వీక్గానే ఉన్నాడు, బయట పని చేస్తే కానీ ఇల్లు గడిచేది కాదు. అలాంటి సమయంలో పదే పదే చెప్పేటోడు అనమాట ఏమనంటే, చర్చికి రా, దేవుణ్ణి నమ్ముకో అని. ఈ మాట నన్ను వెంటాడుతూ ఉండేది. తర్వాత ఇంటర్ 1st ఇయర్ అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. ఇంటర్ 10th అయిపోయిన తర్వాత 10th పాస్ అయినాక ఇంటర్ 1st ఇయర్ చదవడం జరిగింది. 1st ఇయర్లో యాక్చువల్గా ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినా కానీ మళ్ళీ రాద్దాము అనే టైంలో ఇంట్లో పరిస్థితి బాగోక అమ్మ నాన్న ఒక మాట అనేసారు. ఎందుకంటే గవర్నమెంట్ కాలేజీ అయ్యి ఉండొచ్చు కానీ ఇంట్లో పరిస్థితి కూడా బాగలేదు, నాన్నకు కూడా బాగలేదు, కాబట్టి నువ్వు పనికి వెళ్ళాలి అని అన్నప్పుడు ఫస్ట్ నన్ను ఇంట్లో నుంచి, అదే అసలు నాన్నని విడిచి నేను ఒక్క గంట కూడా ఉండలేనమాట. అలాంటిది ఊరు విడిచిపెట్టి పనికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన నన్ను అప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఈ వయసులో నేను ఊరిడిచి పనికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన నాకు ఉండేది కాదు. అలాంటిది సడన్ గా అమ్మ చెప్పేసరికి నాన్న కూడా, నాన్న నన్ను పని విషయంలో ముందుకెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఎప్పుడు చెప్పేది కాదు, కానీ ఇంట్లో సమస్య ఎక్కువైపోతుంది కాబట్టి తప్పదు అని చెప్పినప్పుడు పనికి వెళ్ళడానికి ఫస్ట్ అమ్మ నాన్నలు ఖచ్చితంగా నువ్వు పనికి వెళ్ళాల్సిందే, ఎందుకంటే ఇప్పుడు చదువుకునేటట్టు అయితే ఇల్లు గడిచేటట్టు

0: లేదు కాబట్టి అని చెప్పి ఊర్లో ఒక ఆయన గుంటూరులో వర్క్ చేసేటోడు, గుంటూరులో ఆయన కోల్డ్ స్టోరేజ్ లో సూపర్వైజర్ గా చేసేటోడు. ఆయన త్రూ నేను ఫస్ట్ గుంటూరు వెళ్ళడం జరిగింది. గుంటూరులో కొన్ని నెలలు కోల్డ్ స్టోరేజ్ లో చేసా, సర్టిఫికేట్స్ 10th క్లాస్ సర్టిఫికేట్స్ పెట్టి కోల్డ్ స్టోరేజ్ లో సూపర్వైజర్ గా చేసాం. తర్వాత మళ్ళీ కోల్డ్ స్టోరేజ్ లో నుంచి మళ్ళీ కాటన్ మిల్ లో కూడా కొన్ని రోజులు వర్క్ చేసినాం. ఎక్కడున్న నిలకడ ఉండేది కాదు, ఎందుకంటే మనకి సడన్ గా ఊరు విడిచిపెట్టి తల్లిదండ్రులు విడిచిపెట్టి ఉండడం కష్టమైంది. ఆలోచనతో ఏమయ్యేదంటే ఉండలేకపోయాను. ఇందులో ఒక నెల చేసేటోని ఇది కాదు, ఇంకో దాంట్లో చేస్తాను. అందులో కాటన్ మిల్ లో చేసినాం, తర్వాత పెట్రోల్ బంక్ లో చేసినాం, తర్వాత పెట్రోల్ బంక్ లో చేస్తుంది. కానీ ఎక్కడెళ్ళినా నాకు ఒక ఆలోచన అయితే, ఒక ఆలోచన చెప్పేటోళ్ళు ఒక ఆలోచన వినబడుతూ ఉండేది అనమాట. ఏంటి ఆలోచన ఏంటంటే, ఎవరో ఒకరు ఫ్రెండ్స్ ద్వారా వేరే ఫ్యామిలీస్ ద్వారాను చర్చికి వెళ్తే బాగుంటుంది కదా అని. కానీ చిన్నప్పటి నుంచి నాన్న చెప్పేది కూడా అదే. కానీ నాకు ఆ మాట అంత ఇష్టం ఉండేది కాదు. వెళ్ళడానికి ఓకే, నార్మల్గా, అంతేకాని దేవుణ్ణి నమ్ముకో అంటే మాత్రం అది నాకు ఇష్టం ఉండేది కాదనమాట. అక్కడ గుంటూరులో కొన్ని నెలలు వర్క్ చేయడం జరిగింది. ఆ కంపెనీ కంపెనీ అని, కాటన్ మిల్ అని, కోల్డ్ స్టోరేజ్ అని, తర్వాత పెట్రోల్ బంకులో కూడా చేయడం జరిగింది. ఈ రీతిగా మళ్ళా గుంటూరు నుంచి నేను మళ్ళా ఊరు వెళ్ళడం జరిగింది. ఊరు వెళ్ళిన తర్వాత నాకు మళ్ళా గుంటూరు వెళ్ళాలనేటువంటి ఆలోచన ఉండేది కాదనమాట. ఎందుకంటే పని చేయడం అసలు ఇంట్రెస్ట్ ఉండేది కదా, చదువుకోవాలి, కనీసం డిగ్రీ కూడా చేయకపోతే ఎట్లా అనేటువంటి ఆలోచన ఉండేది. నా అమ్మాలతో చెప్పినప్పుడు లేదు లేదు అని ఎట్లయినా సరే నువ్వు పని చేయాల్సిందే అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఒక 1-2 మంత్స్ ఇంట్లోనే ఉండిపోయినా. ఉండిపోయిన తర్వాత అప్పుడు మా మండలి నుంచి, చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్ నుంచి హైదరాబాద్లో కంప్యూటర్ ట్రైనింగ్ ఇస్తారంట సత్యం కంప్యూటర్స్ వాళ్ళది అని చెప్పినప్పుడు ఇంకా అమ్మాళ్ళు విని సరే అని చెప్పి పంపించారు, బస్సు ఎక్కించారు. బస్సు బయలుదేరేటప్పుడు మళ్ళీ ఆలోచన, చదువుకునే అసలు ఈ చదువుకునే వయసులో ఈ పని ఏంది అని బాధపడుతూ ఉండేటాన్ని. మా ఊరి నుంచి అయితే నేను ఒక్కనే అప్పుడు బయలుదేరినా, మిగతా వేరే ఊరే చుట్టుపక్కల ఉండేటువంటి ఊర్ల నుంచి కూడా చాలా మంది, సుమారుగా నాకు తెలిసి ఒక 40 మంది మేము బయలుదేరాం. 40 మంది బయలుదేరి ఇది 2007 ఎండింగ్ లో జరిగినటువంటి సంఘటన. బయలుదేరి వచ్చాము హైదరాబాద్ లో బాచిపల్లి. బాచిపల్లిలో దించారు వాళ్ళు. బాచిపల్లిలో దించిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే, సత్యం కంప్యూటర్ ట్రైనింగ్ నేర్పిస్తారు అని చెప్పి. కానీ వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే, సత్యం కంప్యూటర్స్ వాళ్ళది మైటాస్ కన్స్ట్రక్షన్ అనేటువంటి అది ఉండేది, మైటాస్ కన్స్ట్రక్షన్స్ ఉండేది. అందులో మేస్త్రి పని, బార్ బెండింగ్, సెంటరింగ్ వర్క్ ఇవి నేర్పించి పంపిస్తారు, ఇవి నేర్పించి ఇందులో ఈ పని ఇప్పిస్తారని తెలిసినప్పుడు ఏడ్చిన నేనే. మీరు నన్ను మోసం చేశారు, ఇట్లా చేశారు, అట్లా చేశారని చెప్పి చెప్పడం జరిగింది. అమ్మాయికి కూడా ఫోన్ చేయడం జరిగింది అప్పుడు, కాయిన్ బాక్స్ ద్వారా ఫోన్ చేసి, ఇట్లా కంప్యూటర్ ట్రైనింగ్ కాదు, ఏం కాదు, ఇది మేస్త్రి పని చేయాలంట, నాతో కాదు, నేను వచ్చేస్తా అంటే, ఇంకా అమ్మాయిలు ఏమన్నారు, ఏదో ఒక పని అయితే ప్రస్తుతానికి చేయాలి తప్పదు, ఎందుకంటే మన కుటుంబ పరిస్థితి బాగోలేదన్నప్పుడు సర్లే అని చెప్పి అక్కడ 40 డేస్ 40 రోజుల ట్రైనింగ్ ఏమో బాచిపల్లి ఇచ్చారు. బాచిపల్లి ఇచ్చిన తర్వాత మహారాష్ట్ర పూణే రోడ్లో బార్సీ దగ్గర చిన్న విలేజ్ దగ్గర రిలయన్స్ వాళ్ళకి కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అక్కడికి పంపించారు, మహారాష్ట్ర పంపించారు. అరే నాకు ఊరి నుంచి బయటకు రావడమే కష్టం, అట్లాంటిది హైదరాబాద్లో 40 రోజులు ఉన్నా మళ్ళీ ఇక్కడి నుంచి మహారాష్ట్ర, అసలు నాతో ఇది సాధ్యం కాదు అని అనుకున్నా. కానీ ఇంకా అమ్మాలు చెప్పేది ఏదో ఒక పని అయితే చేయాలని, సరే అని చెప్పి మహారాష్ట్ర వెళ్ళా. మహారాష్ట్రలో ఒక 7-8 మంత్స్ అక్కడ వర్క్ చేయడం జరిగింది. అక్కడ కూడా 40 మందిలో ఒక 2-3 క్రిస్టియన్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు అనేటోళ్ళు మనము ఇక్కడ వర్క్ చేస్తున్నాం కరెక్టే, కానీ దేవుని కాపుదలు కావాలి, ఈ ఎండలో ఈ పని చేయడము అన్నీ ఇబ్బంది అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు నేను ఒక రకంగా, మీరు క్రిస్టియన్ అని అడిగేటోళ్ళు, నేను క్రిస్టియన్ కాదు, మా అమ్మ నాన్నలు క్రిస్టియన్ అని చెప్పేటోని. మా అమ్మ నాన్నలు వెళ్తారు కానీ నేను, నాకు చర్చికి ఎప్పుడు కూడా వెళ్ళలేదు, వెళ్ళినా జరో ఒక 2 సందర్భాలు వెళ్ళా, కానీ అంత ఇష్టం ఉండేది కాదు, నేనైతే యేసుక్రీస్తు దేవుడిగా ఇంకేం నమ్ముకుంటలేదు అని చెప్పేటోని. కానీ వాళ్ళు అనేటోళ్ళు అనమాట, మీ అమ్మ నాన్నలు చర్చికి వెళ్ళినప్పుడు నీకు వెళ్ళడానికి ఏమైంది, దేవుడు నమ్ముకో, మంచి భవిష్యత్తు ఇస్తాడు దేవుడు, అది ఏదైనా వాళ్ళు చెప్పేటోళ్ళు. కానీ ఇక్కడ గుంటూరులో కావచ్చు, గుంటూరులో ఉన్నప్పుడు వాతావరణంలో కావచ్చు, లేదంటే హైదరాబాద్ బాచ్పల్లిలో పనిచేసినప్పుడు అక్కడ కావచ్చు, ఎక్కడో దగ్గర ఒక మాట ఇట్లా ఎవరొకరు చెప్పేటోళ్ళు ఉండే చెప్పేవాళ్ళు అనమాట. ఏమనంటే యేసుక్రీస్తుని నమ్ముకో నమ్ముకో అని చెప్పాను. కానీ చిన్నప్పటి నుంచి కూడా ఇది వింటూ ఉండేటోడిని, కానీ నమ్ముకోవాలనేటువంటి ఆలోచన ఉండేది కాదు. గుంటూరులో వర్క్ చేస్తున్నప్పుడు ఎవరొకరి ద్వారా దేవుడు మాట్లాడేటోడు, ఎందుకంటే ఆయన కృప పిలుస్తుంది అట్లా. అప్పుడు నేను రిజెక్ట్ చేస్తాను. తర్వాత హైదరాబాద్ బాచ్పల్లిలో కన్స్ట్రక్షన్ వర్క్ నేర్పించడానికి 40 డేస్, నా 40 డేస్లో కూడా లంచ్ చేసేటప్పుడు డిన్నర్ చేసేటప్పుడు ఎవరొకరి ద్వారా వస్తే బాగుంటుంది కదా, మనం సండే రోజు అట్లా చర్చికి వెళ్తే బాగుంటుంది కదా అన్నప్పుడు నాకు ఇష్టం ఉండేది కదా, అక్కడ కూడా ఇష్టం ఉండేది కదా. సరే అక్కడి నుంచి మహారాష్ట్ర బార్సిల్లకు కూడా అక్కడ ఉన్న కమ్యూనిటీలో మేము వెళ్ళినటువంటి ఒక 20-30 మందిలో 14 మంది అనుకుంటా, 14 మందిలో అక్కడ 2-3 వాళ్ళు కూడా యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అనేటోళ్ళు అనమాట, చర్చికి వెళ్ళే పరిస్థితులు లేవు కానీ కనీసం బైబిల్ చదువుకున్నాము అంటే, నా దగ్గర బైబిల్ లేదు నేను చదువును, మీకు కావాలంటే చదువుకోండి అనేటువంటి. అక్కడ కొంతకాలం వర్క్ చేసిన తర్వాత ఒక ఫ్రెండ్ ద్వారా మళ్ళీ ఏమైందంటే ఆ పని హార్డ్ అయిపోతుంది, ఎందుకంటే బాడీ సహకరించేది కాదు, హార్డ్ వర్క్ చేయాలి అని ఫ్రెండ్స్ ఒక 2-3 మాట్లాడుకొని మేము బయలుదేరి ఏం చేసామంటే, అందులో ఉన్న 3 ఫ్రెండ్స్లో ఒక ఆయన ఏమన్నాడంటే, మనం హైదరాబాద్ వెళ్ళిపోదాము, హైదరాబాద్లో ఏదో ఒక పని ఉంటుంది, ఈ హార్డ్ వర్క్ కాకుండా కొంచెం ఈజీగా ఉండేటువంటి వర్క్, ఎంతో కొంచెం చదువుకున్నాం కదా, కనీసం 10th క్లాస్ అయినా చదువుకున్నాం కాబట్టి ఏదో ఒక వర్క్ దొరుకుతుంది అని చెప్పడం జరిగింది. అట్లా ఇద్దరము బయలుదేరి వచ్చినాము. నా దగ్గర 1000 రూపాయలు ఉంటే 1000 రూపాయలు నాకు డబ్బులు నా దగ్గర పెట్టుకోవడం భయం, 1000 రూపాయలు ఆ అబ్బాయి పాకెట్లో పెట్టేసి మేము సికింద్రాబాద్కి టికెట్ తీసుకున్నాం. సికింద్రాబాద్కి టికెట్ ఆయనే తీసుకున్నాడు. మహారాష్ట్రలో మేము ఎక్కి సోలాపూర్లో ఎక్కి సికింద్రాబాద్కి టికెట్స్ తీసుకున్నాడు. వచ్చినాము సికింద్రాబాద్లో, మార్నింగ్ లేచేసరికి అబ్బాయి లేడు. మార్నింగ్ లేచేసరికి ఆ అబ్బాయి ఎక్కడ దిగిండో నేను చూడలేదు, పడుకున్నాము. మార్నింగ్ లేచేసరికి తను లేడు. బయలుదేరేటప్పుడు 2 బయలుదేరినాం, నా దగ్గర ఉండే చేంజ్ అంతా కూడా అబ్బాయికి ఇచ్చేసిన, ఒక 100 రూపీస్ ఏమో ఉంచుకున్నా. లేచేసరికి అబ్బాయి లేడు, అసలు సడన్ గా ఏమీ అర్థం కాలేదు. రైల్వే స్టేషన్లో నైట్ ఆ రోజంతా అక్కడనే ఉండి, రైల్వే స్టేషన్లో ఉండి ఏం చేయాలో అర్థం కాలేదన్నమాట. ఇంటికి వెళ్దామంటే డబ్బులు, కానీ అబ్బాయి చెప్పింది హైదరాబాద్లో మనం వర్క్ చేద్దాము అని చెప్పి వచ్చాడు. తర్వాత ఇంకా నాకు ఏమీ అర్థం కాక ఈనాడు పేపర్ తీసుకొని, ఎందుకో ఆలోచన వచ్చింది, ఈనాడు పేపర్ చూసి ఈనాడులో ఒక యాడ్ చూసినాను అనమాట, ఏంటంటే కెమికల్ కంపెనీలో జాబ్ ఉంది అని చెప్పి, కెమికల్ కంపెనీలో హెల్పర్స్ కావాలన్నట్లుగా ఒక యాడ్ చూసి కాల్ చేసి కృష్ణానగర్ వెళ్ళడం జరిగింది. కృష్ణానగర్లో వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు, వాళ్ళు ఒక 200 అడిగారు. 200 అడిగి అక్కడి నుంచి సురారం కాలనీకి పంపించారు. సురారం కాలనీలో రూమ్ ఉంటుంది, ఒకే రూమ్లో 5-6 ఉండాల్సి వస్తుంది, అదే రూమ్లో ఉండాలి, మీకు పనికి అక్కడి నుంచి వెళ్ళాల్సి వస్తుంది అన్నప్పుడు అక్కడికి వెళ్ళిన, అక్కడి నుంచి వాళ్ళు సురారం పంపించారు. సురారంలో రూము, ఒక రూమ్లో 6 అన్నారు కానీ 7 మంది ఉండాల్సి వచ్చింది. ఆ రూమ్లోకి వెళ్ళిన తర్వాత నాకు ప్రతిసారి బాధ అనమాట, నా లైఫ్ ఏంది ఇట్లుంది, నేను చదువుకుంటా అనుకున్నా మంచిగా కానీ ఇట్లా వెళ్తుంది ఏంది అని అనుకున్నాం. సరేలే అని చెప్పి ఫస్ట్ ఒక 1 వీక్ నైట్ డ్యూటీ లేశారు. నైట్ డ్యూటీ చాలా ఇబ్బందికరంగా ఉండేది, హార్డ్ వర్క్ చేయాలి, డ్రమ్ములు లేపాలి. అది కెమికల్ ప్రొడక్షను, ఫార్మాస్యూటికల్ కంపెనీ, అందులో అవి లేపాలి అంటే నాకు అయ్యేది కాదనమాట. ఇంకా టైంలో మళ్ళీ నైట్ డ్యూటీ అయితే నాకు నిద్రకి ఇబ్బంది అవుతుందని చెప్పి మళ్ళీ కాంట్రాక్ట్ బేసిక్ మీద కాబట్టి కాంట్రాక్ట్ని అడిగాను అనమాట. ఏమనంటే నైట్ నాకు అవ్వట్లేదు, మార్నింగ్ వేయండి అన్నప్పుడు మార్నింగ్ వేశారు. మార్నింగ్ వెళ్ళేటోని ఒక 1-2 నెలలు అయింది. మార్నింగ్ చేసేది కూడా హార్డ్ వర్కే, వాటర్ ప్లాంట్లో, ఆర్ఓ వాటర్ ప్లాంట్లో వర్క్ చేసేటోని హెల్పర్గా, అది క్లీనింగ్ చేయడము, ఆ వాటర్ అన్ని చూసుకోవడం, అది కూడా హార్డ్ వర్క్ ఉండేది. ఆ తర్వాత ప్రొడక్షన్లో చేసేటోని, ఆర్ఓ వాటర్ ప్లాంట్లో కూడా చేసేటోని, అది కూడా హార్డ్ వర్క్ ఉండేది. నాకు ఒక ఆలోచన ఉండేది అనమాట. ఇందులోనే ఇదే కంపెనీ ఏదైనా సింపుల్ వర్క్ రాసేటిది కానీ ల్యాబ్లో కానీ ఉంటే బాగుంది కదా అని అనే ఆలోచన నాకు వచ్చేది అనమాట. ఆ టైంలో అందులో ఉండే కంపెనీలో ఆర్ట్స్ ఫార్మా ల్యాబ్స్ అని ఉండేది. ఆర్ట్స్ ఫార్మా ల్యాబ్స్లో మైక్రోబయాలజీ క్వాలిటీ కంట్రోల్ మైక్రోబయాలజీ ల్యాబ్స్ ఉండేవి. అందులో మైక్రోబయాలజీలో ఒక అబ్బాయి ప్రతిరోజు మార్నింగ్ సువారం నుంచి ఎక్కేటోడు నాతో పాటు, ఈవినింగ్ మళ్ళా నాతో పాటు దిగేటోడు అనమాట బస్సులో. అయితే ఒకరోజు చెప్పాడు అనమాట ఏమనంటే, ఇట్లా ల్యాబ్లో వర్క్ ఉంటుంది, నీకు అక్కడ హార్డ్ వర్క్ ఉంది కదా, మైక్రోబయాలజీ ల్యాబ్లో నేను మానేస్తున్నా, నేను మా ఊరు వెళ్ళిపోతున్నా, నువ్వు చేస్తావా అంటే చేస్తా అని అన్నాను అనమాట. మంచిదే కదా, నాకు కూడా నేను అట్లా ఆలోచిస్తాను, ఎందుకంటే వర్క్ చేయలేకపోతున్నా ప్రొడక్షన్లో కానీ ఆరో వాటర్ ప్లాంట్లో కానీ హెవీగా ఉంది వర్క్, అది చేయలేకపోతున్నా అని చెప్పి. సరే ఆయన ఏమన్నాడంటే, అక్కడ వర్క్ ఏమి ఉండదు కానీ ఒక ఆయన ఉంటాడు, ఆయన ఊరికే బైబిల్ గురించి వాటి గురించి చెప్తా ఉంటాడు, అదొక్కటి నువ్వు ఓపు పట్టగలిగితే మిగతాదంతా వర్క్ ఏమి అంతేమీ బర్డెన్ వర్క్ ఉండదు, హెవీ వర్క్ ఏమి ఉండదు అని చెప్పడం జరిగింది. సరే అని చెప్పి నేను ఆ నైట్ ఆలోచన, ఒక నెక్స్ట్ 2 డేస్లో అతను నెక్స్ట్ వీక్లో అతను మానేస్తాడు, నేను మైక్రోబయాలజీ ల్యాబ్లోకి వెళ్ళాలి. ఒకటేమో ఇక్కడ హార్డ్ వర్క్ చేయలేకపోతాడు, అక్కడ వర్క్ ఈజీగా ఉంటుంది కానీ మెంటల్ ప్రెజర్ ఏంటంటే ఊరికే బైబిల్ గురించి వాటి గురించి వీటి గురించి చెప్తా ఉంటాడు, అది వినాలి వినే ఓపిక మనకి చిన్నప్పటి నుంచి నాన్న చెప్పాడు వెళ్ళలేదు, ఫ్రెండ్స్ అక్కడక్కడ ఫ్రెండ్స్ చెప్పారు వెళ్ళలేదు, మళ్ళీ సోదరి మళ్ళీ ఇక్కడ కూడా వినాల్సి వస్తుందా ఏంది అని అనుకున్నా. ఒక 2-3 రోజులు ఆలోచించుకున్నా, కానీ ఇక్కడ హెవీ వర్క్ చేయలేను కాబట్టి సరేలే వెళ్దాం ఆయనతో చెప్పినా అనమాట. ఆయన ఏమని చెప్పుకొని, నేను మారే టైపు కాదు, ఎందుకంటే మా అమ్మ నాన్నలు కూడా చెప్పారు నేను మారను కాబట్టి ఆయన చెప్పేది కదా అని చెప్పుకుంటాడులే అనుకున్నాను. చెప్పాను అనమాట నేను మైక్రోబయాలజీ ల్యాబ్, నువ్వు మానేసినాక నేను ఆ ల్యాబ్లోకి వెళ్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన మానేసే ముందు ఇంకా ఆ సార్కి పరిచయం చేశాడు, కాంట్రాక్టర్ కూడా చెప్పాడు అనమాట ఏమనంటే, ఇంకా ఈయన రేపటి నుంచి నెక్స్ట్ నేను మానేసినాక నా ప్లేస్లో ఈయన మైక్రోబయాలజీలో ల్యాబ్లో చేస్తాడు, హెల్పర్గా చేస్తాడు అన్నప్పుడు సరే అని ఒక మైక్రోబయాలజీ ల్యాబ్లోకి వెళ్ళా. ఫస్ట్ రోజు అయింది, సెకండ్ రోజు అయింది, 6 మంత్స్ అయింది. మేనేజర్ సార్ ఉంటాడు, తర్వాత ఆయన కింద ఒక సార్ ఉంటాడు, ఇద్దరు కూడా పని చెప్తున్నారు తప్ప ఏ రోజు కూడా ఆయన నన్ను యేసుక్రీస్తు గురించి కానీ బైబిల్ గురించి కానీ ఆయన చెప్పట్లేదు. ఆయన చదువుకుంటుండే బైబిల్ కానీ నన్ను ఎప్పుడు కూడా అనలేదనమాట. కానీ నాకు ఆ ల్యాబ్లోంచి వెళ్ళే పర్సన్, నాకు ముందు ఆ ల్యాబ్లో పనిచేసినటువంటి ఆయన ఏమని చెప్పాడంటే, ఆయన యేసుక్రీస్తు గురించి ఊరికే బైబిల్ చదవమని, బైబిల్ ఇది చేయి అది చేయని లేదా వాక్యం వినమని వాక్యం చెప్తూ ఉంటాడు, లేకపోతే యేసుక్రీస్తు గురించి ఏదో ఒకటి ప్రసంగం చేస్తూ ఉంటాడు, మనం వినాలి ఓపుగా మన పని మనం చేస్తా అని చెప్పి చెప్పాడు. కానీ వాస్తవానికి 6 మంత్స్ అయిపోయింది, నాతో ఆయన పని గురించి తప్ప రాయాల్సినవి రాయడము, క్లీన్ చేయాల్సినవి క్లీన్ చేయడము, ఆ విషయాలు తప్ప ఏ విషయం కూడా మాట్లాడట్లేదనమాట. ఇంకా నాకే ఇంకా లోపల అరే 6 మంత్స్ అయింది, ఆయన ఏమి ఇట్లా చెప్పండి, ఈయనేమి అసలు పని విషయంలో తప్ప ఏం మాట్లాడతలేదు అనిపించినప్పుడు నాకు మామూలుగా మాట ఆగక నేనే అన్నాను అనమాట ఏమనంటే, సార్ మీ దగ్గర ఇంతకుముందు పనిచేసిన అబ్బాయి ఏమని చెప్పిండంటే, మీరు బాగా వాకింగ్ చెప్తారంట, బాగా మాట్లాడతారంట దేవుని గురించి యేసుక్రీస్తు గురించి, నేను వచ్చి 6 నెలలు అయింది కానీ మీరేమి నాకైతే పని చెప్పారో తప్ప ఇట్లాంటివి ఏం చెప్పలేదు, కావాలంటే చెప్పొచ్చు సార్, నాకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఖాళీగా ఉండి ఏం చేస్తాము, ఇంటా నేను వినే టైపే తప్ప ఆలోచించే టైపు కాదు, ఎందుకంటే మా అమ్మాళ్ళు చర్చికి వెళ్తారు, నా అమ్మ నాన్న ఇద్దరు చర్చికి వెళ్తారు, చెల్లి కూడా వెళ్తుంది అది అని అంటే, సరేలే సరేలేరా మరి నువ్వు నీ అంత నువ్వే అడుగుతున్నావు కాబట్టి చెప్తా అని చెప్పి ఇంకా ఆయన బైబిల్ గురించి స్టార్ట్ చేసిండు. కానీ నేను వెళ్ళేది ఆల్మోస్ట్ 1 మంత్ చెప్పిండు, అస్సలు ఆయన చెప్తున్నాడు కానీ అసలు వినడం అంటే విని వెంటనే అక్కడనే వదిలేస్తుంది అనమాట, ఎందుకంటే ఇది మనకి ఎట్లా ఇది వర్కౌట్ అయ్యే విషయం కాదు, మనం చిన్నప్పటి నుంచి విన్న విషయాలే కాబట్టి అది వర్కౌట్ అయ్యే కాదు అని చెప్పి నేను వినలేదనమాట, ఏమీ ఎక్కించుకోలేదు. ఆ 2-3 సార్లు అడిగేటోడు విన్నది ఏమైనా అర్థమైందని, అసలు వింటే కదా అర్థమయ్యేది, వినలేదనమాట. అలాగే 2 రోజులు అయిపోయిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, నీకు 2 నెలలు వాక్యం విన్నావు కదరా, ఏమైనా అనిపించిందా అంటే, నాకేమీ అనిపించదు సార్, ఎందుకంటే అనిపించడానికి నేను మామూలు టైప్ కాదు, అది అనేటువంటి అనమాట. సరేలేరా నా అనుభవం. ఆయన ఏమన్నాడంటే, నా అనుభవం ఏంటంటే యేసుక్రీస్తుని చాలా సందర్భాల్లో అన్యజనులు హిందూస్ ఏ సందర్భాల్లో నమ్ముకున్నారంటే, ఒకటి జబ్బు వచ్చినప్పుడు లేదా డబ్బు పోయినప్పుడు. నేను నా అనుభవంలో ఇలా చూశాను కాబట్టి, నీ దగ్గర డబ్బు అయితే లేదు కానీ జబ్బు వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే, నువ్వు ఇంతకుముందు విగ్రహారాధన చేసేటోడు అన్నావు కాబట్టి వేరే దేవుళ్ళు పిలువు, వాళ్ళ ఎవరి ద్వారా సహాయము అందలేనప్పుడు యేసుక్రీస్తుని కూడా పిలువు. నీకు సహాయం అందితే నమ్ముకో, తప్పేముంది అందులో. నేను నేనేం బలవంతం చేయలేదు, బలవంతం చేయట్లేదు, ఇప్పుడు బలవంతం చేయట్లేదు, ఎప్పటికీ బలవంతం చేయను. కాబట్టి మీ నాన్న చెప్పాడన్నో వెళ్ళలేదు, మీ అమ్మ చెప్పింది అన్నో వెళ్ళలేదు, ఫ్రెండ్స్ అక్కడక్కడ చెప్పారన్నో వెళ్ళలేదు, నేను కూడా నేను నమ్ముకోమని ఏం చెప్పట్లేదు. కానీ ఎప్పుడైనా సరే అట్లాంటి సందర్భం, నిస్సహాయ స్థితి సందర్భం, నాకెవరు హెల్ప్ చేయట్లేదు, ఇది యేసుక్రీస్తు మాత్రమే చేస్తాడు అనే ఆలోచన ఎప్పుడైనా వచ్చినప్పుడు, లాస్ట్ అండ్ లీస్ట్గా ఈయన పిలు పలికితే, ఏమైనా స్పందన వస్తే అప్పుడు నాకు మరలా ఫోన్ చేయి అని చెప్పి చెప్పాడనమాట. అని చెప్పిన తర్వాత నాకు ఒక 10 డేస్కి మైక్రోబయాలజీ ల్యాబ్లో కాబట్టి చేసేది, అది మైక్రోబయాలజీ ల్యాబ్ వల్ల లేకపోతే దోమల వల్ల తెలియదు కానీ ఫస్ట్ మలేరియా అటాక్ అయింది, మలేరియా ఫీవర్ అటాక్ అయింది. మలేరియా అటాక్ అయినప్పుడు ఇంకా నేను అన్నాను అనమాట, నేను సార్ నేను ఇంటికి వెళ్ళిపోతా అన్నప్పుడు, సరే లేరా ఒక 1 వీక్ 10 డేస్ రెస్ట్ తీసుకుని ఇంటికి వెళ్ళిపో, ఇక్కడ చూసుకునే వాళ్ళు కూడా సరిగ్గా ఎవరు కదా అన్నప్పుడు, సరే అని చెప్పి ఇంకా నేను సెలవు పెట్టి ఇంకా ఇంటికి వెళ్ళిపోయా. మలేరియా తగ్గుతలేదు, మలేరియా తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత టైఫాయిడ్ కూడా డాక్టర్ చెక్ చేస్తే ఏమన్నారంటే మలేరియా టైఫాయిడ్ 2 అటాక్ అయినాయి అన్నారు, మలేరియా టైఫాయిడ్ 2 అటాక్ అయినాయి అన్నారు. మెడిసిన్ వాడుతున్నా కానీ రోజు రోజుకి వీక్ అయిపోతుంది, మెడిసిన్ వేసుకుంటూ ఉన్నా కానీ రోజు రోజుకి వీక్ అయిపోతున్నా. అలాగే ఆల్మోస్ట్ 1 మంత్ పైన ఇంటి దగ్గర ఉండిపోయినాం. ఒకరోజు అనిపించింది, అరే మెడిసిన్ వేసుకుంటున్నా తర్వాత ఇంజెక్షన్ తీసుకుంటున్నా నాకేమీ తగ్గట్లేదేంది, నేను బ్రతికే సిచ్యువేషన్ ఉందా లేకపోతే ఏమైపోతుంది, ఇట్లా చాలా వీక్ అయిపోయినా అని ఆలోచిస్తున్నాను అనమాట. అప్పటికీ చాలా రోజులు బట్టి తినట్లేదు, నేను చాలా రోజులు బట్టి అన్నం తినట్లేదు, ఇంకా నాన్నలు కూడా తినాలి ఏదో ఒకటి తినాలి అదే అని చెప్తున్నారు కానీ ఆకలి ఇట్లేదు అనమాట, తినట్లేదు అనమాట. ఇంకొక రోజు నైట్ అనిపించింది నాకు ఏమో అయిపోతుంది లోపల బాడీలో, వీక్నెస్ అనుకుంటే ఏమో అయిపోతుంది అనే ఆలోచన వస్తుంది. ఒక పక్కన అప్పుడు వరకు సడన్ గా నాకు ఒక వాయిస్ వినిపిస్తూ ఉంది అనమాట, ఒక ఆలోచనలోంచి వాయిస్ అనమాట. ఏంటో మాట ఏంటంటే, డబ్బైనా పోవాలి, జబ్బైనా రావాలి, డబ్బైనా పోవాలి, జబ్బైనా రావాలి అనే ఆ మాట వినిపిస్తుంది. ఆ మాట వినిపిస్తున్నప్పుడు, అరే ఈ మాట వినిపిస్తుంది ఏంది, ఇది ఎవరు చెప్పారంటే నేను ల్యాబ్లో పనిచేసే సార్ చెప్పారు కదా అని అనుకున్నప్పుడు అని చెప్పింది గుర్తు, సడన్ గా గుర్తుకొచ్చింది అనమాట. నిజంగా నాకు ఆ సమయంలో నిస్సహాయ స్థితి అనిపిస్తుంది, హెల్త్ పరంగా వీక్ ఉన్నా. ఆ టైంలో నాకు ఒక ఆలోచన అనమాట, సాధారణ ఒక ఆలోచన వచ్చింది మనసులో, ప్రభువ నాకు ప్రార్థన అనేది కూడా కాదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో చాలాసార్లు ప్రేయర్ జరిగింది కానీ ఇప్పుడు ప్రేయర్లో కూర్చోలేదు, నేను నిన్ను నమ్ముకోలేదు. కానీ నాకు ఇప్పుడు అవసరత, నా అవసరత ఏంటంటే ఆరోగ్యం బాగాలేదు, నా హెల్త్ బాగాలేదు, నీవు ఇప్పుడు సహాయం చేస్తే నేను నిన్ను నమ్ముకుంటా అనే ఆలోచన వచ్చింది. ప్రేయర్ కూడా ఏం చేయలేదు, మనసులో అట్లా ఆలోచిస్తున్నానమాట. ఆలోచిస్తుండగానే ఏదో ఒక స్పర్శన అని తగిలట్టు అనిపించింది. వెంటనే నాకు ఒక నార్మల్గా అయిపోయిన, నార్మల్గా ఒక ఈ మలేరియా టైఫాయిడ్ రాకముందు బాడీ ఎట్లుండదో సడన్గా ఆ రాత్రి అట్లా అనిపించింది. వెంటనే అనిపించి ఇంకా నైట్ పడుకుని పోయినా, మార్నింగ్ లేచినా, మార్నింగ్ ఊర్లో సర్దానం తెలియ అలవాటు ఉంటుంది కాబట్టి నేను చాలా రోజులు అన్నం తెలియలేదు. కానీ సర్దానం ఏంటంటే ఇంకా అమ్మాళ్ళు ఇంక ఏమైందో అనుకున్నారు ఫస్ట్, తర్వాత నేను నాన్నతో మెల్లగా చెప్పా రాత్రి ఇట్లా నాకు ప్రార్థన చేసుకోవాలనిపించింది, ఎందుకో గుణం మీద చేసుకొని ప్రార్థన చేసుకున్నా, నాకు నేను పనిచేస్తున్నా సార్ చెప్పారనమాట, ఇట్లా చెప్పారు, నమ్ముకుంటా, నేను కూడా నమ్ముకుంటా, దేవుడు నన్ను తాకాడు స్వస్థపరిచాడు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇంకా నాన్న కూడా నిజంగా చాలా సంతోషించాడు, నాన్న కూడా నాన్నకు ఆనందం అనిపించింది అనమాట, ఎందుకంటే ఎప్పటి నుంచో చెప్తా ఉన్నా కానీ రాలేదని చెప్పి. అలాంటిది ఆ సమయంలో దేవుని సన్నిధి దేవుని స్పర్శ, దేవుని శక్తి నన్ను తాకింది. అనారోగ్యంలో దేవుడు కృప ఆ రీతిగా నన్ను ఆకర్షించి తన దగ్గరకు వచ్చేటట్లుగా చేసింది. ఇంకా అప్పుడు నేను మనసులో అనుకున్నా నేను యేసుక్రీస్తు నమ్ముకుంటా అని చెప్పి ఆలోచన కలిగి మరలా హైదరాబాద్ వచ్చినాం. సార్ని కలిసాను మాట. ఇట్లా నాకు ఆ రోజు దేవుడు స్పర్శ నాకు తాకింది, దేవుడు కృప నన్ను తాకింది, దేవుని సన్నిధి నన్ను తాకింది, దేవుడు నన్ను స్వస్థపరిచాడు. నిజంగానే మీరు చెప్పారు డబ్బైనా పోవాలి జబ్బైనా రావాలి అని. అన్యజనులు ఇలాంటి సందర్భంలో యేసుక్రీస్తు దగ్గరికి రావడం చూశానని మీరు అన్నారు కదా. నిజంగానే జబ్బు వచ్చినప్పుడు దేవుడు సహాయం చేశాడు అని అన్నప్పుడు ఆయన అన్నాడు అనమాట, వాస్తవమే సంఘటన దేవుడు స్వస్థపరిచాడు కానీ నువ్వు నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్పి ఆ తర్వాత నుంచి కూడా వాకింగ్ ఎలా చదవాలో నేర్పించాడు, తర్వాత ప్రార్థన ఎలా చేయాలో నేర్పించాడు, తర్వాత ఏ రీతిగా వాక్యంలో ఎదగాలో ఉద్దేశం, మా నాన్న వచ్చిన ఉద్దేశం కానీ లేదా నేను దేవుని నమ్ముకున్న ఉద్దేశం కానీ మొదట స్వస్థత కోసమే మేము నమ్ముకున్నాం. మళ్ళీ స్వస్థపరచబడిన తర్వాత వెనక్కి వెళ్ళిపోలేదు. ఎందుకంటే వాక్యము దేవుని కృప ఎంతగా మమ్మల్ని ఆకర్షించిందంటే ఇది కాదు, స్వస్థతే కాదు, ఓన్లీ ఆశ్చర్యకార్యాలే కాదు, అద్భుతాలే కాదు, వాక్యం ద్వారా జీవితాలు మార్చబడాలని సారు నేర్పించిన తర్వాత నిజంగా వాక్యం నేర్చుకోవడం జరిగింది. ఒక సంఘానికి, స్థానిక సంఘానికి, హైదరాబాద్లో ఒక సంఘానికి అంటుకట్టబడడం జరిగింది. ఆ రీతిగా 2009, 10, 11, 12 ఆయన ఒక పక్క నేను ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నాను, ఒక పక్క ఆయన ఉద్యోగం చేస్తూనే సువార్థకుడిగా ఆయన ఉన్నాడు అనమాట. అప్పుడు నాలాంటి వారిని అనేక మందిని ఆయన రక్షణలోనికి నడిపించడం జరిగింది. ఆయన ద్వారా ముస్లిం కుటుంబాలు కూడా ప్రభువును అంగీకరించడం జరిగింది. ఇంకా నేను ఆయన దగ్గరే ఉండి ఆయన ద్వారా నాకు రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన ద్వారా పరిచయం అయ్యాడు కాబట్టి ఆయన ఎలా ప్రార్థన చేయాలో ఇవన్నీ విషయాలు నేర్పించిన తర్వాత 2009లో, ఇది 2008 టైంలో జరిగినటువంటి సంఘటన. 2009లో ఆయన మరలా నన్ను నిజంగా దేవుని ఆయనలో చూసినటువంటి గుణాలు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నేను అప్పుడు ఊర్లో 10th వరకు చదువుకున్నా, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఆపేసిన కదా. మళ్ళీ ఆయన ఏమన్నాడంటే ఇంటర్ చదువుకోరా నేను హెల్ప్ చేస్తా అని చెప్పి ఆయన హెల్ప్ చేయడం జరిగింది. ఒక కాలేజీలో జాయిన్ చేయడం, 4 డేస్ ఏమో ఆఫీస్ వర్క్కి వెళ్ళాలి, 2 డేస్ ఏమో కాలేజీకి వెళ్ళాలి, అట్లా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫీజు ఆయనే కట్టి ఆ రీతిగా ఒక పక్క ఆత్మీయంగా నడిపించాడు, ఒక పక్క ఫిజికల్గా కూడా ఆయన హెల్ప్ చేస్తూ 2009 నుంచి 2011 వరకు ఇంటర్మీడియట్ హైదరాబాద్ మదీనగూడలో ఇంటర్మీడియట్ చదువుకోవడం జరిగింది. చదువుకున్న తర్వాత ఒక పక్క వాక్యంలో కూడా ఆయన ఎదిగింపజేస్తూ ఉన్నాడు. ప్రార్థనలో ఎలా ప్రార్థన చేసుకోవాలి, ఎలా వాక్యం చదవాలి, ఎలా దేవునితో నడవాలి, ఎలా దేవుడు మన జీవితాన్ని గైడ్ చేస్తాడు, నిజమైన రక్షకుడు ఈయనే, నువ్వు ఇంతకుముందు ఆ దేవుళ్ళు ఈ దేవుళ్ళు నమ్ముకున్నా అన్నవాడు నిజానికి వాస్తవంగా వాళ్ళు దేవుళ్ళు కాదు, దేవుడు అనేవాడు ఒక్కడే ఉంటాడు, ఒక్కడే యేసుక్రీస్తు ప్రభువని చెప్పినప్పుడు మెల్లమెల్లగా ఆయన నాకు స్టెప్ బై స్టెప్ వాక్యాన్ని నేర్పించినప్పుడు నిజంగా వాక్యం నన్ను ఆకర్షించింది. ఈయనే నిజమైనటువంటి దేవుడు అని నేను పూర్తిగా అంగీకరించడం జరిగింది. బాప్తీసం తీసుకోవడం జరిగింది. బాప్తీసం తీసుకొని వాక్యంలో ఎదగడం జరిగింది. ప్రభు ఆ రీతిగా నన్ను రక్షణ విషయంలో నిజంగా నేను నాకు ఆశ్చర్యం అనిపించింది. అందరి జీవితంలో ఎక్కువ శాతం దేవుడు మనము పుట్టినప్పటి నుంచి కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలోచన నిజంగా ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందంటే దేవుడు కృప రక్షణ ప్రణాళిక, ఆయన రక్షణ ప్రణాళిక ఏదో ఎవరో ఒక ఆ సమయాన్ని చెప్పారు కాబట్టి మనము ప్రభువుని అంగీకరించామని మనం చాలాసార్లు అనుకుంటాం. కానీ మన బాల్యం నుంచి కూడా దేవుని కృప ఏదో కోణంలో ఎంటాడుతూ ఉంటుంది. హల్లెలూయా. బాల్యం నుంచి కూడా మన ఎందుకంటే జగత్ పునాది వేయబడినప్పుడే క్రీస్తులో తండ్రి మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి ఏదో పలానా వయసు వచ్చినాక మనకి వాక్యం అర్థమైంది మనం రక్షించబడ్డాం అనుకుంటాం. కానీ ఆయన ప్రణాళిక చూస్తే ఇంట్లో నుంచి నేను అసలు ఊరు విడిచి రాను, ఇంటి విడిచి రాను, అట్లాంటిది బయటికి రావడం, గుంటూరు వెళ్ళడం, గుంటూరు నుంచి మరలా ఊరు వెళ్ళడం, ఊరు నుంచి హైదరాబాద్ వెళ్ళడం, హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర పూణే రోడ్లో బార్షీ పట్టణం దగ్గర వర్క్ చేయడం, మళ్ళీ అక్కడ కూడా ఒక కొంతమంది వ్యక్తుల ద్వారా మాట్లాడడం, అయినా తృణీకరిస్తున్నప్పటికీ కూడా ఆయన కృప పదే పదే ఎందుకు బలవంతం చేస్తుందంటే ఆయన ప్రణాళికలో మనం ఉన్నాం. ఈరోజు ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి హిందూ సోదరులు కావచ్చు, క్రైస్తవ సహోదరులు కావచ్చు, అంటే క్రిస్టియన్ ఫ్యామిలీలో ఉండి ఇంకా రక్షణలోనికి రాకుండా ఉన్నటువంటి వారు కావచ్చు. ఒకటి, దేవుడి కృప ఎప్పుడైనా ఈ కోణాల్లో మనల్ని ఎప్పుడైనా చేస్తుంది అంటే దేవుడు మనల్ని పిలుస్తున్నాడు అన్నమాట. సాల్వేషన్ కాలింగ్ అనేది మన దగ్గరకు వస్తుంది. దేవుడు కృపలోంచి మనల్ని పిలుస్తూ ఉన్నాడు మనం. ఎందుకంటే ఆయన కృప ద్వారా మనం రక్షించబడాలి అని, నిత్యత్వంలోనికి నిత్యరాజ్యంలో జీవించడానికి అర్హత కలిగించడానికి దేవుడు ఈ రీతిగా మనల్ని పిలుస్తూ ఉన్నాడనే మనం ఎన్నిసార్లు తృణీకరించినా సరే, నేను ఊర్లో అమ్మ నాన్నల దగ్గర తృణీకరించాం, గుంటూరులో స్నేహితుల దగ్గర తృణీకరించాం, హైదరాబాద్లో ఫ్రెండ్స్ దగ్గర, ప్రారంభంలో హైదరాబాద్ వచ్చినప్పుడు మైటాస్ హిల్ కౌంటీలో ట్రైనింగ్ సెంటర్లో ఉన్నప్పుడు తృణీకరించాం, మహారాష్ట్రలో ఎవరొకరి ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు తృణీకరించాం. కానీ ఫైనల్గా చూస్తే దేవుడు ఎంత కృప చూపించాడంటే, మరలా హైదరాబాద్ వచ్చినప్పుడు సేవకుల ద్వారా, సువార్థికుల ద్వారా పనిచేస్తున్నటువంటి ఆ సువార్థికుల ద్వారా మాట్లాడినప్పుడు మాత్రం ఇక తృణీకరించలేకపోయినా. దేవుడు అది బహుశా రక్షింపబడడానికి బహుశా ఆ సమయం ఆసన్నమైంది, సమయం వచ్చేసింది. కాబట్టి ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారిని నేను అంగీకరించడం జరిగింది. నిజమైన దేవుడు ఈయనే అని నమ్మడం జరిగింది. వాక్యం చదువుతున్నప్పుడు, ఆయన వాక్యం వివరిస్తున్నప్పుడు నాకు అనిపించింది, నిజంగా నేను ఇన్ని రోజులు ఇది కోల్పోయా, బాల్యంలో ఇది కోల్పోయా. బాల్యంలోనే తెలుసుకుని ఉంటే ఇంకెప్పటికే మంచి, భవిష్యత్తుని నేను ఇహలోకంలో పరలోకంలో కూడా పొందుకుని ఉండేవాడిని నాకు ఆ సమయాన్ని అనిపించింది. ఈ రీతిగా నేను 2012 వరకు కూడా, 2008 నుంచి 2012 వరకు కూడా ఆ సేవకుల దగ్గర ఆయన శుభార్థికుడిగా ఉండేవాడు. ఉద్యోగం చేసేవాడు ఆ సేవకుల దగ్గరనే టచ్లో ఉంటూ ప్రార్థన చే మేము కలిసి ప్రార్థన చేసుకోవడానికి ప్రార్థనలో నడిపించాడు. వాక్యంలో వాక్యం ఎలా చదవాలని నేర్పించాడు. ఈ రీతిగా నేను కొనసాగుతున్న ఒక పక్క ఇంటర్మీడియట్ చదివించాడు. 2012లో నేను మరలా అక్కడ ఆ కంపెనీలో మానేసి ఈనాడులో జాబ్ చేసేటువంటి ఈనాడులో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా, అప్పటికి విశ్వాసిగా, ఒక క్రీస్తుని అంగీకరించిన విశ్వాసిగా నేను కొనసాగుతూ ఉండేవాడిని. అయితే 2012లో నాకు పదే పదే ఒక ప్రేరేపణ వచ్చేది అన్నమాట. ఏమనంటే, నాన్న కూడా వస్తానికి చాలాసార్లు నేను చిన్నప్పటి నుంచి చర్చికి రావట్లేదు కాబట్టి వీడు వస్తే డైరెక్ట్ సేవకునిగానే రావాలి అనేటువంటి ఆలోచన ఉండేదంట. అది ఆయన మనసులో ఆయన అలా ప్రార్థన చేసుకునేటోడు అంట నాన్న. అయితే నాకు 2012లో వాక్యం చదువుతున్నప్పుడు లేదా వాక్యం వింటున్నప్పుడు ప్రార్థనలో నాకు పదే పదే ఒక ప్రేరేపణ కలిగేది అనమాట. ఏమనంటే, దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడు అని అనిపించేది. తిమోతికి రాసిన పత్రికలు కావచ్చు, అవి చదువుతున్నప్పుడు, వాకింగ్ చదువుతున్నప్పుడు పదే పదే ప్రేరేపణ వచ్చేదనమాట, నువ్వు సేవ చేయాలి, సేవలోకి రావాలి అనేటువంటి ఆలోచన. కానీ నాకు ఏమనిపించేది అంటే, ఇప్పుడు సరైనటువంటి ఆలోచన కాదు, కుటుంబాన్ని చూసుకోవాలి లేదంటే అన్నీ సెట్ చేసుకున్న తర్వాత, కొంతకాలం అయిన తర్వాత, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత చేస్తే బాగుంటుంది, ఇప్పుడు బాగుండదు అని అనిపించింది. ఆ రకంగా నాకు 2012లో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ టైంలో పదే పదే ఆ ప్రేరేపణ, ప్రేర్ చేసుకున్నప్పుడల్లా ఆలోచన కలిగేది, సువార్తకి దేవుడు ఎంకరేజ్ చేస్తున్నాడు, సువార్త ప్రకటించడానికి దేవుడు ఎంకరేజ్ చేస్తున్నాడు అని అనిపించేది. కానీ దాన్ని రిజెక్ట్ చేసేటాను నేను. ఇప్పుడు సరైన ఈ టైం కరెక్ట్ కాదు, ఇప్పుడు నేను చేయలేను అన్నట్లుగా రిజెక్ట్ చేసేటాను. అట్లా 2012లో జాబ్ చేసేటాను. తర్వాత ఆ జాబ్ కూడా మానేసి మళ్ళీ వేరే పార్ట్ టైం జాబ్ చేయడం జరిగింది. తర్వాత 2013లో ఎవరైతే నన్ను రక్షణలోనికి నడిపించారో, ప్రభువే రక్షణలోకి నడిపించాడు. కానీ ఆయన ద్వారా నేను ప్రభువుని ఎరగడం జరిగింది. కాబట్టి ఆయన పేరు ఐజక్ రాజు గారు. ఆయన 2013లో ఆయనకి మినిస్ట్రీ కాలింగ్ వచ్చిందనమాట. ఫుల్ టైం మినిస్ట్రీకి ప్రభువు నన్ను ప్రేరేపిస్తున్నాడు అన్నప్పుడు ఆయన బయటకు రావడం జరిగింది. ఆ టైంలో నేను కూడా అప్పటికే నేను ఈనాడులో కూడా జాబ్ మానేసి ఉన్నా. కాబట్టి ఆయన ఏమన్నాడంటే, మినిస్ట్రీలోనే వర్క్ చేయరా, దేవుడు నిన్ను నీకు కూడా సేవా పిలుపు ఉందా అనిపిస్తుంది అని అన్నావు కాబట్టి అని చెప్పినప్పుడు సరే అని చెప్పి నేను 2013 ఆయన 2013 మార్చిలో ఆయన మినిస్ట్రీ ప్రారంభించాడు, పరిచర్య ప్రారంభించాడు. ఫుల్ టైం మినిస్ట్రీకి ఆయన వచ్చాడు. 2013 ఆయన దగ్గర నేను మినిస్ట్రీలో వర్క్ చేయడం జరిగింది. మినిస్ట్రీలో ప్రతి చిన్న పని ప్రారంభ పరిచర్య కాబట్టి 2013లో ఆయన దగ్గర ఉన్నా, 2014, 2015లో ఉన్నా. 15 తర్వాత మాత్రము నాకు మరలా పదే పదే ప్రేరేపణ పదే పదే ప్రేరేపణ వచ్చేది. అప్పటికే నేను ఒక పక్క 2014లో ఫ్రైడే సర్వీస్ స్టార్ట్ చేయడం జరిగింది అన్నమాట. ఒక ఫ్యామిలీలో ఫ్రైడే సర్వీసెస్ స్టార్ట్ చేయాలి. ఫుల్ టైం మినిస్టర్ అయితే చేయలేం కానీ ఇట్లాగా అప్పటికే వాక్యంలో ఎదుగున్నాం కాబట్టి ఒక సాక్షిగా ఉండడానికి, సువార్త ప్రకటించడానికి ఉపయోగకరంగా ఒక చోట ఆరాధన ప్రారంభించాలనే ఉద్దేశం చెప్పిన ఓన్లీ ఫ్రైడే సర్వీస్ మాత్రం ఓల్డ్ బోయిన్పల్లిలో ఒక ఫ్యామిలీ ఉండేవాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీ మధ్యలో నేను ఇంకొక బ్రదరు విశ్వనాథ్ అనేటువంటి బ్రదరు కలిసి 2014లో అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఫ్రైడే అక్కడ నడిపించేటోళ్ళము. తర్వాత 2016లో మాత్రం బయటకు వచ్చి నాకు ఒక నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ఒక చిన్న అవకాశం, అంటే అప్పటికి ఇంకా వాకింగ్ చెప్పే విషయంలో అంత అవగాహన లేదు కానీ దేవుడు నడిపిస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ సహాయంతో నడిపిస్తూ ఉన్నాడు. 2016లో జనవరిలో బయటకు రావడం జరిగింది. మినిస్టర్ నుంచి బయటకు రావడం చెప్పేసి నేను బయటకు రావడం జరిగింది. తర్వాత సురారలో ఒక చర్చిలో 2016లో పాస్టర్గా ఒక చిన్న సహవాసంలో పాస్టర్గా చేయడానికి దేవుడు ద్వారం తెరిచాడు. అందులో 2016 వర్క్ చేయడం 2016 17 18 కూడా వర్క్ చేయడం జరిగింది. 2008లో అక్కడి నుంచి కూడా నేను బయటకు వచ్చి దేవుడు ఓన్గా నడిపించమని ఆలోచన వచ్చినప్పుడు ఒక ఫ్యామిలీతో మరలా ఓల్డ్ బెన్పల్లిలో వేరే ఏరియాలో ఒక బ్రదర్ ద్వారా ఫ్రైడే అప్పుడప్పుడు వెళ్తూ వస్తూ ఉండేవాడిని. ఆ రీతిగా జరిగేది. తర్వాత వేరే చోట్ల పల్లెటూరులో కూడా సువార్త ప్రకటించడానికి వెళ్ళడం జరిగేది. అటు ఆంధ్రాలో ఒక విలేజెస్ కావచ్చు, తర్వాత ఇక్కడ చేయగుంట సైడ్ విలేజెస్ కావచ్చు, వీరికి వెళ్ళడానికి దేవుడు ద్వారం తెరిచిన దారి గుండా వెళ్తూ సువార్త అటు సువార్త ప్రకటిస్తూ ఏదైనా హైదరాబాద్లో ఉండే ఫ్యామిలీస్, తెలిసిన �ఫ్యామిలీస్ బలపరచడానికి దేవుని యొక్క వాక్యంలో బలపరచడానికి వెళ్తూ ఉండడం జరిగేది. ఈ రీతిగా ఫ్రైడే సర్వీస్ నడిపిస్తూ ఉండేవాడిని. తర్వాత 2019లో నాకు మ్యారేజ్ అవ్వడం జరిగింది. 2019లో మే 24న దేవుడు తన కృపను బట్టి హైదరాబాదులో ప్రాంతంలో బోయిన్పల్లిలో ఉంటున్నటువంటి అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. 2019 మే 24 మ్యారేజ్ జరిగింది. మ్యారేజ్కి ముందు ఒక 2 డేస్ ముందు నాకు ఫీవర్ రావడం జరిగింది. దాన్ని నేను నార్మల్ ఫీవరే కదా అని చెప్పి మెడిసిన్ వేసుకోవడం, ఇంకా 2 డేస్లో మ్యారేజ్ ఉంటుంది కాబట్టి అని చెప్పి నిర్లక్ష్యం చేస్తూ ఇంజెక్షన్ తీసుకొని మ్యారేజ్కి వెళ్ళిపోయాం. మ్యారేజ్లో ఒక రకంగా చూస్తే ఒక చిన్న శోధనగా మ్యారేజ్లో నాకు చాలా వీక్ అయిపోయినా. మ్యారేజ్ అయిన సాయంత్రము హాస్పిటల్లో బోయిన్పల్లిలో మ్యారేజ్ అయింది. రాఘవేంద్ర హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, సెలైన్లు ఎక్కుతూ ఉన్నాయి, బ్లడ్ టెస్ట్ చేశారు, రిపోర్ట్స్ అప్పుడే రావన్నారు, ఒక 2-3 అవర్స్ ఉంచుకొని డిశ్చార్జ్ చేశారు. ఒక రకంగా మ్యారేజ్లో రెండు ఫ్యామిలీల సైడ్ కూడా ఒక రకమైనటువంటి డిసిప్లిన్ జరుగుతూ ఉన్నది. కానీ దేవుడు కృపగలిగినటువంటి దేవుడు. తర్వాత రోజు ఇంటికి వెళ్ళిపోయాము. ఆ రోజు నైటు సురారం, మేము ఉండే సురారం కాబట్టి అమ్మాయిని తీసుకొని సురారం వెళ్ళడం జరిగింది. నైటు ఇంకా చాలా హెవీగా బాడీ పెయిన్స్ వస్తూ ఉన్నది, బాడీ లేవడానికి అసలు ఇబ్బంది అయిపోతుంది. ఇంకా మార్నింగ్ రిపోర్ట్ నైటు మిడ్ నైట్లో రిపోర్ట్స్ వచ్చినాయి. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత విషయం ఏంటంటే ప్లేట్లెట్స్ పడిపోతున్నాయని తెలిసిందనమాట. ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి, అర్జెంటుగా హాస్పిటల్ అడ్మిట్ చేయాలన్నప్పుడు ఆ సురారలో మల్లారెడ్డి హాస్పిటల్లో ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు. అక్కడికి తీసుకుని వెళ్ళి అక్కడ అడ్మిట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఎమర్జెన్సీ వార్డులో చేయడం అడ్మిట్ చేయడం జరిగింది. 75,000 అడ్మిట్ చేసినప్పుడు 75,000 ఉండే 75,000 అడ్మిట్ అయిన తర్వాత మెల్లమెల్లగా అవి పడిపోతూ నెక్స్ట్ డే కి ట్రీట్మెంట్ ఇస్తున్నారు కానీ అవి ఇంక్రీజ్ అవ్వలేదు. ఎంతవరకు అంటే 8,000 వరకు పడిపోయినాయి. డాక్టర్స్ అన్నారు 15,000 10,000 ఉన్నప్పుడే అన్నారన్నమాట, ఏమంటే మీ దగ్గర ఎక్కువ మనీ లేదన్నారు కదా గాంధీకి తీసుకెళ్ళిపోండి అని అన్నప్పుడు ఫ్రెండ్ మాట్లాడాడు అనమాట. డాక్టర్స్తో సహకారం అనేటువంటి ఫ్రెండ్ మాట్లాడండి, ఏమనంటే లేదు సార్ ఉంచండి ఇక్కడనే ఉంచండి, మళ్ళీ అటు ఇటు వద్దురండి అని చెప్పి మాట్లాడడం జరిగింది. అక్కడనే ఉంచారు. 10,000 కి తర్వాత ఏమన్నారు అంటే బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది, ఎక్కడైనా బ్లీడింగ్ అయితే మాత్రం చెప్పాలి అది అని చెప్పారు. కానీ 10,000 కాదు 8,000 కి పడిపోయింది, ప్లేట్లెట్స్ దొరకట్లేదు, బి నెగిటివ్ బ్లడ్ దొరకట్లేదు. ఫ్రెండ్స్ చాలా ఎఫర్ట్స్ పెట్టి వెతుకుతా ఉన్నారనమాట. చివరికి ఎవరో ఒక పర్సన్ తీసుకొని వచ్చారు, ఫ్రెండ్స్ తీసుకొని వచ్చారు, సాహక్ బ్రదర్ వాళ్ళు కష్టపడి ఆ రీతిగా చేశారు. అప్పటికి చాలా గంటలు అయిపోయింది, ఇంక 8,000 పడిపోయిన తర్వాత నాకు బాడీ సహకరించట్లేదు. కానీ నేను కోమాలోకి వెళ్ళిపోయే సిచ్యువేషన్ అయితే లేదనమాట, ఆ కాన్షియస్ లోనే ఉన్నాను, స్పృహలోనే ఉన్నానమాట. ఆ టైంలో ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాను, చాలా మంది ప్రార్థన చేస్తున్నారు, ఫ్రెండ్స్ ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే మ్యారేజ్ లో ఇట్లా జరిగిందని చెప్పి రకరకాల మనస్పర్ధలు వస్తూ ఉన్నాయి, అయినప్పటికీ కూడా దేవుడు కృప చూపించి నడిపిస్తూ ఉన్నాడు. 8,000 కి పడిపోయిన చాలా గంటల తర్వాత ప్లేట్లెట్స్ ఎక్కేయడం స్టార్ట్ చేశారనమాట. వాళ్ళు ఏమన్నారంటే ఒక ప్యాకెట్ తో ఇంక్రీజ్ కావు, మేబీ చాలా ప్యాకెట్స్ ఎక్కియాల్సి వస్తుంది అది అని అన్నారు. కానీ ఒక ప్యాకెట్ ఎక్కించి చూశారు. ఈ గ్యాప్ చూస్తే 8,000 కి పడిపోయిన తర్వాత చాలా గంటలైంది. ఆ టైం అంతా కూడా నిజంగా దేవుడు ఎంత కృప ద్వారా కాపాడాడంటే, ఆ గంటలన్నీ ఏమై అంటే ఆ గంటల్లో బాడీ అంతా ఏమీ ఎఫెక్ట్ కాకుండా, ఇటు బ్లీడింగ్ కాకుండా, అటు కోమాలోకి వెళ్లకుండా, అటువంటి సిచ్యువేషన్లోకి ఏమి రాకుండా, ఉన్నది ఐసీయూలోనే అయినప్పటికీ కూడా ప్రాణాలు దేవుడు ఆ టైంలో దేవుడు కాపాడాడు. ప్రైజ్ అలాడు, హల్లెలూయా. ఆ సమయం అంతా నిజంగా నేను తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆలోచిస్తే నిజంగా ఆ కొన్ని గంటలు మెడిసిన్ కాపాడిందంటే, మెడిసిన్ కాపాడలేదు, ఏం కాపాడిందంటే దేవుని కృప, దేవుని సన్నిధి కాపాడిందని నాకు నిజంగా ఆ విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాల్సిన అద్భుతమైనటువంటి కార్యం అనమాట. వాళ్ళు అన్నారు, డాక్టర్స్ ఏమన్నారంటే ఇంకా ఒక ప్యాకెట్ తో కాదు, ఇది మేబీ 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, ఎంత అవ్వచ్చు చెప్పలేము, ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయితేనే అది ఆపాల్సి వస్తుంది, తప్ప ఎక్కించాల్సి వస్తుంది ప్లేట్లెట్స్. ఒక్క ప్యాకెట్కే ఫ్రెండ్స్ చాలా కష్టపడ్డారు, ఇక అన్ని ప్యాకెట్స్ అంటే అవుతుంది అవ్వకపోతుంది అని అనుకున్నాం. కానీ దేవుడు సహాయం చేశాడు, నిజంగా ఒక ప్యాకెట్ ఎక్కించిన తర్వాత మార్నింగ్ కల్లా 18,000 స్టార్ట్ అయినాయి. 8,000 దగ్గర నుంచి 10,000, 18,000, అట్లా నెక్స్ట్ డే కల్లా మళ్ళీ 75,000 వన్ ల్యాక్ వచ్చినాయి. నిజంగా దేవుడు అద్భుత రీతిగా దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఈ విషయంలో నేను రక్షింపబడడానికి ముందు స్టార్టింగ్ లో దేవుడు టైఫాయిడ్ నుంచి దేవుడు అద్భుత రీతిగా స్వస్థపరిచి రక్షణలోనికి నడిపించాడు, వాక్యం ద్వారా నేర్పించాడు, రక్షణలోనికి నడిపించాడు. మళ్ళా 2019లో మ్యారేజ్ రోజు కూడా అడ్మిట్ అయినప్పుడు కూడా దేవుడు ఆశ్చర్య రీతిగా దేవుడు సహాయం చేశాడు. ఈ రీతిగా పరిచర్యలో కొనసాగుతూ ఉన్నాము. ఆ తర్వాత సండే సర్వీస్ కూడా బోయిన్పల్లిలో స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత కొన్ని రోజులకి మళ్ళా గౌతమ్ నగర్లో పరిచర్యలో ముందుకు వెళ్ళడం జరిగింది. 2020లో లాక్డౌన్ టైంలో 2019లో నేను డిశ్చార్జ్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత దేవుడు ఇద్దరిని జతపరిచాడు. తను మా భార్య లత కన్సీవ్ అయ్యడం జరిగింది, కన్సీవ్ అయింది, చూపిస్తూ ఉన్నాము. 6th 7th మంత్లో బీపీ హై అయింది. బీపీ హై అయినప్పుడు చూపించేది రెడ్ క్రాస్ హాస్పిటల్లో, ఒక రకంగా గవర్నమెంట్ హాస్పిటల్ లాంటిది కాబట్టి వాళ్ళు ఎక్కడికి రాస్తారంటే గాంధీకి రాస్తారు. గాంధీలో కొన్ని రోజులు అడ్మిట్ అయి ఉంది. తర్వాత ఏమన్నారంటే గాంధీలో నేను ఉండలేకపోతున్నాను, రిక్వెస్ట్ మీద ఇంటికి వెళ్ళిపోదాం అన్నప్పుడు సరేలని చెప్పి డాక్టర్ని రిక్వెస్ట్ చేసి ఇంటికి వెళ్ళిపోయినాను. 7th మంత్ బేబీ మూమెంట్స్ ఎంతో కొంచెం పర్లేదు, బాగానే ఉన్నాయి, మెడికేషన్ తీసుకుంటూ ఉన్నది. 7th మంత్ అయిపోయింది, 8th మంత్, 9th మంత్ ఎంటర్ అయిన తర్వాత కొన్ని రోజులకి ఏమైందంటే తను అన్నదనమాట, లోపల బేబీ మూమెంట్స్ సరిగ్గా లేదు, పైగా స్కానింగ్కి మనం వెళ్ళే డేట్ వచ్చింది కదా, స్కానింగ్కి వెళ్దాము అని అన్నప్పుడు ఇద్దరం కలిసి స్కానింగ్కి వెళ్ళడం జరిగింది. టెస్టాల్లో స్కానింగ్ తీసుకున్నాము, స్కానింగ్ రిపోర్టు వాళ్ళు చెప్పలేదు అనమాట ఏమి కూడా, అక్కడ రిపోర్ట్ అయితే ఏం చెప్పలేదు, కానీ రిపోర్ట్స్ తీసుకొని వెళ్ళి మళ్ళా ఎక్కడైతే చూపించుకుంటున్నామో రెడ్ క్రాస్ హాస్పిటల్కి వెళ్ళి చూపించినప్పుడు మేడము మనకు సాడ్ న్యూస్ చెప్పింది అనమాట. ఏమైందంటే అర్జెంటుగా మీరు హాస్పిటల్లో అడ్మిట్ కావాలి, లోపల బేబీ మూమెంట్స్ లేవు అన్నప్పుడు నిజంగా మాకు స్టార్టింగ్ అది ఫస్ట్ వేవ్ టైం, ఎటెళ్ళలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎందుకు ఇట్లా అవుతుంది అనే ఆలోచన ఒక పక్క, దుఃఖము ఒక పక్క, లేదు దేవుడు కాపుదల మన మీద ఉంది, దేవుని కృప ఉంది అని చెప్పి ఇంకా విశ్వాసంతోనే ముందుకు వెళ్ళడం జరిగింది. వేరే అక్కడ దగ్గరలో రమ్య హాస్పిటల్ అని హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. వాళ్ళు స్టార్టింగ్ బేబీని తీయము, మనీ ఇంత కావాలి అంత కావాలి, ఎందుకంటే ఆ టైంలో చాలా టైట్ ఉండే హాస్పిటల్స్, ఏమి అర్థం కాలేదు. వాళ్ళు మనీ డిమాండ్ చేశారు, కానీ మా వైఫ్ వాళ్ళ బ్రదర్స్ అది ఇది మాట్లాడిన ద్వారా మొత్తానికి అయితే అడ్మిట్ చేసుకున్నారు. అడ్మిట్ చేసుకొని బేబీని అయితే బయటికి తీశారు. అప్పటికే బేబీ చనిపోయి లోపల 4 డేస్ అన్నారు, కానీ తనకు మాత్రం 2 డేస్ నుంచి మూమెంట్ లేదని చెప్పారు. ఇది ఒక రకంగా చూస్తే చేదు అనుభవం, కానీ ఆ చేదు అనుభవంలో దేవుడు చాలా విషయాలు మాకు నేర్పించాడు. అప్పటి వరకు మాకు చాలా బాధ అనిపించినప్పటికీ, చాలా దుఃఖం అనిపించినప్పటికీ కూడా ఆ చేదులో దేవుడు అనేకమైనటువంటి విషయాలు నేర్పించాడు. ఇది 2020 May 4th జరిగింది. బేబీని కూడా మేము వస్తానికి ఇద్దరం కూడా చూడలేదు, ఎందుకంటే ఇంకా అయిపోయింది ఏదో అయిపోయింది అని చెప్పి మరలా ఇంటికి వచ్చాము. ప్రార్థన చేసుకున్నాము, మామూలుగానే ఉన్నాము. ఇంకా రకరకాల ఆలోచనలు ఫ్యామిలీ సైడ్ నుంచి వస్తూ ఉన్నాయి, కానీ మాకేంటంటే ఇప్పటి వరకు దేవుడు నమ్మకంగానే దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు, దేవుడు కృపదలుచుకుంటూ కృప చూపిస్తూ వచ్చాడు. కాబట్టి మనం ఆయన్ని దేవుని ప్రశ్న వేయడానికి మనం సరిపోము అని చెప్పి మళ్ళా మేము యథావిధిగా ఒక పక్క పరిచయలో కొనసాగుతున్నాం, విశ్వాసాన్ని బలపరుచుకుంటున్నాం. ఇది 2020 May 4th అట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ మేము యథావిధిగా పరిచయలో కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత ముందుకు వెళ్తున్నాం. మళ్ళీ 2021 జూన్లో మే ఎండింగ్లో కరోనా నాకు పాజిటివ్ వచ్చింది. ఇంటి దగ్గర ఉన్న మెడికేషన్ తీసుకుంటూ ఉన్నా, 10 డేస్ అయిపోయింది. ఇంకొక 4 డేస్ అయితే 14 డేస్ అన్నారు కాబట్టి ఇంకా 4 డేస్ అయితే తగ్గిపోతుంది కదా అని నేను అనుకున్నా అనమాట. ఒక పక్క ప్రేయర్ చేసుకుంటూ ఉన్నా, మెడిసిన్ వేసుకుంటూ ఉన్నా, ఇంకా కానీ ఏమైందంటే తగ్గట్లేదు, దగ్గు ఎక్కువైపోయింది, ఆయాసం వస్తుంది అనమాట. నేను ఇంకా మా భార్య లతతో చెప్పానమాట, ఏమైందంటే నాకు అయితే లేదు, ఇంకా నాకు ఇంకా ఆయాసం వచ్చేస్తుంది, ఎక్కడ దగ్గర అడ్మిట్ చేయాలి అని అంటే ఇంకా ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకునే స్తోమత అయితే లేదు, ఇంకా అయితే గాంధీకి వెళ్ళాలి అని అన్నప్పుడు, గాంధీ అంటే మామూలుగా సాధారణంగా గాంధీ అంటే అందరికీ భయం అనిపిస్తుంది, ఎందుకంటే తను కూడా ఇంతకుముందు ప్రెగ్నెన్సీ టైంలో అడ్మిట్ అయింది కాబట్టి ఆ వాతావరణం చూసినప్పుడు అంత భయం అనిపిస్తుంది. ఆ టైంలో బహుశా సెకండ్ వేవ్లో చాలా దారుణంగా ఉండే అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ నేను అప్పుడు అనుకున్నాను అనమాట, గాంధీ అయితే వద్దు అన్నప్పుడు ఇంక వేరే దగ్గర ఛాన్స్ లేదు అన్నప్పుడు ఆ టైంలో కల్వరి కోవిడ్ కేర్ సెంటర్ ఉన్నది, సరే అక్కడికి వెళ్దాము అని ఒకరి ద్వారా ఫోన్ చేసినప్పుడు బెడ్ ఖాళీ ఉందంటే వాళ్ళు అన్నారు బెడ్ ఖాళీగా ఉంది, రండి తీసుకురండి, ప్రాబ్లం ఏమి లేదు అన్నప్పుడు నిజంగా ఆ టైంలో దేవుడు బ్రతికించడానికి దేవుడు మార్గాలు సరళం చేస్తున్నాడు అని అనిపించింది. వెంటనే ఇంకా ఆటో మాట్లాడి, ఆ టైంలో ఆటో క్యాబ్ వాళ్ళు రావాలన్నా సరే వాళ్ళు ఆలోచించేటోళ్ళు, కానీ తెలిసినటువంటి బ్రదర్ నిజంగా ధైర్యంగా వచ్చాడు, ఇద్దరిని ఎక్కించుకున్నాడు. అప్పటికే నాకు ఆటోలో కూడా దగ్గు వస్తుంది, ఆయాసం వస్తుంది, తీసుకెళ్ళంగానే వాళ్ళు కూడా ఆలస్యం చేయకుండా అడ్మిట్ చేసుకున్నారు, అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఎంత పొజిషన్ ఏ పొజిషన్కి వెళ్ళిపోయిందంటే స్కానింగ్ పంపించారు, అంబులెన్స్లో స్కానింగ్ పంపించారు. ఫస్ట్ టైం అంబులెన్స్లోకి ఎక్కుతున్నప్పుడు భయం అనిపించింది, ఇంకా నాకు తెలిసి మరలా ఇంటికి వెళ్ళకపోవచ్చు అనేటువంటి ఆలోచన అప్పటికే నేను ఫిక్స్ అయిపోయాను. ఒక రకంగా ఇంటికి వెళ్ళకపోవచ్చేమో, ఇంటికి సరేలే ఏదేమైనా పర్లేదు, ఇంతవరకు ఎంతో కొంచెము దేవుడు కృప చూపించి జీవించాడు, ఉన్నా పర్లేదు చనిపోయినా పర్లేదు అనుకునేటోని. కానీ దేవుడు స్కానింగ్కి వెళ్ళిన తర్వాత రిపోర్ట్స్ వచ్చినాయి, 50% లంగ్స్ డ్యామేజ్ అయినాయి, కష్టమే అన్నారు. మన దగ్గర వెంటిలేటర్ కూడా లేదని వాళ్ళు అనడం జరిగింది. కొంతవరకు భయం అనిపించింది, కానీ అప్పటికే నేను ఏమనుకున్నా, అంబులెన్స్ ఎక్కేటప్పుడే నాకు ఆలోచన ఏంటంటే ఇక నీ ఇష్టం ప్రభు, ఇంటికి తీసుకెళ్లాలన్నా నీ కృప, లేదా ఇక్కడి నుంచి ఇక్కడే తీసుకుంటావన్నా సరే నీ కృప అని చెప్పి ఇంకా చిన్నగా ప్రేయర్ చేసుకున్నటువంటి నీ కృపను బట్టి బ్రతికించని చెప్పి డాక్టర్స్ ఇంకా మొత్తానికైతే వాళ్ళు ఫస్ట్ స్టెరాయిడ్స్ టాబ్లెట్స్ ఇచ్చారు, తగ్గట్లేదు, స్టెరాయిడ్స్ ఇంజెక్షన్స్ ఇవ్వాలి నీకు ఓకేనా, ఎందుకంటే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పినప్పుడు కూడా సరే అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఆ సమయంలో అనేకులు ప్రార్థన చేస్తున్నారు, పైగా అక్కడ ఉండేవాళ్ళు కూడా ప్రార్థన చేస్తున్నారు, డాక్టర్స్ కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఆక్సిజన్ మీద 2 డేస్ ఉండే థర్డ్ డే ట్రీట్మెంట్ నుంచి మెల్లమెల్లగా దేవుని కృపను బట్టి ఆక్సిజన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. దేవుడు ఆ రీతిగా ఆ సమయంలో కూడా మరణ పడక మీద ఉన్నటువంటి నన్ను దేవుడు తన కృప ద్వారా తన సన్నిధి శక్తి ద్వారా మరణ యెహోవా రఫాగా స్వస్థపరిచి తిరిగి లేచి జీవించడానికి దేవుడు ఆ రీతిగా సహాయం చేశాడు. ఈ యొక్క గొప్ప స్వస్థత కార్యాన్ని బట్టి తన కృపను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రీతిగా 2021లో కూడా 2019లో మ్యారేజ్ లో దేవుడు స్వస్థపర మ్యారేజ్ లో అనారోగ్యంతో ఉన్నప్పుడు దేవుడు స్వస్థపరిచాడు. తర్వాత 2020 లో తనకి భార్యకి బాగలేనప్పుడు కూడా కొంత చేదు అనుభవైనప్పటికీ కూడా ఆశ్చర్యకరంగా దేవుడు తనకి, వాళ్ళు ఏమన్నారంటే మదర్కి ఈ టైంకి ఆల్రెడీ మదర్కి కూడా ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి అన్నారు, కానీ ఆ టైంలో కూడా దేవుడు కృప ద్వారా తనని బ్రతికించాడు, నన్నే బ్రతికించాడు. నన్ను మొత్తానికి చూసుకుంటే ప్రారంభంలో 2008లో మరణ పడక మించి దేవుడు స్వస్థపరిచాడు. 2019 మ్యారేజ్ లో దేవుడు మరణ పడక మించి స్వస్థపరచలేసి వాడుకున్నాడు. తర్వాత 2021 సెకండ్ వేవ్ లో దేవుడు స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. నేను అనుకున్న ఆ టైంలో మరణ పడక మించి మళ్ళా తిరిగి వస్తానని చెప్పి వచ్చిన తర్వాత నిజంగా దేవుడు ఎంతో కృప చూపించి లేవనెత్తి ఇంటికి తీసుకుని వచ్చిన తర్వాత మళ్ళా కొన్ని రోజులకి మళ్ళా తను కన్సీవ్ అవ్వడం జరిగింది. తర్వాత చక్కని బహుమానాన్ని దేవుడు ఎక్కడో నా లైఫ్ ఎండ్ అయిపోతుంది, మా లైఫ్ ఇక్కడ ఎండ్ అయిపోతుంది అనే టైంలో దేవుడు కృప చూపించి మరలా నూతనంగా జీవితాన్ని దయచేసి ఒక చక్కని బహుమానాన్ని, కుమారుని కూడా మాకు ఇరువురిని ప్రేమించి దేవుడు ఒక కుమారుని కూడా ఇవ్వడం జరిగింది. ఈ రీతిగా దేవుడు తన ఆశ్చర్యకరమైన కృపను బట్టి జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన ప్రణాళికలో మమ్మల్ని ఏర్పాటు చేసుకుని బాల్యం నుంచి కూడా దేవుడు రక్షించబడడానికి, రక్షలోనికి రావడానికి అనేక అవకాశాలను పురుకొల్పుతూ ఒకనొక సమయం వచ్చినప్పుడు నిజంగానే తన కృపను బట్టి, ఎందుకంటే రక్షణ అనేది మనకి తెలుసు రక్షణ క్రియల వల్ల కలిగేది కాదు, ఇదేదో మనం మంచి పనులు చేస్తే వస్తాయి, క్రియల ద్వారా రక్షణ అనేది కలుగుతు, దేవుడు కృప ద్వారానే రక్షణ కలుగుతుంది. కాబట్టి ఆ కృపను బట్టి ఈ సాల్వేషన్ ప్లాన్ లో దేవుడు నన్ను ఉంచుకొని మా కుటుంబాన్ని ఉంచుకొని నెట్వర్క్ కాపాడిన దాన్ని బట్టి దేవుడి నామానికి మహిమ కలిగింది గాక. ఈ రీతిగా రక్షణ నుంచి దేవుడు తన కృప ద్వారా రక్షించుకొని తర్వాత సేవా విషయంలో కూడా ముందుకు పొరుకొల్పుతూ నడిపించడం, అనేక శోధనలో ఇక నా లైఫ్ అయిపోతుంది అనే టైంలో దేవుడు కృప చూపించి తిరిగి మరలా బ్రతికించడం, మరలా సేవలో వాడుకోవడం, ఎంతో కొంచెం నాకున్న స్కోప్ లో కొంతమంది మధ్యలో చిన్న సహవాసం మధ్యలో ఒక సాక్షిగా నిలబెడుతూ దేవుడు ఆశ్చర్యకరంగా నేటి వరకు నడిపించుకుంటూ వచ్చాడు. కాబట్టి రక్షణ నుంచి సేవా పిలుపులో కూడా ముందుకు కొనసాగుతూ దేవుడు నేటి వరకు ఆశ్చర్యకరంగా తన కృపలో భద్రపరిచి నడిపించినందుకు దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు నేను చివరిగా చెప్పాలనుకున్నది హిందూ సహోదరులకి కావచ్చు, లేదంటే మిగతా వారికి కావచ్చు, పుట్టుకతోనే క్రైస్తవులమని చెప్పుకున్న వారికి కావచ్చు, దేవుడి కృప చాలాసార్లు మనల్ని అనేక కోణాలు పిలుస్తూ ఉంటుంది, అనేక కోణాల్లో మనల్ని దర్శించాలనుకుంటూ ఉన్నది. ఎందుకంటే ఆ నిత్య ప్రణాళికలో దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నప్పుడు దాన్ని మనం నిర్లక్ష్యం చేసేవారంగా కాకుండా ఆ నిత్య జీవిత ప్రణాళికలో దేవుని కృపను ఆహ్వానించి ఆయన గురించి సత్యాన్ని తెలుసుకొని ఈయన నిజమైనటువంటి సత్యదేవుడు అయినటువంటి గుర్తెరిగి ఈ సత్యవాక్యాన్ని చేతపట్టుకుని మన జీవితాలని బాగుపరచుకుందాం, దేవుని యొక్క వాక్యానికి అవకాశం ఇద్దాం, సత్యానికి అవకాశం ఇద్దాం. బయట అసత్యమైనటువంటి ప్రచారాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి, ఇది క్రైస్తవ్యంలో కావచ్చు, మిగతా చోట్ల కావచ్చు, కానీ నేను వ్యక్తిగతంగా దేవుని సన్నిధిని రుచి చూసా, వాక్యాన్ని రుచి చూసా, దేవుడు నా జీవితాన్ని ఆశ్చర్యకరంగా మార్చాడు, ఆశ్చర్యకరంగా మార్చి తన కృపలో దేవుడు తనను వాడుకుంటూ ఉన్నాడు. కాబట్టి అనేక మందిని దేవుడు ఈరోజు ఈ యొక్క సాక్ష్యం ద్వారా కావచ్చు, లేదంటే ఈ ఛానల్లో చెప్పబడినటువంటి అనేక సాక్షుల ద్వారా, లేకపోతే ఇతర ఎంతో మంది బయట సువార్త ప్రకటిస్తూ ఉన్నారు, వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు, వారి ద్వారా కావచ్చు, ఏసుక్రీస్తు ప్రభువు పిలుస్తూ ఉన్నాడు, మీరు ఆహ్వానిస్తే మీ జీవితంలోనికి రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, మీ జీవితాల్లో మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు, మీ కుటుంబాలు మార్చడానికి, కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు, ప్రస్తుత బయట పరిస్థితులు చూస్తే కుటుంబ వ్యవస్థ చాలా విచ్ఛిన్నం అవుతూ ఉన్నది, వ్యక్తిగత జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. కానీ ఈ సమయంలో ప్రభు పిలుస్తూ ఉన్నాడు, మీ జీవితాలు కట్టడానికి పిలుస్తూ ఉన్నాడు. ఈ యొక్క ఛానల్ ద్వారా కావచ్చు, ఈ యొక్క సాక్ష్యాల ద్వారా కావచ్చు, అనేక సువార్తికుల ద్వారా కావచ్చు, వాక్యం ద్వారా కావచ్చు, వాక్యం వినబడుతున్నప్పుడు అరే వీళ్ళు ఎప్పుడు ఈ రీతిగా చెప్తారేంది అని ఆలోచించడం కంటే, ఎందుకంటే అన్యజనుల కుటుంబంలోంచి, హైందవ కుటుంబంలోంచి దేవుడు మమ్మల్ని పిలిచాడు, రక్షించుకున్నాడు, సాక్షిగా కూడా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క వింటున్న వారు ఒకవేళ ఒక్కసారి ఈ సత్యవాక్యను ధ్యానించడం ప్రారంభించండి, ఈ సత్యాన్ని వినడం, యేసుక్రీస్తు ప్రభువారి గురించి వినడం ప్రారంభించండి. దేవుడు మీ జీవితాల్లో కూడా కడతాడు, మీ కుటుంబాల్లో కూడా కడతాడు. ఇదేదో ఇహలోక పరమైనటువంటి వాటి కొరకే కాకుండా నిత్యత్వం కొరకు, మరణం తర్వాత ఉండే జీవితం కొరకు కూడా సిద్ధపరిచేటువంటి మరణమే లేని జీవితానికి ప్రభువు మనల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. మనమందరం కలిసి ఈ యొక్క ఆ ప్రభువులో, ప్రభు యొక్క పిలుపును అందుకొని ప్రభువులో ఎదుగుతూ, యేసుక్రీస్తు ప్రభువులో ఎదుగుతూ మన జీవితాలు కట్టుకుందాం. దేవుడు అటువంటి కృప మనందరికీ కూడా అనుగ్రహించి దేవుడు నడిపించును గాక. ఆమేన్. అలాగే ఈ యొక్క ఈరోజు ఈ రీతిగా సాక్ష్యం పంచుకోవడానికి, అనేకుల ఎదుట సాక్ష్యం పంచుకోవడానికి, ఈ రీతిగా యూట్యూబ్ ఛానల్ ద్వారా సాక్ష్యం పంచుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి కృప చూపించినటువంటి దేవునికి మొదటిగా దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తర్వాత ప్రమోద్ పాల్ బ్రదర్కి కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా వందనాలు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
1: చాలా వందనాలు బ్రదర్.
0: వందనాలు.
1: చక్కని సాక్ష్యాన్ని మాతో పంచుకున్నారు.
0: థ్యాంక్ యూ.
1: దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించుడు గాక.
0: ఆమేన్.
1: ఆమేన్. బ్రదర్ మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను బ్రదర్.
0: ఓకే బ్రదర్.
1: ఇప్పుడు మీ ఫ్యామిలీలో మీ సిస్టర్ని బట్టి మీ ఫాదర్ ఫస్ట్ యేసు ప్రభుని నమ్ముకున్నారు.
0: అవును అవును.
1: సో మరి మీ ఫాదర్ నమ్ముకున్నప్పుడు మరి మీ ఫ్యామిలీస్లో కానీ మీ మీ ఫాదర్ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ మీ ఊర్లో కానీ మీకు ఏమైనా వ్యతిరేకతలు వచ్చాయా? యేసు ప్రభు మతంలోకి మీరు ఎందుకు వెళ్ళారు? మన మన ధర్మాన్ని వదిలేసి, మన విగ్రహారాధన వదిలి యేసు ప్రభువులోకి ఎందుకు వెళ్ళారు అని మీకు వ్యతిరేకతలు వచ్చాయి బ్రదర్? మీ ఫాదర్కి
2: వచ్చాయి బ్రదర్, ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి అన్యజనుల ఫ్యామిలీలోంచి ఎప్పుడైతే ఈ సువార్త తట్టుకు మనం యేసుక్రీస్తు తట్టుకు తిరుగుతామో ఖచ్చితంగా వస్తాం. నాన్నకి కూడా వచ్చాయి, నాన్నని కూడా చాలా మంది, ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ అనేటోళ్ళు అనమాట, ఎందుకు మతంలో కలిసిపోయారు, ఏమైనా మీకు ఏమైనా హెల్ప్ అవుతుందా, అందుకనే మారిపోయారు. అది నాన్న మెల్లగానే సమాధానం చెప్పేటోడు అనమాట. ఏమనంటే, లేదు, మేము నమ్ముకున్నది వాస్తవానికి ఇద్దరికి మాటలు వస్తాయని నమ్ముకున్నాం, కానీ నిజం మేము సత్యాన్ని తెలుసుకున్నాం. సత్యం మమ్మల్ని నిజంగా మంచిగా నడిపించేది దేవుడే, నిజమైన దేవుడని మేము నమ్ముతున్నాము అని చెప్పి వాళ్ళని స్టార్టింగ్ ఒక 4-5 ఇయర్స్ ఎట్లయినా ప్రాబ్లం, ఎందుకంటే వేరే ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళాలన్నా, ఎందుకంటే ప్రతిసారి పండుగకు వచ్చేటోళ్ళు, ఊర్లో జరిగేటువంటి పండుగకు వచ్చేటోళ్ళు, కానీ వాళ్ళని మెల్లమెల్లగా స్టాప్ చేయాలి. అది చాలా కష్టం, ఎందుకంటే అందరూ కలిసి కూడుకునేటోళ్ళు కష్టం. కానీ నాన్న దాన్ని చాలా బాగా హ్యాండిల్ చేయగలిగారు. కొంతవరకు మెల్లమెల్లగా వాళ్ళని ఆపడం జరిగింది, లేదా పిలిచేటోడు పండగప్పుడు రండి మీరు, ప్రాబ్లం లేదు స్టార్టింగ్, ఎందుకంటే అది స్టార్టింగ్ కాబట్టి. ఒకటేసారి మేము ఎవరితో మాట్లాడం, మేము యేసుక్రీస్తుని అంగీకరించాం కాబట్టి ఇక ఫ్యామిలీని వదిలేస్తాం అనేది కరెక్ట్ కాదు కదా. మనం ఆ వ్యతిరేకతల్ని డాడీ ఎక్కువ చదువుకోలేకపోయినప్పటికి కూడా డాడీ హ్యాండిల్ చేసిన విధానం నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళని కోల్పోలేదు, వాళ్ళతో మాట్లాడుతూ ఉండేవాడు, ఏదైనా పని చెప్పినప్పుడు చేసేటోడు, అన్నీ కూడా చేసేటోడు. వాళ్ళు పండుగ టైంలో కూడా కొన్ని సంవత్సరాలు వాళ్ళు రావడానికి మీరు రండి, కానీ మా ఇంట్లో విగ్రహారాధన మాత్రం జరగదు, మీరు పండుగ చూడడానికి వస్తారా రండి అని మేమైతే ఇంత ఆ విగ్రహారాధన చేయమని చెప్పి వాళ్ళు కొన్ని సంవత్సరాలు అట్లా వాళ్ళని రమ్మనేటోళ్ళు. ఇయర్లీ బంధువులందరూ కూడా వచ్చేటోళ్ళు, ఇంట్లో చేసేటోళ్ళు కాదు, మనం చేసేటోళ్ళు కానీ, ఇంట్లో కాకపోతే పిండి వంటలు అవి ఉండేటోళ్ళు విగ్రహారాధన. కానీ అసలు విగ్రహాలు అనేవి ఏమీ కూడా మొత్తం తీసేశారు కాబట్టి అట్లాంటిది ఏమి కూడా జరిగేది కాదు. కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకి కూడా అర్థమైంది, వాళ్ళు పండుగలకి మన దగ్గరికి రావడం అనేది స్టాప్ అయ్యారు, మనం వాళ్ళ పండుగలకి వెళ్ళడం అనేది స్టాప్ అయినా, అంటే వెళ్ళడం అనే వెళ్ళినా సరే వాళ్ళ విగ్రహాలకి మనం ఆరాధన
1: పూజ
2: చేసేటోళ్ళం కాదు, మన దగ్గరికి వచ్చి వాళ్ళు మీరు పూజ చేయాలని చెప్పేటోళ్ళు కాదు,
1: ఫ్యామిలీని కలిసి వచ్చేవారు,
2: కలవడం అయితే ఉండదు.
1: ఓకే, చాలా సంతోషం బ్రదర్. ఇంకొక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు మీ లైఫ్ చూస్తే జగన్నాథరావు అనే పేరు, ఇప్పుడంటే జోసెఫ్ గా మీకు పేరు.
2: 2012 లో నాకు ఎవరైతే నన్ను నడిపించారో,
1: ఓకే,
2: ఆయన నాకు ఆ పేరు, ఈ ప్రేరేపణ నాకు ఈ పేరు వస్తుంది అన్నప్పుడు సరే ఖచ్చితంగా సార్ అదే పేరు తో నేను కొనసాగడానికి రెడీగా ఉన్నాను.
1: ఇది ఐజక్ రాజ్ గారు,
2: ఐజక్ రాజు గారు చెప్పారన్నమాట ఏమనంటే జోసెఫ్.
1: ఓకే, వెరీ నైస్. అదే మరి జగన్నాథరావుగా మీరున్నప్పుడు మరి మీ లైఫ్ చూస్తే, మీరు మరి మీ గ్రామ దేవత అయిన దుర్గమ్మ తల్లికి పూజలు చేసేవారు, తర్వాత నూకాలమ్మ తల్లికి పూజలు, సంక్రాంతి పండుగలు చేసుకునేవారు, సురారంలో శివుడి టెంపుల్కి వెళ్ళేవారు, సో ఇలాగా బాగా

0: యేసు ప్రభు మతంలోకి వచ్చారు.
1: మా నాన్నకి కావచ్చు, నాకు కావచ్చు, మా అమ్మకి కావచ్చు, ఎవరో డబ్బులు ఇస్తే మేము నమ్ముకోలేదు. ఎందుకంటే అది ఈ మార్పు అనేది ఏదో బయట నుంచి జరిగేది కాదు, లోపల నుంచి జరిగేది. ఈ హైందవ సహోదరులు అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మత మార్పిడి అనేది క్రైస్తవంలో ఇంపాసిబుల్, అసాధ్యం. ఎందుకంటే డబ్బులు ఇస్తే డబ్బులు ఇస్తారు, ఇస్తే ఒప్పుకుంటాం, బయటకు ఒప్పుకోలు కాదు. ఇది మారు మనసు రక్షణ అనుభవం అనేది బయట జరిగేది కాదు, ఇది అంతరంగంలో జరిగేది. వాక్యం ద్వారా అంతరంగంలో మార్పు జరిగింది కాబట్టి మేము నమ్మేం తప్ప ఏదో మాకు డబ్బులు ఇస్తే డబ్బులు ఇచ్చారు, ఇవి చేశారు అవి చేశారు అనడానికి మేము ఆ రీతిగా మా జీవితంలో జరగలేదు. నాకు తెలిసి ఎక్కడా కూడా క్రైస్తవులు ఇక్కడ జరగదు. ఒకవేళ జరిగినా సరే వారు రక్షణలోకి రాలేదు, వారు ఏదో డబ్బుల కోసం దేవుని నమ్ముకున్నారేమో, కానీ వాళ్ళు క్రీస్తుతో అంటుకట్టబడి అయితే ఉండలేదు. అది అసాధ్యం. అది
0: సో మీకు ఎవరో డబ్బులు ఇస్తేనో పోనీ, ఎవరో మీకు డబ్బులు ఇవ్వలేదు కానీ, సో మీరు మీ లైఫ్లో మీరు జగన్నాథరావుగా మరి విగ్రహారాధన చేసే టైంలో ఒక్క క్రిస్టియన్ అయినా, మీ విగ్రహారాధన చేసే టైం మొత్తంలో ఒక్క క్రిస్టియన్ అయినా ఒక్క పాస్టర్ అయినా మీకు కనబడి కనీసం డబ్బులు ఇస్తాము అని ఆఫర్ అయినా చేశారా? మీరు తీసుకోలేదు అన్నారు, ఓకే ఫైన్, అట్లీస్ట్ ఆఫర్ చేశారా? అలాంటి వాళ్ళు మీకు ఎప్పుడైనా తగిలారా మీ లైఫ్లో?
1: మా చిన్నప్పటి నుంచి కూడా అయితే అట్లాంటి సంఘటన ఎప్పుడు కూడా ఎదురవ్వలేదు. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక రకమైనటువంటి బోధ అయితే వినటం, దేవుని నమ్ముకుంటే జీవితం బాగుంటుంది అని చెప్పి, దేవుని నమ్ముకుంటే స్వస్థత జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి అని చెప్పడం విన్నానే తప్ప డబ్బులు ఇస్తాము, 1,000 ఇస్తాము ఒప్పుకోండి, 2,000 ఇస్తాము ఒప్పుకోండి అనే సంఘటన నా జీవితంలో.
0: మీ లైఫ్లో అలాంటి వాళ్ళు ఎవరు కనపడలేదు. సో మీ పాపాలను బట్టి నీ పశ్చాత్తాపడు, క్షమాపణ పొందు, చెడ్డ జీవితం విడిచిపెట్టు అనేవాళ్ళే మీకు కనపడ్డారు, కానీ డబ్బులు ఇస్తాము, రైస్ బ్యాగ్స్ ఇస్తాము, నమ్మ మతంలోకి రా, క్రిస్టియానిటీలోకి రా అని మిమ్మల్ని అలా ఒప్పించిన వాళ్ళు కానీ అలా ఆఫర్ ఇచ్చిన వాళ్ళు కానీ మీకు అసలు లైఫ్లో కనబడలేదు.
1: ఇప్పటివరకు అయితే కనబడలేదు.
0: సో ఇంకే ఇప్పుడంటే ఇంకా మీరు ఇంకా ఆల్రెడీ క్రీస్తులోనే ఉన్నారు. సో అంటే ఇది ఒక ఓన్లీ ఒక పుకారే.
1: ఇది ఓన్లీ ఒక పుకారే తప్ప అది ఒక ఊహ. హిందూ సహోదరులు మిగతా సహోదరులు చేసేటువంటి ఊహ
0: అంటే ఇంతమంది మారిపోతున్నారు. సో ఇంకా వేరే రీజన్ ఏముంటుంది, ఏదో డబ్బులు ఇస్తున్నారు, వీళ్ళకి ఫారెన్ నుంచి అమౌంట్ వస్తుంది, దాన్ని వీళ్ళు పనిచేసి మార్చేస్తున్నారు. సో ఇందులో ఒక ప్రాబ్లం ఏంటంటే హిందువులని కూడా వాళ్ళు అవమానిస్తున్నట్టే. ఎందుకంటే డబ్బులు మనం ఇస్తున్నాము, ఇప్పుడు మీకు ఎవరైనా డబ్బులు ఇచ్చి మతం మార్చారు అంటే మీరు తీసుకున్నట్టేగా. సో హిందువులు, మా హిందువులు డబ్బులు తీసుకుని మతం మారుతున్నారు అన్న అని వీళ్ళే దాన్ని ఇన్సల్ట్ చేస్తున్నారు యాక్చువల్గా. సో ఇది ఒక రకమైన క్యారెక్టర్ని అసాసినేట్ చేయడమే ఒక రకంగా చూస్తే. సో మీ లైఫ్లో మాత్రం మీకు ఎవరు ఇవ్వలేదు, ఆఫర్ కూడా చేయలేదు.
1: ఆఫర్ కూడా రాలేదు. మేము అప్పటికి ఇప్పటికి చూసుకుంటే మా ఊరు వస్తే మా ఇంటికి వస్తే పరిస్థితులు అర్థమవుతాయి. ఎప్పుడు కష్టపడి పనిచేసి ఆ రీతిగానే తప్ప ఎవరు డబ్బులు ఇస్తే మారిపోయేటట్టు అయితే డబ్బులు అయిపోయిన తర్వాత
0: అంతే కదా.
1: డబ్బులు అయిపోయిన తర్వాత మళ్ళా
0: అంతే, డబ్బు మళ్ళీ వెళ్ళిపోతాం అంతే.
1: అవసరం తీరిపోయిన తర్వాత వెళ్ళిపోతాం, మళ్ళీ ఎందుకు ఉండాలి? కానీ మా నాన్న ఈరోజు వరకు క్రీస్తులో ఉన్నాడు, అమ్మ క్రీస్తులో ఉంది, నేను క్రీస్తుని ఎరిగి ఈ రోజు వరకు క్రీస్తులో ఉన్నాను. ఇంకా సాక్షిగా కూడా సాక్ష్యం పంచుకోగలను.
0: అవును అవును. ఇంకోటి మీరు దానికి ఆధారం ఏంటంటే మీరు యేసు ప్రభు నమ్ముకున్న తర్వాతే మీకు ఈ మీరు చెప్పిన కష్టాలన్నీ, మీకు సిస్టర్కి మీ వైఫ్కి 9th month అబార్షన్ అవ్వడం కానీ, కరోనా టైంలో మీరు మరి ఆల్మోస్ట్ మరణ అంచులకు వెళ్ళడం కానీ, ఇవన్నీ మీరు యేసు ప్రభు నమ్ముకున్న తర్వాతే. సో ఏదో డబ్బులు తీసుకోనో లేకపోతే ఇంకేదో ఆశలు చూసో వచ్చిన వాళ్ళు అయితే నిలబడలేదు. ఎప్పుడో మా మీ యేసు ప్రభుని నమ్ముకుంటే ఇన్ని కష్టాలు వస్తాయంట, అసలు నేను వచ్చేవాడినే కాదని వెళ్ళిపోయేవాడు.
1: అందులో
0: చాలా సంతోషం బ్రదర్, మంచి సమాధానం ఇచ్చారు. ఇంకొక ప్రశ్న బ్రదర్, ఇప్పుడు మీరు బాగా యంగ్గా ఉన్నప్పుడు మరి మీరు డ్రామాలు వేశారు, నాటకాలు అంటారు కదా, పౌరాణిక నాటకాలు అలాంటివే కదా,
1: డ్రామాలు, సాంఘిక నాటకం,
0: సాంఘిక నాటకం, ఓకే, డ్రామాలు. సో ఇలాంటి చేసినప్పుడు మీ డైలాగ్స్ అన్ని చూసి చాలా మంది మిమ్మల్ని అప్రిషియేట్ చేశారు అక్కడ యూత్ అంతా మీ ఊర్లో. సో మీకు ఫాలోయింగ్ ఇంతమంది ఉన్నప్పుడు మరి మీరు యేసు ప్రభు నమ్ముకున్నారు అని తెలిసినప్పుడు మీ ఫ్రెండ్స్ కానీ మీ ఊరు వారు కానీ ఎలా రియాక్ట్ అయ్యారు? మిమ్మల్ని వ్యతిరేకించారా, మిమ్మల్ని దూషించారా, ఎలా రియాక్ట్ అయ్యారు?
1: అంటే ఎక్కువ వ్యతిరేకత అయితే ఏమి రాలేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే నేను మారినాను.

0: మా అమ్మ నాన్నలు ఆల్రెడీ చెల్లిని బట్టి ఆల్రెడీ చర్చికి వెళ్తున్నారు కానీ నేను మారను అనుకున్నాను.
1: అవును, ఎందుకంటే మీరు చెప్పారు కూడా, మా ఫాదర్ కూడా ఎన్నోసార్లు నన్ను మారమని చెప్పారు కానీ బైబిల్ మాటే వినలేదు నేను అన్నారు.
0: బైబిల్ పట్టుకునే రోజు రాదని మా నాన్నతో అన్నా నేను, కానీ తర్వాత తర్వాత ప్రతిరోజు బైబిల్ పట్టుకోవాల్సిన స్థితిలోనికి దేవుడు నడిపించాడు. దాన్ని బట్టి దేవుని నామానికి మహిమ. అది ఫ్రెండ్స్ నుంచి అయితే ఏమీ అంత వ్యతిరేకత ఏమి రాలేదు, కాకపోతే నా నుంచి వాళ్ళు నేను మారుతానని ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నమాట. అక్కడ సర్కిల్ కావచ్చు, ఊర్లో సర్కిల్ కావచ్చు, ఊర్లో యాక్చువల్గా చాలా తక్కువ సర్కిల్ నాకు, ఎందుకంటే ఆల్మోస్ట్ 10th అయినాక బయటకు వచ్చిన కాబట్టి. ఇక్కడ సురారలో ఉన్న సర్కిల్ కూడా నేను అట్లా మారుతా అని అనుకోలేదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు నేను పాస్టర్ అవుతానని కూడా వాళ్ళు అనుకోలేదు, అసలు వేరే ఫీల్డ్లో వెళ్తాను అనుకున్నారు. కానీ అలాంటిది దేవుడి కృప, రక్షించుకున్నాడు, వాక్యాన్ని నేర్పించాడు, ఎంతో కొంచెం కొంతమందిలో సాక్షిగా దేవుడు వాడుకుంటున్నాడు.
1: చాలా సంతోషం బ్రదర్. ఇంకో చివరి ప్రశ్న, మీకు ఆల్మోస్ట్ మరణాంచులకి వెళ్ళిపోయేంత రోగం, ఎందుకంటే మీ ప్లేట్లెట్స్ 8000 వచ్చేసి, 8000 అంటే ఆల్మోస్ట్ 0.5 lakhs ఉండాల్సింది, 8000 అసలు సంబంధమే లేదు. సో అలాంటి ఇంకా ఆల్మోస్ట్ మరణ పడకకి మరణ అంచులకి వెళ్ళిన సమయంలో మీ ఐజక్ రాజు గారు ఆయన చెప్పినట్టు జీసస్ని కూడా ఒకసారి ట్రై చేయి, వర్కౌట్ అయితే ఓకే, లేకపోతే నీ ఇష్టం అని అన్న మాట మీకు గుర్తొచ్చి, మరో అయితే రోగం అన్నా రావాలి లేదా డబ్బు అన్నా పోవాలి, యేసుప్రభు దగ్గర రావాలంటే అన్నారు. సో మీకు వచ్చింది రోగం, ఎలాంటి రోగం? ఆల్మోస్ట్ మరణానికి చేరువు అయిపోయారు. సో 8 hours మీకు మరి ప్లేట్లెట్స్ దొరకక 8000 ప్లేట్లెట్స్తో అలాగే. మీరు యేసుప్రభు నమ్ముకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీకు మలేరియా, టైఫాయిడ్ ఇవన్నీ ఒకేసారి అటాక్ అయ్యి, సో మీరు బాగా సిక్ అయిపోయి ఇంకా ఎలా బ్రదర్ అప్పుడు అంటే మీరు యేసుప్రభు స్పర్శని పొందుకున్నానని చెప్పారు కదా,
0: అంటే ఆ టైంలో దేవుడు నన్ను తాకినట్టు అనిపించింది. ఒక ఎంత వీక్ ఉన్నానో అంత స్ట్రాంగ్ అయిపోయినా ఒకటేసారి, ఆ బలహీనత అంతా పోవడము ఆ రాత్రి, అప్పుడు అనిపించింది అనమాట నిజంగా ఇలాంటిది నేను ఇంతకుముందు ఎప్పుడూ అనుభవించలేదు. కాబట్టి నిజంగా ఆయనలో ఆ శక్తి ఉంది కాబట్టి, ఆ శక్తి ఉంది కాబట్టి నాకు ఇంత ఆరోగ్యాన్ని ఇవ్వమన్నా వెంటనే ఆరోగ్యాన్ని ఇచ్చాడు కాబట్టి ఈయన నిజమైన దేవుడు అని చెప్పి.
1: సో యేసుప్రభుకు తెలుసు మీరు ఎవరైనా చెప్తే వినే టైప్ కాదని, మీ ఫాదర్ కూడా చాలాసార్లు ట్రై చేశారు.
0: అవును.
1: సో ఎవరు చెప్పినా మీరు వినరని తెలిసే మీకు దేవుడే మరి ఈ రోగాన్ని అనుమతించి దాని ద్వారా ఆయన మిమ్మల్ని తనలోకి నడిపించుకున్నారు అంటే మీరు ఎగ్రీ అవుతారు?
0: అవును సార్, స్టార్టింగ్ యాక్చువల్గా అది పెయిన్ అనిపించిన, మేము ఈ లైఫ్లో జరిగిన వీటన్నింటికి ఆ టైంలో బాధ అనిపించింది, కానీ అవి మమ్మల్ని సత్యంలోనికి నడిపించింది, సత్య దేవుణ్ణి పరిచయం చేసింది. ఎందుకంటే నిజంగా ఆ సిచ్యువేషన్లో, ఆ సిచ్యువేషన్ రాకపోతే ఈ దేవుని తెలుసుకునేటువంటి అవకాశం ఉండేది కాదేమో నా జీవితంలో. కాబట్టి అవి నా మంచికే జరిగినాయని, ఆ టైంలో పెయిన్ అనిపించిన తర్వాత అవి మంచికే నడిపించాను అనుకుంటున్నాను.
1: బాగుంది బ్రదర్, చాలా వందనాలు బ్రదర్, చక్కని సమాధానాలు ఓపిక్గా ఇచ్చారు.
0: థ్యాంక్ యూ బ్రదర్.
1: థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదా బ్రదర్ జగన్నాథరావు గారి అద్భుత సాక్ష్యాన్ని. ఇప్పుడు ఆయన పేరు జోసెఫ్, బ్రదర్ జోసెఫ్. సో మరి ఆయన జీవితంలో మరొకప్పుడు విగ్రహారాధన చేస్తూ దుర్గమ్మ తల్లికి, నూకాలమ్మ దేవతకి, అలాగే శివుడి గుడికి వెళ్ళి ఇంకా ఎన్నో రకాలుగా మరి తన భక్తిని, తన విగ్రహ పూజని తను చేస్తున్న సమయంలో మరి ఎలా ఒక రోగము యేసుప్రభు అనుమతించి మరి ఆయన ఒకరు చెప్తే వినని మొండిగా ఉండేవారు కాబట్టి దేవుడే తన ఎడల కనికరం చూపించి తనకి ఆ రోగాన్ని అనుమతించి ఆ రోగము ద్వారా తను ప్రార్థన చేయాలన్న ఆలోచన కలిగించి ఆ ప్రార్థన ఎప్పుడైతే చేశారో వెంటనే తను ఇన్స్టెంట్ హీలింగ్, వెంటనే అద్భుతాన్ని పొందుకుని యేసుప్రభు స్పర్శని తను అనుభవించి మరి గొప్ప రక్షణను పొందుకొని ఇప్పుడు దేవుని సేవలో ఆయన ముందుకు సాగుతున్నారు. సో మీ జీవితాల్లో కూడా మీకు మరణకరమైన రోగం వచ్చిందా, లేదా మీ జీవితాల్లో కష్టాలు బాధలు ఉన్నాయా? సో బ్రదర్ సాక్ష్యాన్నే మీరు ఒక సజీవ సాక్ష్యంగా తీసుకోండి. తన జీవితంలో స్వస్థత దయచేసిన దేవుడు, తన జీవితంలో అభివృద్ధిని దయచేసిన దేవుడు, తన జీవితంలో రక్షణను దయచేసిన దేవుడు మీ జీవితాల్లో కూడా స్వస్థతని, ఇన్స్టెంట్ హీలింగ్ని దయచేయగల శక్తివంతుడు. సో సంవత్సరాలు వెయిట్ చేయాలా అని కొంతమంది నిరుత్సాహంతో ఉండొచ్చు, దేవుడు తన చిత్త ప్రకారము వారికి హీలింగ్ ఇస్తాడు. కాబట్టి నిరీక్షను కోల్పోకండి, అవిశ్వాసులు అవ్వకండి. విశ్వాసంతో, ఓపికతో, సహనంతో ఉంటే అంతం వరకు నిరీక్షణతో ఉన్న వారికి జయము వారిదే, జీవకిరీటం కూడా వారిదే. కాబట్టి ఈ సాక్ష్యాన్ని ఒక ఆధారంగా తీసుకుందాం. బ్రదర్ జీవితంలో దేవుడు ఎలా అయితే గొప్ప కార్యాలు చేశారో, తన రక్షణలోకి నడిపించారో, తనకి మరణకరమైన రోగం 2 సార్లు వచ్చింది, ఒకసారి కరోనా ద్వారా లంగ్స్ 50% ఫెయిల్ అయ్యి అప్పుడు హోప్లెస్ కండిషన్, అలాగే డెంగ్యూ టైంలో కూడా 5 లాక్స్ ఉండాల్సిన ప్లేట్లెట్స్ 8,000కి వచ్చేసి అక్కడ హోప్లెస్ కండిషన్ అయినా కూడా దేవుడు స్వస్థత దయచేసి తన్ని ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచారు. అలాగే వాళ్ళ వైఫ్ కూడా మరి 9th మంత్లో మిస్క్యారేజ్ అయినా కూడా మళ్ళీ తిరిగి చక్కని బాబునిచ్చి ఇప్పుడు 2 ఇయర్స్ ఆల్మోస్ట్ ఆ బాబుకి. సో ఇంత గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు, యథార్థమంతుడు, మనకి దేవుడై ఉన్నాడు. కాబట్టి ఇలాంటి దేవుణ్ణి, ఇలాంటి సాక్ష్యం, గొప్ప సజీవ సాక్ష్యం ద్వారా మనము కూడా మరొకసారి ఆయన గొప్పతనాన్ని, మరి ఆయన యొక్క మంచితనాన్ని, ఆయన యొక్క ప్రేమని అర్థం చేసుకొని మనం కూడా యేసు ప్రభువుని మరొకసారి మహిమపరచడానికి, స్తుతి చెల్లించడానికి బ్రదర్ సాక్ష్యం ఈరోజు మనకి ఒక ఆధారంగా ఉంటుంది. అలాగే మనం ఆత్మీయంగా బలపడడానికి కూడా ఈ సజీవ సాక్ష్యాలు, బ్రదర్ జీవితంలో జరిగిన అనుభవ సాక్ష్యాలు, స్వస్థత సాక్ష్యాలు మనల్ని ఆత్మీయంగా బలపరచడానికి, మనం బలపడి ఎంతో మందిని ఆత్మీయంగా బలపరచడానికి ఈ సాక్ష్యం మనకి చక్కని ఆత్మీయ ఆహారముగా ఉండాలని ఈ సాక్ష్యాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. కాబట్టి సాక్ష్యం పూర్తిగా వినండి. అలాగే మీ జీవితంలో కూడా దేవుడు మీకు గొప్ప సాక్ష్యం ఇచ్చి ఉండవచ్చు. సో మీ సాక్ష్యాన్ని మీ హృదయంలోనే ఉంచుకుని మౌనంగా ఉండడానికి దేవుడు మీకు ఈ సాక్ష్యం ఇవ్వలేదు. కాబట్టి మీ సాక్ష్యాన్ని మాతో పంచుకోండి, మా నెంబర్ కాల్ చేయండి. మా ద్వారా మీ సాక్ష్యం వేల మంది చూసి ఆత్మీయంగా బలపడటకు మీ సాక్ష్యం కారణం కావాలి. కాబట్టి ఈ సాక్ష్యం ద్వారా దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ లార్డ్ జీసస్.

ఈ లోకంలో చాలా బలహీనమైన ఎన్నిక లేని పక్షి పిచ్చుక. అదే పిచ్చుక ఒంటరిదైతే బ్రతుకంతా కన్నీళ్లమయం.

0: అత్యంత నమ్మదగిన యేసుక్రీస్తు ఘనమైన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ఈనాటి మన ధ్యాన భాగంగా యెహోషువ గ్రంథము 3-4 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. 3వ అధ్యాయంలో ఇస్రాయేలీలు యోర్దాను నదిని దాటిన సందర్భాన్ని గురించి వివరించబడినట్లుగా చూస్తాం. యెహోషువ ఇస్రాయేలీలు యోర్దాను నది యొద్దకు వెళ్ళి అక్కడ నిలిచారు. 3 రోజులు గడిచిన తర్వాత నాయకులు శిబిరాన్ని పరిశీలించి ప్రజలకు సూచనలు చేశారు. మందసాన్ని, దానిని మోస్తున్న యాజకులను అనుసరించమని ప్రజలకు చెప్పబడింది. అప్పుడు యెహోషువ మందసాన్ని తీసుకొని ప్రజల కంటే ముందుగా వెళ్ళమని యాజకులకు ఆజ్ఞ ఇచ్చాడు. మందసాన్ని అనుసరించడం ద్వారా వారు దేవునితో తమ సంబంధాన్ని, నిబంధనను కనపరుస్తారని చెప్పాడు. ఇస్రాయేలు జాతికి మరొక విశ్వాస పరీక్షగా ఇది ఉంటున్నది. ఇక 4వ అధ్యాయంలో యోర్దాను దాటిన వెనువెంటనే జరిగిన సంఘటనను గమనిస్తాం. ఇస్రాయేలీలు యోర్దాను నదిని దాటిన తర్వాత 12 గోత్రాల నుండి 12 ఎన్నుకోమని యెహోవా యెహోషువతో చెప్పాడు. అలా చేసిన తర్వాత యాజకులు నిలబడిన చోట నుండి 12 రాళ్లను తీసుకోవాలని వారికి ఆదేశించబడింది. వారు ఈ రాళ్లను తీసుకువెళ్ళడానికి మంచి కారణమే ఉంది. ఆ కారణాలేమిటో నేటి కార్యక్రమంలో తెలుసుకుంటాం. ఇక ఇందలి ఆధ్యాత్మిక సత్యాలను వినడానికి మనము సిద్ధపడదామా?
1: ప్రియ సోదరీ సోదరులారా, ఈరోజు మనం యెహోషువ 3వ అధ్యాయం 4వ అధ్యాయం అధ్యయనం చేయబోతున్నాం. యెహోషువ వేకువనే లేచాడు. తన వారితో అతడు హిత్తీము నుండి బయలుదేరాడు. ఇప్పుడు వీరు యొర్దాను నది దాటాలి. 3 దినములైన తరువాత శిబిరములో నాయకులు జనులకు ఆజ్ఞాపించారు. యాజకులైన లేవీయులు యెహోవా నిబంధన మందసము మోసుకుపోతూ ఉండగా మీరు దాని వెంట వెళ్ళాలి. మీరు దానికి 2000 కొలమూరల దూరంలో నడవాలి. మీరు వెళ్లే త్రోవ మీరు ఇంతకు ముందుగా వెళ్లినది కాదు. మందసానికి సమీపంగా నడవకండి. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యాలు చేస్తాడు గనుక మిమ్మలను మీరు పరిశుద్ధపరచుకోండి. యాజకులారా, మీరు మందసము నెత్తుకొని ప్రజల ముందు నడవండి. ఇశ్రాయేలు జాతికే ఇది గొప్ప విశ్వాస పరీక్ష. మునుపు ఎర్రసముద్రం దాటారు, కాని ఇప్పుడు యొర్దాను నది దాటాలి. ఇది వారికి మరొక విశ్వాస పరీక్ష. యొర్దాను దాటాక వీరు యుద్ధాలు చేయవలసి ఉంది. కనాను దేశాన్ని స్వతంత్రించుకోవాలి. మోషే ఎర్రసముద్ర జలాన్ని కర్రతో కొట్టినప్పుడు వారికి దారి ఏర్పడింది. ఆరిన నేల మీద వారు నడిచారు. కాని ఇది యొర్దాను నది. ఇది వరదలు వచ్చే కాలం. నది పొర్లిపారుతోంది. ఇది ఎర్రసముద్రం కంటే గొప్ప అద్భుతం. యెహోవా నిబంధన మందసం ముందు కదలాలి. మందసానికి ప్రజలకు మధ్య కనీసం 1 మైలు ఎడముండాలి. ముందు వారు నది అంచుకు వచ్చి అక్కడ నిలవాలి. 7వ వచనం నుండి, అప్పుడు యెహోవా యెహోషువతో అన్నాడు, మోషేకులాగే నేను నీకు తోడై ఉంటాను, నిన్ను గొప్ప చేస్తాను, యాజకులను కదలమని చెప్పు. యెహోషువ అన్నాడు, ఇది మన దేవుడైన యెహోవా ఆజ్ఞ. సర్వలోకనాథుని మందసము మీకు ముందుగా యొర్దాను నది దాటబోతోంది. జీవము గల మన దేవుడు అక్కడి మనుష్యులను వెళ్లగొడతాడు. గోత్రానికి 1 చొప్పున 12 ఏర్పరచుకోండి. యెహోవా మందసమును మోసే యాజకుల అరికాళ్లు యొర్దాను నీళ్లను ముట్టగానే యొర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారే నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుస్తాయి. కోతకాలమంతా యొర్దాను గట్లమీదిగా పొర్లి పారుతుంది. నిబంధన మందసాన్ని మోసే యాజకులు జనులకు ముందు వెళ్ళగా యొర్దాను దాటడానికి జనులు తమ గుడారములలో నుండి బయలుదేరారు. మందసాన్ని మోస్తూ యాజకులు నీటి అంచున నిలువగానే పైనుండి పారే నీళ్లు బహుదూరాన ఆదాము అనే పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచాయి. లవణ సముద్రంలోకి పారే నీళ్లు పూర్తిగా నిలిచిపోయాయి. యొర్దాను మధ్య యాజకులు ఆరిన నేలపై నడిచారు. ఇశ్రాయేలీయులందరూ ఆరిన నేలపై దాటుతూ వెళ్లారు. శ్రోతలు వింటున్నారా? ఈ దృశ్యం ఎంతో మనోజ్ఞమైనది. యాజకులు నదీ జలం అంచున పాదాలు మోపగాని జలరాశి అల్లంత దూరాన ఆగిపోయింది. అది అసలే వర్ష ఋతువు. సంవత్సరానికి 2 సార్లు విపరీతమైన వర్షపాతం. ఇప్పుడిది వసంతకాలపు వర్షం. సాధారణంగా ఈ నది దాటాలంటే కొన్ని వారాలు పడుతుంది. యాజకులు మందసం మోస్తూ నడిచి వెళుతున్నారు. వెనకటి ఎర్ర సముద్రం అనుభవం వారి మనస్సుల్లో మెదులుతూనే ఉంది. దేవుడు జలరాశిని ఆదాము అనే స్థలంలో నిలిపివేశాడు. ఆదాము అనే స్థలమే కాదు, ఆదాము అనే వ్యక్తిని కూడా మనమెరుగుదుము. మానవ పాప సమస్య అంతా ఆదాము అవిధేయతతోనే మొదలైంది. యాజకులు మందసం మోశారు. మందసం ప్రభు అయిన యేసుక్రీస్తుకు చక్కని సంకేతం. అరణ్య ప్రయాణంలో ఈ మందసం వారి మధ్యనే ఉంది. 40 సంవత్సరాలు వారు మోసిన మందసమిది. ఈ మందసం వారికి ముందుగా నడిచింది. అలాగే యేసుక్రీస్తు మరణాంధకారపు లోయలో గుండా మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన మనకు ముందుగా నడుస్తున్నాడు. ఎర్ర సముద్రం అనుభవం, ఇప్పుడు యొర్దాను అనుభవం, ఈ రెండూ యెహోషువను మోషేకు వారసునిగా గొప్ప నాయకునిగా తీర్చిదిద్దాయి. ఇశ్రాయేలీయులు యొర్దాను దాటిన స్థలంలో సరిగా అక్కడే ఒకరోజు యోహాను యేసుక్రీస్తుకు బాప్తిస్మమిచ్చాడు. వీరికి యుద్ధాయుధాలు యుద్ధరథాలు లేవు, గాని యెహోవా వీరికి తోడుగా ఉన్నాడు. అదే వారి విజయరహస్యం. పాత తరమంతా గతించింది. ఆ తరానికి యెహోషువా కాలేబు ప్రతినిధులుగా మిగిలి ఉన్నారు. నాయకత్వపు బాధ్యతలు చేపట్టినవాడు యెహోషువా. యొర్దాను దాటాక యెరికోను వశం చేసుకోవాలి. అక్కడ విజయస్థూపం నిర్మించారు. దేవునిపై ఆధారపడినప్పుడెల్లా గెలుపు, లేకపోతే ఓటమి. యెహోషువా దేవునికి విధేయుడై ఎన్నో విజయాలు సాధించాడు. సోదరీ సోదరులారా, దేవుడు మనకు వాగ్దానమిస్తున్నాడు. నిన్ను విడువడు, ఎడబాయడు. నీవు అడుగుపెట్టే ప్రతిచోటు నీకిస్తాను అన్నాడు ప్రభువు. బైబిలులోని చరిత్ర గ్రంథాలన్నిటిలో యెహోషువా గ్రంథము మనకు గొప్ప నిరీక్షణ కలిగిస్తుంది. మందసాన్ని మరోసారి చూడండి. ఇది ఇశ్రాయేలు జాతి అంతటికీ ఎంతో ముఖ్యమైన ఆధ్యాత్మిక సంకేతం. దేవుని సన్నిధికి ప్రతీక. దీనినే నిబంధన మందసం అంటారు. ఇది దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది. ఇది ఒక పెట్టెలాగా ఉంటుంది. ఇది బంగారంతో చేయబడింది. దీని మూతపైన కెరూబులు 2 ఒకదానికొకటి ఎదురుగా ఉంటాయి. దశాజ్ఞల పలకలు అందులో ఉంటాయి. మందసంలో మన్నాపాత్ర ఉంటుంది. అహరోను కర్ర అందులో ఉంచబడింది. అది యాజకత్వ అధికారాన్ని సూచిస్తుంది. ఈ మందసాన్ని లేవీయులే మొయ్యాలి. అతి పరిశుద్ధ స్థలంలో ఈ మందసం ఉంటుంది. వాగ్దత్త భూమిలో అడుగుపెట్టకముందు అందరూ తమను తాము శుద్ధి చేసుకోవాలి. దేవుడు వారి మధ్య అద్భుతాలు జరిగిస్తాడు. భోజన విషయంలో, స్త్రీ కానుపు విషయంలో, రోగాన్ని బట్టి శవాన్ని ముట్టుకున్నందువల్ల కలిగే అపవిత్రత నుండి శుద్ధి పొందాలి. ప్రభు అన్నాడు, ఆత్మశుద్ధి గలవారు ధన్యులు, వారే దేవుణ్ణి చూస్తారు. దేవుని సన్నిధిలో మన శరీరము, జీవము, ఆత్మ శుద్ధిగా, శుచిగా ఉండాలి. దేవుని మాటలు యెహోషువా చెప్పగా విని ప్రజలు ఎంతో ఉద్రేకభరితులయ్యారు. వారిని కొంచెం నిదానించమంటున్నాడు యెహోషువా. తాత్కాలిక ఉద్రేకాన్ని అదుపులో ఉంచుకోవాలి. నీవు దేవుని పని ఆరంభించకముందు దేవుడు ఏమి చెప్పాడో, ఆ పని ఎలా చెయ్యాలంటున్నాడో జాగ్రత్తగా వినాలి. కనానీయులు దుర్మార్గులు. దేవుడు వారిని శిక్షించడం న్యాయమే. దేవుడు ఇశ్రాయేలును శిక్షాదండంగా వాడుకున్నాడు. స్థానికులైన కనానీయులతో ఇశ్రాయేలీయులు కలిసి సాంకర్యమైపోకూడదు. ఇశ్రాయేలీయులు అడపాదడపా కనానీయ పద్ధతులను అనుసరించి దేవుని తీర్పునకు గురి అయ్యారు. యెహోషువా తన ప్రజలకు దేవుడెంత గొప్పవాడో చూపుతున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోవా సర్వలోకనాథుడు, సార్వభౌముడు. యావత్ ప్రపంచానికి ఆయన ప్రభువు. ఏ సంఘము, ఏ శాఖ సత్యానికి గుత్తాధిపత్యం వహించజాలదు. యేసు అందరికీ ప్రభు, అందరినీ సర్వసత్యములోనికి నడిపించేవాడు పరిశుద్ధాత్మ. దేవుడు పక్షపాతి కాడు. రూపాంతరపు కొండమీద పేతురు, యాకోబు, యోహాను కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరెవరూ కనపడలేదు. ఏలియా లేడు, మోషే లేడు, యేసు ఒక్కడే సదాకాలం ఉన్న దేవుడు. మన గర్వాన్ని అతిశయాన్ని మేపటానికి యేసు ప్రభువు లేడు. ఆయన మనల్ను తన సంకల్ప సిద్ధికి వాడుకుంటాడు. ఆయనను వాడుకునే ప్రయత్నం మనం చేయకూడదు, అది మహాపచారం. వారు యొర్దాను నది దాటి వాగ్దత్త భూమిలో ప్రవేశించాలి, భయపడకూడదు. దేవునికి విధేయులై ముందంజ వెయ్యాలి. మునుపు ఎర్ర సముద్రము దాటించిన దేవుడే ఇప్పుడు యొర్దాను నది దాటిస్తాడు. దేవుడు ఎంతైనా విశ్వసనీయుడు. ప్రతి అద్భుతానికి కర్త దేవుడే. శ్రోతలు, రండి, మనమిప్పుడు యెహోషువా 4వ అధ్యాయంలో ప్రవేశిద్దాము. ఈ అధ్యాయంలో కొన్ని ఆసక్తిదాయకమైన సంగతులున్నాయి. 12 యొర్దాను నదిలో నుండి 12 రాళ్లు తెచ్చారు. ఆ రాళ్లతో వారొక స్థూపం నిర్మించారు. యాజకులు మందసాన్ని మోసుకుంటూ యొర్దాను దాటి వెడతారు. అప్పుడు మళ్లీ యొర్దాను నది వరదలు వచ్చి పొర్లిపారింది.

0: జనులంతా యొర్దాను దాటటం తుదముట్టిన తరువాత యహోవా సెలవిచ్చాడు, 12 గోత్రకర్తలు తలా ఒక రాయి తెచ్చి వాటిని స్తూపాలుగా మీరు ఈ రాత్రి బస చేసే చోట నిలపాలి. ఈ రాళ్లు చిరకాలము తరతరాలకు ఇశ్రాయేలు జాతికి జ్ఞాపకార్థంగా ఉండాలి. ఈ స్తూపాలు యొర్దాను దాటిన సంఘటనకు ఆనవాళ్లు. ప్రియశ్రోతలు, యొర్దాను నది దాటటం చరిత్ర మాత్రమే కాదు, అది మన అనుభవం కూడా. ఇశ్రాయేలు పక్షాన దేవుడు చేసిన ఈ గొప్ప కార్యానికి ఈ 12 రాళ్లు సాక్ష్యం పలుకుతాయి. యెహోషువా ఈ గ్రంథం రాస్తున్నప్పుడు ఇంకా ఆ రాళ్లు అక్కడే ఉన్నాయి. రోమాపత్రిక 6:1-4 వరకు. కృప విస్తరించాలని పాపమందు నిలిచి ఉంటామా? అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలా దానిలో జీవిస్తాము? క్రీస్తుయేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందామని మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఏలాగు లేపబడ్డాడో అలాగే మనము నూతన జీవము పొందినవారమై నడుచుకునేటట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందటానికి ఆయనతో కూడా పాతిపెట్టబడ్డాము. శ్రోతలు, ఈ వచనాలకు అర్థమేమిటి? దేవుని కృపను దుర్వినియోగపరచకూడదు. కావాలని పాపం చేస్తూ దేవుని కృపను కోరటం అపచారం. క్రీస్తుతో చనిపోయి తిరిగి లేచిన మనకు నూతన జీవమున్నది. ఈ 12 రాళ్లు యొర్దాను నదిలో ఉన్నాయి. ఇవి క్రీస్తు మరణాన్ని చూపుతాయి. ఈ రాళ్లను తీసి యొర్దాను నదికి పడమటి తీరాన ఉంచారు. ఇది క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని సూచిస్తుంది. 2000 క్రిందట యేసు చనిపోయాడు. ఆయన మరణమందు ఆయనతో సంయుక్తమవుతున్నాము. బాప్తిస్మము అంటే సంయుక్తపరచబడడం అని అర్థం. ఇప్పుడు మనం సజీవుడైన క్రీస్తుతో సంయుక్తమవుతున్నాము. ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదానికి మూలం ఇదే. క్రీస్తు, నేను ఏకాత్మ అవుతున్నాము. మా శ్రోతలు ఈ ప్రాతిపదిక సత్యాన్ని గ్రహించాలి. ఇశ్రాయేలీయులు నది దాటారు, వెంటనే పాలస్తీనా పౌరులయ్యారు. ఇప్పుడు వారు వాగ్దత్త దేశానికి చెందిన ప్రజలు. మనం కూడా పరమకానాను పౌరులం. యొర్దాను దాటాము, పరమకానానులో ప్రవేశించాము. మన పౌరస్థితి పరలోకమందున్నది. ఎఫెసీపత్రిక 2:4-7 వరకు పౌలు అన్నాడు, దేవుడు కరుణాసంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చినవారమై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహాప్రేమచేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. క్రీస్తుయేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపామహదైశ్వర్యమును రాబోయే యుగాలలో కనపరిచే నిమిత్తము క్రీస్తుయేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు. పునరుత్థానుడైన యేసు జీవమే మన జీవమైంది. యెహోషువా 4:15 నుండి యెహోవా అన్నాడు, యాజకులను యొర్దానులో నుండి యువతలికి రమ్మను. అలాగే వారు యొర్దాను నడుమ నుండి వచ్చారు. అప్పుడు యొర్దాను యథాప్రకారం పొర్లిపారింది. అందరూ ఎరికో తూర్పు ప్రాంతమందలి గిల్గాలులో దిగారు. 12 రాళ్లను యెహోషువా గిల్గాలులో నిలువబెట్టించి అన్నాడు, రాబోయే తరానికి ఈ స్థూపాలు ఎందుకు స్థాపించబడినవో వివరించి చెప్పాలి. యెహోవా బాహువు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకోవాలి. శ్రోతలు వింటున్నారా? మనం రాబోయే తరానికి అందించాల్సిన స్వాస్థ్యం సువార్త. ఇది తల్లిదండ్రుల బాధ్యత. తమ పిల్లలకు తమ అనుభవ సాక్ష్యాన్ని పిత్రార్జితంగా అందించాలి. గమనించండి, యొర్దాను నదిని వారు దాటారు. అంతకుముందు ఈజిప్టు నుండి ఎర్ర సముద్రం దాటి వచ్చారు, అది విమోచన. ఇప్పుడు యొర్దాను దాటి వాగ్దత్త భూమిలో ప్రవేశించారు. అప్పుడది మోషే చేతికర్ర, గాని ఇప్పుడిది యెహోవా మందసం. అలాగే మరణం గుండా క్రీస్తు మనల్ను నడిపిస్తాడు. మరచిపోకండి, యొర్దాను క్రీస్తు మరణాన్ని సూచిస్తుంది. విశ్వాసుల మరణం కాదిది. క్రీస్తు మరణంలోకి మనము బాప్తిస్మం పొందాము, అందులో ప్రవేశించాము. యెహోషువా 4వ అధ్యాయం మన వ్యక్తిగత జీవితాలకు గొప్ప పాఠం. ప్రజలు యొర్దాను నదిని దాటారు, అంతటితో అయిపోలేదు. అది ఇశ్రాయేలు జాతి చరిత్రకు కొత్త ఆరంభం. 12 గోత్ర నాయకులు 12 రాళ్లు నదిలో నుండి తెచ్చారు. వారు నిర్మించిన బలిపీఠం దేవుడే వారి నాయకుడని సాక్ష్యమిస్తుంది. ఇది విజయ సూచకం. ఇది వారికి కొత్త శకారంభం. మనలో కూడా గత స్మృతులు కొన్ని విజయ స్థూపాలుగా నిలిచిపోతాయి. మోషే తరువాత యెహోషువా, వీరి నాయకత్వం రాబోయే తరాలకు ఎంతైనా మార్గదర్శకం. దేవుణ్ణి వెంబడించే నాయకులను వెంబడించే ప్రజలు ధన్యులు. యెహోషువా యెహోవా వాడుకున్న గొప్ప నాయకుడు. 2 ఘన విజయాలు. 1 ఎర్ర సముద్రం దాటారు, 2 యొర్దాను నది దాటారు. ఇప్పుడు వారు స్వతంత్ర జాతి. తరతరాలకు దేవుని ప్రజలు గత చరిత్రను స్ఫురణకు తెచ్చుకొని స్ఫూర్తి పొందుతారు. ప్రియ సోదరీ సోదరులారా, ఇశ్రాయేలీయులు నిర్మించిన 2 స్థూపాలు ఈ అధ్యాయంలో మన దృష్టిని ఆకర్షిస్తున్నాయి. యొర్దాను నది మధ్య నుండి తెచ్చిన 12 రాళ్లు గిల్గాలులో స్థూప నిర్మాణానికి వాడారు. యొర్దాను నది మధ్యలో కూడా 12 రాళ్లతో మొదటి స్థూపం నిర్మించారు. ఈ 2 స్థూపాలు దేవుని మహిమను చాటే 2 సాక్ష్యాలు. 12 రాళ్లు అంటే 12 గోత్రాలు. నది మధ్యలో ఉన్న స్థూపం మీదుగా నీళ్లు పారుతూ ఉంటాయి. మొత్తం 24 రాళ్లు యొర్దాను నది నుండే తీశారు. యాజకులు నది మధ్యలో నిలిచి అలాగే ఎంతోసేపు మందసాన్ని మోస్తూనే ఉన్నారు. ఈ సందర్భంలో వారు మోషేను జ్ఞాపకం చేసుకుని ఉంటారు. మోషేతో పోల్చి చూస్తే యెహోషువా అంత గొప్పవాడు కాడు అనిపిస్తుంది. మోషే పడిన శ్రమల ఫలితంలోకి యెహోషువా ప్రవేశించాడు. మోషే ఫరోతో తారసిల్లిన విధానం ఎంతో అపాయకరం, ప్రమాదకరం. యెహోషువాకు అట్టి పరిస్థితులు లేవు. ఇప్పుడు వీరు ఒక స్వతంత్ర జాతిగా వ్యవహరిస్తున్నారు. పోరాడతారు, గెలుస్తారు. దేవుని మాట విన్నప్పుడు తప్పక విజయం చేకూరుతుంది. దేవుడు చెప్పకుండా వీరు ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లకూడదు. సోదరీ సోదరులారా, ప్రియశ్రోతలారా, ఆత్మచేత ఎందరు నడిపించబడతారో వారే దేవుని బిడ్డలు. పరిశుద్ధాత్మ నడుపుదల చొప్పున జీవించాలి, నడవాలి. ఆయన వాక్యాన్ని దివారాత్రులు ధ్యానిస్తూ ఉండాలి, విజయం సాధించాలి. ఒకరోజంతా యొర్దాను జలరాశి అక్కడికక్కడే ఆగిపోయింది. ఇశ్రాయేలీయులు 1వ నెల 10వ తేదీ నది దాటారు. 1వ నెల 1వ తేదీ మోషే చనిపోయాడు. ఆ తరువాత 9 రోజులకు యొర్దాను దాటారు. అనగా మోషే మరణానికి వారు సంతాపము వెలిబుచ్చవలసిన దినాలవి. 30 రోజులు సంతాప దినాలు. ఇశ్రాయేలీయులు గిల్గాలులో స్థూపం నిర్మించారు. గాలు అంటే దొర్లటమని అర్థం. గిల్గాలు అంటే గాలు గాలు అని 2 సార్లు అన్నట్లు. అనగా ఎడతెగక దొర్లుతుంది అని అర్థం. ఇశ్రాయేలీయుల సమస్యలన్నీ దొర్లిపోయాయి. గిల్గాలు చాలా ప్రాముఖ్యమైన స్థలం. ఇక్కడే ఇశ్రాయేలు మగపిల్లలందరికీ మొదటిసారి సున్నతి జరిగింది. ఇక్కడ ఒక జాతిగా మొదటిసారి పస్కా పండుగ చేసుకున్నారు. ఇక్కడే మన్నా సరఫరా ఆగిపోయింది. ఇక్కడే యెహోషువా సేనాధిపతిగా ఆశీర్వదించబడ్డాడు. ఇక్కడే సమూయేలును సౌలు కలుసుకున్నాడు. సౌలు ఇక్కడే తన రాజ్యాధికారం పోగొట్టుకున్నాడు. ఈ స్థలంలోకే దావీదు రాజుగా అభిషిక్తుడై వచ్చాడు. ఏలియా ఇక్కడే రూపాంతరం చెందాడు. ప్రియ సోదరీ సోదరులారా, క్రీస్తునందే మన గిల్గాలు. ఇక్కడే మన పాపాలన్నీ దొర్లిపోయాయి. గిల్గాలు ఆధ్యాత్మికంగా మనకు నూతన సృష్టి అనుభూతి. క్రీస్తునందే సమృద్ధి జీవం. ప్రియ శ్రోత, నీవు ఈ యేసుక్రీస్తును రక్షకునిగా ప్రభువుగా ఎరుగుదువా? పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.
1: యోర్దాను నదిలో పైనుండి పారు నీళ్లు ఎక్కడ ఏకరాశిగా నిలిచాయి? యోర్దాను నదిలో పైనుండి పారు నీళ్లు ఎక్కడ రాశిగా నిలిచాయి? 1. ఆదామనుపురమునకు దగ్గర, 2. ఆశ్రయమనుపురమునకు దగ్గర, 3. ఆకాననుపురమునకు దగ్గర. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570.
2: ప్రియులారా, ఇంతవరకు ఇస్రాయేలీలు యోర్దాను నదిని దాటిన సందర్భాన్ని గురించి తెలుసుకున్నాం. మందసాన్ని, దానిని మోస్తున్న యాజకులను అనుసరించమని ప్రజలకు చెప్పబడింది. మందసాన్ని అనుసరించడం ద్వారా వారు దేవునితో తమ సంబంధాన్ని, నిబంధనను కనపరుస్తారని విన్నాం. ఇస్రాయేలీలు తమ జీవితంలో మరొక అద్భుతాన్ని చూశారు. యాజకులు మందసాన్ని మోశారు. అది ప్రభు అయిన యేసుకు సాదృశ్యంగా ఉంటున్నది. ఈ మందసమే వారిని అరణ్యంలో నడిపించింది. మందసాన్ని మోసుకెళ్లే యాజకులు యోర్దాను నీళ్లలో అడుగు పెట్టగానే నదిని సులభంగా దాటగలిగారు. ఇస్రాయేలీలు యోర్దాను నదిని దాటిన తర్వాత 12 గోత్రాల నుండి 12 ఎన్నుకోమని యెహోవా యెహోషువాతో చెప్పాడు. అలా చేసిన తర్వాత యాజకులు

0: ఇక్కడ కూడా చేశాడని ఇశ్రాయేలుల పిల్లలు గుర్తించుకోవడానికి ఈ రాళ్ళు సహాయపడతాయని యెహోషువా మరోసారి పేర్కొన్నాడు. యెహోవా బాహు బలమైనదని గుర్తించి ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉండాలని వారికి గుర్తు చేస్తాయి. ప్రియులారా, ఇందరి సత్యాలు మీ ఆత్మీయ జీవితానికి సహాయపడగలవని భావిస్తున్నాం. దేవుడు మీకు తోడైండి నడిపించునుగాక. దైవాశిస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

0: క్రీస్తునందు ప్రేమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా యెహోషువ గ్రంథము 17-18 అధ్యయనాలను ధ్యానించుకోబోతున్నాం. ఇందులో మనుష్య కుమారునికి కుమార్తెలు మాత్రమే ఉన్నారు, వారికి స్వాస్థ్యం ఏమని దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు, కనుక వారికి స్వాస్థ్యం ఇవ్వబడింది. యెహోషువ వారి స్వాస్థ్యాన్ని వారికి ఇచ్చాడు. కనానీయులు కూడా ఈ పట్టణాల్లో నివసించాలని కోరుకోవడం వల్ల మనషే ప్రజలు ఈ పట్టణాల్లో నివసించలేకపోయారు. యోసేపు గోత్రానికి ఈ ఎక్కువ భూమి కావాల్సి వచ్చింది. కొండ ప్రాంతం తమ ప్రజలకు సరిపోదని వారు యెహోషువకు చెప్పారు. ఇస్రాయేలులోని 7 గోత్రాలకు వారి స్వాస్థ్యం ఇంకా ఇవ్వబడలేదు. 7 గోత్రాల నుండి 3 పురుషులు వెళ్ళి భూమిని సర్వే చేయాలని యెహోషువ చెప్పాడు. మనుషులు వెళ్ళి భూమిని సర్వే చేసి దాని గురించి వివరాలు రాశారు. మొదటి చీటి బెన్యామీను గోత్రానికి చెందింది. వారి భూభాగం యూదా యోసేపు గోత్రాల మధ్య ఉంది. బెన్యామీను భూభాగంలోని గోత్రంలో అనేక పట్టణాలు గ్రామాలు కూడా ఉన్నాయి. ఇక 18వ అధ్యాయంలో షిలోహు అనే స్థలములో గుడారము నిర్మించబడినట్లుగా చూస్తాం. అక్కడ స్వాధీనం చేసుకొనని ప్రదేశాలను సమీక్షించడం జరిగింది. అక్కడ బెన్యామీను గోత్రం సరిహద్దులను కూడా నిర్ణయించినట్లుగా చూస్తాం. ఇక సందేశాన్ని వినడానికి మనము సిద్ధపడదామా?
1: ప్రియ శ్రోతలు, ఈ రోజున మనము యెహోషువ గ్రంథం 17-18 అధ్యాయాలు వినబోతున్నాము. 17వ అధ్యాయంలో సెలోఫెహాదు పేరు వస్తుంది. అతని కుమార్తెలు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా. సంఖ్యాకాండం 36వ అధ్యాయంలో ఇదే వృత్తాంతం మనం విన్నాము. యెహోషువ మంచి యుద్ధవీరుడు. మోషే నుండి నాయకత్వపు బాధ్యతలను స్వీకరించాడు. మొదట ఇతని పేరు హోషియా. ఈ పేరుకు అర్థం సహాయము, రక్షణ. ఇతని పేరు యెహోషువగా మారింది. యెహోషువ అంటే దేవుని సహాయం, దేవుని రక్షణ. యెహోషువ అనే గ్రీకు పేరుకు హ్రస్వరూపమే యేసు. మోషే పంపిన వేగులవారు 12 యెహోషువ ఒకడు, కాలేబు మరొకడు. వీరిద్దరూ మంచి నివేదిక తెచ్చారు. మోషే తరువాత యెహోషువ జాతి మొత్తానికి ఏకైక నాయకుడయ్యాడు. యెహోషువలో కొన్ని మోషే లక్షణాలున్నాయి. మోషే తన ప్రజలను ఎర్రసముద్రం దాటిస్తే, యెహోషువ యొర్దాను నది దాటించాడు. మోషే మిద్యాను అరణ్యంలో మండుతున్న పొదను చూచాడు. యెహోషువ ముఖాముఖిగా పరలోక సేనానాయకుడైన యేసునే చూచాడు. మోషే, యెహోషువ ఇద్దరూ తాము దర్శనం చూచిన చోట చెప్పులు విడిచారు. వీరిద్దరూ రాతి పలకలపై ధర్మశాస్త్రమును రాశారు. యెహోషువ రాతి స్థూపాలు కూడా నిర్మించాడు. వీరిద్దరూ

దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేశారు. వీరిద్దరూ తమ జీవిత చరమ దశలో ప్రసంగాలు చేశారు, ఇశ్రాయేలు చరిత్రను సమీక్షించారు. మోషేది ఒక ప్రత్యేకమైన తాత్విక ధోరణి, యెహోషువా క్రియాశీలి. కాని ఒక వ్యత్యాసం ఉంది, మోషేకున్నంత సాత్వికం యెహోషువాకు లేదు. ఎల్దాదు మేదాదు అనే వారిని నిషేధించాలి అని యెహోషువా అంటే, మోషే యెహోషువాను గద్దించాడు. నా నిమిత్తము నీకు రోషం పుట్టుకొచ్చిందా అన్నాడు. హాయి విషయంలో తొందరపడి తీర్మానం చేశాడు యెహోషువా. మొత్తం మీద యెహోషువా విశ్వసనీయుడు, విధేయుడు, ఆరాధికుడు, పక్షపాతము లేకుండా భూములను పంచిపెట్టాడు. అందరికీ ఇచ్చిన తరువాత మిగిలిందే తను తీసుకున్నాడు. మోషే తరువాత తాను అంత పేరు దక్కించుకున్నాడు, దేవుణ్ణి మహిమపరిచాడు. యెహోషువా 17వ అధ్యాయం. మనష్షే యోసేపు పెద్ద కుమారుడు, మనష్షే పెద్ద కుమారుడు మాకీరు, అతడు యుద్ధవీరుడు, చీట్ల వలన అతనికి వంతు వచ్చింది. గిలాదు బాషాను అతనికి వచ్చాయి. మనష్షీయులలో మిగిలిన వంశాలు 5. మనష్షే మాకీరు గిలాదు హెసెరు ఈ 4 వంశక్రమంలో పుట్టినవాడు సెలోఫెహాదు. ఇతనికి కుమారులు లేరు, 5 కుమార్తెలే, మహలా, నోయా, హోగ్లా, మిల్కా, తిర్సా. వీరు మనవి చేశారు. ఏమని? మా సహోదరులతో పాటు మాకు స్వాస్థ్యమివ్వండి. ఆ ప్రకారమే యెహోషువా వారికి స్వాస్థ్యములు పంచి ఇచ్చాడు. మనష్షీయుల స్త్రీ సంతానం, పురుష సంతానం కూడా స్వాస్థ్యములు పొందారు. తప్పూయ దేశాన్ని మనష్షీయులు, ఎఫ్రాయిమీయులు సమానంగా పంచుకున్నారు. సోదరీ సోదరులారా, ఈ భూభాగాల జాబితా వింటుంటే మీకు విసుకు అనిపిస్తోందా? అయితే ఈ పేర్లు ఇశ్రాయేలీయులకు ఎంతో ఆసక్తి కలిగిస్తాయి. అందుకే దేవుడు ఈ వివరాలన్నీ రాయించాడు. మనష్షీయులకు వచ్చిన భూభాగాలలో కనానీయులు ఎక్కువగా నివాసమున్నారు. అందుచేత వారు ఆ పురములన్నిటినీ వశపరుచుకోలేకపోయారు. యోసేపు పుత్రులు వచ్చి యెహోషువాతో నిష్ఠురాలు పలికారు. మాకెందుకు ఒక్క చీటీతో ఒక్క వంతు స్వాస్థ్యమే ఇచ్చావు? మేము ఒక గొప్ప జనమే కదా, ఇదివరకు యెహోవా మమ్మను దీవించాడు. యెహోషువా అన్నాడు, మీరున్న మన్యం ఇరుకుగా ఉందా? అవతలి అడవిని స్వాధీనం చేసుకోండి, చెట్లు నరుక్కోండి. గాని వారు భయపడ్డారు. అక్కడి కనానీయులకు ఇనపరథాలున్నాయి. గాని యెహోషువా వారిని ధైర్యపరిచాడు. కొండసీమను మీరు జయించగలరు, సణుగులు మాని శత్రువుతో పోరాడి గెలవండి. ప్రియశ్రోతలు వింటున్నారా? మనం స్వతంత్రించుకోవలసిన ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి. మన చుట్టూరా అదృశ్య శత్రువులున్నారు. సైతానీయ దుష్టశక్తులు మనలను ఆవరించి ఉన్నాయి. ఎంతో భూమి ఉన్నది, దాన్ని ఆక్రమించుకోవాలి. సోమరితనం మంచిది కాదు, వదిలించుకోవాలి. ఇశ్రాయేలు సాంప్రదాయం ప్రకారం స్త్రీలకు స్వాస్థ్యముండదు. కాని మోషే సాంప్రదాయాన్ని అవతల పెట్టివేసి 5 అక్కచెల్లెండ్రకు మగవారితో సమానంగా స్వాస్థ్యం ఇవ్వవచ్చు అన్నాడు. అది యెహోషువా అమలుపరిచాడు. ప్రియశ్రోతలు, సాంప్రదాయాలు కాదు, దేవుని వాక్యం మనకు ముఖ్యం. కాలేబు దేవుడు తనకిచ్చిందే తీసుకున్నాడు. తన భూభాగంలో ఉన్న శత్రువులను పారదోలడానికి దేవుడు సాయం చేస్తాడని నమ్మాడు. గాని యోసేపు యొక్క 2 ధైర్యం చాలలేదు, శత్రువులను జయించలేకపోయారు. గమనించండి, చీట్లు వేసి భూములు పంచారు. చీట్లు అంటే ఊరీము తుమ్మీము. న్యాయ విధాన పథకంలో ఉండే ఈ 2 న్యాయాన్ని అమలుపరుస్తారు. సెలోఫెహాదు ప్రసిద్ధిగన్న మరో వ్యక్తి. అతనికి మగసంతు లేదు, 5 ఆడపిల్లలే. వీరికోసమే దేవుడు ధర్మశాస్త్రంలో చిన్న సవరణ చేయవలసి వచ్చింది. దానికి ఫలితంగా 6 బదులు 10 వారికి లభించాయి. ప్రతి కుటుంబములోని వ్యక్తుల సంఖ్యకు అనుగుణంగా ఈ భూములను కేటాయించటం జరిగింది.
ఈ అధ్యాయంలో కానా అనే నది పేర్కొనబడింది. ఎఫ్రాయిము మనష్షేల మధ్య ఇది సరిహద్దు. మనష్షేకు 6 పట్టణాలు వచ్చాయి. ఎఫ్రాయిము మనష్షే ఈ 2 గోత్రాలు కలిసి మొత్తం 72,700 మంది. కాని మాదే గొప్ప సంఖ్య అని అతిశయించారు. అది నిజం కాదు. వీరి స్వార్థాన్ని స్వాతిశయాన్ని యెహోషువా గద్దించాడు. గొప్పవారైతే ఆ సంగతి రుజువు చేసుకోవాలి. కనాను దేశంలో కొన్ని రాక్షస జాతులున్నాయి. వారిని జయిస్తేనే కాని ఆ దేశం వారికి స్వాధీనం కాదు. మనష్షే ఎఫ్రాయిమీయులు శరీరానుసారులు, ఆత్మ సంబంధులు కారు. ఆత్మఫలాలు గలవారే ఆత్మసంబంధులు. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇవన్నీ కలిసి ఒకే ఫలం, ఆత్మఫలం. దేవునియందే కాని ఆత్మసంబంధి తనయందు తాను నమ్మడు, నమ్మలేడు. ప్రభు అన్నాడు, నేను చేసే క్రియలు నాయందు విశ్వాసముంచేవాడు చేస్తాడు, వాటికంటే మరి గొప్పవి కూడా చేస్తాడు. ఈ పాఠం ముగింపులో 2 ప్రాముఖ్య సత్యాలు మీతో పంచుకోగోరుతాము. విశ్వాసి జీవితమే ఒక గొప్ప భూభాగం. అందులో ప్రతి విభాగాన్ని ప్రభువు నామమున జయించాలి. మరో సత్యం ఈ అధ్యాయం మనకు నేర్పుతున్నది, శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం. సరే, ఇప్పుడు మనం యెహోషువా 18 అధ్యాయంలోకి వస్తున్నాము. ఈ అధ్యాయంలో షిలోహు అనే స్థలంలో గుడారము నిర్మించబడింది. స్వాధీనం చేసుకోని ప్రదేశాలను సమీక్షించటం జరిగింది. బెన్యామీను గోత్రపు సరిహద్దులను నిర్ణయించారు. వివరాలు వినండి. ఇశ్రాయేలీయులు ఆ దేశాన్ని స్వాధీనపరుచుకున్న తరువాత వారందరూ షిలోహునకు కూడివచ్చారు. అక్కడ వారు ప్రత్యక్షపు గుడారం వేశారు. స్వాస్యములు ఇంకా పొందని 7 గోత్రాలు మిగిలి ఉన్నాయి. యెహోషువా అన్నాడు, మీరెన్నాళ్లు తడవు చేస్తారు? మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చిన దేశాన్ని స్వాధీనపరుచుకోవడానికి ఎందుకని వెళ్లరు? ప్రతి గోత్రము నుండి 3 మనుష్యులను దేశ వివరాలు సేకరించడానికి పంపారు. యెహోషువా వారితో అన్నాడు, మీరు ఈ దేశములోబడి వెళుతూ అందలి వివరాలు రాసి నా వద్దకు తెండి. అప్పుడు నేను షిలోహులో మీకోసం యెహోవా సన్నిధిలో వంతు చీట్లు వేస్తాను. వారాలాగే వివరాలన్నీ ఒక పుస్తకంలో రాసి తెచ్చి యెహోషువాకిచ్చారు. బెన్యామీను గోత్రానికి వంతు చీటి వచ్చింది. యూదా యోసేపు పుత్రుల సరిహద్దులకు మధ్య బెన్యామీను వాటా వచ్చింది. యెహోషువా స్పష్టంగా చెప్పాడు, నేను మీకిచ్చింది తీసుకున్న వారంతా ముందు వెళ్లి దాన్ని స్వతంత్రించుకోండి. ఎంతకాలం మీరీ విధంగా కాలయాపన చేస్తారు?

0: శ్రోతలు వింటున్నారా, దేవుడు మనకు అంతా ఇచ్చాడు, కానీ దానిని స్వతంత్రించుకోలేక కొందరు దరిద్రులవుతున్నారు. శత్రువైన సైతాను నుండి మన స్వాస్థ్యాన్ని విడిపించుకోవాలి. దొంగ చేతిలో ఉన్న మన సొమ్మును లాక్కోవాలి. సైతాను శిబిరంలోకి జొరపడాలి. ముందు ఆ శిబిరము యజమాని అయిన సైతానును బంధించాలి. యెహోషువా 18:12 నుండి ఇక్కడ సరిహద్దుల వివరాలు చెప్పబడ్డాయి. బెన్యామీనీయుల గోత్రానికి 12 పట్టణాలు వచ్చాయి. యెరూషలేమును ఎబుసు అని పిలుస్తారు. బెన్యామీను భూములు అంత ఎక్కువేమీ కావు, అయితే అన్నిటికంటే ఇవి సారవంతమైనవి. ద్వితీయోపదేశకాండం 33:12 మోషే ఆశీర్వదించాడు, బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన వద్ద అతడు సురక్షితముగా నివసిస్తాడు, దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమవుతాడు, ఆయన భుజముల మధ్య అతడు నివసిస్తాడు. 25 రామా పేర్కొనబడింది. ఇది సమూయేలు ప్రవక్త జన్మస్థలం. యెరూషలేము పట్టణానికి మరికొన్ని పేర్లున్నాయి. ఎబుసు, సీయోను, దావీదు పట్టణం, షాలేము, అరియేలు, దేవుని పట్టణం, మహారాజు పట్టణం, యూదా పట్టణం, ప్రభువు సింహాసనం, యెహోవా సింహాసనం, పరిశుద్ధ పట్టణం, యెహోవా ఉండే స్థలం, అహోలీయాబు అనగా యెహోవాయే మన నీతి. గమనించాలి, దావీదు ఈ పట్టణాన్ని జయించకముందు అది యెబూసీయుల వశంలో ఉండేది. దావీదు ఈ పట్టణాన్ని సంయుక్త ఇశ్రాయేలు రాజ్యానికి ముఖ్య పట్టణంగా ఏర్పరచుకున్నాడు. మానవ చరిత్రలోకెల్లా ఎన్నో అద్భుతమైన సంఘటనలు ఈ పట్టణంలో జరిగాయి. అక్కడ జరిగిన ప్రతి సంఘటనలో దేవుడు, దేవదూతలు, మానవులు వహించిన పాత్ర ఉన్నది. ఇక్కడే ఇశ్రాయేలీయులు నిర్మించిన దేవాలయమున్నది. ఇక్కడే యేసు శిశువును ప్రతిష్ఠించారు. ఇక్కడే యేసుక్రీస్తు శిలువ వేయబడ్డాడు, పాతిపెట్టబడ్డాడు, మృతులలో నుండి తిరిగి లేచాడు. 2వ రాకడలో యేసు ప్రభువు ఇక్కడికే తిరిగి వస్తాడు. జకర్యా 14:1-5 వరకు యేసుక్రీస్తు వచ్చినప్పుడు, ఆయన యెరూషలేములో నుండి పరిపాలించేటప్పుడు 1000 పరిపాలన సన్నివేశం చూపబడింది. ఇదిగో యెహోవా దినము వస్తున్నది, యెరూషలేము మీద యుద్ధం చేయడానికి నేను అన్యజనులందరినీ సమకూర్చబోతున్నాను. పట్టణము పట్టబడుతుంది. పట్టణములో సగం మంది చెరపట్టబడతారు. అయితే శేషించేవారు నిర్మూలం కాకుండా పట్టణములో నిలుస్తారు. యెహోవా అన్యజనులతో యుద్ధం చేస్తాడు. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టున ఉన్న ఆలివు కొండ మీద ఆయన పాదములుంచగా ఆలివు కొండ తూర్పు తట్టునకు, పడమటి తట్టునకు నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టుకు, సగము కొండ దక్షిణపు తట్టుకు జరుగుతుంది. గనుక విశాలమైన లోయ ఏర్పడుతుంది. కొండల మధ్య కనపడే లోయ అజీలు వరకు సాగగా మీరు ఆ కొండలోయలోకి పారిపోతారు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వస్తారు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమవుతాడు. యెహెజ్కేలు 43:7 దేవుడన్నాడు, నరపుత్రుడా, ఇది నా గద్దె స్థలం, నా పాదపీఠం. ఇక్కడ నేను నిత్యమూ నివసిస్తాను. నా పరిశుద్ధ నామమును ఎవ్వరూ అపవిత్రపరచరు. యెహెజ్కేలు 48:35 యెహోవా ఉండే స్థలమని ఆ పట్టణమునకు పేరు సార్థకమవుతుంది. మొదటి నుండి యెరూషలేము రాజకీయ, సాంఘిక, మత విషయిక జీవితానికి కేంద్రంగా ఉంటూ వచ్చింది. ఇక్కడి నుండే మొట్టమొదట సువార్త ప్రారంభమైంది. పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. గనుక మీరు యెరూషలేములో, యూదయ్య సమరయ్య దేశములందు, భూదిగంతాల వరకు నాకు సాక్షులై ఉంటారు. యెరూషలేములోనే మొదటి క్రైస్తవ సంఘం ఆరంభమైంది. మొదటి హతసాక్షి అయిన స్తెఫను సాక్ష్యం యెరూషలేములోనే వెల్లడి అయింది. శ్రోతలు వింటున్నారా, ఈ పట్టణాన్ని గురించి ఇంకా ఎన్నో ప్రవచనాలు నెరవేరవలసి ఉంది. మనకు పరమ యెరూషలేము ఉంది. అది మనకెంతో ప్రాముఖ్యమైన మహానగరం. మనం ప్రభువుతో సదాకాలం అక్కడే ఉండిపోతాము. ఈ అధ్యాయంలో మరో విశేషం మీ దృష్టికి తెస్తాము. మొదట గిల్గాలును కేంద్రంగా పెట్టుకున్నారు. ఆ తరువాత కేంద్రాన్ని షిలోహుకు బదిలీ చేశారు. ఇక్కడే ఆరాధన గుడారం నిర్మించబడింది. శాశ్వతంగా అదే వారికి ముఖ్య పట్టణమైపోయింది. దేవుడు తన ప్రజలతో ఉండే స్థలమే ఆరాధన గుడారం. అక్కడికే అందరూ ప్రత్యేక సందర్భాలలో రావటానికి వీలుగా ఉంది. సమూయేలు గొప్ప ప్రవక్త, యాజకుడు. ఈయన తన బాల్యం నుండి ఎక్కువగా షిలోహుకు ప్రయాణాలు చేశాడు. 3 శతాబ్దాలుగా షిలోహులో ఆరాధన గుడారం ఉండిపోయింది. అనగా న్యాయాధిపతుల కాలమందు షిలోహులోనే ఆరాధన గుడారం ఉంది. ఆ తరువాత ఫిలిస్తీయులు ఈ పట్టణాన్ని ధ్వంసం చేశారు. నిబంధన మందసాన్ని శత్రువులు ఎత్తుకుపోయారు. షిలోహు పునరుద్ధరించబడలేదు. అక్కడ దౌర్జన్యం చెలరేగింది. ప్రజలు అవినీతిపరులైపోయారు. 7:12-17 షిలోహు పతనం వర్ణించబడింది. ఇశ్రాయేలీయులైన నా జనుల దుష్టత్వమును బట్టి నేను దానికి చేసిన కార్యము చూడండి. మీరు నా మాట వినలేదు. నేను పిలిస్తే మీరు పలకలేదు. మిమ్ములను నా సన్నిధి నుండి వెళ్లగొడతాను. కీర్తనలు 78:56-60 వారు దేవుణ్ణి శోధించి తిరుగుబాటు చేశారు. ఆయన శాసనములను అనుసరించలేదు. ద్రోహులయ్యారు. చెడిపోయిన పిల్లల్లాగా వారు తొలగిపోయారు. విగ్రహాలను పెట్టుకుని ఆయనకు రోషం కలుగచేశారు. దేవుడు దీనిని చూచి ఆగ్రహించి ఇశ్రాయేలును బహుగా అసహ్యించుకున్నాడు. షిలోహు మందిరమును, తాను మనుష్యులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టాడు. ప్రియ సోదరీ సోదరులారా, మీరు ఈ అధ్యాయాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. యొర్దానుకు తూర్పు దిశగా యూదా, ఎఫ్రాయిము, మనష్షే అర్ధగోత్రం భూములు తీసుకున్నారు. వీరి విశ్వసనీయతకు ఇవి బహుమానాలు. మిగతా 7 గోత్రాలు బెన్యామీను, జెబులూను, ఇశ్శాఖారు, ఆషేరు, నఫ్తాలి, షిమ్యోను, దాను. వీరు అంత వేగంగా ఉత్సాహంగా పనిచేసేవారు కారు. 7 గోత్రాల వంతు చీట్ల ప్రకారం 7 గోత్రాలకు భూములు పంచబడ్డాయి. కనానీయులు ఆయా స్థలాలలో బలహీనపడి ఉన్నారు. ఈ 7 గోత్రాలు వారి పట్ల ఉదాసీన వైఖరి అవలంబించారు. కనానీయులను ఉండనిచ్చారు. ఆర్థికంగా వారిపైన ఆధారపడసాగారు. సోమరులై సుఖం మరిగారు. కనానీయులతో లావాదేవీలు పెట్టుకున్నారు. అది దేవునికి సుతరాము ఇష్టమైనది కాదు. యెహోషువా వారిని ఖండించాడు. ప్రియశ్రోతలు వింటున్నారా? యెహోషువా వారికిచ్చిన సవాలు ఇదే. శత్రువులతో పోరాడవలసి ఉండగా రాజీ పడడం మంచిది కాదు. సైతానుతో, లోకంతో, శరీరంతో మనము పోరాడుతూ ఉండవలసిందే. బాధ్యతలను వాయిదా వేయకూడదు. భూముల పంపకం విషయంలో అందరూ దైవ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే. అదే ఊరీము తుమ్మీము నిర్ణయం. ఈ రోజున మనకైతే దేవుని వాక్యమే ఊరీము తుమ్మీము. బెన్యామీను గోత్రానికి వచ్చిన భూములు యూదా, ఎఫ్రాయిము భూములకు మధ్యలో ఉన్నాయి. దేవుడిచ్చింది ఏదైనా మంచిదే. యేసు శిలువ మరణము పర్యంతము తన తండ్రి చిత్తాన్ని పూర్తిగా నెరవేర్చాడు. క్రీస్తునందు విశ్వాసముంచిన మనమందరము అదేవిధంగా మన ప్రభువు చిత్తాన్ని నెరవేర్చాలి. యెహోషువా గొప్ప వ్యవహార దక్షత గలవాడు. అయితే యేసు యెహోషువా కంటే గొప్పవాడు. ఈ యేసును నీ ప్రభువుగా, రక్షకుడుగా నీ వెరుగుదువా? ప్రియ సోదరుడా, సోదరి, పాఠం సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.
1: యెహోషువాను మోసపుచ్చిన కపటోపాయులు ఎవరు? యెహోషువాను మోసపుచ్చిన కపటోపాయులు ఎవరు? 1. మోయాబీయులు, 2. అమోరీయులు, 3. గిబియోనీయులు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570.
2: ప్రియులారా, ఇంతవరకు విన్న సందేశం ద్వారా కొన్ని సత్యాలను నేర్చుకున్నారని భావిస్తున్నాం. మనుష్య కుమారునికి కుమార్తెలు మాత్రమే ఉన్నందున వారికి స్వాస్థ్యమియమని దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు, కనుక వారికి స్వాస్థ్యం ఇవ్వబడింది. షిలోహు అనే స్థలములో గుడారము నిర్మించబడినట్లుగా, అక్కడ స్వాధీనం చేసుకొనని ప్రదేశాలను సమీక్షించబడినట్లుగా చూశాం. ఇందులో యెహోషువాను గూర్చి కొన్ని విషయాలను తెలుసుకున్నాం. యెహోషువా విశ్వసనీయుడు, విధేయుడు, ఆరాధికుడు. పక్షపాతం లేకుండా భూములను పంచిపెట్టాడు. మోషే తరువాత తాను అంతటి పేరు దక్కించుకున్నాడు. దేవుణ్ణి మహిమపరిచాడు. మనము స్వతంత్రించుకోవలసిన ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి. మన చుట్టూరా అదృశ్య శత్రులు ఎందరో ఉన్నారు. సైతానీయ దుష్టశక్తులు ఎన్నో మనలను ఆవరించి ఉన్నవి. సోమరితనాన్ని వదిలిపెట్టాలి. విశ్వాసి జీవితమే ఒక గొప్ప భూభాగం. అందులో ప్రతి విభాగము ప్రభునామన జయించబడాలి. దేవుడు మనకు అంతా ఇచ్చాడు, కానీ దానిని స్వతంత్రించుకొనలేక కొందరు దరిద్రులు అవుతున్నారు. శత్రువగు సైతాను నుండి మన స్వాస్థ్యాన్ని విడిపించుకోవాలి. సైతాను దొంగ కనుక వాని చేతిలో నుండి మన స్వాస్థ్యాన్ని లాక్కోవాలి. సైతాను శిబిరంలోనికి వెళ్ళి వాణ్ణి బంధించాలి. శత్రువుతో పోరాడవలసి ఉండగా రాజీ పడడం మంచిది కాదు. మనము సైతానుతో, లోకముతో, శరీరంతో ఎప్పుడూ పోరాడుతూనే ఉండాలి. మన స్వాస్థ్యాన్ని వాణి నుండి లాక్కోవాలి. ప్రియులారా, ఇందులోని సత్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉందని భావిస్తున్నాం. దేవుడు మీకు తోడైండి, నడిపించునుగాక. దైవాశీస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

శాంతిమూర్తి అయిన యేసుక్రీస్తుని ఈ లోకం ఎందుకు సిలువ వేసెనో, ఆయన చేసిన అపరాధమేమిటో, ఇదేమిటి న్యాయం ధర్మం అన్న ప్రశ్న ఈ క్షణం వరకు నా హృదయములో ప్రతిధ్వనించుచున్నది.

లూక్ చాప్టర్ 15 అయితే ఒక ఇంట్రెస్టింగ్ చాప్టర్ మాత్రమే కాదు, మీరు ఎంత తవ్వినను అందులో నుంచి ట్రెషర్స్ వస్తూనే ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని చూడ్డానికి ముందు ఈ ప్రోడిగల్ సన్ స్టోరీ మీరు చాలాసార్లు వినే ఉంటారు, గత కార్యక్రమం చూస్తే ఇది మీకు అర్థమవుతుంది. వెల్కమ్ టు ది సీక్రెట్స్ ఆఫ్ ది పారబుల్స్.

0: లెట్స్ వెల్కమ్ బ్రదర్ ఎండి జగన్. బ్రదర్, కార్యక్రమానికి స్వాగతం. లాస్ట్ ప్రోగ్రాంలో మనం చిన్న కుమారుని గురించి చూసాం. ఏం అడగాలి, ఎలా అడగాలి, అడిగితే దేవుడు ఎలా ఇస్తున్నాడు, దీని గురించి, ఫాదర్స్ హార్ట్ని గురించి చాలా డీటెయిల్స్ను మీరు ఫిల్ చేశారు. చిన్న కుమారుని గురించి చూశాం. తండ్రికి ఇద్దరు కుమారులు. ఒకడు విల్ఫుల్గా అడిగి సొత్తిమ్మని అడిగాడు, తండ్రిచ్చాడు, వెళ్ళాడు, ఖర్చు చేశాడు, మారు మనస్సు పొందాడు, ఓకే, తిరిగొచ్చాడు. ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్లో చూసేది పెద్ద కుమారుడు. ఈ పెద్ద కుమారుడు గురించి చాలామంది ప్రసంగించినట్టు నాకు తెలియదు, అయితే కొద్దిమంది ఉన్నారు. అయితే చాలా డీటెయిల్గా టచ్ చేయడం లేదు మనం. అయితే ఈ పెద్ద కుమారుడు ఆయనతో పాటే ఉన్నాడు, న్యాయంగా పనిచేస్తున్నాడు, తండ్రికి కావలసినవన్నీ సమకూరుస్తున్నాడు. ఇతడు హీరోనా విలనా?
1: పోయిన ఎపిసోడ్లో మనం అలాగే ముగించాము, హీరోనా విలనా అని చెప్పి. ఇప్పుడు మనము అది ఒక బేస్ నుండి చూసినట్లయితే అది బాగుంటుంది. లుక్ 15 పూర్తిగా చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనము ఏం చూడబోతున్నామంటే, ఈ కనబడకుండా పోయిన గొర్రె చిరకుమారుడు, అతడే ఇస్రాయెల్. ఇదే ఒక కాంటెక్స్ట్గా మనం చూసాం. ఇప్పుడు కనబడకుండా పోయిన నాణెం ఉంది కదండి, ఇంటిలో కనబడని నాణెం,
0: అవును,
1: అదే ఈ పెద్ద కుమారుడు. తను ఇంటిలోనే కనబడలేదు, ఇతను బయట కనబడకుండా పోయాడు. గొర్రె వెళ్ళిపోయింది, ఇస్రాయేలీలు బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంట్లోనే కనబడకుండా పోయిన గ్రూప్ ఉంది, అది ఎవరంటే, ఇల్లంటే ఎప్పుడు దేవుని యొక్క ఇల్లే. మనం బైబిల్ నుండి చూస్తున్నాం. లోన కనబడకుండా పోయింది ఎవరని చూసినట్లయితే, విశ్వాసి
0: కూడానే ఉన్నాడు.
1: అవును, కూడానే ఉంటాడు,
0: రెగ్యులర్ గా వస్తున్నాడు,
1: తను చర్చిలోనే ఉంటాడు, తను ఎక్కడికే పోడు. ఇప్పుడు ఆ కాయన్ కూడా కనపడకుండా పోయింది కదా, ఇంట్లోనే ఉండింది కదా,
0: బయటికి వెళ్ళి
1: బయటికి ఎక్కడికి పోలేదు,
0: చాలా కరెక్ట్
1: గా ఉంది. ఇదే క్రొత్త నిబంధన సంఘం, న్యూ టెస్టమెంట్ చర్చ్. అదొచ్చి లా అంటే ధర్మశాస్త్ర సంఘం, ఎవరు? ఇస్రాయేలీలు. ఇది మనము క్రొత్త నిబంధన సంఘం. ఇందులో ఏంటి సమస్య అని చూసినట్లయితే, వీళ్ళకి ఇప్పుడు మీరు చిన్న కుమారుడు ఆస్తిని తీసుకెళ్లాడనే కదా అందరు చెప్తున్నారు. మీరు ఆ వాక్యం చదవండి, లూక్ 15 చూడండి, 12వ వచనము, మీరు 12 చదవండి ఒకసారి విందాం.
0: 12 ఎలా ఉంది అంటే, ద యంగర్ ఆఫ్ దెమ్ సేడ్ టు హిస్ ఫాదర్, ఫాదర్ గివ్ మీ ది షేర్ ఆఫ్ ది ప్రాపర్టీ దట్ ఫాల్స్ టు మీ, సో హీ డివైడెడ్ హిస్ వెల్త్ బిట్వీన్ దెమ్.
1: డివైడెడ్ ద ప్రాపర్టీ
0: బిట్వీన్ దెమ్,
1: ఇద్దరికి ఇవ్వబడింది.
0: ఓ, సో వేరు చేసినప్పుడే
1: తీసుకుని వెళ్ళాడంటే ఇతను తీసుకోకుండా పోలేదు,
0: పంచినప్పుడు ఇతనికి
1: తీసుకుని వెళ్ళిపోయాడు, తను తీసుకుని ఉన్నాడు.
0: ఇతను షేర్ వద్దని చెప్పలేదు,
1: షేర్ అంతా వద్దని చెప్పలేదే, డాడీ తనే అడుగుతున్నాడు, మీరు తనకు వేరుగా ఇచ్చేయండి,
0: నీతో కూడా ఉన్నా,
1: నేనే మీతో కూడా ఉంటున్నానని తను చెప్పలేదు.
0: అవును, అతనికి ఇచ్చినప్పుడు నాకు ఏమైనా హుషారుగా అడిగాడు,
1: అడగలేదు, అయితే దొరికింది తీసి పెట్టుకున్నాడు,
0: భద్రంగా ఉంచుకున్నాడు,
1: ఇద్దరికి షేర్ వేరు చేసి ఇవ్వబడింది.
0: ఓకే,
1: అప్పుడు దేవుడు స్వాతంత్ర నియమము ధర్మశాస్త్రం అనేది కాదు, అందరికీ ప్రభువు తన యొక్క ఆశీర్వాదాన్ని పంచే ఇచ్చాడు.
0: ఆయన కరెక్ట్గా
1: తండ్రి తన పనిని ఎంతో సరిగ్గా చేస్తున్నాడు. ఈ చోట మీరు బాగా గమనించండి, ఇస్రాయేలీలకు ధర్మశాస్త్రం ఇచ్చేప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నేను నీకు ఈ బ్లెస్సింగ్ ఇస్తాను, అయితే నీతో వచ్చి చేరే అన్యజనులకు ఒకే నియమం అంటాడు,
0: ఈక్వల్.
1: నీవతని వేరేలా చూడద్దు, నన్ను అంగీకరించి తను నీ యొద్దకొస్తే అతనికి నీకు ఒకే నియమం
0: అంటాడు.
1: ఇప్పుడు చూడండి, రాహాబు లోనికి వచ్చింది,
0: అవును,
1: ఒక ప్రొసీజర్, వారందరూ లోనికి వచ్చారు. ఆ తర్వాత జీనియాలజీలో వచ్చారు,
0: అవును,
1: తరువాత మోయాబు స్త్రీ, ఎవరు? రూతు వస్తుంది. వారికి అదియే, ఎవరు కూడా ఆమె ఇస్రాయేల్కి చెందిన ఆమె కాదని బహిష్కరించలేదు. ఇస్రాయేలీయుల నియమం ధర్మశాస్త్రం ఏంటి? అందరికీ ఒకే ఈక్వల్.
0: ఇంకా చెప్పాలంటే అబ్రహం కూడా బయట నుంచి వచ్చినవాడే కదా.
1: అబ్రహము ఆ విధంగా, సరే, ఇస్సాక్ ఎవరు? ఇస్సాకు అక్కడికి వచ్చినవాడు, బట్ ఇస్రాయేలీయుడు కాదు.
0: అవునవునవును,
1: ఇస్రాయేలులో పుట్టిన ఒక హెబ్రియుడు. ప్రాపర్ ఇస్రాయేలీయుడు ఎవరు తెలుసా? జాకబే, తనే ఫస్ట్ ఇస్రాయేల్. ఇంకా యూదులంటే ఎక్కడి నుండి చెప్పబడుతున్నారు? యాకోబు యొక్క 4వ కుమారుడు యూదా. దాదాపు లోకం ఏర్పడి 2500 సంవత్సరాల తర్వాత జరిగే సంభవం ఇది. అది అలాగుంది. అప్పుడు ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే, గాడ్ ఇస్రాయేల్కి ఏమి ఇస్తున్నాడో అదే మనకి కూడా ఇస్తున్నాడు,
0: ఈక్వల్.
1: ఈక్వల్. ఇప్పుడు మనకేం చెప్పబడుతుందని చూసినట్లయితే, నీకివ్వబడిన ఈ ఆశీర్వాదమును నీతో కూడా వచ్చి చేరే అన్యునికి నీకు ఒకే నియమం అంటున్నాడు. ఇప్పుడు మనకి చెప్పేప్పుడు ఏం చెప్తున్నాడు? వాళ్ళకి చెప్పబడింది నీతో చేరిన వారికి ఒకే నియమం అంటున్నాడు. మనతో చెప్పేప్పుడు ఏమంటున్నాడు? యూదుడు లేడు, గ్రీకు లేడు, మనమందరం ఒకటే అంటున్నాడు. ఈ యొక్క మనోస్థితి ఎవరి దగ్గర లేదు? ఇప్పుడు పెద్దవాని దగ్గర
0: లేదు.
1: పెద్దవానికి ఏం ఆలోచన? అతనికి అన్నీ ఇవ్వబడ్డాయి, అతను వెళ్ళిపోయాడే, అతనెందుకు తిరిగి ఇంట్లో చేర్చాలి? తన ఆస్తిని పాడు చేసుకున్నాడు, వేస్ట్ చేశాడు. సరే, తండ్రి తన ఆస్తిని భాగించి ఇచ్చాడు, సరేనా? ఇప్పుడు చిన్న కుమారుడు వచ్చాడు కదా, వచ్చిన వానికి తన వాటా నుండి ఏదైనా ఇచ్చాడా? మరి అక్కడ తండ్రి తను సంపాదించిన ఒక గొర్రెను వధించాడు. ఆయన తన వస్త్రాన్ని కప్పాడు, తన ఉంగరాన్నేశాడు, అది ఆయనగా ఇచ్చింది, దానికెందుకు నీకు కోపం? ఈరోజు మనలో ఉండేటువంటి ఒక స్వభావంలో ఒకటి ఏంటని అడిగినట్లయితే, దేవుడు ఇంకొకరిని ఆశీర్వదిస్తే వీరికి ఈర్ష. అదేలా దేవుడు అడుగుతున్నాడు, నేను ధారాళముగా దయచేయవాడనో నీవు పిడికిలి బిగించుకోవచ్చా? ఈరోజు మనలో ఎందుకు ఈ స్వభావం వస్తుంది? అంటే ఆ స్వాతంత్ర నియమములో ఉన్న మనకి ఇస్రాయేలీయులను, అంటే కరెక్ట్గా లా ప్రకారం, అంటే న్యూ టెస్టమెంట్ బైబిల్ ప్రకారంగా జీవించేవారు ఇస్రాయేలీయులను ఒప్పుకోరు. రోమన్స్లో అలాగుండారు ఆరంభంలో. అందువల్ల పౌలు రోమకు రాసేప్పుడు చెప్తున్నాడు, మీరెందుకు వారిని అసహించుకుంటున్నారు? వారినెందుకు చేర్చడం లేదు? వారి వల్లే మనకింత కూడా లభించింది. ఇస్రాయేలును అసహించుకోవద్దు, వారికై ప్రార్థించండి అని చెప్తున్నాడు. చిన్న కుమారుని చేర్చుకోమంటున్నాడు. ఈరోజు మనం అంగీకరించడానికి తయారుగా లేము. సరే, మనం ఇప్పుడు ఇస్రాయేలీయులను తీసుకోవద్దు. ఇలా చూద్దాం మనం. ఇప్పుడు మన చర్చిలో నుండి ఒకడు బ్యాక్స్లైడ్ అయిపోయాడు, వెనక్కి విడిపోయాడు, తను తిరిగి వస్తున్నాడు. ఆర్ వి రెడీ టు అక్సెప్ట్ హిమ్ అగైన్ యాజ్ ఆఫ్ ద సేమ్ పొజిషన్ అగైన్?
0: ఇప్పుడున్న ప్రాక్టికల్గా చెప్పాలంటే, వాడు వెళ్ళాడు, తిరిగి ఇప్పుడు మాట్లాడుకుంటాడు.
1: ఇప్పుడు మనం అతన్ని తెగతెంపులు చేసుకోవాలనే ఉంటాం. ఎందుకంటే అతను వచ్చాడు, అవును, అంతా పాడు చేసుకుని
0: ఎందుకు మాట్లాడుతున్నారు అంటాం.
1: తిరిగి అతను ఎందుకు చర్చిలో చేర్చారు? అది వదిలేయండి. చర్చిలో ఒక పోస్టింగ్ ఇచ్చేస్తామో మనం.
0: నాకు ఒక పాస్టర్ చెప్పింది జ్ఞాపకం ఉంది. అదేమంటే, ఒక పాస్టర్ ఒక చిన్న తప్పు చేశాడంటే దేవుడు క్షమిస్తాడు, అయితే ప్రజలు క్షమించరట. అదేంటంటే, ఆయన చెప్పిన స్టేట్మెంట్ అంత వాస్తవంగా
1: 100% కూడా నిజం. దేవుడు మన్నించడం మాత్రమే కాదు, మరిచిపోతాడు.
0: అయితే వీళ్ళు
1: వీరైతే క్షమించరు, మరిచిపోను, మరిచిపోరు. అదే నేను ఒకసారి ఊరినే విన్నాను. డేవిడ్ దగ్గర మీకు కొరత ఏమై ఉన్నదని అడిగా. డేవిడ్ దగ్గర మీకు ఇష్టపడని ఒక కొరత ఏంటని అడిగితే, ఒక్కొక్కరు ఒక్కొక్క
0: రీజన్
1: చెప్తూ ఉన్నారు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుడు దావీదును గురించి చెప్పేప్పుడు ఉరియా యొక్క భార్య నిమిత్తమైన కార్యము తప్ప ఆయన మరేది కూడా తన దగ్గర చూడలేదు అని ఉంటుంది.
0: క్లీన్గా ఒక
1: స్టేట్మెంట్ ఒకటి ఇచ్చేశాడు,
0: స్పష్టంగా ఉన్నాడు.
1: తనిక దేనిని గూర్చి కూడా జ్ఞాపకం చేసుకోవాలి, దావీదును గురించి. ఇదియే దేవుని యొక్క స్వభావం. తన కుమారుడు వచ్చినప్పుడు తన గత పాపాన్ని గుచ్చి గుచ్చి గుచ్చి గుచ్చి, నువ్వు ఈ పాపం చేశావు, నువ్వు ఇక్కడి నుండి వచ్చావు, తను మారు మనసు పొందొచ్చాడు. అదే నేనెప్పుడు చెప్తా, ఒకడు మనసు మారి వేదనతో వస్తున్నాడు కదా, అతని తిరిగి ఆదరించడమే క్రైస్తవ్యం తప్ప అతని తిరిగి తిరిగి గుచ్చి గాయపరిచేది క్రైస్తవ్యం కాదు. ఒకడు నేరస్తుడని తెలిస్తే ఆ నేరాన్ని మూయడం క్రైస్తవ్యం. నగ్నాన్ని మూయడమే కదా క్రైస్తవ్యం.
0: నోహ విషయంలో చూస్తాం,
1: నోవా దగ్గర చూస్తున్నామే. దేవుని చూడండి, ఆదాము దిగంబరినని చెప్పిన వెంటనే ఆయన అడుగుతున్నాడు, దిగంబరివని చెప్పింది ఎవరని అడిగి పండు తిన్నాడు, దేవుని నుండి దూరం వెళ్ళాడు, చెట్టు వెనక వెళ్ళి దాక్కున్నాడు, అన్ని పనులు చేశాడు. అయితే వాక్యం చెప్తుంది, దేవుడు వారికి చర్మపు చొక్కాయిలను చేయించాడు. పాపం చేశానయ్యా, దీనికి నన్ను ఏం చేయమంటావు? సరి, నాకు మీతో మాట్లాడుతున్నప్పుడు నాకు జ్ఞాపకం వస్తుంది ఒక జరిగిన సంభవము. అది ఇది నా మిస్టేక్గా కూడా ఉండవచ్చు, మేబీ ఉండొచ్చు, నా మిస్టేకే అనుకోండి, నేనిక్కడ అది చెప్పడంలో తప్పులేదు. అంటే ఒక అమ్మాయి తన తండ్రిని ఏమార్చి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. అంటే తల్లిదండ్రులు ఆ అమ్మాయిని ఎంతో గారాభంగా పెంచారు. అలా పెంచినప్పుడు ఆ అమ్మాయి ఏం చేసిందంటే, వారికి చెప్పకుండా అలా వెళ్ళిపోయింది. వెళ్ళి అలా తను రాంగ్ పర్సన్ని సెలెక్ట్ చేసి పెళ్లి చేసుకుంది. జీవితం దుర్భరం అయిపోయింది. ఎంత దూరానికి అలాగే వెళ్ళిందంటే, తిండికి కష్టపడే స్థాయికి
0: వెళ్ళిపోయింది,
1: ఆ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ యొక్క ఒకరోజు ఆ అమ్మాయి ఒక కొట్లో పనిచేస్తుంది. ఆ తండ్రి చూసేశాడు. చూసిన వెంటనే ఎంతో ఏడ్చాడు. ఏడ్చి ముగించి ఇంటికి తీసుకొచ్చేశాడు. తీసుకునొచ్చి ఇది ఒకరోజు నాతో షేర్ చేసి చెప్పాడు, ఈ విధంగా మరి కుమార్తె ఈ విధంగా అయిపోయింది, నా మనసులో కలిగింది ఆ అమ్మాయి తప్పు చేసింది, దేవుని వదిలిపోయింది, తను దానికే అనుభవిస్తుంది, తిరిగెందుకు తీసుకొచ్చారు?
0: ఒక పార్ట్, అది
1: నాలోని పార్ట్ చెప్తుంది, తిరిగెందుకు తీసుకొచ్చారు?
0: ద ఫ్లెష్ హ్యూమన్,
1: తను చేసిన తప్పుకు తను అనుభవించని,
0: కరెక్ట్, న్యాయంగా ఉంది అడగడానికి,
1: ఇది వినడానికి కరెక్టే కదా,
0: వరల్డ్ వైస్ కరెక్ట్.
1: తండ్రిని ఏమార్చి పోయినందుకు ఇదే ఒక తగిన దండన, పనిష్మెంట్ అన్నది నా యొక్క హృదయం, అది సరికూడా, నేను తప్పని చెప్పడం లేదు, కరెక్ట్. అయితే ఒక తండ్రి హృదయం ఎలాగుంటుంది? అదొచ్చి ఒక బైబిల్ టీచర్ యొక్క హృదయం. ఒక తండ్రి హృదయం ఎలాగుంటుంది తెలుసా? తప్పు చేస్తే సరి అయిపోయింది, క్షమాపణ అడిగి తిరిగొచ్చింది, అది నా కూతురు, హౌ కెన్ ఐ లీవ్ హర్? ఇదియే తండ్రి యొక్క హృదయం. అక్కడ తండ్రి చిన్న కుమారుడు వచ్చినప్పుడు ఎందుకు పెద్దవాడు అంగీకరించలేకపోతున్నాడంటే తనకతడు సహోదరుడు, కాని అతనికి కుమారుడు. ఈ యొక్క డిఫరెన్స్ ఎప్పుడు మారుతుందో? మనమందరం తండ్రి హృదయానికి మారుతామో ఆ రోజు మీరు క్రైస్తవ సువార్త చెప్పక్కర్లేదు, ఉజ్జీవము తనంతటి అదే వస్తుంది.
0: ఈ
1: యొక్క బేసిక్. ఈరోజు మనలో ఇటువంటి మన్నించే స్వభావం లేదే, అంగీకరించే స్వభావం లేదే. వెంటనే అతని గూర్చిన 20 సంవత్సరాల క్రితం ఏం చేశాడు తెలుసా?
0: టైంతో చెప్తారు.
1: జరిగినవి మరిచిపోలేక నేను అనేక కుటుంబాలు ఎందుకు వేరవుతున్నాయని చెప్పగలను. కౌన్సిలింగ్ వస్తుంటారు, మీరు చూస్తే వారి మాటల్లో చెప్తారు, పెళ్లైన మొదటి సంవత్సరంలోనండి.
0: కరెక్ట్గా చెప్తారు
1: పెళ్లైన మొదటి సంవత్సరం అండి అని అంటారు. అటు తర్వాత పెళ్ళై 20 సంవత్సరాలు అయి ఉంటే ఇద్దరు పిల్లలు పుట్టుంటారు, ఆ పిల్లలు కాలేజీ కూడా చేస్తుంటారు.
0: అయితే ఆయన ఇంకా ఇతను
1: మాత్రం ఆ డేటును మర్చిపోకుండా
0: కరెక్ట్గా చెప్తారు.
1: ఆ రోజు ఈ వైఫ్ యొక్క నాన్న మామగారు నా పట్ల ఎంత అఘోరంగా నడుచుకున్నాడో తెలుసా? నేను ఈ రోజుకి కూడా మర్చిపోలేదంటాడు. ఎందుకంటే మీరు అల్లుడైనందువల్ల మర్చిపోలేదు, అదే మీరు కుమారుడైంటే మర్చిపోయి ఉండేవారు.
0: ఆయన మర్చిపోయి ఉంటాడు.
1: ఈరోజు అనేక మంది ఇటువంటి కార్యమే, తండ్రి యొక్క హృదయం లేదు, దేవుని యొక్క హృదయం లేదు. ఇప్పుడు ఇతనికి మాత్రం ఏం తక్కువ చేశాడు? ఇప్పుడు నీ దాంట్లో నుండి తీసిచ్చాడా? లేదే. సరే ఇవ్వనివ్వు,
0: మనమెలా తగ్గిపోతాం,
1: అందులో ఏం తక్కువ అవుతుంది? తన తండ్రి అక్కడ ఏం చెప్తున్నాడో ఒకసారి మీరు చూడండి. ఇలా చెప్పిన తర్వాత 31వ వచనం, అందుకతడు కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీయూ నీవే అని అంటున్నాడు. నేను నీకు పంచిపెట్టింది మాత్రం కాదు, నావన్నీయూ నీవి. ఇతని వల్ల అది చూడలేకపోతున్నాడండి.
0: విషయమే రాలేదు.
1: ఇతను ఇంకా అదే, నాకు ఇది చదివేప్పుడు నన్ను ఆలోచింపజేసే ఒక అతి ముఖ్యమైన విషయం ఏదంటే, అతడు తన తండ్రి దగ్గర ఒక మాట చెప్తాడు, అక్కడ అది చెప్పేప్పుడు తండ్రి అనే మాట చెప్పడు, అతనేం చెప్తాడు? 29వ వచనం, అందుకతడు తన తండ్రితో 29th, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడును మీరలేదే. తండ్రితో ఏమంటున్నాడు?
0: కరెక్ట్గా మాట్లాడుతున్నాడు,
1: నేను మీకు సర్వ్. అక్కడ ఇంగ్లీష్లో సర్వ్ ఉందండి. అప్పుడు ఇతడు ఎందుకు తండ్రి దగ్గర సర్వ్ చేశాడు? మీరు చెప్పిన పని చేస్తున్నా, మీరు చెప్పినట్టుగా కరెక్ట్గా చేశా, ఒక ఆజ్ఞను కూడా మీరలేదు. తనేదో పరిచర్యగా చేస్తున్నాడంతే. నా తండ్రి హృదయానికి తగినట్టుగా నేను నడుచుకున్నాను, తను తండ్రి దగ్గర ఉన్నట్టుగానే లేడు, అతను కింగ్ దగ్గర ఉన్నట్టుగా ఉండాడు, అతను ఒక ఓనర్ దగ్గర ఉన్నట్టుగానే ఉండాడు. మరిద్దరం కలిసే కదా ఇంత పనిచేశాం, నేను అన్ని పనులు సరిగా చేశానే, నేను మీకు లోబడి ఉండేనే అనేటువంటిది తనింకా చెప్తున్నాడు. నా స్నేహితులతో సంతోషపడినట్లు ఒక మేకపిల్లనైనా ఇవ్వలేదు, ఒక మేకపిల్లను వదిలించలేదు. ఆయన అడుగుతున్నాడు, నేనెందుకు నీకు ఇవ్వాలి? అతను తండ్రి అన్న స్థానాన్ని ఉపయోగించాడు చూడండి చిన్నవాడు. అవునా, తండ్రి అన్నాడు కదా, ఇతనేమంటున్నాడు?
0: ఇతడైతే ఒక ఓనర్ ఫీలింగ్ వచ్చాడు, తండ్రి అనే థింకింగ్ లో ఉన్నాడు.
1: యాజ్ పర్ లా, మీ అంతటా మీరు చూసి నాకు బోనస్ ఇవ్వలేదే ఇంతవరకు? నేనింత నమ్మకంగా పనిచేశా, మీరు నాకు బోనస్ ఇచ్చారా? అలా ఆయన అడుగుతున్నాడు, నేను నీకు బోనస్ ఇవ్వడానికి నువ్వెవరు? ఇదే ఈరోజు క్రైస్తవ్యంలో మనం తెలుసుకోవలసిన దేవునితో రిలేషన్షిప్. ఈరోజు మనము పర్ఫెక్ట్ క్రిస్టియన్ అందరూ చూస్తే,
0: అదేమిటి ఇన్ని సంవత్సరాలు సేవ చేశాను కదా దేవా, నాకేంటి ఇంతేనా అని ఇంతవరకు వచ్చేసాం,
1: వెళ్తున్నాం. పర్ఫెక్ట్ క్రిస్టియన్స్ మనం చూస్తే చర్చిలో కూర్చునుంటారు. నిన్నొక ఉదాహరణ చెప్పి ఉంటాను అనుకుంటాను. అంటే చర్చిలో ఉండేటువంటి పిల్లలు కొన్ని తప్పులు చేస్తుంటారు, యవనస్తులు, ఎందుకంటే వారు అప్పుడే మోల్డ్ అయి లోనికి వస్తున్నారు. అలా వచ్చిన వాళ్ళందరూ స్టెఫెన్లాగా ఉండారనుకోండి, వచ్చేవారందరూ కూడా కొంచెం అలా ఉంటారు. ఎందుకు అబ్షలోం కూడా వస్తాడు అక్కడ, మనం వారిని రెడీ చేయడమే చర్చ్ అనుకోండి. చర్చ్ ఇస్ ఎ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లేస్, వారిని రెడీ చేసే స్థలం. ఇప్పుడు అక్కడ 20 సంవత్సరాలు 30 సంవత్సరాలుగా ఉండే విశ్వాసం ఉంటాడు, వారు ఇలా ఆ చైర్లో కూర్చుని అలా చూస్తూ అదే స్థలంలో కూర్చుని ఉంటారు. పిల్లలు చేసేది చూసినప్పుడు చర్చ్ ఎంత పాడైపోయిందో చూసారా, ఆ మేమంతా చర్చ్కి వచ్చేప్పుడు అని అంటారు. మనం చర్చ్కి వచ్చేప్పుడు మనల్ని ఖండించారు, సరిచేశారు. అదేలాగా మనం వారిని హెచ్చరించి సరిచేయడానికి ఇక్కడ ఉన్నాం. మనం ఉండినప్పుడు చర్చ్ ఉన్నట్టుగా ఇప్పుడు ఉండడం మంచిదే, అయితే మీరు నడుచుకునే విధానంలో తను చర్చ్ వదిలి వెళ్ళిపోతాడు. ఈరోజు ఇటువంటి వారే ఉన్నారు, ఆజ్ఞలు జరిగించడంలో కరెక్ట్, పర్ఫెక్ట్, నేను సూపర్గా ఫాలో చేస్తున్నా అని. అయితే ఆయనేం చెప్తున్నాడు, నువ్వు కరెక్ట్గా ఫాలో చేస్తున్నావు, అందుకెందుకు ఫాలో చేయని వాణిని ఎందుకు నిందిస్తున్నావు? నువ్వు ఫాలో చేస్తున్నావు, నీకైన దానిని నా యొద్ద సన్లాగా కావలసినది ఎందుకు తీసుకోకూడదు? ఎందుకు నీకు నా దగ్గర అథారిటీ లేదు? ఎందుకు నీ వల్ల అది చూడలేకపోతున్నావని అడుగుతున్నాడు. ఈరోజు న్యూ టెస్టమెంట్ సంఘం యొక్క పని ఏది? ఇప్పుడు వీరు లోనే కనబడకుండా పోతారు, మరొక విషయం ఏంటంటే, ఈసన్ ఈ విధంగానే ఇన్ని రోజులు ఉండాడని తండ్రికి తెలియదు చూడండి. ఇతనే కనబడని నాణ్యం.
0: ఇక్కడ విడిపోతున్నప్పుడే తెలుస్తుంది,
1: ఇతను అడిగినప్పుడే తెలుస్తుంది
0: ఇతడు ఒరిజినల్ క్యారెక్టర్.
1: ఒరిజినల్ క్యారెక్టర్ ఇప్పుడు ఏం బయటపడుతుందంటే, నేను చిన్నవాడు తప్పిపోయినందుకు దిగులు పడుతూ ఉండాను కదా, అదేవిధంగా తను ఉండేడు అనుకుంటున్నాడు అతను. నువ్వు సంతోషపడనక్కర్లేదా అంటున్నాడు చూడండి అతను. అలా చెప్పినందుకు తండ్రి చెప్తున్నాడు, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే, ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాను, తప్పిపోయి దొరికానని అతనితో చెప్పాను. లాస్ట్ వర్స్ 32లో ఆయనేమనుకుంటున్నాడు, నేను పిల్లవాడు లేకుండా దుఃఖపడుతున్నాను కదా, ఆ భారం నీకు లేదే.
0: అవును, ఇది స్పిరిచువల్ స్టాండ్ ని చూపిస్తుంది. స్పిరిచువల్ స్టాండ్ లో పెద్దవాడు లేడు,
1: పెద్దవాడు లేడు, పిల్లవాడు తప్పిపోయాడు, వచ్చినప్పుడు సంతోషపడ్డాను కదా నేను, ఎందుకు వచ్చినప్పుడు నువ్వు సంతోషపడలేదు.
0: ఈ రోజు కోర్టు కేసు దాదాపు ఇలాగే ఉంది. మా తండ్రి సంపాదించింది రైట్ఫుల్ గా తనకిమ్మని అడుగుతున్నారు. సి, అదేంటంటే ఆ లీగల్ కేసుని మీరు చూశారంటే ఇది చాలా వర్తిస్తుంది. ఎందుకంటే ఈరోజు చాలా కేసెస్ లో ఇలాగే ల్యాండ్ డిస్ప్యూట్స్ చాలా ఉన్నాయి. దీన్ని మీరు చూసారంటే మీరు చెప్పిన ఎగ్జాంపులే చాలా వ్యత్యాసంగా ఉంది, ఓల్డీ స్టాండర్డ్ కి స్పిరిచువల్ స్టాండర్డ్ కి. అందుకోసమే చెప్తున్నాను.
1: ఇప్పుడు ఇతడు తప్పిపోయినందుకు ఒక గ్రూప్ ఇష్టపడలేదు కదా, తిరిగొచ్చింది ఇష్టపడలేదు కదా, అదేవిధంగా ఈరోజు ఉన్నాం కదా. వీరినే బైబిల్ చెప్తుంది, కనబడకపోయినా కాయిన్, ఇంటిలోనే కనబడకుండా పోయినవారు చర్చిలో కూర్చునుంటారు. పాస్టర్స్ సేవకులొచ్చి దేవదూతలు కారు, వారు దేవదూతలే తప్పు చేశారు, దేవదూతలే కొందరు ఏమయ్యారు, పాపము చేసి వారు క్రింద పడిపోయారు. దేవుని తప్ప పాపం చేయని వారు ఈ లోకములో
0: లేదు,
1: ఒక్కరూ లేరు, యేసుక్రీస్తు ఒక్కరే. పౌలు చెప్తున్నాడు, నేను చేయగోరనిదే చేస్తున్నానంటున్నాడు. పలు స్థలాల్లో కూడా ఆయన బలహీనుడనయ్యానంటున్నాడు. అప్పుడిక్కడ పాపము చేయని వారు ఎవరూ లేరని వీరికి తెలియడం లేదు. వీరేమనుకుంటున్నారు, చర్చ్లో లోపల ఒకడు పాపము చేసి కనబడని వ్యక్తిని మీరెలా కనిపెడతారు?
0: అది కూడా అక్కడ ఒక క్లూ ఇస్తున్నాడు దేవుడు, అది క్లీన్ చేయాలి.
1: ఆ చర్చ్లో ఇప్పుడు తండ్రి వచ్చేప్పుడు ఇద్దరి ఇంట్లో ఉండాలని ఎదురు చూస్తున్నాడు.
0: అది ఆయన ఒరిజినల్ ప్లాన్.
1: అవును, తప్పిపోయిన గొర్రెను కనిపెట్టి ఉండాలి, నాణాన్ని కూడా కనిపెట్టాలి. అప్పుడు ఆ ఇంట్లో కనబడనది ఏది కూడా ఉండకూడదని అర్థం.
0: అదే ఒరిజినల్,
1: అదే ఒరిజినల్ ప్లాన్. స్వాతంత్ర్య నియమము, ధర్మశాస్త్రం ఒకటిగా ఉండాలి. క్రొత్త యెరూషలేమును గురించి బైబిల్లో ఆ డిస్క్రిప్షన్ ఉంటుంది, 21వ అధ్యాయంలో ఉంటుంది, స్పష్టంగా ఉంటుంది. చూసినట్లయితే ఆ ప్రాకారం మీద 12 ఇస్రాయేలు గోత్రముల పేర్లు ఉండినవి, పునాది 12 అపోస్తలుల పేర్లుండాయి. దాని అర్థమేంటంటే ఇస్రాయేల్ గోత్రం అన్నది ధర్మశాస్త్రం, అపోస్తలుల కార్యమొచ్చి స్వాతంత్ర నియమం. అది ఉంది, ఇది ఉంది, రెండు చేరి ఉన్నదే న్యూ జెరూషలేం అంటున్నాడు. ఇద్దరు కుమారులు చేరి ఉండేదే ఒక తండ్రి యొక్క ఇల్లు. అప్పుడు తిరిగి వచ్చినవాడు, మారుమనసు పొందినవాడు, ముందున్నవాడును చేరి ఉండవలసిందేంటి?
0: ప్లాన్.
1: ప్లాన్ ఇందులో మనము మారుమనసు పొందినవాణిని కొంచెం తగ్గించి చూసి అతన్ని వేరు చేసి ఉంచడం ఏం కాదు,
0: సరికాదు,
1: సరిగ్గా రాదు. ఆ చోట ఒక సరి అయినటువంటి కుటుంబం అక్కడ జరగదు. అనేక సార్లు చెప్తున్నటువంటి ఒక విషయం మీరు వినే ఉంటారు, అది మనకు సెట్ అవ్వదు కానీ అది చెప్తుంటారు. ఒక్కసారి సమస్య వచ్చి బయటికెళ్ళిపోతే వారు తిరిగి రాకూడదు, తిరిగి వస్తే అది ఎప్పుడు సమస్యగానే మిగిలిపోతుంది అని అంటారు. అది ఓల్డ్ ప్రాక్టికల్గా చెప్పేటువంటి విషయంగా ఉంది. స్పిరిచువలీ ఇప్పుడు మీరు దేవునిలాగా, మిమ్మల్ని దేవుడు అంగీకరించినట్టుగా అదే దేవుడు చెప్తాడు ఒక ప్రేయర్లో. మనందరికీ కూడా తెలిసిన ఒక ప్రేయర్, హెవెన్లీ ప్రేయర్. మేము మాకు అచ్చి ఉన్న వారిని మేము క్షమించినట్టుగా మీరు మమ్మల్ని క్షమించండి. అప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, నేను మన్నించాలి కదా,
0: ఫర్గివ్నెస్
1: కావాలి కదా. అప్పుడు ఈ చిన్న కుమారుడు, అనేక మంది ఈరోజు ఉన్నారు చర్చిలో,
0: ఫర్గివ్నెస్ కావాలి, ఫర్గెట్నెస్ ఉండాలి.
1: ఈ పెద్ద కుమారుడే లేడు ఈరోజు చర్చిలో, కనబడకుండా పోయాడు. చిన్న కుమారుడు తిరిగి వచ్చేశాడు. అనేక మంది మారుమనసు పొంది దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకొని, ఎంతో మంది సో కాల్డ్ నామకార్థ క్రైస్తవులుగా ఉన్నవారు స్పిరిచువల్ క్రిస్టియన్గా మారిపోయారు. ఇన్ని రోజులు చేసింది తప్పన్న స్థాయికి మారిపోయారు. అయితే ఆల్రెడీ ఒక గ్రూప్ కూర్చుంది కదా లోపల,
0: అవును, రెగ్యులర్గా
1: కూర్చున్నారు కదా. వారికొచ్చి నేనెవరిని కూడా ఉద్దేశించి చెప్పడం లేదు, వీరు కనబడని నాణ్యము కాయిన్ లోపల ఉన్నారు, కానీ వీరి స్పిరిచువాలిటీ కనబడకుండా పోయింది.
0: రెండవది, లోపల ఉండేవారు వారి వాళ్ళ ప్రేయర్ ఎంత లెవెల్కి ఉండాలనేది ఇక్కడ నమోదవుతుంది.
1: ఇక్కడ ఉంది, దే ఆర్ ట్రెడిషనలీ ఫ్రేమ్డ్. మరి అన్నిటిలోనూ వారి దగ్గర ఒక క్రమం ఉంటుంది, వారి దగ్గర కరెక్ట్గా ఉండాలి, సిస్టమేటిక్గా ఉండాలి. అయితే స్పిరిచువల్గా ఉన్నారా? దే ఆర్ గుడ్ రిలీజియస్ పీపుల్, కానీ దే ఆర్ నాట్ స్పిరిచువల్ పీపుల్. రిలీజియస్కి స్పిరిచువాలిటీకి డిఫరెన్స్ ఉంది.
0: అర్థమైంది.
1: ఈరోజు కనబడకుండా పోయినవారు పెద్ద కుమారుడు ఉన్నాడు కదా, కాయిన్ ఉంది కదా, చర్చిలో ఉన్నారు కదా, వీరందరూ కూడా మంచి రిలీజియస్ పీపుల్. టైం మెయింటెనెన్స్లో అడ్మినిస్ట్రేషన్లో అంతా పక్కాగా ఉంటారు. రిలీజియస్గాను పక్కా, అయితే స్పిరిచువల్గా ఉన్నారా? ఇతన్ని కనిపెట్టడమే ఈరోజు కష్టం. ఈరోజు చర్చ్ కూడా వీరిని కనిపెట్టే స్థలములు లేదు.
0: ఇంకా చెప్పాలంటే ఎంతమంది చిన్న కుమారులు, ఎంతమంది పెద్ద కుమారులు,
1: పెద్ద కుమారులు
0: మెషర్మెంట్ తీస్తేనే ఒక అసైన్మెంట్కి రావచ్చు.
1: ఇది కనిపెట్టాలంటే ఏం చేయాలి?
0: వెదకాలి,
1: వెదకాలి,
0: క్లీన్ చేయాలి.
1: క్లీన్ చేయడానికి ఏం చేయాలంటే, ఒకటి చెప్తున్నాడు, ఇది మన చర్చికి చెప్పి ఇది ముగించచ్చు అనుకుంటున్నాను నేను. ఏంటంటే, ఇది వాక్యంలో ఉన్నట్టుగా తేటగా దేవుడు ఒకటి చెప్తున్నాడు. పేతురు రాసిన పత్రికలో ఆ వాక్యము వెలుగుచ్చు దీపమై ఉన్నది అని అంటున్నాడు. చర్చు కనబడకుండా పోయిన ఒక పెద్ద కుమారుని కనిపెట్టాలి, లేకపోతే అతన్ని తిరిగి మీరు తీసుకురావాలంటే మీ చర్చిలో వాక్యముంటేనే సరిపోతుంది. ఒకరిని ఏది మారుస్తుందని అడిగితే వాక్యమే మారుస్తుంది, వేరేది కూడా మార్చదు.
0: ఆ వాక్యమునకు అంత పవర్ ఉంది.
1: వాక్యానికి మాత్రమే పవర్ ఉంది, వేరే దేనికి పవర్ లేదు. ఇప్పుడు మన చర్చ్ అది చేస్తుందా? ఆ మా చర్చిలోనే వాక్యముంది. మరలా చెప్తున్నా, చర్చ్ వాక్యముండేది వేరే, మెసేజ్ టైం ఉంది, అందులో గాడ్స్ లీడింగ్ ఉందా? నేను చెప్పింది
0: అర్థమైంది.
1: లైట్ అన్నది వేరే, ఏదైనా లైట్ ఇచ్చేస్తుంది. మనమిక్కడ కూర్చున్నప్పుడు ఇక్కడ లైట్స్ వేసుకున్నాం, అయితే సన్లైట్ అన్నది వేరే. అన్ని లైట్స్లోనూ సైడ్ ఎఫెక్ట్ ఉంది, సన్లైట్లో సైడ్ ఎఫెక్ట్ ఉండదు. దేవుడు ఫిల్టర్ చేసి ఇస్తున్నాడు. ఇప్పుడు యూవీ ఇవన్నీ వచ్చాయంటున్నారు. దేవుడిచ్చినప్పుడు అన్నీ మంచిదని చూశాడు. ఆ విధంగా చెప్తున్నాను నేను, మన లైఫ్లో ఈ వాక్యము చర్చిలో ఉంది, మెసేజ్ టైం అనేది ఉంది, అందులో గాడ్ ఉన్నాడా, స్పిరిచువాలిటీ ఉందా, ఆ యొక్క లైట్ ఉంటేనే అతను మారుతాడు. అందువల్ల ఇక్కడ వాక్యం చెప్తుంది, ఆమె ఏం చేస్తుందట, దీపము వెలిగించి ఇంటిని ఊడ్చి అది కనిపెట్టేంతవరకు జాగ్రత్తగా వెదకకుండా ఉంటుందా. దీపం అన్నది వాక్యం. ఫస్ట్ దీపం వెలిగించాలంటే అది ఆరిపోయిందని అర్థం. దేవుడు చెప్తున్నాడు పాత నిబంధనలో ట్యాబర్నక లోపల దీపం ఏమవకూడదు, ఆరిపోనే కూడదు. అంటే ఏంటర్థం? మీ లోపల ఆ వాక్యం ఉంటూనే ఉండాలి.
0: ఆ వాక్యమే గ్లేడింగ్ లైట్.
1: ఈరోజు వాక్యము లేకపోవడం వల్ల అనేక చోట్ల మినిస్ట్రీ కానివ్వండి, నేను చర్చ్ అని చెప్పడానికి ఇష్టపడలా, మినిస్ట్రీస్, వారేం చేశారంటే వాక్యానికి ఆల్టర్నేట్గా అనేకము తీసుకొచ్చారు. ప్యాకేజింగ్ ఆల్టర్నేట్గా అనేక ప్రోగ్రామ్స్ తీసుకొచ్చేశారు, ఎంటర్టైన్మెంట్ థింగ్స్ తీసుకొచ్చారు. వీరే డిసైడ్ చేసేసుకున్నారు. అంటే వీరు ఏం డిసైడ్ చేసుకున్నారంటే, ఇది ఇలాగే ఉండాలి, యూత్ మీటింగ్ అని అంటేనే ఆ యూత్ మీటింగ్లో ఒక డ్యాన్స్ ఉండాలి, ఒక స్కిట్ ఉండాలి, ఒక ఈ విధంగా ఒక సెక్షన్ ఉండాలి, మధ్యలో కొంత మెసేజ్ ఉండాలి. ప్యాకేజింగ్ మీరు చెప్పినట్టుగా. ఎందుకు ఈ డెసిషన్ ఎవరు తీసుకున్నది? హూ టోల్డ్?
0: ఇదంతా ఉంటేనే వారు వస్తారని వారి డిసిషన్.
1: ఈ యొక్క డెసిషన్ ఇది వచ్చి ఒక కార్పొరేట్ లేక ఒక బిజినెస్ మ్యాన్ యొక్క మెంటాలిటీ. ఒక పేస్ట్ మీరు కొంటున్నారు. నేను ఈ మధ్య ఆశ్చర్యంగా ఒక యాడ్ చూశాను. నూతనమైన ఒక ప్యాక్లో ఆ పేస్ట్ యొక్క పేరు వేశారు. ఇప్పుడు ఎంతో రమ్యముగా ఒక నూతనమైన ప్యాక్లో ఆ పేస్ట్.
0: ఏం ప్యాకేజ్ ఇప్పుడు కొత్తగానే ఉంటుంది,
1: కొత్తగా ఉండాలి. ఇంకొకటి న్యూ డిజైన్ వాళ్ళు వేశారు. నా ప్రశ్న ఏంటంటే, ఆ ప్యాకెట్ డిజైన్కి పేస్ట్కి ఏం సంబంధం? ప్యాక్ డిజైన్గా ఉండి ఏం ప్రయోజనం? లోనున్నటువంటి పేస్ట్నే కదా యూజ్ చేయబోతున్నాం.
0: అయితే అదొక మార్కెటింగ్ ప్యాకేజ్.
1: అదే ఒక మార్కెటింగ్ ప్యాకేజ్. వీరు ఇదే ఇప్పుడు చేస్తూ ఉన్నారు. ఒక యూత్ మీటింగు, ఒక లేడీస్ మీటింగు, ఒక ఉమెన్స్ మీటింగు, ఒక మెన్స్ మీటింగు లేక ఒక కుటుంబ కూడిక అన్న వెంటనే వీరు ఒక బిజినెస్ ప్యాకేజ్ ఉంచుకున్నారు. బిజినెస్గా సంపాదించేది చెప్పలా, కవర్ చేసేది ప్యాకేజ్ ఒకటి. ఇలా చేస్తేనే వీరు వస్తారు, ఇలా చేస్తేనే ఈ మినిస్ట్రీ నడుస్తుంది. అటువంటి ఒక ప్యాకేజ్ జీసస్ క్రైస్ట్ దగ్గర లేదు.
0: అర్థమైంది.
1: క్రైస్ట్ మట్టుకైతే ప్యాకేజ్ వేరే. తండ్రి చెప్పింది నేను చేస్తాను, అది జరుగుతుంది, అంతే. అక్కడేంటి ఫలితాలు, ఏంటి రిజల్ట్ అనేది దేవుడు చూసుకుంటాడు.
0: మనం అటెంప్ట్ చేయాలే, ఆయన
1: పని విల్లు వదలడం, అది ఏం పడాలన్నది హెవెన్
0: చూసుకుంటాడు.
1: ఈరోజు ఇక్కడ ఇదే సమస్య. వీరు దీపాన్ని వెలిగించడానికి బదులుగా ఏం చేస్తున్నారంటే, టార్చ్ వేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, ఏమేమో చేస్తున్నారు. వీరు చివరిగా వచ్చి ఇంత చేసి చూశాం, బ్లేమ్ అంతా యూత్ మీద వేస్తారు, లేక ఆ బ్లేమ్ అంతా కూడా కూటమి మీద వేస్తారు. ఎంత చెప్పినా ఈ జనులు విని మారడం లేదండి. అతను మారు మనసు లేనివాడే, అందుకే కదా మీటింగ్ పెడుతున్నారు.
0: అర్థమైంది.
1: ఒక మీటింగ్ ఎందుకు జరుపుతున్నారు?
0: ఆ మిస్ అయిన వాళ్ళు రావాలని.
1: దానికే కదా జరపాలి. తర్వాత ఏం చెప్తారు? మీటింగ్ ముగించి ఎండ్ ఆఫ్ ద డే ఏం చెప్తారు? ఇంత చెప్తున్నామండి, ఈ జనుల్లో ఒక మార్పు లేదండి అని. అంటే అతను మార్పు లేనివానిగానే వచ్చాడు, అతన్ని మార్చడానికి మీ దగ్గర దీపం లేదు. వాక్యం లేదు. వాక్యమున్నట్టయితే ఆ పెద్ద కుమారుని మీరు కనిపెట్టేయవచ్చు. అయితే చర్చ్ యొక్క అతి ప్రాముఖ్యమైన పని ఇదే. చిన్నకుమారుణ్ణి వెలుపల దేవుడు కనిపెట్టేస్తాడు, దానికి మనుషుల్ని పెట్టాడు, లోన కనిపెట్టాల్సిన పని మంది.
0: అవును, ఇంకా దీని గురించి మాట్లాడుతుంటే స్పిరిచువల్ ట్రూత్స్ చాలా వస్తున్నాయి. ఇప్పుడు మనం చిన్న కుమారుణ్ణి చూసాం, పెద్ద కుమారుణ్ణి చూసాం. చివరిగా మనం నేను తిరిగి ప్రారంభంలో అడిగే ప్రశ్న అడుగుతున్నా. అయితే నాకు ఒక అవగాహన వచ్చింది ఎవరు హీరో అని. ఉన్నప్పటికీ మీ పాయింట్లో ఇందులో ఇద్దరూ, సరే ఒకరు వెళ్ళిపోయి లోపలికి వస్తున్నాడు, ఆ తర్వాత ఒకడు లోపలే ఉన్నాడు. ఇప్పుడు చివరిసారిగా హీరో ఎవడు, హీరోని మనం ఎలా ఫాలో చేయాలి? అక్కడికి వచ్చేసాను నేను.
1: హీరో తండ్రి.
0: సో హీరో పెద్ద కుమారుడు కాదు, చిన్న కుమారుడు కాదు, హీరో అయితే ఫాదర్.
1: చెప్పిన దాంట్లో ఒక చిన్న విషయాన్ని చెప్పేస్తాను, తర్వాత ఇది చూద్దాం. చిన్న కుమారుడు ఇంటికి వచ్చేసాడు, లోనున్న పెద్ద కుమారుడు బయట నుంచునిపోయాడు,
0: లోపలికి
1: రాలేదు. చూడండి అక్కడున్న 25వ వచనం. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను, వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా ఇంటిలోనికి రాలేదు, తండ్రి బయటికొచ్చాడు. ఇక్కడ చూడండి, అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళాక, లోపలికి వెళ్ల మనసు లేక, 28 ఏం చెప్తుంది?
0: బట్ హి వాజ్ యాంగ్రీ అండ్ రిఫ్యూజ్డ్ గో ఇన్. రిఫ్యూజ్డ్,
1: లోపలికి వెళ్ల మనసు లేక. అటు తర్వాత చూడండి, తండ్రి వెలుపలికి వచ్చి, అలాగే ఉంది కదా,
0: వచ్చి
1: అప్పుడు ఇతను లోపలికి వెళ్ళలేదు,
0: వెళ్లేదు,
1: చివరి వరకు వెళ్ళలేదు.
0: అవును, అదేంటంటే ఇతను లోపలికి వచ్చాడని ఇతను వెళ్ళిపోయాడు.
1: ఇప్పుడు ఇద్దరు బయటికి వెళ్ళిన వాళ్ళే,
0: ఇద్దరు కూడా సరే మనమే చిన్న కుమారుడని మాట్లాడుకుంటున్నాం వాళ్ళ గురించి.
1: మనం మాట్లాడేదంతా విలన్ గా ఇతన్నే అనుకుంటున్నాం,
0: విలన్ గా చేసాం.
1: అయితే చివరిలో విలన్ మంచోడైపోయాడు, మనం ఇంతవరకు మంచివాడనుకున్నదే విలన్ గా ఉన్నాడు. సో వీరిద్దరు కూడా లోన ఉండాలనేదే తండ్రి యొక్క ఆశ. ఆ 28వ వచనంలో తండ్రి లోపలికి రమ్మని బతిమాలు కొనేను, ఎలాగైనా లోపలికి వచ్చేయరా, ఎలాగైనా లోపలికి రా. ఈరోజు దేవుడు, ఇది ఒక విషయం మీరు ఎప్పుడు అడుగుతారు కదా, మీరు చివరిగా ఏం చెప్పి ముగిస్తారు? నేనే చివరిగా చెప్పి ముగించేస్తాను. ఏంటంటే, దేవుని మట్టుకైతే మనమందరము కూడా రక్షింపబడాలనేదే ఆయన ఆశ.
0: సో గాడ్ సో లవ్ ద వరల్డ్.
1: అవును, ఆ హృదయం మనకి కావాలని ప్రార్థించాలి. క్షమించే హృదయం వెంటనే రాదు, ఈరోజు స్టార్ట్ చేయొచ్చు మనం. వీ కెన్ ఫర్గివ్ అండ్ ఫర్గెట్. దట్ షుడ్ బి ద మెయిన్ ఇంపార్టెంట్ థీమ్ ఆఫ్ దిస్ పారబుల్.
0: చాలా సంతోషం బ్రదర్ జగన్. ఈ పర్టిక్యులర్ పారాబుల్ అంటే ఎన్నోసార్లు విన్నాం, అయితే ఈరోజు ఫ్రెష్గా వింటున్నట్టు ఒక ప్రేరణ కలుగుతోంది. ఇదే బైబిల్ యొక్క ఒక ప్రత్యేకమైన పాత్ర. పరిశుద్ధాత్మ మనకి ఇంకా ఫ్రెష్గానే ఇస్తున్నాడు. అప్పుడు ఎంతవరకు వర్డ్ లోపల ఉండాలన్నది మీరు వక్కాణిస్తున్నారు. ఇందులో చాలా విషయాలు అర్థమవుతున్నాయి. ఇస్రాయేలు మాత్రమే కాదు, ఇది మనకెంత రెలివెంట్ గా ఉందనేది విషయం అర్థమైంది. ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు వందనాలు. మరో కార్యక్రమంలో మరొక పారాబుల్ అన్ఫోల్డ్ చేద్దాం, మనం చాలా సీక్రెట్స్ నేర్చుకోవచ్చు. ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు వందనాలు, సంతోషం.
2: ఉపమానములు రహస్యములు అని ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.

0: ప్రియులరా, ఉద్యానవనము సంఘానికి పోల్చబడినప్పుడు ఈరోజున నేను కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఆ బైబిల్లో రాయబడిన మూడు రకాలైన తోటల గురించి మీతో మాట్లాడాలని నేను కోరుతున్నాను. ఐ వుడ్ లైక్ టు గివ్ యూ ఇన్సైట్స్ ఫ్రమ్ త్రీ గార్డెన్స్ రిటన్ ఇన్ ద బైబుల్. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మూడు ఉద్యానవనాల గురించి, మూడు తోటల గురించి, వాటిలో జరిగిన సంభవాల గురించి మీతో మాట్లాడిన సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. మొదటి గార్డెన్ ఈడెన్ గార్డెన్, ఏదెను తోట. రెండవ తోటను మీకు పరిచయం చేయాలని కోరుతున్నాను. యోహాను సువార్త 18వ అధ్యాయం దగ్గరికి రండి. లెట్స్ కమ్ టు ద గాస్పుల్ ఆఫ్ జాన్ చాప్టర్ 18. అందులో ఏముంది? యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కిద్రోను వాగు దాటిపోయాను, అక్కడ ఒక తోట ఉండెను. ఆ మాట అండర్లైన్ చేసుకోండి, అక్కడ ఒక తోట ఉంది. ఎ గార్డెన్ ఇస్ దేర్. దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను అనే మాట మనం చూస్తున్నాం ప్రియులారా. అక్కడ ఒక తోట ఉంది. ఇక్కడ రాయబడిన తోట పేరు ఏంటంటే గెత్సెమనే. అందరూ చెప్పండి, ఏంటి ఆ తోట పేరు? గెత్సెమనే. గెత్సెమన తోటకు, ఏదేని తోటకు కొన్ని వ్యత్యాసాలు చెప్తాను, జాగ్రత్త వినండి. ఏదేని తోటలో ఉంచబడిన ఆదాము అవలు తమ ఇష్టం నెరవేర్చబడాలని కోరుకున్నారు. గెత్సెమన తోటలో మన ప్రభు అని యేసయ్య దేవుని ఇష్టం జరగాలని కోరుకున్నాడు. హల్లెలూయా. ఆ మాట చదువుదాం చూడండి. లూకాసు వార్త 22:42 చదువుతున్నా.
1: తండ్రి,
0: ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు,
1: నీ
0: చిత్తమే సిద్ధించును గాక. ఏదేను తోటలో ఆదామవ్వులు తమ ఇష్ట ప్రకారం జీవించారు, తమ ఇష్ట ప్రకారం నిర్ణయాలు తీసుకున్నారు, తమ ఇష్ట ప్రకారం చేసిన కార్యాలు చేశారు. అపవాది శోధించాడు, సరే వాడు శోధిస్తే నీ విచక్షణ ఏమైపోయింది, నీవు అనుకున్న నిర్ణయాలు ఏమైపోయింది, దేవుని బాధ్యతలు విస్మరించి దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించారు ఆదామవ్వలు. కానీ గెత్సెమన తోటలో యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన ఎంత గొప్పగా ఉందో చూడండి. అయ్యా నా ఇష్టం కాదు, ఏం జరగాలి, నీ చిత్తమే సిద్ధించును గాక. ఎందుకోసం? ప్రతి మనిషి జీవితం పట్ల దేవునికి చిత్తము చాలా గొప్పది, ఆయన ఉద్దేశాలు చాలా గొప్పవి. మీ తలంపులు నా తలంపులు వంటివి కాదని దేవుని వాక్యంలో రాయబడింది. ఆకాశానికి భూమికి ఎంత వ్యత్యాసం ఉందో దేవుడు నీ పట్ల కలిగిన ప్రణాళికలు కూడా అంత గొప్పగా ఉంటే మనం ఏమంటున్నాం తెలుసా? అయ్యా నీ ఇష్టాన్ని పక్కన పెట్టాయా, నీ చిత్తం పక్కన పెట్టు, ముందు నా ఇష్టం జరగని. ఎంతమంది ఈ రోజున తమ ఇష్టం జరగాలనే ప్రయాస, తమ ఇష్టం జరగాలనే కోరిక. ఒకవేళ ఏ సందర్భంలోనైనా తన ఇష్టం జరగకపోతే, వారి ఇష్టం జరగకపోతే ఎన్ని పర్యవసానాలు ప్రపంచంలో ఉన్నాయి చూడండి. చిన్న చిన్న పిల్లలు కూడా వారి ఇష్టం జరగకపోతే ఏంటి పరిస్థితి? అంటే చిన్న చిన్న పిల్లలు కూడా తమ ఇష్టం జరగకపోతే ఏదో విధంగా వారిలో ఉన్న అసహనాన్ని వెల్లడి చేస్తున్నారు, ఏదో విధంగా మనల్ని భయపెట్టాలని. ప్రపంచం అంతా నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం అంతా జరగాలని. కొంతమంది యవనస్తులు ఉంటారు, తమ వివాహ విషయంలో దేవుని చిత్తాన్ని తెలుసుకోరు, పెద్దల ఆ చిత్తాన్ని లేదంటే పెద్దల అంగీకారాన్ని వారు కొంతమంది తీసుకోకుండా నా ఇష్టమే జరగాలనుకుంటారు. ప్రియులారా, కొన్నిసార్లు వారు ఎదుర్కొన్న పర్యవస్థానాలను చూస్తూ ఉంటే కొంతమంది రిగ్రెట్ అవుతున్నారేమో అనిపిస్తూ ఉంటుంది. అయ్యో అనవసరంగా నా ఇష్ట ప్రకారం నిర్ణయం తీసుకున్నాను, ఈరోజు బాధపడుతున్నాను. ఈ మాట ఎందుకు చెబుతున్నాను? ఇంకా పెళ్ళికైన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇక్కడ, మీరన్నా జాగ్రత్తగా ఉండండి. కొన్ని విషయాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా, హ్యాస్టీ డెసిషన్ తీసుకోకుండా, ఎందుకంటే వివాహం అనేది జీవితానికి ఒక్కటే, One in a lifetime. One man, one woman for the whole life. జీవితం అంతా ఒక పురుషుడు ఒక స్త్రీయే. షట్లు మార్చినట్టు మార్చడానికి లేదు. అందును బట్టి ఆ నిర్ణయం తీసుకునేటప్పుడే జాగ్రత్తగా దేవుని చిత్తాన్ని వెతికి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి ఆయన చిత్తానుసారంగా మీరు నిర్ణయం తీసుకుంటే ఆ తర్వాత రిగ్రెట్స్ అనేవి లేవు, ఆ తర్వాత బాధలు అనేవి లేవు. ఒకవేళ చిన్న చిన్న మనస్పర్ధలు భార్యాభర్తల మధ్య రావచ్చేమో, అవి తర్వాత విషయం. కానీ అయ్యో నేను తప్పుడు నిర్ణయం తీసుకున్నానేమో అన్న భావన నీకు ఎప్పుడు రాదో. బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుని ఇష్టము దేవుని చిత్తం నెరవేర్చడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు, ఎంతమంది ఆ కార్యాలు జరిగిస్తున్నారు. దావీదు భక్తుడు అంటాడయ్యా నీ చిత్తము నెరవేర్చితే నాకు సంతోషం అన్నాడు. దావీదు భక్తునికి సంతోషం ఏంటట? తన ఇష్టం జరగకపోయినా, తన అనుకున్నది జరగకపోయినా దేవుని ఇష్టం జరిగితే చాలు, ఆయన చిత్తం నెరవేరిస్తే చాలు, అది నాకు సంతోషం అన్నాడు. సొలొమోన్ దేవుని మందిరం కట్టడానికి ముందుకొచ్చాడు, దావీదు మొత్తం అంతా సిద్ధపరిచాడు, అన్ని సిద్ధపరిచి దావీదు ప్లాన్ చేసుకున్నాడు. దేవుని మందిరం అలా కట్టాలి, ఎలా కట్టాలి, అలా కట్టాలంటే దేవుడు అన్నాడు, దావీదు క్షమించిన ఆయన నీ వల్ల దేవాలయం కట్టబడదు, నీ కుమారుడు కడతాడు సొలొమోన్ అంటే, కుదరదు నేనే కదా ఇవన్నీ చేశాను, మా కుమారుడు కట్టడం ఏంటి అని దావీదు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళలేదు. అయ్యా నీ చిత్తమే జరుగును గాక. సొలొమోను కట్టాడు, సొలొమోను కట్టాడు, సొలొమోను కట్టాడని ప్రపంచవ్యాప్తంగా రానున్న తరాలన్నీ చెప్పుకున్నా నాకు బాధ ఏమలేదు. కారణం అంటే సొలొమోను కూడా నా కొడుకే కదా, అయ్యా పర్వాలేదు నీ చిత్తమే జరగాలి. ఎస్, అలా దేవుని చిత్తం జరగడానికి మనల్ని మనం అప్పగించుకుంటున్నామా? ఆయన ఇష్టం జరగడానికి మన జీవితాలు సమర్పించుకున్నామా? చాలామంది యవనస్తులు ఈ రోజున నా ఇష్టం అని చెడు నిర్ణయాలు తీసుకుని భయంకరంగా బ్రతుకుతున్నారు. ప్రియులారా, మనకు యవనస్తులను చూస్తూ ఉంటే రోడ్డు మీద సిగరెట్ దాక్కుంటూ వెళ్తూ ఉన్నాడు. ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు క్రైస్తవులే, తల్లిదండ్రులు ఇద్దరు దేవుని బిడ్డలే, నడి రోడ్డు మీద ఎంతమంది చూస్తారని ఇలాంటి ఏమీ లేదు. తను ఏదో గొప్ప కార్యం చేస్తున్నట్టుగా నడి రోడ్డు మీద సిగరెట్ తీసుకుని వెళ్తూ ఉన్నాడు. కారులో వెళ్తున్నాను అలా చూసేసరికి ఇలా వెనకలు పెట్టేస్తున్నాడు దాన్ని తీసుకెళ్ళి. చెట్ట కాలిపోతుంది తమ్ముడు, ముందు తీసి. జీవితం కాలిపోతుంది అక్కడ, తెలియట్లే నీకు చాలా సందర్భాలు నా ఇష్టం నా ఇష్టం. యవన కాలంలోకి వచ్చిందాడు చాలామంది యవనస్తుల యొక్క, ఆ కొంతమంది చెడు స్నేహితుల యొక్క దారిని బట్టి ఎంతమంది తప్పుదోవ పడుతున్నారండి, ఎంతమంది చెడిపోతున్నారు. తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, గుండెలు బాదుకుని ఏడుస్తున్నారు. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, ఇక నేను ఆపే. గెచ్చిమిన తోటలో మన ప్రభువు రక్షకుడు తను తాను తగ్గించుకుని, అయ్యా నా చిత్తం కాదయ్యా, జీవితంలో నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక, నీ చిత్తం అయితే ఈ గిన్నె నా ఇద్దరు తొలగించే. ఎందుకు ప్రార్థన చేశాడు దేవుడు? ఆ గిన్నె ఏం గిన్నెది? ఎస్, ఉగ్రత, దేవుని ఉగ్రత అనే గిన్నె, పాపముతో మిళితమైన గిన్నె. ఒక మాటలో చెప్పాలంటే విషపూరితమైన గిన్నె పాపాన్ని, లేదంటే ఆ పాపపు గిన్నె ఇప్పుడు యేసు ప్రభు స్వీకరించారు. సర్వ మానవాళికి దేవుడు రక్షణ ప్రసాదించాలంటే, మనిషి మీద పాపం కొట్టివేయబడాలంటే, ఆ పాప భారాన్ని దేవుడు తన మీద వేసుకోవాలి, ఆ పాప భారాన్ని ఆయన భరించాలి. పుట్టిన దగ్గర నుండి అప్పటి వరకు, లేదా ఆయన ప్రియులరా స్వయంభవుడు కనుక ఆయన జీవితకాలం అంతా పాపము లేనివాడిగా బ్రతికాడు. అయితే ఇప్పుడు ఆ పాపాన్ని తన మీద వేసుకోవాలంటే అది సహించట్లేదు ఆయనకి. అయ్యా ఇది చాలా కష్టమైన కార్యమే, ఆయన నీ చిత్తం ప్రకారం నీ చిత్తం కోసం ఆ కార్యం జరిగిస్తున్నాను. ప్రభునందు ప్రదేవుని బిడ్డలారా, యేసు ప్రభు తన చిత్తాన్ని కాకుండా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆ యొక్క గెత్సెమనేలో యేసు ప్రభు వారు ఒక మంచి ఆ ప్రణాళికను ఆయన సిద్ధం చేశారు. రోమీయులకు రాసిన పత్రిక 5:19 మనం చదివితే బైబిల్ సెలవిస్తా ఉంది, ఏలేనగా ఒక మనిషిని అవిధేయత వలన
1: అనేకులు
0: పాపులుగా ఎలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన
1: అనేకులు
0: నీతిమంతులుగా చేయబడుదురు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఒకని పాపం వలన అనేక మంది ఏ విధంగా నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడ్డారో, లేదా ఒక వ్యక్తి ద్వారా పాపం ఎలా సంక్రమించిందో, అయితే దేవుడి ద్వారా అనేకులు నీతిమంతులుగా తీర్చబడాలని ఆయన విధేయత వలన అన్నాడు. సబ్మిషన్ అనే మాట అక్కడ రాయబడింది. యేసుక్రీస్తు ప్రభులో విధేయత కనబడింది. సబ్మిటింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్, సబ్మిషన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యానికి ఆయన విధేయత కలిగి ఉన్నారు. ప్రభునందు దేవుని బిడ్డలారు, ఆత్మదేవునితో మాట్లాడుతున్నప్పుడు, ఆయన తన సందేశాన్ని ఇస్తున్నప్పుడు, కొన్ని విషయాలు సరి చేసుకోవాలని దేవునితో మాట్లాడుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ వెలుగులో విధేయత కలిగి దేవుని కృపలను వర్ధిల్లితే నీ ద్వారా అనేక మందికి ఆశీర్వాదం దీవన. యేసుక్రీస్తు ప్రభు విధేయత వలన నీతిమంతులుగా తీర్చాడని బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది. సబ్మిషన్ టు ద విల్ ఆఫ్ గాడ్. ఓ ప్రాంతంలో ప్రియులరా, ఒక తండ్రి రైల్వే స్టేషన్లో అక్కడ క్యాబిన్ మాస్టర్గా పనిచేస్తున్నాడు. క్యాబిన్లో ఆయన పనిచేస్తున్నాడు. ఇప్పుడంటే అంతా కూడా కంప్యూటరైజ్డ్ అయిపోయింది కాబట్టి క్యాబిన్స్ అనేవి లేవు. పూర్వదినాల్లో ట్రైన్ వస్తూ ఉంటుందంటే స్టేషన్కి నార్త్ క్యాబిన్ సౌత్ క్యాబిన్స్ ఉండేవి. వాటిలో కొంతమంది వ్యక్తులు ఆ పట్టాల దిశను మారుస్తుండేవారు. ట్రైన్ ఒకవేళ స్టేషన్లోనికి రావాలి అంటే, ప్లాట్ఫామ్ మీదకి రావాలి అంటే, వారు ఆపరేట్ చేయాలి అక్కడ, ఆ లింక్ మార్చాలి, అప్పుడు ట్రైన్ ఆ స్టేషన్లోకి వస్తుంది. అలా కాని పక్షంలో ట్రైన్ దాటుకుంటూ వెళ్ళిపోవాలంటే దాని మార్గంలో అది వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళు గ్రీన్ ఆ ఫ్లాగ్ పట్టుకుని చూపిస్తూ ఉంటారు. ఇవన్నీ జరిగి కొంతమంది వ్యక్తులు అక్కడ ఉంటూ ఉండేవారు. ఒకసారి అలాగే ఒక వ్యక్తి అక్కడ పనిచేస్తున్నప్పుడు తనకున్న 5 సంవత్సరాల కుమారుణ్ణి ఒకరోజున తనతో పాటు తీసుకెళ్ళాడు. హాలిడే వచ్చిందని, కుమారుడికి స్కూల్ లేదని చెప్పి తండ్రితో వస్తానంటే తీసుకువెళ్ళాడు. తీసుకువెళ్ళి తనతో ప్రక్కన పెట్టుకున్నాడు. ఇతను వర్క్ అంతా చేసుకున్నాడు. కాసేపటికి ప్రియులరా, వర్క్ అంతా అవుతుంది, ఇతను అలా జరుగుతుండగానే ట్రైన్ వస్తుందని సూచన వచ్చింది. అయితే ఆ ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి రాదు, చాలా వేగంతో ఆ స్టేషన్ నుండి వెళ్ళిపోద్ది, అది ఆగదు కనుక మీరు సిగ్నల్ ఇవ్వండి అని చెప్పి, ఎప్పుడైతే అతనికి మెసేజ్ వచ్చిందో ఆ గ్రీన్ ఫ్లాగ్ పట్టుకొని కిటికీ దగ్గరికి వచ్చి ఇలా ఫ్లాగ్ పట్టుకుని ఉన్నాడు. ఈ లోపల ఒక దృశ్యాన్ని చూశాడు ప్రియులరా. ఆ దృశ్యం అతనికి కళ్ళ నీళ్లు తెప్పించేస్తా ఉంది. ఆ దృశ్యం ఏంటో తెలుసా, తనకున్న ఒక్కడే కుమారుడు, 5 సంవత్సరాల పిల్లవాడు. ఏ ట్రైన్ అయితే ఏ పట్టాల మీద కాసేపట్లో వెళ్ళిపోబోతుందో ఆ పట్టాల మధ్యలో ఆడుకుంటున్నాడు వాడు వెళ్ళి. మరి ఎప్పుడు దిగిపోయాడో తెలియదు, క్యాబిన్ అంతా దిగేసి వెళ్ళిపోయి పట్టాలలో మధ్యన పట్టాల మధ్యలో ఉన్నాడు. ఈ తండ్రి ఇక్కడ నుంచి పరిగెత్తుకుని వెళ్ళి అతను కాపాడేంత టైం కూడా లేదు. ఎందుకంటే అతి వేగంతో ట్రైన్ వచ్చేస్తా ఉంది, చాలా స్పీడ్ వస్తూ ఉంది ట్రైన్. అంటే అంత పెద్ద ట్రైన్ అంత స్పీడ్లో వస్తుందంటే ఇంకా ఈ కుమారుడు మిగలడం అసాధ్యం అనమాట, బ్రతకడం అసాధ్యం. ఆ టైంలో తండ్రి చూశాడు, పైనుండి ఒకటే కేక, ఒకటే అరుపు, రే కుమారుడా నీవున్న స్థలంలో పట్టాల మీద పడుకో మధ్యలో అన్నాడు, అంతే ఒకటే మాట. ఆ టైంలో ఇప్పుడున్న కనుక పిల్లలు కనుక ఉంటే, ఆ టైంలో ఈ 21వ శతాబ్దం పిల్లలు లేదంటే మీ పిల్లలే కనుక ఉంటే ఏమంటారు, డాడీ ఏం డాడీ పడుకోలే ఇక్కడే నేను ఆడుకుంటున్నాను కదా, మీరెంత ఎప్పుడు పెద్దవాళ్ళు ఇంతే మా పిల్లల్ని అర్థం చేసుకోరు మీరు అని చెప్పి ఆడు ఆ పట్టాల మీద నిలబడి తండ్రితో అన్నాడు అనుకోండి, ఏమై ఉంటుంది పరిస్థితి? ఇప్పుడున్న పిల్లలకి ఎన్ని రీజనింగ్లు కావాలి, రే అక్కడ పడుకోరంటే ఏ ఇక్కడే పడుకోవాలి, రోజు మంచం మీద కదా పడుకుంటాను నేను అంటే నువ్వు కనుక పడుకోలేదనుకో రేపు ఇంకో చోట పడుకోబెట్టాలి నేను తీసుకెళ్ళి. వెంటనే ఆ పిల్లవాడు తండ్రి చెప్పిన మాటకు లోబడి, మా నాన్న ఏది చెప్పినా నా మంచి కోసం చెబుతాడు, ఆయన సరదాకో లేకపోతే టైం పాస్కో ఎప్పుడు నాకేం చెప్పడు, ఆయన ఏది చెప్పినా నా శ్రేయస్ కోసం చెబుతాడని ఆ చిన్న పిల్లవాడు గుర్తించి టక్మని పడుకున్నాడు ఆ పట్టాల మధ్యలో. వెంటనే రైలు వెళ్ళిపోయింది, కాసేపటికి పిల్లవాడు పైకి లేచి చూశాడు, ఎంత ఉపద్రవం తప్పింది, మా డాడీ ఇందుకోసమని చెప్పాడు. విశ్వాసం అంటే అర్థం ఏంటో తెలుసా, దేవుడు ఏదైనా ఒక మాట చెప్పాడంటే వెంటనే లోబడి దానికి, నాకు కొంచెం టైం కావాలి లేదా నాకు 6 నెలలు టైం ఇయ్యి వచ్చే సంవత్సరం చూద్దాం అంటే దేవుడు ఏ విధమైన కీడు తప్పించాలని ఆ మాట చెప్పాడో భవిష్యత్తు కొన్నిసార్లు తెలీదు, కానీ విశ్వాసతను లోబడితే చాలు ఆ కీడు దేవుడు తప్పిస్తాడు. గట్టిగా చెప్పలు కొట్టి వేసినమైపోద్దాం, హల్లెలూయా. విశ్వాసంతో నువ్వు చేసే ప్రతి కార్యము దేవునికి నిన్ను నువ్వు సంపూర్తిగా సబ్మిట్ చేసుకునే విధానము దేవుడు మెచ్చితే భయంకర ఉపద్రవాలు భయంకర కీడులు నీ కుటుంబంలో దేవుడు తప్పించి నేను సురక్షితంగా ఉంచుతాడని బైబిల్ మాట్లాడుతూ ఉంది. అయ్యా నా ఇష్టం కాదు నీ చిత్తమే రాసుకోండి, మీ ఇంట్లో ఓ పెద్ద కాగితం మీద స్కెచ్ పెన్ కొనుక్కొని రాయండి, దేవా నా ఇష్టము కాదు నీ చిత్తమే జరుగును గాక అని ఒక కాగితం మీద రాసి మీ ఇంట్లో గోడ మీద పెట్టండి. ప్రతిరోజు చదవండి దాన్ని, మీ జీవితానికి ప్రేరణ స్ఫూర్తి వస్తుంది. ఏ సందర్భంలో నీ శరీరము వ్యర్థమైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రోత్సహించినా అపవాని నిన్ను వెనుకొక లాగల ప్రయత్నం చేసిన ఆ మాట మిమ్మల్ని కాపాడుతుంది, మిమ్మల్ని భద్రపరుస్తుంది. అయ్యా ఏదైనా తోటలో దేవుని రూపాన్ని పోగొట్టేసుకున్న ఆదాము అవ్వలు, దేవుని చిత్తాన్ని నెరవేర్చక తమ ఇష్టాన్ని నెరవేర్చి శాపాన్ని కొని తెచ్చుకున్న ఆ ప్రజలు, అయితే గెత్సెమన తోటలో నీ చిత్తమే జరుగును గాకనే ఆ కేక వినబడుతున్నప్పుడు గెత్సెమన తోట ద్వారా దేవుని నామం అత్యధికంగా మహింపరచబడింది. మరొక గార్డెన్ గురించి నేను చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. పరమ గీతల గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం, 3వ ఉద్యానవనం గురించి అక్కడ మనం చూస్తున్నాం.
1: ఉత్తర వాయువు ఏతెంచుము, దక్షిణ వాయువు వేంచేయుము,
0: నా ఉద్యానవనము మీద
1: విసరుడి,
0: దాని పరిమళములు
1: వ్యాపింపచేయండి.
0: నా ప్రియుడు
1: తన ఉద్యానమునకు
0: వేంచేయునుగాక అతడు తనకిష్టమైన ఫలములను
1: అతడు భుజించునుగాక.
0: దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. సంఘము అంటే ఆ మాటకు చక్క నిర్వచనం ఈ ఒక్క వచనంలో మనం చూసాము. సంఘము యొక్క విధి నిర్వహణ, సంఘము దేనికోసం సిద్ధపడాలి, ఎలాంటి పరిస్థితుల్లో ఉండాలి అనేది ఈ ఒక్క వచనంలోనే పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఉత్తర వాయువు వెంచేయము, ఉత్తర వాయువు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఆత్మదేవుడు సంఘం మీద విసురుతున్నప్పుడు, ఆత్మదేవుడు సంఘం మీద ఆయన ఊదబడుతున్నప్పుడు లేదంటే వేంచేస్తున్నప్పుడు జరిగే విషయం ఏంటో తెలుసా, సంఘములో ఉన్న పరిమళము ఏం చేస్తుందట, వ్యాప్తి చెందుతుంది. సంఘములో ఉన్న పరిమళము నలుదిశలా వ్యాప్తి చెందుతూ ఉంది పరిశుద్ధాత్మ దేవుడు ఆ సంఘం మీద విసిరినప్పుడు. ఎంత అద్భుతమైన అంశం ఇది. ఉత్తర వాయువు వేంచేయము, దక్షిణ వాయువు వేంచేయము, నా ఉద్యానవనం మీద అవి విసిరినప్పుడు దాని పరిమళములు వ్యాపింపచేయండి. పరిశుద్ధాత్మ దేవుడు సంఘం యొక్క పరిమళాన్ని దేశంలో అనేక చోట్ల ఆయన వ్యాపింపచేస్తున్నాడు. ఆయన యొక్క చోట్ల సంఘం యొక్క పరిమళాలను తీసుకెళ్తూ ఉన్నాడు. ఆయన ఉద్యానవనంకు వేంచేస్తున్నాడు అనగా ఈ మాట మన ప్రభుని యేసుక్రీస్తు వారికి రెండవ రాకడకు సాదృశ్యంగా ఉంది. నేడు రేపో ప్రభుని యేసు రాబోతున్నాడు. ప్రపంచంలో జరుగుతున్న ప్రతి పరిస్థితులు ఆయన రాకడకు సూచనగా కనబడుతున్నాయి. ఎన్నో కార్యాలు భూమి మీద జరుగుతున్నాయి. ప్రతి ఒక్క కార్యము ప్రియులరా మనం ఆలోచన చేస్తుంటే యేసు ప్రభు రెండో రాకడకు సుగమం చేస్తూ ఉన్నాయి. ఆయన రాకడ అత్యంత సమీపంగా ఉందని తెలియజేస్తూ ఉన్నాయి. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, నేడో రేపో మన వరుడు మన ప్రియుడైన యేసు ఉద్యానవనానికి రాబోతున్నాడు. గట్టిగా చెప్పలు కొట్టి యేసునామమైపరచండి. తన ప్రియ సంఘాన్ని తీసుకెళ్ళడానికి, తన కోసం నమ్మిక కలిగిన సంఘాన్ని, కష్టాల్లో ఇబ్బందుల్లో సైతాన్ని వెంబడించిన సంఘం, కన్నీటిలో కూడా ఆయన వదిలిపెట్టక గట్టిగా పట్టుకున్న సంఘాన్ని తీసుకెళ్ళడానికి నా ప్రభు అని యేసు, వరుడని యేసు రాబోతున్నాడు. ఆయన నా ఉద్యానవనముకు ఆయన వేయించబోతున్నాడు. అందును బట్టి మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆయన వచ్చినప్పుడు తనకిష్టమైన ఫలములు ఏం చేస్తారంటే ఆయన భుజిస్తాడు. సంఘం యొక్క ఆలోచన ఏంటో తెలుసా? సంఘం ఉద్దేశం ఏంటో తెలుసా? యేసయ్యకు ఇష్టమైన ఫలములను ప్రొడ్యూస్ చేయడమే, ఆయనకి ఇష్టమైన ఫలములను మనం సిద్ధపరచడమే మన మీద ఉన్న బాధ్యత. ఆయనకి ఇష్టమైన ఫలములను ఆయన భుజించే విధంగా మనము సిద్ధపడగలిగితే ఆ సంఘం మీద పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ ప్రియుల పరిమళము, లేదంటే ఆయన గాలి విసురుతున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహకారంతో మనము ఫలములు ఫలించాలి, ఆత్మ ఫలములు ఫలించాలి, మారుమనసగిన ఫలములు ఫలించాలి, ఆ తర్వాత వెలుగు ఫలం ఫలించాలని బైబిల్లో చాలా చోట్ల రాయబడ్డాయి. సిద్ధంగా ఉన్నావా? నేడు రేపో యేసయ్య వస్తే ఆత్మలో సిద్ధపడ్డావా? ఈ భక్తి, ఈ ప్రార్థన, ఈ విశ్వాసం, దేవుని పట్ల మనకున్న ఈ ప్రేమ, ఇవన్నీ దేనికోసం? మనందరూ నిత్య రాజ్యంలో సదాకాలం ఆయనతో ఉండాలని, ఎత్తబడే సంఘంలో మనందరం ఉండాలనే దేవుని కోరిక. ఎంత భక్తి చేసినా, నువ్వు ఎన్నిసార్లు ఆదివారం దేవుని మందిరానికి వచ్చినా, నువ్వు మారు మనసు పొందకపోతే, రక్షణ పొందకపోతే, దేవుని కృపలను వర్ధిలకపోతే, దేవునికి ఇష్టమైన ఫలములు నువ్వు ఫలించకపోతే, ఒకనాడు నువ్వు ఎత్తబడని గుంపులో కనుకుంటే నీ అంత దౌర్భాగ్యులు, నీ అంత దురదృష్టవంతులు మరొకరు భూమి మీద ఉండరు. అందును బట్టి అపొస్తలుడైన పౌలు అంటాడు, ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రైస్తవులమైన ఎడల ఈ లోకంలో ఉన్న వారందరికంటే మనం దౌర్భాగ్యులం అన్నాడు. ఈ జీవిత కాలం మట్టుకే కేవలం ఈ భూమి మీద భౌతిక అవసరాలు తీర్చుకోవడానికో, ఈ భూమి మీద ఉండే చిన్న చిన్న అవసరాలు తీర్చుకోవడానికి నువ్వు దేవుని దగ్గరికి వస్తా ఉంటే, ఓ మాట చెబుతున్నాడు పరిశుద్ధాత్మ దగ్గర నిర్మోహమాటంగా పోసిన పౌల ద్వారా రాయించాడు, ఈ భూమి మీద ఎంతమంది అయితే ఉన్నారో అందరికంటే నువ్వు దౌర్భాగ్యుడు, అందరికంటే నువ్వు భయంకర వ్యక్తి. కారణం ఏంటో తెలుసా? యేసు క్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశాన్ని, ఆయన చిత్తాన్ని, ఆయన యొక్క కోరికను నువ్వు గుర్తించలేదు కనుక. ప్రభువు మనందరినీ ఎందుకు ప్రేమించాడు? ఆయన కలవరి శిలువలో మన కోసం ఎందుకు మరణించాడు? దారదారులుగా తన రక్తాన్ని ఎందుకు కార్చాడు? నీవు నేను పాపములను విడిపించబడి దేవుని బిడ్డలుగా బ్రతికి ఒకనాడు తన మహిమగల సంఘంలో మనందరం ఉండాలని, మచ్చైనా ముడతైనా అట్టిది మరేది లేకుండా ప్రభు ఎదుట నిర్దోషులుగా మనం నిలబడాలనే యేసు ప్రభు అంత గొప్ప త్యాగాన్ని మన కోసం చేస్తే, ఆ త్యాగాన్ని గుర్తుపెట్టుకుంటున్నావా? ఆ త్యాగాన్ని ఆలోచన చేస్తున్నావా? కొంతమంది సిలువ కొనుక్కొని మెళ్ళ వేసుకుంటారు, మంచిదే, కానీ ఆ సిలువ వెనకాల ఉన్న త్యాగం తెలుసా? యేసుక్రీస్తు ప్రభు సిలువ భరించాడంటే నీవు నేను మెడల వేసుకున్న సిలువ కాదది. ఆయన నీ పాపాన్ని నా పాపాన్ని భరించాడు. ఆయన మనస్థానాన్ని ఆయన కోరుకున్నాడు. మన మీద పడాల్సిన శిక్ష ఆయన భరించి నలుగుకొట్టబడ్డాడని బైబిల్లో రాయబడింది. అంత గొప్ప త్యాగం యేసు ప్రభు చేయడానికి కారణం ఏంటో తెలుసా? నీవు నేను శాశ్వత కాలం ఆయనతో ఉండాలనే, ఆ మహిమగల రాజ్యంలో మనందరం తిరగాలనే, ఆ మహిమగల రాజ్యంలో మనందరం విహరించాలనే యేసు ప్రభు మనస్థానాన్ని కోరుకుని కలవరిశిలో చనిపోతే చాలామంది సిలువను అర్థం చేసుకోవట్లేదు. అందును బట్టే బైబిల్ సెలవిస్తూ ఉంది, యేసు క్రీస్తు ప్రభు ఆయన సిలువ నశించిపోతున్న వారికి వెర్రితనం, కానీ రక్షించబడుతున్న మనందరికీ ఏంటది? దేవుని శక్తి. ద మెసేజ్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ద పవర్. దేవుని యొక్క వార్త, సిలువను గురించిన వార్త నశించిపోతున్న వారికి ఏంటది? వెర్రితనమే. కొంతమందికి అర్థం కాకపోవచ్చు దేవుడి దగ్గరికి వెళ్ళి ఎందుకు వెళ్తున్నారు, యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు, చిన్న చిన్న కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా వారు ఎందుకు ఆయన్నే పట్టుకుని వేలాడుతున్నారంటే, మేము నమ్ముకున్నది యేసు ప్రభుని కష్టాలు పోతాయని కాదు, ఆయన మా పాపాన్ని భారాన్ని తొలగించాడని, ఆయన మా పాపపు శిక్షను తీసుకుని రక్షణ ఇచ్చాడని చెప్పగలుగుతున్నావా మాట? యేసు ప్రభు నేడు రేపు రాబోతున్నాడని ఎన్నో నిదర్శనాలు జరుగుతూ ఉన్నాయి. జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం లేస్తూ ఉన్నాయి. ఎక్కడ చూడండి శాంతి సమాధానం లేదు, పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారిపోతున్నాయి. ఆకాశంలో చిహ్నాలు అగుపడుతున్నాయి. మన ఇస్రాయేల్ దేశంలో ఓ పెద్ద రింగ్ ఆకాశంలో ఏర్పడితే అందరూ ఆశ్చర్యపడ్డారు. సృష్టిలో జరిగిన మహత్యం మొన్న మొన్నే. ఎందుకు ఇలాంటివన్నీ జరుగుతున్నాయంటే యేసు ప్రభు తాను వస్తున్నాడని సూచనలు ప్రకటిస్తూ ఉంటే, ఇన్ని సూచనలు, ఇన్ని వర్తమానాలు, ఇన్ని ప్రార్థనలు విని కూడా నువ్వు రక్షణ పొందకపోతే, మారు మనసు పొందకపోతే, దేవుని బిడ్డగా జీవించిన నిర్ణయం తీసుకోకపోతే, నేను అంటాను ఒకవేళ ఈ రాత్రే కనుక ప్రభు వచ్చేస్తే, ఒకవేళ ఈ రాత్రే యేసు ప్రభు చాలు ఇంతవరకు అవకాశం ఇచ్చాను వెళ్తాను అనుకుంటే గుండె మీద చేసుకుని చెప్పగలవు నువ్వు ఎత్తబడతావా లేదంటే విడవబడతావో. చాలామంది ఇంకా రహస్య పాపాలు మెయింటైన్ చేస్తున్నారు హృదయాల్లో, హృదయాల్లో పాపాన్ని పెంచి పోషిస్తూ ఎవరు చూడలేదు కదా, ఎవరు నన్ను గమనించట్లేదు కదా అని ఆ పాపంలో ఉంటే వాళ్ళు ఈ రాత్రి కొట్టుకుని నీ గుండె ఆగిపోతే, లేదా ప్రభు రెండోసారి వచ్చేస్తే ఎత్తబడిన గుంపులో ఉంటావా విడవబడిన గుంపులో ఉంటావా? ఆలోచన చే. ప్రభు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు విసురుతూ ఉన్నాడు. ఈరోజు దేవుని ఆత్మకార్యాలు చాలా స్పష్టంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి, ఉద్యమం రగులుతూ ఉంది. ఇది కూడా ఒక నిదర్శనమే, పరిమళాలు వ్యాపిస్తున్న దేవుని సువార్త పరిమళాలు ఆ దేశం ఈ దేశం అని కాదు, ప్రతి ఖండము ప్రతి దేశము వినబడుతూనే ఉంది. ఇక జరగాల్సింది ఒక్కటే, నా ప్రియుడు తన ఉద్యానవనానికి వేయించేయబోతున్నాడు. గాడ్ ఈజ్ కమింగ్ వెరీ సూన్. ఆయన రాబోతున్న ఈ తరుణంలో నీవు నేను సిద్ధపడగలుగుతున్నావా? ప్రియులారా, బైబిల్ సెలవిస్తూ ఉంది 10 మంది కన్యకలు దేవుని ఎదుర్కోవడానికి బయలుదేరారట. అయితే 5 దగ్గర పుష్కలంగా నూనె ఉంది, 5 దగ్గర ఏమి లేదు. అందరూ కన్యకలే, అందరూ కన్యకలని బైబిల్ సెలవిచ్చింది. అందరూ వరుణ్ ఎదుర్కోవాలనే వచ్చారు, అందరి దగ్గర దీపాలు ఉన్నాయి, అందరి దగ్గర నూనె ఉంది, అందరి దగ్గర ఒత్తే ఉంది, అందరూ నిద్రపోయారు, అందరికీ స్వరం వినబడింది. అక్కడ దాకా అన్ని కామన్గానే ఉన్నాయి. కానీ ఎక్కడ తేడా తెలిసిందంటే కొంతమంది దగ్గర ఎక్కువ నూనె ఉంది. గట్టిగా చెప్పలు కొట్టి యేసునామ మహిమపరచండి. హల్లెలూయా. The more you gather in God's presence, నువ్వు ఎంత ఎక్కువగా దేవుని సన్నిధిలో గ్యాదర్ చేసుకుంటావో దేవుని యొక్క ఆత్మశక్తి బలము నువ్వు పొందుకుంటావో. ఒకవేళ వరుడు ఆలస్యం చేసినా నువ్వు నిలబడ్డానికి ఆస్కారం ఉంది అనే వాస్తవాన్ని గుర్తించా. నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చే ప్రతిసారి, దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేసే ప్రతి సమయము నీ ఆధ్యాత్మిక ఆ బుడ్డిలో నూనె నింపుకుంటూనే ఉన్నావు. హల్లెలూయా. కొంతమంది దగ్గర ఆ నూనె ఎలా లేదట, సమృద్ధిగా లేదు. ఎందుకోసం తెలుసా? వాళ్ళు సంవత్సరానికి ఒకసారి వస్తున్నారు ఎక్కడికి, దేవుని మందిరాన్ని. సంవత్సరానికి ఒకసారి వచ్చి స్పూన్ వేసుకుంటే ఆ డబ్బా నిండుతుందా? ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం అవకాశం ఉన్న ప్రతిసారి దేవుని సన్నిధిలో కనబడుతున్నప్పుడు నీ బుడ్డెలో నూనె సమృద్ధిగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువును ఎదుర్కోవడానికి అదే నీకు నాకు కావాల్సింది. అక్కడ దాకా అన్నీ ఒకటే ఉన్నాయి, అన్నీ సమానమే వాళ్ళకి వీళ్ళకి. బట్ దే హ్యావ్ అన్ ఎక్స్ట్రా ఆయిల్, వారి దగ్గర నూనె కాస్త ఎక్కువగా ఉంది. నీ నా జీవితంలో ద మోర్ లవ్, ద మోర్ పవర్, మోర్ టైమ్ ఇన్ గాడ్స్ ప్రెసెన్స్. ఆ దినము సమీపించకొలది ఒకరినొకరు సమాజంగా కూడుకున్నాడు మానక. ఆ దినము సమీపించకొలది ఒకరినొకరు పురుకొల్పుకోండి, ఒకరినొకరు ప్రోత్సహించుకోండి, ఒకరికొకరు ప్రార్థన చేసుకోండి. ఏటెళ్ల కాలం నీ భౌతిక సంబంధమైన విషయాల కోసం ఆలోచన, ఏటెళ్ల కాలం వాటికే గొడవలు, ఏటెళ్ల కాలం నీ జీవితం అంతా నీ భర్తతో అదే దెబ్బలాట, అది లేదు ఇది లేదనే ఆ దెబ్బలాటే. ఏ ప్రతి సందర్భంలో నీ భార్యకు నీకు ఈ ఇది లేదు భౌతికంగా అది లేదనే ఆ దెబ్బలాట్లే తప్ప

0: sanctified by the submission prayer of Jesus. యేసు క్రీస్తు ప్రభు ప్రార్థన ద్వారా పరిశుద్ధపరచబడిన తోట. A garden is awaiting for God's second coming. యేసు క్రీస్తు ప్రభు రెండో రాకడ కోసం తన్ను తాను సిద్ధపరచుకుని ఆ పరిమళ వాసన వెదజల్లుతూ తనకిష్టమైన ఫలములన్నీ రెడీగా పెట్టుకుని చూస్తున్న సంఘము దేవుని తోట. ఈ మూడు విషయాలు మనం ఆలోచన చేసి మన హృదయాలు ప్రభు కోసం సిద్ధపరుద్దాం. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం.
1: ఇంతవరకు దేవుని వాక్యాన్ని మీరు విన్నారు, దేవుడు మీతో మాట్లాడి ఉన్నాడని నేను అనుకుంటున్నాను. మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థించాలని కోరుతున్నాను. మీరు ఎక్కడున్నప్పటికీ కూడా విశ్వాసంతో ఈ ప్రార్థనలు ఏకీవించండి, భక్తి శ్రద్ధలతో ఈ ప్రార్థనలో పాల్గొనండి. ప్రభు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తారు. ఎందుకోసమంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన గొప్పవాడు, నమ్మదగిన వాడు, కనుక మీ జీవితంలో అద్భుతాలు చేయడానికి సామర్థ్యం కలిగిన వాడు. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, ఎంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు, నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచావు, అందరిని బట్టి నీకు స్తోత్రాలు. ఈ కార్యక్రమాన్ని ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వారందరి జీవితాల్లో నీకున్న ప్రణాళికలను బట్టి నీకు స్తోత్రాలు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో మా పట్ల నీకున్న ప్రణాళికలు కూడా అంతే ఉన్నతమైనవని నీ వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభు, ఆ ఉన్నతమైన నీ ప్రణాళికలు ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి. అపవాదిక ప్రతి తంత్రాన్ని, దురాత్మిక ప్రతి కార్యాన్ని యేసు నామములో బంధిస్తున్నాను ప్రభు. నూతన కార్యములు మా ప్రియులు చూచినట్లు నీవే గొప్ప కార్యాలు జరిగించండి. ఎవరైతే అనారోగ్యంతున్నారో స్వస్థతనివ్వండి, విడుదల లేని వారికి విడుదల ప్రసాదించండి, నిరాశ నిస్పృహలో శాంతి సమాధానం లేక ఎవరైతే ఉన్నారో ఇప్పుడే నీ సమాధానపు ఆత్మ వారి మీద కృమరించమని వేడుకుంటున్నాను. శాపగ్రస్తమైన అనుభవాల్లో నరకప్రాయంగా మారిపోయిన కుటుంబాలను ఎవరైతే కలిగి ఉన్నారో యేసు నామములో వారిని ఆశీర్వాద పదను నడిపించమని కోరుతున్నాం ప్రభు. ఎవరైతే నీ సన్నిధి నుండి ఒక అద్భుతమైన మేలు కోసం ప్రార్థన చేస్తున్నారో, ఒక కార్యం జరగాలని పట్టుదలగా ప్రార్థన చేస్తున్నారో, యేసు నామములో వారి గొప్ప విజయాన్ని మీరు చేకూర్చండి. అన్ని విషయాల్లో మీరు తోడుకుండండి. నీ ప్రజల పక్షాన నీకున్న ప్రతి మంచి ఆలోచన బట్టి నీకు స్తోత్రాలు. ఘనత మహిమ నీకే చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన మా ప్రియులను ప్రత్యేక మీరు ఆశీర్వదించండి. కోట్లాది మంది నీ వాక్యాన్ని వినడానికి వారి ఇచ్చిన సహకారాన్ని మీరు గుర్తించి నూరంతల ప్రతిఫలం వరకు దయచేసి నామను మహిమపరచుకునండి. మేము ఎక్కడున్నా నీ మహిమార్థం వాడబడినట్లు మీరే సహాయం చేయండి. కుటుంబాలను ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. యవనస్తులను మీరే మార్చి నూతనమైన విధానాల్లో వారిని మీరే స్థిరపరచమని కోరుతున్నాను. ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకునుచున్నాం తండ్రి, ఆమేన్.
2: మీ ప్రార్థన అవసరతలకు మరియు కానుకలు పంపుటకు మా చిరునామా జాన్ వెస్లీ అంతర్జాతీయ పరిచర్యలు 57-2-11 మల్లికార్జున నగర్ రాజమండ్రి 533105. మా ఫోన్ నంబర్లు 900-333-555 మరియు 9618-1188. మా వెబ్సైట్ www.johnwesley.com.

క్రీస్తునందు సహృదయ శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు. యేసే నా గానం అనే ఈ క్యాసెట్ ద్వారా మీ ఆత్మీయ జీవితాలకు బలం చేకూరాలని ఆశిస్తున్నాం. ఈ గీతాలను ఆలపించినవారు బ్రదర్ యెహోషువా, లలితాసాగరి, ఉషాప్రియన్, యేసుదాసు. రచన బ్రదర్ కె. రాజా, జి. యేసుదాసు. సంగీతం కె. కమలాకర్.

అది క్రీస్తు శకారంభం. క్రీస్తేసు పెరుగుతున్న కాలం. మధ్యధర మృత సంద్రాల మధ్య ఉన్నది బేతనీయ గ్రామం. ఆ ఊళ్ళో ఆ కాలంలో అక్కా చెల్లెలు మార్తా మరియా సోదరుడైన లాజర్తో కలిసి నివసిస్తూ ఉండేవారు.

ఇహలోక ప్రేమలో పడ్డ పిచ్చి యవనుడు సమస్తాన్ని పోగొట్టుకుని ఆ ప్రేమ వ్యర్థమైనదని తెలిసిన తరువాత క్రీస్తు ప్రభు చరణు వేడుతూ, నీ ప్రేమే నాకు చాలయా

ఆనాడు దేవుని మాట వినని యోనా దేశానికి ఒకడే అయితే, ఈనాడు దేవుని చిత్తాన్ని ఎదురించి యేసయ్య మాట వినని యోనాలు ఎందరెందరో.

ఇహలోక ప్రేమలో పడ్డ పిచ్చి యవనుడు సమస్తాన్ని పోగొట్టుకుని ఆ ప్రేమ వ్యర్థమైనదని తెలిసిన తరువాత క్రీస్తు ప్రభు చరణు వేడుతూ, నీ ప్రేమే నాకు చాలయా

క్షణికమైన ఈ జీవితంలో స్వార్థంతో అన్యాయస్థులమై క్షయమైన వాటి కోసం నిత్యజీవ ప్రదాత అయిన దేవుణ్ణి నిర్లక్ష్యపెట్టడం కీడుకుని తెచ్చుకోవడమే.

లోకరక్షకుడైన యేసయ్య నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. దైవజనులు ఎన్ జాన్ వెస్లీ గారి సారథ్యంలో షాలేం ఆడియో మినిస్ట్రీస్ వారు సమర్పించు అద్భుత పరిశుద్ధ స్నేహ కావ్యం నానేస్తమా. ఈ పాటలను మన అందరి ఆశీర్వాదం కొరకు అద్భుతంగా రచించిన వారు దైవసేవకులు రెవరెండ్ ఎన్ జాన్ వెస్లీ, ఫాస్టర్ ఎన్ సాల్మన్ మరియు దైవసేవకురాలు ఎన్ సునీత. ఈ పాటలను సందర్భోచితంగా స్వరరచన చేసి సంగీతం సమకూర్చిన వారు సువార్త సంగీత దర్శకులు గుంటూరు రాజా.

ఈ లోకంలో మానవ జీవితానికి దేవుడిచ్చిన అపూర్వమైన బంధం స్నేహబంధం. సాధారణంగా తక్కువ స్థాయిలోని వారు ఉన్నత స్థానంలో ఉన్నవారిని స్నేహితులని చెప్తారు. కానీ ఇక్కడ మనం వినబోతున్న మాటలను పరిశుద్ధుడైన దేవుడే సాక్షాత్తు పాపులమైన మనలను స్నేహితులారా అని పిలుచుతున్నాడు.

మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, నన్ను గణపరిచిన వారిని నేను గణపరుస్తున్నా చెల్లించిన గొప్ప దేవ, ఈ క్యాసెట్ చేసే తలంపు మాకు ఇచ్చినందుకు నీ పాదములకు ఎలా స్తుతులాలు చెల్లించుకున్నాం. ఈ క్యాసెట్లో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి, అభివృద్ధిపరచండి. ఈ పాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించి బలపరచండి. ఈ పాటలు పలు ప్రాంతాలలో వెళ్ళి పాటలు ఆశీర్వదించే విధంగా చేస్తారని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.

నీవు జ్యోతిర్మయుడువని ఆరాధించుకునే భాగ్యాన్ని ప్రసాదించావు. మా ఎదుట నీ సన్నిధి నిత్యము ఉంచుతానని వాగ్దానం చేశావు. వాగ్దానం చేసిన నీవు దాన్ని నెరవేర్చడానికి సమర్థుడివి, శక్తి గలవాడివి. ఈ పాటలు విని పాడుకునే వారికి ఆదరణ, ఆరోగ్యము కలుగు చేసి నీ నిత్య నివాసానికి సిద్ధపరచమని యేసు నామంలో కోరుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.

0: ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈరోజు నేను ఒక నెమ్మదికరమైన జీవితాన్ని సేవలో నేను కొనసాగిస్తున్నానంటే దానికి గల కారణం కేవలం దేవుడు ఒక్కడే. ఎందుకంటే మునుపటి జీవితం, నా గతించిన జీవితం ఇంత అందమైంది కాదు, ఇంత సంతోషాన్ని కలగలిసింది కాదు, ఇలాంటి నెమ్మదికరమైన జీవితాన్ని అనుభవించింది కాదు. నా జీవితంలో చాలా భయంకరమైన స్థితులను చూశాను, వేదనకరమైన స్థితులను చూశాను, సంతోషం గురించి ప్రాకులాడాను. నేను సంపన్న స్థితిని చూశాను, అలాగే బీదరికాన్ని చూశాను, కోపాలని, తగులను, వ్యతిరేకతలను, కక్షలను, శత్రుత్వాన్ని, కొంతమంది స్నేహితులను కూడా, కొంత ప్రేమను కూడా నా జీవితాన్ని చూశాను. అలాంటి సాక్ష్యాన్ని ఈరోజు మీ అందరితో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఇది ఖచ్చితంగా యవనస్తులకే కాదండి, ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా నా జీవిత సాక్ష్యం ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నాకు 29 సంవత్సరాలు, ఈ చిన్న వయసులో కూడా దేవుడు అద్భుతమైన సాక్ష్యాన్ని నా జీవితానికి ఇచ్చారాయన. ఇది చిన్నవాడులే ఏముంటుందే వాడి బతుకు, వాడి జీవితంలో మహా అయితే ఏం చూస్తుంటాడులే అని మీరు అనుకోవచ్చు. మీరు అలా అనుకోవడం రాంగ్ అని నేను చెప్తా. చిన్నవాడులే వాడి జీవితంలో ఏం సాక్ష్యం ఉంటుందిలే, ఏదో 1-2 చిన్న అద్భుతాలు ఉంటూ ఉంటాయి, అందువలన ఏదో గొప్పగా గొప్ప సాక్ష్యం అని చెప్పుకుంటున్నాడు అని మీరు అనుకోవచ్చు. ఈరోజు నా జీవిత సాక్ష్యాన్ని పంచుకుంటాను, ఇది ఖచ్చితంగా మీ జీవితాన్ని మారుస్తుందని నమ్ముతున్నాను. ప్రియులారా, నేను నా తల్లిదండ్రులకు ప్రథమ కుమారుణ్ణి, 5వ కుటుంబంలో నేను పుట్టాను. సౌర్విల్లో భోగాపురం మండలం, విజయనగరం జిల్లా మా సొంత గ్రామం. నేను అక్కడనే దేవుడి కృపచేత పరిచర్య చేస్తున్నాను. నేను పుట్టడమే బీదరికంలో పుట్టాను, అయితే ఆ బీదరికంలో కూడా నేను హ్యాపీనెస్ని చూసేవాడిని. అది కేవలం నా పేరెంట్స్ వాళ్ళు చూపించిన ప్రేమ, అఫెక్షన్. ఈ బీదరికంలో కూడా వారి ప్రేమ వల్లనే నేను సంతోషంగా ఉన్నాను, ఎప్పుడు కష్టమని నేను ఎప్పుడు ఫీల్ అవ్వలే. సడన్గా ఒకరోజు ఇలా అయింది, నేను 1st క్లాస్ చదువుతున్నప్పుడు, కంప్లీట్గా కూడా నేను 1st క్లాస్ ఫినిష్ చేయలేదు. ఆ టైంలో రోడ్లు వస్తున్నాయని చెప్పి మేముండే ఇల్లుని కొట్టేయడం జరిగింది. సో తర్వాత మాకు ఒక స్థలం అంటూ చూపించలేదు, ఒక ఇల్లు అంటూ మాకు లేదు. ఆ పరిస్థితుల్లో మాకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మమ్మల్ని ప్రేమించి వారి స్థలంలో మమ్మల్ని ఒక పాకేసుకొని ఉండమని చెప్పారు. సో ఆ రకంగా వేరొక స్థలంలో పాకేసుకొని కొంతకాలం ఉంటే మా వాళ్ళే, మాకు తెలిసిన వాళ్ళే, వాళ్ళకి స్థలం ఉంటే తక్కువ రేట్కి వాళ్ళకి అవసరం లేకపోయినప్పటికీ ఆ స్థలాన్ని మాకు ఒక 3 సెంట్లు అమ్మడం జరిగింది. తద్వారా ఆ స్థలంలో మరలా పాకేసుకొని అందులో ఉన్నాం. నాన్ వెజ్ అంటే మేబీ ఆ రోజు పండగేమో అనిపించేది, ఎప్పుడు మరి ఆ పప్పుచారు, పుట్టుచారు, పులావ్ చారు, ఇవే మా జీవితంలో చూసినవి. చాలా తక్కువ సార్లు ఆ నాన్ వెజ్ తినడం అనేది జరిగేది, ఎందుకంటే నాన్ వెజ్ వచ్చిన రోజు పండగలా అనిపించేది. మేబీ పండగేమో అందుకనే నాన్ వెజ్ వండుతున్నారేమో అని అనుకునేవాడిని నేను. సో అలాంటి బ్రతుకులో మేము ఉన్నప్పుడు ఒకరోజు సడన్గా మా తాతల పొలం ఉండేది, దాంట్లో మా నాన్నగారు పంట పండించేవాళ్ళు. అదే నాన్నగారు లేబర్ పనికి వెళ్ళడం, పంట పండించే అవకాశం ఉన్నప్పుడు అనగా వర్షాలు పడేటప్పుడు పంట పండించడం, దగ్గరలో చెరువు నూతులు అలాంటివి లేకపోవడం వలన వర్షాకాలంలో పంటలు పండించేవాళ్ళు. మిగతా కాలంలో లేబర్ పనికి వెళ్ళేవారు నాన్న. సో అందుకనే ఆ ల్యాండ్ని అమ్ముకోకుండా జాగ్రత్తగా అంతవరకు దాచాం. అయితే మరి ఉండడానికి ఇల్లు కూడా లేదు, పిల్లలు చదువుకోవాలి, ఇప్పుడు 10th class అవుతుంది, మరి వీళ్ళు ఇంటర్మీడియట్కి వెళ్తారు. మన పరిస్థితిని బట్టి ఇక్కడ వాళ్ళ బ్రతుకులను మనం ఆప్ చేసేస్తే వాళ్ళు ఇక్కడతోనే ఆగిపోతారు, మనలాగే లేబర్ వాళ్ళు అయిపోతారని చెప్పేసి మా నాన్నగారు ఇష్టం లేకపోయినను తన తండ్రి సంపాదించిన భూమిని అమ్మేసి ఆ డబ్బుల చేత ఇల్లు కట్టడం జరిగింది. అంతేకాకుండా మేము డబ్బులను చూడడం జరిగింది. సో కాలేజ్కి వెళ్తున్నాను, ఇంతవరకు బీదరికంలో గడిపేసరికి డబ్బులను చూసి ఒక్కసారిగా యవ్వన కాలం డబ్బులను చూశాను, కళ్ళు నెత్తికెక్కిపోయినాయి. ఇంకా మా అమ్మని నాకు టీవీ కావాలి, డబుల్ కాడ్ మంచం కావాలి, నాకు సీడీ ప్లేయర్ కావాలని చెప్పేసి రకరకాలుగా ఇంట్లో ఏడిపించాను. సో నా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో నాకు కావాల్సినవన్నీ కొన్నారు, నన్ను ఇబ్బంది పెట్టకూడదని. నన్ను చాలా ప్రేమించేవాళ్ళు, నాకు ఒక తమ్ముడు ఒక చెల్లి. కానీ పెద్ద కొడుకుగా నేను వాళ్ళ ప్రేమను చూశాను, అలాగే వాళ్ళ బాధలను కూడా చూశాను. నేను చాలా అర్థం చేసుకునేవాడిని వాళ్ళని. అందుకని చెప్పి ఇన్నాళ్ళు పేదరికంలో పెరగడం వలన ఏది ఇవ్వలేకపోయామని చెప్పి వాళ్ళు ఏం కావస్తుంది కొనివ్వడం మొదలుపెట్టారు. చక్కగా మంచి కాలేజీలో, బాగా డబ్బులు ఎక్కువ ఖర్చు అయినప్పటికీ మంచి కాలేజీలో చదివించారు. సో ఏది పడితే అది కొనివ్వడం వలన నేనేం చేశానంటే స్నేహితులతో కూడి టీవీ ఉంది, సీడీ ప్లేయర్ ఉంది, చూడకుండా కూడా చూసేవాళ్ళం. అలాంటి పరిస్థితి నా జీవితాన్ని చాలా దారి తప్పించింది, నా జీవితం పాడైపోవడానికి అది చాలా ప్రభావితం చూపించింది. ఇంత క్లియర్గా ఇంత వివరణ నేను ఎందుకు ఇస్తున్నానంటే నా జీవితంలో దేవుని చిత్తం నా చిన్న వయసు నుండి ఎలా ఉంది అని ఒకసారి మీరందరూ గమనించగలరని నా మనవి. ఇంటర్మీడియట్ గడిచిపోయింది, నెక్స్ట్ డిగ్రీ చదవాలి. చాలామంది ఎంసెట్ చేస్తున్నారు, నేను ఏం ఎంచుకోవాలని ఆలోచిస్తున్నాను. ఈలోపు నా ఫ్రెండ్స్ చెప్పారు, ఇదిగో ఈ కాలేజ్ అయితే మనం ఎలా అయినా ఉండొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, మన ఇష్టమైనట్లు తిరగొచ్చు, ఇంట్లో వాళ్ళకేమో చదువుకున్నట్లు ఉంటుంది, మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం, ఈ వయసులోనే ఎంజాయ్ చేయాలి, తర్వాత చదువుకోవచ్చులే, ఏదో ఒక ఉద్యోగాన్ని ట్రై చేయొచ్చులే, ఇంటర్మీడియట్ మీద ఏదో ఒక ఉద్యోగం ట్రై చేసి జాబ్ సంపాదించవచ్చులే. కానీ మనం ఎంజాయ్ చేసే టైం ఇది దాటిపోతే మళ్ళీ మనం ఎంజాయ్ చేయలేమని నా స్నేహితుల ద్వారా మేమంతా డిస్కస్ చేసుకొని ఒక కాలేజీలో డిగ్రీ చదవడం జరిగింది. డిగ్రీ చదువుతున్నానని బయట ఇంట్లో మాటలే, కానీ మేము వెళ్ళే వాళ్ళం, కాలేజీకి వెళ్ళే వాళ్ళం. ఆ మొదట కొద్ది రోజులు ఒక 10 days వెళ్ళాం, అక్కడ వాతావరణం పరిస్థితులన్నీ మాకు అనుకూలంగా మార్చుకున్నాం. తర్వాత అటెండెన్స్ వేసుకొని బయటకు వచ్చేసే వాళ్ళం, రెస్టారెంట్లో క్యాంటీన్లో తిరిగేవాళ్ళం, తర్వాత సినిమాలకు వెళ్ళిపోయే వాళ్ళం, తర్వాత గ్రౌండ్కి వెళ్ళి క్రికెట్ ఆడుకునే వాళ్ళం. సో క్లాస్లో ఉండేవాళ్ళం కాదు. ఇప్పటికీ కూడా నా డిగ్రీలో అసలు ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఏ ఇయర్లో నాకు తెలియదు. అసలు ఈ సబ్జెక్ట్ అంటే నేను కంప్యూటర్స్ చదివాను, అందులో కంప్యూటర్స్ ఉంటుందని తెలుసు, ఆ కంప్యూటర్స్ ఇంకేంటి అని కూడా నాకు తెలియదు. ఇలా కాలేజ్కు వెళ్తూ మా ఇష్టానుసారంగా తిరుగుతూ గడిపే వాళ్ళం, డబ్బులు ఉండేవి కాదు, చాలా ఇబ్బంది అయిపోయేది. సరదాలకు అలవాటు పడిపోయాం, సినిమాలకు అలవాటు పడిపోయాం. ఇంకా ముందు ముందు ఏమైందంటే త్రాగుడు కూడా బానిసలు అయిపోయాం. ఎవరో ఒకరు త్రాగడం చూసి ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి మేము కూడా తాగడం మొదలుపెట్టి త్రాగుడికి బానిసలు అయిపోయి డబ్బులు ఉండక ఫీజు డబ్బులు అని ఇంట్లో వేధించి బుక్స్ కానీ ట్యూషన్ ఫీజు అని బస్ ఫీజు అని చెప్పి రకరకాలుగా ఎగ్జామ్ ఫీజులు అని చెప్పి ఇంట్లో వేధించి డబ్బులు తీసుకొని వాటిని తాగడానికి సినిమాలకి షికార్లకి అమ్మాయిలతో క్యాంటీన్లో రెస్టారెంట్లో బయట షికార్లు తిరగడానికి ఇలా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇలా మా జర్నీ సాగుతున్నప్పుడు సడన్గా కాలేజీలో ఎగ్జామ్స్ అని ఎగ్జామ్ ఫీజు కట్టమంటే పరిస్థితి చాలా దారుణమైపోయింది. ఒకరి వైపు ఒకరు చూసుకుంటున్నాం, ఫీజు కట్టాలి ఎలారా ఏంటి అని చెప్పి నేను నా స్నేహితులు డిస్కస్ చేసుకొని మొత్తానికి ఒకరి దగ్గర అప్పు తీసుకొని ఎగ్జామ్ ఫీజ్ కట్టడం జరిగింది. తర్వాత కానీ ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళం, స్లిప్పులు కూడా పెట్టాం. స్లిప్పులు పెట్టి ఫస్ట్ టైము సాంస్క్రిట్ ఎగ్జామ్కి స్లిప్ పెట్టాను నేను. మా కాలేజ్ పేరు మారుమోగి బెంది, సాంస్క్రిట్కి కూడా స్లిప్ పెట్టిన వాడు వీడు ఈ కాలేజ్ వ్యక్తి అని చెప్పి, ఈ కాలేజ్ వాళ్ళు ఉన్న వాళ్ళందరినీ చెక్ చేయండి అని చెప్పి మొత్తం ఆ యొక్క ఎగ్జామ్ సెంటర్లో ఉన్న వాళ్ళందరినీ, ప్రతి రూమ్లో ఈ కాలేజ్ వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి వీళ్ళు సాంస్క్రిట్కే స్లిప్పులు పెట్టారంటే ప్రతి ఎగ్జామ్కి పెడతారని చెప్పేసి ఒక ముద్ర కూడా పడిపోయింది మాకు. తర్వాత ఇంకా ఎందుకు మనల్ని ఖచ్చితంగా వెతుకుతారు అని చెప్పి స్లిప్పులు పెట్టలేదు మరి. కానీ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళే వాళ్ళం, ఏదో మొక్కుబడికి అన్నట్లు కూర్చుండే వాళ్ళం, రాసేవాళ్ళం కాస్తంత. కొన్నిసార్లు మన ఎగ్జామ్ రాసే ప్లేస్ టీచర్ ముందు పడితే ఇంకా మనం రాయలేం, ఇంకేం చేయలేం, ఇంకా వేస్ట్ అని చెప్పేసి ఇంకా లేచి టీచర్ వచ్చేలోపే ఆ మూవీకి వెళ్ళిపోయే వాళ్ళం. ఎలా ఉండేది ఇలా ఇలా చాలా జీవితాన్నంతా పాడు చేసుకున్నాం, చదువు పాడు చేసుకున్నాం. మునుపు బీదరికం అందులో ఉన్నప్పుడు కష్టపడి చదవాలి. మా అమ్మ వాళ్ళు కూలి చేసుకుంటున్నారు, మేము కూలి చేసుకోకూడదు. పొలం పండించుకుంటే అప్పట్లో మాకున్న ల్యాండ్లో పొలం పండిస్తే ఒక 2,000 రూపాయలు పొలం పండించడానికి ఖర్చు అయితే రాబడి 1,800 రూపాయలు వచ్చేది. ఇదేం నాన్న 200 నష్టం వస్తుంది, మరి మనం ఎందుకు ఇంత కష్టపడ్డాం అంటే, మరి మీ తాత ఇచ్చిన ల్యాండ్ రా, మరి దీన్ని వదిలేస్తే అది బీడుభూమి అయిపోద్ది, తప్పదు మన నష్టమైన దున్నాలి పండించాలి అని చెప్పి నాన్న పండించేవాడు. అయితే పొలం పండిస్తే నష్టం వస్తుంది, లేదంటే కూలి పని చేసుకోవాలి. ఇలాంటి స్థితిలో ఉన్న మనం ఇలా అయిపోతామేమో అని మన తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తారు. కానీ మనం మాత్రం అవన్నీ గుర్తు చేసుకోం, వాటి వైపు ఆలోచించాం, వారి కష్టాన్ని చూడం, వారి కన్నీటిని చూడం, వారి బాధను చూడం. ముందు బీదరికంలో మంచి గోల్స్ పెట్టుకుంటాం, 4 రూపాయలు చూసేసరికి ఇంకా అవేమీ గుర్తుకు రావు, ఇంకా వ్యసన పొరలై దారి తప్పిపోయి చదువునంతా వదిలేసి నిష్టానుసారంగా తిరుగుతాం, నిష్టానుసారంగా బ్రతుకుతాం. ఇది ఈ జీవితానికి ఏమాత్రము మంచిది కాదండి. ఖచ్చితంగా మన జీవితాన్ని పాడు చేసుకునే పరిస్థితులు ఇవన్నీ. అలాంటి పరిస్థితుల్లో నేనున్నాను, అలాంటి పరిస్థితుల్లో నేను బ్రతికాను, అలాంటి స్థితిలో నేనుండి డిగ్రీ మొత్తానికి ఫెయిల్ అయిపోయాను. 3 సంవత్సరాలు కలిపి 18 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాను. చూస్తే నెక్స్ట్ ఏంటి, నా పొజిషన్ ఏమి అర్థం కాలే. జాబ్స్కి ట్రై చేసేవాడిని, వచ్చేవి కాదు ట్రై చేసేవాడిని, చాలా హార్డ్గా ప్రయత్నించేవాడిని. కానిస్టేబుల్ ట్రై చేసి 4 కిలోమీటర్స్ రన్నింగ్ కూడా చేశాను, కానీ చాలా సన్నగా ఉండేవాడిని. అప్పుడు చెస్ట్ సరిపోక ఆ ఉద్యోగం కూడా పోయింది. సో ఇలాంటి పరిస్థితి, జాబ్ ట్రై చేస్తే కుదిరేది కాదు, జాబ్స్ ఎప్పుడో పడేవి. డిగ్రీ అంటే పూర్తి చేద్దాం అంటే 18 సబ్జెక్టులు, ఏంటో పొజిషన్ నాకేం అర్థం కాలే. అప్పుడు ఎలా డిగ్రీ పాస్ అవ్వాలని చూసుకుంటే ఓ బ్రదర్ అన్నారు, ఇలా ఎగ్జామ్కి 4,000 కడితే చక్కగా నువ్వు రాయకున్నానే పాస్ అయిపోవచ్చు అంటే, అలానే అప్పు చేసి అప్పటికే ఫీజులు ఏవి కట్టలే, మొత్తం డబ్బులను వాడేసి త్రాగేసి నచ్చినట్లు తిరిగి ఎంజాయ్ చేశాం. ఇప్పుడేమో ఎవరిస్తారు అప్పు, చాలా కష్టం. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర బ్రతిమలాడి 6 రూపాయలు వడ్డీ అని చెప్పి అప్పు చేశాం సర్టిఫికేట్ కోసం. చెడు సాహసాలు చేసేవాడిని, అనగా బాయ్స్ గర్ల్స్ కలిసి తిరిగే వాళ్ళం. ఇలా తిరుగుతున్నప్పుడు యవ్వన కాలం, కొన్నిసార్లు తప్పుడు పని చేసే పరిస్థితి కూడా ఎదురయ్యేది. దేవునికి నా పట్ల ఉన్న ప్రణాళిక చూడండి ఎలా ఉందో. నేను తప్పు చేద్దామని డిసైడ్ అయ్యేవాడిని, డిసైడ్ అయ్యి తప్పుడు కార్యానికి పరిగెత్తేవాడిని. కానీ ఏదో ఒక విధంగా అక్కడ తప్పు జరగకుండా దేవుడు ఆఫ్ చేసేవాడు. ఇలా ఒక్కసారి రెండు సార్లు కాదండి, చాలా సార్లు ఫ్రెండ్స్తో తిరిగిన ప్రతిసారి నా తోటి వాళ్ళందరూ కలిసి ఎంజాయ్ చేస్తున్నారు, నేను మాత్రం ఎంజాయ్ చేయడానికి వెళ్ళి ఆ యొక్క పరిస్థితి నుంచి తప్పించుకుని వచ్చేవాడిని. నేను తప్పించుకునేవాడిని కాదు, కానీ దేవుడు ఆ యొక్క తప్పు చేయకుండా తప్పించేవాడు. అయితే నా డిగ్రీ వరకు లైఫ్ ఎలా గడిచింది, అయితే దేవునిలోనికి నేను ఎలా వచ్చాను, ఎప్పుడు దేవుడు నా జీవితంలోనికి వచ్చాడు, ఎప్పుడు దేవుడు నన్ను పట్టుకున్నాడంటే, నా ఇంటర్మీడియట్ తర్వాత నేను డిగ్రీ జాయిన్ అయ్యే ముందు మా మాస్టర్ ఒక ఆయన ఆదిరాజ్ గారు అని, ఇప్పుడు నాకు బావగారు ఆయన, ఆయన ఇలా మా చర్చ్లో క్రిస్మస్కి ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయాలి, సరదాగా మన ట్యూషన్ పిల్లలందరూ రండి అని చెప్పి అక్కడ వాళ్ళందరినీ పిలిచినప్పుడు, నేను ఇంటర్మీడియట్ వరకు కూడా ట్యూషన్ చదివేవాడిని, సో ఆ పరిచయం ద్వారా నేను ఆయన దగ్గరికి వెళ్ళి సరదాగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి స్కిట్లో ప్రాక్టీస్ చేసినప్పుడు ఆ రకంగా డ్యాన్సులు స్టేజ్లో క్రిస్మస్ టైంలో ఆ స్టేజ్ మీద డ్యాన్సులు స్కిట్లు నేను చేసినప్పుడు ఒక స్కిట్ ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. నేను యేసుప్రభుగా దేవుని మాటలు పలుకుతానన్నమాట. సో ఆ మాటలు నేను పలికినప్పుడు సత్యమే కదా, ఇది నిజమే కదా, యేసు కూడా దేవుడు అయి ఉంటాడు, ఒక నిజమయంలో సత్యం ఉంది, ఏదో తెలియని ఆకాశం ఉంది అని చెప్పి నేను గ్రహించి, అప్పటి నుండి అనగా 2011 జనవరి నుండి ఫస్ట్ వీక్ నుండి నేను చర్చికి వెళ్ళడం మొదలుపెట్టాను. అది కూడా మా ఇంట్లో తెలిస్తే, ఆయనదో కుటుంబం కనుక ఇంట్లో వాళ్ళు వ్యతిరేకించి కోప్పడతారు, ఇది మన ఆచారం కాదు, మన పద్ధతి కాదు, మనం ఎలా చేయకూడదు అంటారని చెప్పి, పక్క ఊరు నేనేదో ఆదివారం క్రికెట్ ఆడుకోవడానికి వెళ్తాను అన్నట్లుగా పక్క ఊరు చర్చికి వెళ్ళాను కొద్ది రోజుల పాటు. తర్వాత ఇంట్లో తెలిసింది, కానీ వాళ్ళకి చెప్పాను నాకు దేవుడు అంటే ఇష్టం, నేను వెళ్తాను అని చెప్పి నీకు చెప్పాను, వెళ్ళు కానీ నువ్వు బాప్తిసం తీసుకొని నీ ఇష్టానుసారంగా ఆ చర్చిలో వాళ్ళలాగా నువ్వు బ్రతకడానికి వీల్లేదంటే నేను సరే అని చెప్పాను. అదే 2011 గుడ్ ఫ్రైడే రోజున నేను రక్షణ పొందుకోవడానికి సిద్ధపడ్డాను, దేవుణ్ణి కంప్లీట్గా తెలుసుకున్నాను, దేవుడు అంటే ఎవరు, దేవుడు అంటే ఎలా ఉంటాడు, అసలు దేవుడు ఎక్కడి నుండి వచ్చాడు, ఇంతవరకు నేను ఆరాధించిందేంటి, ఈ సృష్టిని ఎవరు చేశారు, ఇలా దేవుని గురించి కంప్లీట్గా నేను తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా నేను రక్షణ పొందుకోవాలని చెప్పి 2011 గుడ్ ఫ్రైడే రోజున మా అమ్మకు కూడా చెప్పాను. అమ్మ ఇష్టపడలేదు, అయినప్పటికీ నేను రిక్వెస్ట్ చేశాను, లేదమ్మా ఇది నిజం, ఇది సత్యం, ఇది నేను పాటించాలి అని చెప్పి నేను మా అమ్మని రిక్వెస్ట్ చేస్తే, మా అమ్మే ప్రేమతో మరి నువ్వు బాప్తిసం తీసుకుంటే కొత్త బట్టలు వేసుకోవాలి కదా అని చెప్పేసి ప్రేమతో ఒక షర్ట్ కూడా కొనింది తను. అలా నన్ను గద్దించేది, కోప్పాడేది, నన్ను ప్రేమించేది, నన్ను అర్థం చేసుకునేది మా అమ్మగారు. ఆమెను బట్టి నేను ఎప్పుడు సంతోషిస్తాను. తర్వాత నేను రక్షణ పొందుకున్నాను, కానీ చర్చికి వెళ్ళేవాడిని, ఆత్మీయంగా బ్రతికేవాడిని, చర్చిలోంచి బయటకు వచ్చాక ఫ్రెండ్స్తో కలిసేసరికి ఇంకా త్రాగుడు, ఫ్రెండ్స్తో తిరగడం, మరలా గర్ల్స్ బాయ్స్ కలిసి తిరగడం, ఇలాంటి సహవాసాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. దేవుడు అంటే తెలుసు, ఆయనే నిజం కనుక, ఆయనే సత్యదేవుడు కనుక మనం ఆయన్ని నమ్మాలి, నమ్మి నీటి బాప్తిస్వం పొందాలి, వారు రక్షించబడతాడు, నమ్మిన వానికి శిక్ష అని వాక్యాన్ని నేను బలంగా నమ్మాను. సో అందుకని నేను రక్షణ పొందుకున్నాను, నా దేవుడు యేసు, నేను ఫిక్స్ అయ్యి ఇంకా నేను నమ్మాను. ఆ నమ్మకాన్ని బట్టి క్రీస్తులో క్రైస్తవునిగా నేను బ్రతుకుతున్నాను, కానీ దేవునికి ఇష్టము లేని కార్యాలను మాత్రం నేను విడిచిపెట్టలేదు. విడిచిపెట్టుకున్న స్నేహితులతో అలానే వ్యర్థంగా తిరిగేవాడిని, అలా తిరుగుతూ తర్వాత డిగ్రీ 3 ఇయర్స్ కూడా నా ఇష్టానుసారంగా బ్రతికాను. 2014 నా డిగ్రీ కంప్లీట్ అయింది. తర్వాత నా బ్రతుకు ఏంటి, నా ప్రయాణం ఏంటి, నేను ఇప్పుడు ఏం చేయాలి, ఏం ఉద్యోగం చేయాలి, నా ఫ్యామిలీని ఎలా నడిపించాలి, నా కుటుంబాన్ని ఎలా మరి ముందుకు సాగించాలి అనే ఆలోచనలో నేను పడి ప్రార్థన చేస్తున్నాను. ఒకరోజు ప్రార్థన చేస్తుంటే దేవుడు మాట్లాడతాడు కదా, నాతో మాట్లాడు ప్రభువా, నేనేం చేయాలి అని అనుకునే సిచ్యువేషన్లో ఒకరోజు ఊర్లో ఒక పండుగ వచ్చింది. స్నేహితులు అందరం కలిసి మరలా తాగడం మొదలుపెట్టాం. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తాగుతూనే ఉన్నాను. ఈ చెయ్యి ఒక పక్క అంతా విపరీతంగా సలుపు వస్తుంది. సాయంత్రం అయింది, ఒక ఫ్రెండ్ అన్నాడు, డ్రింకింగ్ హెవీ అయ్యింది కదరా, అందువల్ల ఆ పెయిన్ వస్తుంది, నువ్వు ఇంకొక బియర్ తాగు, ఆ యొక్క పెయిన్ క్లియర్ అయిపోద్ది అని చెప్తే, నేను ఒక్కటి తాగాను కానీ క్లియర్ అవ్వలేదని ఇంకొకటి తాగాను అయినా క్లియర్ అవ్వలేదు. తాగుడు బాగా అలవాటు అయిపోవడం వలన అసలు ఎలాంటి మత్తు కూడా వచ్చేది కాదు నాకు. అంత మత్తులో కూడా నేను ఉండేవాడిని కాదు, ఒక నార్మల్గా అన్నీ తెలిసేవాడిగా ఉండేవాడిని. అసలు నేను తాగుతానని ఎవరికి తెలీదు. నా డిగ్రీ నా క్లాస్మేట్స్తో తప్ప నా ఫ్రెండ్స్కి, ఊర్లో ఉన్న వాళ్ళకి ఎవరికి, నా ఫ్యామిలీకి ఎవరికి తెలీదు. అంత సీక్రెట్గా నేను తాగేవాడిని, అంత జాగ్రత్తగా ఉండేవాడిని. సో ఆ పెయిన్కి నేను తట్టుకోలేక ఆ రోజు రాత్రంతా నా ఫ్రెండ్ ఇంటి దగ్గరే ఉండిపోయాను. ఆ రోజు మా ఫ్రెండ్స్ అందరం కలిసి అందరూ తాగి ఉన్నారు కనుక అందరూ మేడ మీద పడుకున్నాం. అందరూ మేడ మీద పడుకుంటే నాకు నిద్ర పట్టట్లేదు, చాలా విపరీతమైన పెయిన్ వస్తుంది, కత్తితో చెయ్యి నరికేసుకోవాలన్నంత పెయిన్ వస్తుంది. ఆ టైంలో ఇంకా నన్ను ఈ పరిస్థితి నుంచి విడిపించేవాడు దేవుడే అని నాకు ఆలోచన కలిగింది. కానీ డాక్టర్ కూడా ఉన్నాడు కదా అని చెప్పేసి డాక్టర్స్ దగ్గర కూడా నేను పరిగెత్తాను. రాత్రి 1 గంట ఆ టైంలో ఊర్లో ఉన్న ఆ చిన్న చిన్న డాక్టర్స్ అందరి దగ్గరికి వెళ్ళాను. ఎవరు మరి తలుపు తీయలేదు, నాకు ఏ రకమైన మందులు కూడా అందలేదు. సో ఫైనల్గా నా ఫ్రెండ్ దగ్గర ఒక పెయిన్ కిల్లర్ టాబ్లెట్ ఉంటే వేసుకున్నాను. అది వేసుకున్నా కూడా చాలాసేపు అయింది కానీ ఆ పెయిన్ తగ్గలేదు. ఇంకా అప్పుడు నాకు అనిపించింది, చాలాసార్లు చర్చిలో నేను దేవుని వాక్యం విన్నప్పుడు పాస్టర్ గారు చెప్పేవాళ్ళు యేసుక్రీస్తు పరమ వైద్యుడు అని, అంటే వైద్యులకే వైద్యులను చేసిన వాడు, వైద్యులకి జ్ఞానం ఇచ్చిన వాడు, మెడిసిన్ తయారు చేసిన వాడికి జ్ఞానం ఇచ్చిన వాడు, ఆయన కంటే పరమ వైద్యుడు ఎవరూ లేరు, ఆయనే పరమ వైద్యుడు అని మాటలు బాగా గుర్తొచ్చినప్పుడు ప్రభువా ఇంకా నన్ను క్షమించండి అని ఒక తీర్మానం తీసుకున్నాను. ఇంకెప్పుడు ఈ మందు జోలికి వెళ్ళను, నీకు ఇష్టం లేదు, ఇదిగో పాత్రలో వేయబడుతుంది, ఎర్రగా కనిపిస్తుంది, ఆ పాత్రలోనిది త్రాగకూడదు, ముట్టకూడదు అనే మాటలను నేను గుర్తు చేసుకున్నాను. ఇంకెప్పుడు వీటిని ముట్టనయ్యా, నీకు ఇష్టం లేదు కదా, నీకు ఇష్టం లేనిది ఇక మీదట నా జీవితంలో ఇంకేది ఉండదు, ఈ త్రాగుడు కాదు ఇంకేది ఉండదు అని చెప్పి ఆ యొక్క త్రాగుడు నేను ఆ రోజు విడిచిపెడతానని దేవునికి ఒక తీర్మానం చేసుకొని దేవుణ్ణి అడిగాను, నన్ను క్షమించి నన్ను కరుణించి నన్ను ముట్టి స్వస్థపరచమని. మోకాళ్ళను నిలబడి రెండు చేతులు పైకెత్తి దేవుణ్ణి నేను బ్రతిమలాడాను, దేవుడు నన్ను కరుణించమని. వెంటనే నాకు స్వస్థ కలిగింది, వెంటనే నేను చాలా చాలా ఏడ్చాను, ఏంటి ప్రభువా నేను అడగగానే నువ్వు వెంటనే కార్యం చేశావు, నేను మెడిసిన్ వేసుకున్నాను కానీ తగ్గలేదు, నా ఫ్రెండ్స్ ఏవో ట్రిక్స్ ఉపయోగించారు కానీ నాకు ఈ పరిస్థితి నుంచి విడుదల ఇవ్వలేదు. ఒక్కసారి నిన్ను అడగగానే వెంటనే నా మాట విన్నావు, క్లియర్గా చెప్పాలంటే ఒక త్రాగుబోతుని నా మాట విన్నావు, కుటుంబాన్ని పట్టించుకోకుండా తిరిగిన వ్యక్తిని నా మాట విన్నావు, నా తల్లిదండ్రులు నన్ను పెంచాలనుకునే విధానంలో నేను లేను, పేదవాళ్ళు వాళ్ళు కష్టపడి వాళ్ళ సంపాదనతో నన్ను చదివిస్తే వాటిని వ్యర్థంగా పాడు చేసి త్రాగి వ్యర్థమైన అలవాట్లలో నేను బ్రతికి వాళ్ళ దగ్గర ఏదో మంచిగా నటిస్తూ వాళ్ళు నన్ను గొప్పగా నా బిడ్డ చదువుకున్నాడు మంచి స్థితిలో ఉంటాడని గర్వంగా వాళ్ళు చూస్తుంటే ఇలాంటి తప్పుడు దారిలో నేను బ్రతికాను, నాలాంటి వాడి మాట నువ్వు విన్నావు అని చెప్పి చాలా సంతోషించాను, చాలా ఏడ్చాను. ఆ రోజు నుండి ఈరోజు వరకు కూడా ఇంకెప్పుడు ఆ వైపు చూడలేదు. ఎవరైనా తాగే వాళ్ళు చూస్తే నేను చాలా అసహించుకుంటాను, ఒకప్పుడు నేను ఎలాంటి వాడినా అని వాళ్ళని చూసి ఇంత దరిద్రంగా ప్రవర్తించానా అని చెప్పి నన్ను నేనే అసహించుకుంటాను. ఇది పాప బ్రతుకని నేను తెలుసుకున్నాను, మీరు కూడా తెలుసుకోండి. ఆ రోజు ఆ పరిస్థితి నన్ను విడిపించింది పాపం నుంచి. ఈరోజు నీకున్న పరిస్థితులు విడిపించాలి అని పరిస్థితి వచ్చే వరకు చూడకు, ఇప్పుడే మారు మనసు పొందు. దేవునికి ఇష్టం లేనిది నువ్వు విడిచిపెడతానంటే నువ్వు ఎలాంటి వాడివైనా నీ మాట ఆయన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. బైబిల్లో నయమాను అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన చాలా గర్విష్టి, కానీ మంచి అధికారంలో ఉండి కూడా ఆయనకి ఒక వ్యాధి ఉండడం ఆయనకు ఒక ముళ్ళైంది. అది దేవుని సేవకుని దగ్గరికి, ఎలీషా దగ్గరికి పంపించింది. ఎలీషా గారు చెప్తారు, నువ్వు వెళ్ళి యొర్దాను నదిలో 7 సార్లు మునుగు, నీకు స్వస్థత వస్తుందంటే ఆయన గర్వంగా నేను ఎందుకు మునగాలనుకుంటారు. తర్వాత మాట విని వెళ్ళి మునిగి 7 సార్లు మునిగిన తర్వాత స్వస్థత పొందుకుంటాడు, ఆయన తీర్మానాలు తీసుకుంటాడు. అటువంటి జీవితాన్ని నేను ఆ రోజు ఒక సమర్పణ, నయమాను లాగా ఒక సమర్పణ జీవితాన్ని నేను కలిగి ఉండాలని నిర్ణయించుకొని దేవుణ్ణి క్షమించమని, నా పాపములన్నీ క్షమించండి, ఇక మీదట నేను నూతనమైన జీవితాన్ని పొందుకోవాలి, ఇప్పుడే నేను పరిశుద్ధాత్మతో నేను రక్షణ పొందుకున్నాను అని నమ్మి వెంటనే ఈరోజు నుంచి నేను నూతనమైన జీవితాన్ని కలిగి ఉండాలని చెప్పి నా పాపములన్నీ ఒప్పుకొని దేవునిలో దేవునికి ఇష్టమైనట్టు బ్రతుకుతూ ఏ పని నాకు దొరికితే ఆ పని చేసేవాడు. టీచర్గా, ఒక స్కూల్లో వాలంటీర్గా పనిచేశాను, ప్రతి పని, ఒక కంపెనీలో పనిచేశాను. ఇలా ప్రతి పని చేస్తూ నా సమయం, ఖాళీ సమయంలో దైవ సేవకునితో కలిసి, ఆయనతో కలిసి గృహాలు దర్శించడానికని, ఆయనతో కలిసి బాగులేని వారి దగ్గరికి వెళ్ళడానికని చెప్పి ఇలా పరిచర్యలో సహాయకుడిగా ఉండేవాడిని, మందిరంలో పనిచేసేవాడిని, దైవ సేవకుడికి పరిచర్య చేసేవాడిని. దేవుని పరిచర్యను చాలా నేర్చుకున్నాను. ఆ సమయంలో ఇంకా నేను లైఫ్లో ఇంకా ఎదగాలని చెప్పి నేను వ్యాపారాలు చేయడం మొదలుపెట్టాను. మొదట ఒక వ్యాపారం చేశాను, ఆ వ్యాపారంలో నష్టం వచ్చింది. ఆ వ్యాపారం కొరకు అప్పు చేశాను, 5 రూపాయలు 6 రూపాయలు వడ్డీతో అప్పు చేసి ఆ వ్యాపారం చేశాను. ఆ వ్యాపారంలో నష్టపోయాను. తర్వాత ఇంకొక వ్యాపారం చేశాను, 1 లక్షల్లో వ్యాపారం, అందులో కూడా నష్టపోయాను. 1 లక్షలు నష్టపోయినా కూడా 1 లక్షల అప్పులు పెరిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకెలా, ఇంకేం చేయాలి అని ఆలోచిస్తే, ఇన్ని 1 లక్షలు అప్పులు తీరాలంటే ఇంకా మనం 1 లక్షల్లోనే బిజినెస్ పెట్టాలని చెప్పి 1 లక్షల్లో బిజినెస్లు చేసుకుంటూ పోయాను. 1 లక్షల్లో అప్పులు అయిపోతూ ఉన్నాను. ఇలాంటి పరిస్థితుల్లో సుమారు 15 లక్షల వరకు అప్పు అయిపోయాను. ఇంకా నా లైఫ్ ఒక్కసారి మరలా స్టన్ అయిపోయాను, ఒక్కసారి బ్లాంక్ అయిపోయాను, ఆగిపోయినట్టు అనిపించింది. ఇన్ని 1 లక్షల ఉన్న భూమిని కూడా అమ్మేశామే, 1 సెంటు భూమి కూడా లేదే, వ్యాపారాలన్నీ నష్టపోతున్నాను, ఈ ఉద్యోగము దొరకట్లేదు, ఓ చిన్న ఉద్యోగం చేస్తూ ఈ అప్పులు తీర్చలేను, ఆ ఉద్యోగం చేస్తూ బ్రతకలేను, ఇప్పుడేంటి నాకు ఈ పరిస్థితి అని చెప్పి నేను చాలా గందరగోళంగా, చాలా భయాందోళనగా ఉన్నాను. అయితే నిండా అప్పుల్లో మునిగిపోయి చాలా బాధల్లో ఉన్నప్పుడు ఒకరోజు బెడ్ మీద కూర్చొని ఏడుస్తూ ఉన్నాను, ఇంకా నాకు ఏ ఆధారం లేదు, దేవుడు ఒక్కడే ఆధారం, దేవుడు ఒక్కడే ఆధారం అంటే టైంలో నేను ఏడుస్తూ కూర్చోకూడదని చెప్పి టీవీలో ఒక దైవ సేవకుడు వాక్యం చెప్తుంటే వింటున్నాను కానీ నా మనసు నెమ్మదిగా లేదు, చాలా వేదనతో ఉంది. ఆ టైంలో ఆ దైవ సేవకుడు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు, ఇలా నేను చాలా వ్యాపారాలు చేశాను, చాలా ఉద్యోగాలు చేశాను, దేంట్లో నేను స్థిరపడలేదు, వ్యాపారాలన్నీ నష్టపోయాయి, నా పరిస్థితులను బట్టి నా కుటుంబం కూడా నన్ను తృణీకరించే పరిస్థితి వచ్చింది, నన్ను మెచ్చుకునేవారు లేరు, నా అవసరము ఎవరికి లేదన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో నా బ్రతుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, నా సేవకురా, నేను నా పనిలో వాడుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను, అందుకే నువ్వు తలంచిన ఏ కార్యమును సఫలము కాకున్నట్లు నేనే చేసి ఉన్నాను, నువ్వు నా పని చేయాలి, అందుకనే నువ్వు తలంచిన ఏ కార్యమును సఫలం కావట్లేదు, నువ్వు ఇంకేం చేయాలనుకున్నా, ఇంకే వ్యాపారం చేయాలనుకున్నా, ఏ ఉద్యోగం చేయాలనుకున్నా నువ్వు ముందుకు వెళ్ళలేవు, నేను నా పనికి ఏర్పాటు చేసుకున్నాను, నువ్వు నా పనికి రా, నువ్వు నా పని చేయి, నా సేవ చెయ్యి, నువ్వు నా పనిలో నువ్వు నిలబడు, నేను నిన్ను వాడుకుంటాను, నీ పరిస్థితులన్నిటి నుంచి విడిపిస్తాను, ఇంతకు రెండింతలు నిన్ను ఆశీర్వదిస్తాను, అనేక మందికి నిన్ను జనముగా చేస్తానని ఆ సేవకునితో మాట్లాడిన మాటలు స్పష్టంగా నాతో మాట్లాడినట్టు అనిపించిందండి. అప్పటికి అనేక సార్లు నేను దైవ సేవకునితో తోడుగా ఓ జత పనివాడిగా సహాయకుడిగా ఉండేవాడిని, సండే స్కూల్ పరిచయం నడిపించేవాడిని, మా యొక్క ఆత్మీయ తండ్రి గారి ఒక బ్రాంచ్ను కూడా వాక్య పరిచయం నడిపించేవాడిని. ఇలా నేను దేవుని పనిలో ఉన్నప్పుడే దేవుడు నన్ను అనేక మార్లు పిలిచాడు. అనేక మార్లు ఆయన నన్ను పిలిస్తే నాకు ఇంకా క్లారిటీగా నువ్వు నాతో మాట్లాడాలని దేవునితో నేను ఒక విధమైన తీర్మానం నేను చేసుకున్నప్పుడు అది నాకు ఆ రోజు బెడ్ మీద కూర్చొని ఆ దైవ సేవకుడు చెప్తున్న సాక్ష్యం వింటున్నప్పుడు గుర్తొచ్చింది. అయితే నేను దేవుని పనికి ఏర్పాటు చేయబడ్డాను, దేవుడు నన్ను అనేక సార్లు పిలిచాడు, నేను అనుకున్నాను కదా నువ్వు నాతో స్పష్టంగా మాట్లాడతాయేం కానీ నేను రాలేను అని. అంత స్పష్టంగా ఈరోజు దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను ఇంకా నెగ్లెక్ట్ చేయకూడదు, నేను దేవుని సేవకు నేను ఏర్పాటు చేయబడ్డాను, దేవుని పనిలో నేను ఉండాలి అని చెప్పి నేను ఒక తీర్మానం తీసుకున్నాను. తర్వాత పరిచర్యలో దేవుని సేవకులతో సపోర్ట్గానే ఉన్నాను. పరిచర్యలో ఎక్కడ ఎలా ఏ ప్రాంతంలో పరిచర్య చేయాలనేది నాకు తెలియలేదు. సో అంతవరకు దేవుని పిలుపు వరకు ఆత్మీయ తండ్రి తన పరిచర్యలో సహాయంగా తోడుగా ఉందామని చెప్పి నేను పరిచర్యలో ముందుకు వెళ్తున్నాను. అలాంటి టైంలో ఆత్మీయ తండ్రి గారు తన కుమార్తెను ఇచ్చి నాకు వివాహం చేయడం జరిగింది. సో ఆ రకంగా వాళ్ళతో కలిసి వారి కుటుంబంలో ఒక్కరుగా జీవించడం జరిగింది. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత ముందు పరిచర్యలో బైబిల్ ట్రైనింగ్ అనేది అవసరము అని తెలుసుకొని ఒక 3 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ కూడా చేయడం జరిగింది. బైబిల్ ట్రైనింగ్ చేసినప్పుడే దైవ సేవకుల ద్వారా అభిషేకించబడడం కూడా జరిగింది. తర్వాత ఆత్మీయ తండ్రి చెప్పారు, మనకి ఇంత పరిచర్య ఉంది కనుక నువ్వు నా అల్లుడు అని కాదు, నువ్వు ఇంత పరిచర్య ఉంది ఎవరో ఒకరు సహాయంగా ఉంటేనే కానీ నేను ఈ పరిచర్యను ముందుకు నడిపించలేను, సో కనుక ఇంత పెద్ద పరిచర్యలో నీ సహాయం కావాలి, నువ్వు ఖచ్చితంగా సేవకు సిద్ధపడ్డావు, సేవకు పిలువబడ్డావు కనుక నా తర్వాత మోషే తర్వాత యెహోషువ ఎలా అయితే ఇజ్రాయేలు ప్రజలకి అవసరమో అలా నువ్వు ఖచ్చితంగా ఒక యెహోషువలాగా ఈ యొక్క సంఘానికి ఈ పరిచర్యకు నువ్వు అవసరము అని చెప్పినప్పుడు నేను దేవునితో మాట్లాడాను, ప్రభువా నాకు ఇది నిజమా, నేను ఇక్కడే ఉండాలా నాకు తెలీదు, అయితే దైవ సేవకుని చెప్పినట్లు నేను నీ స్పష్టత తెలుసుకునేంత వరకు నేను నీ దాసునితో సహకారిగా తోటి దైవ సేవకునిగా నేను కొనసాగుతాను, నీ చిత్తాన్ని నాకు బయలుపరచు అని నేను సేవలో కొనసాగుతున్నప్పుడు దేవుడు ఒకరోజు నాతో స్పష్టంగా వాక్యము ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, నేను నా దాసునికి సహకారిగా నేను నిలబెట్టుకున్నాను, నా ఈ దాసుని తర్వాత పరిచర్యలో నీవు ఈ సంఘాన్ని నడిపించాలి కనుక నువ్వు దాసునితో సహకారిగా ఈ జీవితాన్ని కొనసాగించు, ఈ పరిచర్యలో ముందుకు సాగు, నీ పరిస్థితులన్నిటి నుంచి నేను విడిపిస్తానని చెప్పి దేవుడు అన్నప్పుడు సరే అని సేవలో కొనసాగుతున్నాను, అయితే దైవ సేవకులతో సహకారిగా నేను ఉంటున్నాను, అయితే నాకు కొన్ని అప్పులు ఉన్నాయి, వాటిని వడ్డీలు కట్టాలి, ఎలా ఈ పరిస్థితి సహకారిగా అంటే కానుకలు పరిచర్యలో ఇవేమీ కాదు, ఏ రకమైన ఆర్థిక పరమైన సహాయం లేదు. అయితే దైవ సావకులతో ఉండడం వలన నేను, నా భార్య, తర్వాత దేవుడు పిల్లల్నిచ్చాడు, ఇద్దరు పిల్లల్ని, ఒక బాబు ఒక పాప, ఫ్యామిలీ అంతా ఆ దైవ సావకులతో సహకారుగా ఉంటూ పరిచర్యలో ముందుకెళ్తున్నాం. దేవుడా, నా సమస్యలు తీర్చువాడు నువ్వే అని దేవుని వైపు నేను చూస్తూ ఉన్నాను. అలాంటప్పుడు ఏం చేయాలి? ఇంకా ఈ పరిస్థితి నుంచి విడిపించబడాలి. ఇప్పుడు పరిచర్యలో ఉన్నాను, దైవ సావకులతో ఉన్నాను, కానీ ఆర్థికంగా మరి నా పరిస్థితి బాగాలేదు. పరిచర్యలో వచ్చిన డబ్బులన్నీ నా అప్పులు తీర్చడానికే నేను వాడుకుంటే, ఇంకా ఈ సంఘంలో జరుగుతున్న అనేక కార్యాలు ఉన్నాయి, అవన్నీ ఆగిపోతాయి. నేను దైవ సావకుని విషయం మేరకు నేను అడగను, నేను ఆయనకి నా పరిస్థితులు ఏవి చెప్పను, నేను నీకే చెప్తా, నువ్వే నా పరిస్థితి నుంచి విడిపించని నేను దేవునితో ఒక నిబంధన చేసుకుంటూ చాలా కష్టమైన పరిస్థితి, నలిగిపోతున్నాను, పరిచర్లో ముందుకెళ్ళలేకపోతూ ఉన్నాను, చాలా కష్టంగా ఉంటుంది, అప్పులు పెరిగిపోతూ ఉన్నాయి, ఈ 15 లక్షల అప్పులు నేను ఎలా తీర్చాలి అని నేను ఇబ్బంది పడుతూ ఉన్నాను. వడ్డీలతో కలిసి 17 లక్షల రూపాయలు అయింది. ఈ పరిస్థితిలో నేనేం చేశానంటే, నా తండ్రి గారు నాకు కట్టిన ఇల్లు, ఆ ఇల్లు మీద నేను లోన్ తీసుకురావడం జరిగింది. 13 లక్షల రూపాయలు లోన్ తీసుకొచ్చాను. లోన్ తీసుకొచ్చి అవి కట్టింగ్లన్నీ పోయి ఒక 12 లక్షల రూపాయలు వస్తే, అందులో నేను 12 లక్షల రూపాయలు అప్పులు తీర్చగా ఇంకా 5 లక్షల రూపాయలు ఉండిపోయింది. ఇంకా 5 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలకి వడ్డీ కట్టాలి. ఈ యొక్క లోన్కి నెలకి 20,000 రూపాయలు సుమారు నేను లోన్కి ఈఎంఐ కట్టాలి. ఇలా వెళ్తున్నప్పుడు ఇవన్నీ కలిసి మరికొద్ది సంవత్సరాల్లో మరలా లోన్గానే కడుతున్నాను, అప్పులకు వడ్డీలు కడుతున్నాను, ఇవి కట్టడానికి అప్పులు చేస్తూ ఉన్నాను. ఇలా మరలా 5 లక్షల అప్పు కాస్త మరలా 17 లక్షలు అయిపోయింది. అప్పు 17 లక్షలు, లోను 13 లక్షలు, సుమారు 30 లక్షల రూపాయలు. ఈ పరిస్థితుల్లో చాలా దుఃఖంతో, ప్రభువా నీ పరిచర్య పిలిచావు, నేనేం చేయాలి, ఎలా అప్పులు పెరిగిపోతూ వచ్చాయి, ఒక రూపాయి కూడా తీరలేదు, ఇప్పుడు 30 లక్షల రూపాయలు అప్పులతో ఉన్నాను, ఎలా ప్రభువా అని నేను ఒకరోజు దేవునితో పెనుగులాడుతూ ఉన్నాను. అప్పుడు దేవుడు ఒక ఆలోచన కలిగించాడు. నువ్వు నా పరిచర్యకు వచ్చావు, ఏం చేస్తున్నావు? ఆదివారం వాక్యం చెప్తున్నావు, శుక్రవారం వాక్యం చెప్తున్నావు, ఏదో పాస్టర్స్ మీటింగ్ ఉంటే వెళ్తున్నావు, ఏదో ప్రేయర్ ఉంటే వెళ్తున్నావు, నువ్వు నా పరిచర్య ఏం చేస్తున్నావు అని దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటే, అవును నేనేం పరిచర్య చేస్తున్నాను, నేనేమి చేయట్లేదే అని చెప్పి ఒక్కసారి నాలో ఆలోచన కలిగింది. అప్పుడు ఒక తీర్మానం తీసుకున్నాను, ప్రభువా ఏ ప్రేయర్ లేనప్పుడు నాకున్న సమయాన్ని నీ సువార్తలో నేను గడుపుతానని చెప్పి, దొరికిన సమయమంతా ఒక్కొక్క రోజు నాకు దొరికినప్పుడు ఒక ఊరు వెళ్ళిపోయేవాడిని, డోర్ టు డోర్ వెళ్ళి పత్రికలు పంచుతూ సువార్త చెప్పుకుంటూ ఇలా నేను వెళ్తున్నప్పుడు, దేవుడు ఒక 3 రోజులు సువార్త జరిగిన తర్వాత ఏం జరిగిందంటే, ఒక ఆశ్చర్యకరమైన కార్యం జరిగింది. ఒక దైవ సేవకుడు వచ్చి నా దగ్గరికి వచ్చి, నీకు అవసరమని నాకు అనిపిస్తుంది, నీకు ఏ అవసరమో నాకు తెలియదు, ఇదిగో దేవుడు నీకు ఇవ్వమన్నాడని చెప్పి 150,000 రూపాయలు నా చేతిలో పెట్టారు. ఒకసారి నాకు కలంబడా నీళ్ళు తిరిగాయి. ఏంటిది అని ఒకసారి నేను మోకరించి ప్రార్థన చేస్తుంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఇగో నువ్వు నా పరిచర్య చేయట్లేదు అని అన్నప్పుడు నీ పరిచర్య చేస్తానని చెప్పి తీర్మానం కలిగి నిజమైన పరిచర్యను, సువార్తను నువ్వు ప్రకటిస్తూ ఉన్నప్పుడు నిన్ను సంతోషిస్తూ ఉన్నాను, ఇదిగో నేను నీకు తీర్మానం చేస్తూ ఉన్నాను, నువ్వు సువార్త చేసిన ప్రతిసారి 50,000 రూపాయలు నేను నీకు ఇస్తానని దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడుతుంటే, అప్పుడు 150,000 రూపాయలు నేను 3 రోజులు సువార్త చేశాను, అంటే 3 సువార్తలకి ఒక్కొక్క 50,000 చెప్పిన 150,000 రూపాయలు దేవుడు నాకు ఇచ్చాను. చాలా సంతోషించాను. ఇంకా రుచి చూశాను కదండి, ఏంటి ఎవరైనా వంట బాగా చేశారనుకోండి, వాళ్ళు రుచి చూశాక వాళ్ళు ఇంకెప్పుడు మనకి ఫుడ్ తెస్తారని చూస్తాం కదా, అలా రుచి చూశాను కదండి. ఇంకా నాకు ఇంకా అవకాశము దొరికిందని చెప్పేసి నేను సువార్తకి వెళ్తూ ఉన్నాను, ఆయన 50,000 రూపాయలు ఇస్తూ ఉన్నాడు. సువార్తకి వెళ్తూ ఉన్నాను, 50,000 రూపాయలు ఇస్తూ ఉన్నాడు. ఆశ్చర్యకరమైన సంఘటన అండి ఇది, గొప్ప కార్యం. ఒకరోజు మాత్రం నా భార్య ఏమో 25,000 రూపాయలు వచ్చాయని నా చేతిలో పెట్టింది. నేను ఆ రోజు చర్చిలో ఒక మూలన కూర్చొని, ఏంటి ప్రభువా నువ్వు ఎప్పుడు 50,000 రూపాయలు ఇస్తావు కదా, ఈరోజు ఏంటి 25,000 ఇచ్చావు అని చెప్పి నేను ఆలోచిస్తూ ఉంటే దేవుడు ఆ రోజు నాకు స్పష్టంగా తెలియజేసిన విషయం చూడండి. ఆ రోజు ఒక ప్రేయర్ ఉండడం వలన మేము మధ్యాహ్నం వరకే స్వార్త చేసాం. అది నాకు గుర్తొచ్చి, ఓ నేను హాఫ్ డే వర్క్ చేశాను కనుక నాకు హాఫ్ శాలరీ ఇచ్చావా ప్రభువా అనుకున్నాను నేను. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అది ఎందుకు జరిగిందని నాకు అనిపించిందంటే, నిజంగానే దేవుడు ఒకరోజు స్వార్త చేసిన దానికి 50,000 ఇస్తున్నాడు అనేది నాలో ఇంకొంచెం స్ట్రాంగ్గా ఆ యొక్క సాక్ష్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడనిపించింది. అందుకని ఆ రోజు హాఫ్ డే నేను స్వార్థ చేయడం వలన 25,000 రూపాయలు వచ్చిందని నాకు అనిపించింది. దేవుడా నీకు మాత్రం ఖచ్చితంగా నీ లెక్క మాత్రం క్లియర్ అనిపించింది నాకు. నిజంగానే మనం లెక్కలు తప్పుతాం కానీ దేవుడు మాత్రం ఆయన లెక్కలు తప్పడు. ఆయన వాగ్దానం ఇచ్చాడు కదండి, నువ్వు స్వార్థ చేసిన ప్రతిసారి ఒక 50,000 రూపాయలు ఇస్తానని చెప్పి. సో కనుక ఆ రకంగా దేవుడు సుమారు ఎన్నిసార్లు సువార్తకి వెళ్తే అన్నిసార్లు అప్పులు తీరుస్తూ వచ్చాడు. ఒకసారి ఏమైందంటే, ఒకరోజు సువార్త చేశాను, సుమారు 10 రోజులు అయిపోయింది, రావాల్సిన 50,000 ఇంకా రాలేదు. నేను చాలా బాధపడుతున్నాను, సంఘంలో కూడా సాక్ష్యం చెప్తూ ఉన్నాను, ప్రతి వారం చెప్తూ ఉన్నాను, ఇగో నేను సువార్త చేసిన ప్రతిసారి దేవుడు నాకు 50,000 రూపాయలు ఇస్తున్నాడని చెప్పి. కానీ ఈసారి 50,000 రూపాయలు రాలే, 10 రోజులు అయిపోయింది. ఒక వ్యక్తి అన్నాడు, నువ్వు స్వార్థ చేసిన ప్రతిసారి దేవుడు 50,000 ఇస్తాడు కదా, ఈసారి రాలేదే అని కొంచెం వెటకారంగా మాట్లాడుతూ ఉన్నాడు. అలా మాట్లాడుతూ ఉంటే నేను కొంచెం బాధపడుతున్నాను, కానీ ధైర్యంగా ఒక మాట చెప్పాను, దేవుని కార్యాలు మన జీవితంలో ఆలస్యం అయ్యాయంటే అది అమృతమే కానీ విషం కాదు. మనం దేవుని కార్యాలు ఆలస్యం చేస్తే అది మనకు విషమవుతుంది. నేను దేవుని కార్యాలు ఆలస్యం చేశాను, అప్పుల్ని ఇంకా పెంచుకున్నాను, అది నాకు విషమైంది. కానీ దేవుడు నా జీవితంలో కార్యం ఆలస్యం చేస్తున్నాడంటే అది నాకు విషయం కాదు, అది అమృతమే అని ఆ రోజు ఆ వ్యక్తికి చెప్పిన తర్వాత రోజే నాకు 3,00,000 రూపాయలు దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలా దేవుడు నాకు అప్పులు తీరుస్తూ ఉంటుంటే నాలో భారం దిగిపోతూ ఉంది. విస్తారమైన పరిచర్యలో దేవుడిలో వాడబడుతూ ఉన్నాను, ఆయా ప్రాంతాలకు పిలువబడుతూ ఉన్నాను, ఆయా గ్రామాల్లో ఆయా సేవకులు ఆ సంఘాలకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నాను, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాను, సంఘంలో కూడా విరువుగా వాడబడుతూ ఉన్నాను. దేవునిలో నేను పనిచేస్తూ ఆ పని కష్టం అనుకోకుండా సంతోషంగా నేను సాగుతున్నప్పుడు దేవుడు నా భారాన్నంతటిని తొలగిస్తూ ఉండగా నేను దేవుళ్ళో ఆనందిస్తూ ఉంటుంటే ఈ ఆనందమే ఈరోజు నేను కలిగి ఉన్న ఈ ఆనందం, ఈరోజు నేను కలిగి ఉన్న నెమ్మది, ఈరోజు నా బ్రతుకు చాలా సంతోషంగా ఉంది. నేను మంచి భార్య, నన్ను అర్థం చేసుకునే భార్య, నాకు సహకారి అయిన భార్య, మంచి భార్యనిచ్చాడు దేవుడు, చక్కని పిల్లల్నిచ్చాడు, చక్కగా ప్రార్థిస్తారు, పాటలు పాడతారు, చిన్నవాళ్ళే దేవుళ్ళు చక్కగా బలంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇంత చక్కని అందమైన జీవితాన్ని ఈరోజు నేను కలిగి ఉన్నానంటే గడిచిన కాలంలో ఎంతో భయంకరంగా బ్రతికాను, దేవునికి వ్యతిరేకంగా బ్రతికాను, కుటుంబానికి ఇష్టం లేకుండా బ్రతికాను. నా తల్లి నా బ్రతుకంతా తెలిసిన తర్వాత నా కొడుకు వల్ల నాకు రూపాయి ఉపయోగం లేదు, నా పెద్ద కొడుకు ఉన్నాడు వాడి వల్ల నాకు రూపాయి ఉపయోగం లేదని చెప్పుకునేది, చాలా బాధపడేవాడిని. దేవుడు నాకు ఈ పరిస్థితిని నువ్వు ఒకరోజు మారుస్తావని చెప్పి చాలా వేదన చెందాను. ఈరోజు నా తల్లిదండ్రులు నన్ను చూసి చాలా సంతోషిస్తూ ఉన్నారు, నేను నా కుటుంబం చాలా సంతోషంగా ఉన్నాం. ఎంతటికీ కారణం దేవుడే. మనం ఎప్పుడైతే దేవుని మాటకు లోబడి, దేవుని మాటకు చెవియొగ్గి, దేవుని మాటను దేవుడి చిత్తాన్ని వెతుకుతూ ఆయన చిత్త ప్రకారం మనం జీవిస్తామో దేవుడు మన జీవితాన్ని గొప్పగా మారుస్తాడు, సంతోషంగా మారుస్తాడు, తలదించిన చోటని తలెత్తుకునేలా చేస్తాడు, నీ అవమానాలన్నీ ఆశీర్వాదంగా మారుస్తాడు, నీ నిందలన్నీ దీవెనకరంగా మారుస్తాడు. ఈ జీవితాన్ని మీరు పొందుకోవాలని ఆశపడుతున్నారా? దేవుని మాట వినండి, దేవుని చిత్తానుసారంగా బ్రతకండి, దేవునికి ఇష్టం లేని విడిచిపెట్టండి, దేవుని కార్యాలు చేయడానికి తీర్మానం కలిగి ఉండండి.
1: నా శంకరుడు దేవుడు నన్ను కాపాడుతాడు, నా శివయ్య దేవుడు నన్ను కాపాడుతాడు. నన్ను శంకరుడు కనుక పూజలు అద్దని చెప్తే కనుక నేను చచ్చిపోతానని 2 సార్లు కిరోసిన్ పోసుకున్నా.
2: ఎందుకు మీకు అంత ముండి పట్టింపు?
1: యేసుప్రభు దేవుడు అంటే నాకు నచ్చది. యేసుప్రభు దేవుడు అయిన దేవుడు కాడు. 5 మన్నదమ్ములం అయితే 3 చనిపోయినరు. యేసుప్రభు నిజమైన దేవుడు అయితే మరి వాళ్ళు ఎందుకు చనిపోయారు? అసలు ఆ యేసుప్రభుకు శాతనైతే ఎందుకు కాపాడలేడు?
2: శివుని యొక్క ఆత్మ మీలోకి వచ్చి
1: మాట్లాడేది
2: అంటే మీరు పాములతో ఆడుకుంటారు.
1: ఇంటికెళ్ళి అన్నది ఇట్లా పాము పడగలు లెక్కలు నిలబడ్డాయి లేచి. ఈ జడ ఉంటుంది కదన్న, ఈ పడగలు లెక్కలు లేచి నిలబడ్డాయి. ఆయన దేవుడు అంటున్నారు కదా, మీరు దేవుడు అంటే ఆయన యేసుప్రభు గొప్పవాడు అయితే ఇక్కడ కూడా దేవుడు ఉంటాడు కదా. ఇక్కడికి రమ్మా నాన్న, నేను రాను లోపలికి అన్న. నువ్వేందే నాకు ప్రార్థన చేసేది, నేను నీకు బొట్టు పెడతారా అని చెప్పి ఆమె ఇష్టానుసారంగా తిట్టిన. అసలు ఆయన ఎట్లా మాట్లాడతారు నాతోని? నేను పూజారిని, ఆయన నాతో ఎందుకు మాట్లాడతారు? నాతో ఏం పని ఆయనకి మాట్లాడటానికి? నా చేతుల్నే తయారు చేస్తుంటి అంటే ఏదో ముంగట పెట్టుకుని కాదు, నా చేతుల్లోని ఇట్లా.
2: ప్రైజ్లాడండి, నేను మీ తమ్ముడు జోషిని. మరి యొక్క సాక్ష్యంతో మీ ముందుకు రావడానికి దేవుడు ఈ సమయాన్ని ఇచ్చిన బట్టి దేవునికే వేలాది స్తుతి స్తోత్రములు. ఒకప్పుడు శివభక్తుడు అంటే శివుని యొక్క ఆత్మ తనలోకి వచ్చి అనేక మంది జాతకాలు చెబుతూ నా చేతిలోనే కుంకుమ పసుపు అవన్నీ తయారు చేసి జనాల్ని మబ్బులో పెట్టి అనేక రీతిగా డబ్బులు సంపాదించాలని ఒక ఆలోచన. ఇంకో మరి యొక్క విషయం ఏంటంటే తల్లిదండ్రులు క్రైస్తవులు, తన యొక్క శివభక్తుని జీవితం పాములతోనూ ఎప్పుడు ఆడుకునే వ్యక్తి. తన యొక్క చేసే ఆ యొక్క పూజలకు ఆ తల్లిదండ్రులు అడ్డొచ్చారని చెప్పి 2 సార్లు కిరోసిన్ పోసి చనిపోవాలనుకున్న వ్యక్తి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని ఈ యొక్క యవనస్తుడు గొప్ప పరిచర్య ఎలా చేస్తున్నారో, దేవుణ్ణి ఎలా తెలుసుకున్నారో మొట్టమొదటి నుంచి చివరి వరకు సాక్ష్యం తప్పకుండా చూడండి. అనేక మంది ఈ యొక్క వీడియో షేర్ చేయమని కోరుచున్నాను.
1: ఈ అవకాశం ఇచ్చిన దేవతి దేవునికి వందనాలు. జోష్ అన్నగారికి నా యొక్క వందనాలు. పనికి మాలిన నా జీవితమును ఈరోజు ఈ స్థితిలో తీసుకొచ్చిన దేవాతి దేవుడు, ఆ గొప్ప దేవునికే మహిమ. మాది నిజామాబాద్ జిల్లా చిన్నవాల్గూడ్ సిరికొండ మండల్. ఒకప్పుడు నేను హిందువుగా బ్రతికే వ్యక్తినే. హిందువులంటే నాకు ఇష్టం.
2: అంటే మీరు పుట్టుకతోనే హైందువులు అండి?
1: క్రైస్తవ కుటుంబంలో పుట్టిన పెరిగిన, కానీ నాకు చర్చ్ అంటే నచ్చది, సేవకులు అంటే నచ్చది. హిందువుగా బ్రతకాలని నా ఆశ. హిందువుగా నేను ఉన్నప్పుడు మరి కొన్ని రోజుల క్రితం అట్లనే హిందువుగా నేను పూజలు చేయటం, ఎక్కడెక్కడ నుంచో నా దగ్గరికి రావటం, బొట్లు పెట్టించుకోవటం, తిరగటం, పూజలు చేయటం. నేను లేకపోతే పండుగలు చేసేవారు కారు. ఎక్కడికంటే అక్కడికి నన్ను తీసుకుపోయేవారు. ఎవరైనా పండుగలు చేసినప్పుడు దప్పులు కొడితే వాళ్ళ దప్పుల ముంగట్నే ఉరుకుతుంటే నేను ఎగపడి.
2: పూనకం వచ్చినట్లుగా
1: పూనకం వచ్చి వాళ్ళ దప్పుల ముంగట యాపకొమ్మలు పట్టుకొని వాళ్ళ దప్పులతో పాటు నేను కూడా నడిచే వ్యక్తిని. ఎవరైనా పండుగలు చేసినప్పుడు కూడా వాళ్ళతో వెళ్ళి శివశక్తి నా మీదకి వచ్చేది. ఇంకా ఉరుకుతుంటే, ఎగురుతుంటే, దుంకుతుంటే, ఒక్కటే కాళ్ళ మీద డ్యాన్స్ చేస్తుంటే, ఒకటే కాళ్ళ మీద డ్యాన్స్ చేసుకుంటూ దప్పులు కొట్టమంటుంటే స్పీడ్గా దప్పులు కొట్టుండ్రి, కొట్టపోతే కోపం కచ్చి వాళ్ళని తిట్టే వ్యక్తిని. ఆ విధంగా నా జీవితం ఇంకా ఫోటోలు పెట్టుకొని ఒక పక్కకు నేను అదే ఇంట్లో ఒక రూమ్లో నేను ఫోటోలు పెట్టుకొని హిందువుగా పూజలు చేసే వ్యక్తిని. ఇటు పక్కకు మా అమ్మ వాళ్ళు, మా నాన్న వాళ్ళు అక్కడ వాళ్ళు చర్చికి వెళ్ళే వాళ్ళు. నేను పూజలు నా ఇంట్లోకి నా రూమ్లోకి సోమవారం రోజు కానీ శనివారం రోజు కానీ నా రూమ్లోకి ఎవరైనా వస్తే కనుక ఒప్పుకోకపోతుంది. నా రూమ్లోకి ఎవరైనా ఫోటోల దగ్గరికి కానీ నా రూమ్లోకి వచ్చే అత్తే మళ్ళీ కడుక్కుంటుంది ఆ రూమ్ మొత్తం సర్పేసి కడుక్కుంటుంది. ఎవరైనా క్రైస్తవులు కానీ ఇంకెవరైనా కానీ ఆ రోజు రాకపోతుండే నా దగ్గరికి. ఇక ఎక్కువ శాతం మంది ఇట్లా మంచిగా లేని వాళ్ళు కానీ ఇంకేమన్నా అయినులు కానీ ఇట్లా ఏదన్నా విషయాలలో నా దగ్గరికి వచ్చి అడుగుతుండ్రి. అడిగినప్పుడు ఇట్లా కళ్ళు మూసుకొని ఇష్టానుసారంగా ఇట్లా బొట్టు తీసుకొని నా చేతుల్నే తయారు చేస్తుంటి అంటే ఏదో ముంగట పెట్టుకుని కాదు, నా చేతుల్లోని ఇట్లా.
2: మీ చేతిలోనే బొట్టు తయారైద్ది?
1: తయారైతుండే. కళ్ళు మూసుకొని ఇంకా నోటికి వచ్చిన ఇట్లా దేవులను తలుసుకొని శంకరుడు, రాజన్న, వెమ్లవాడ రాజన్న, నరసింహస్వామి, నల్లవోషవ, ఎల్లవ తల్లి ఇట్లా గుర్తు చేసుకుంటూ బొట్టు తీస్తుంటి. బొట్టు తీసి ఇదే బొట్టు తీసి వాళ్ళకి పెడుతుంటి. యాపకొమ్మలు ఉంటుండే ఒక చేతిలో ఇట్లా పట్టుకొని బొట్టు తీసే వ్యక్తిని. ఆ విధంగా బ్రతికిన నన్ను ఒకరోజు మరి వంట చేయటానికని నేను మా అక్క వాళ్ళ ఇంటికి ఒక విలేజ్కి వంట చేయటానికి వెళ్ళి వెళ్ళినప్పుడు వంట చేసేటప్పుడు ప్రార్థన స్టార్ట్ అయింది అక్కడ. వాళ్ళు అన్నారు కదా వంటలు అయిపోతే ఒకసారి ప్రార్థన కలిసి కూర్చో మరి కొద్దిసేపు దేవుని మాటలు ఏంటంటే, నేను అన్నా కదా యేసుప్రభు అంటే నాకు పడది, వంట చేయటానికి కూడా నేను రాను, ఏదో మన రిలేషన్ వాళ్ళ నచ్చిన ఆ దేవుడు అంటేనే నాకు నచ్చది, నేను రాను ప్రార్థనకు అని చెప్పి మాట్లాడినా. మాట్లాడినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు మరి ఒక 10 నిమిషాలు కూర్చో తమ్ముడు ఏమవుతుంది అంటే నేను రాను అని చెప్పి మొండిగా మాట్లాడినప్పుడు మరి డబ్బులు తీసుకొని వెళ్ళిపో అని అన్నప్పుడు నేను డబ్బులు తీసుకొని ఇంటికి రావటం జరిగింది. అదే రోజు రాత్రి నాకు బాగా కడుపు నొప్పి, విపరీతమైన భయంకరమైన కడుపు నొప్పి వచ్చినప్పుడు నా దగ్గర ఉన్న వాళ్ళు నా కుటుంబీకులందరూ కూడా క్రైస్తవులే, వాళ్ళు ప్రార్థన చేద్దామని దగ్గరికి వచ్చినప్పుడు ప్రార్థనను తీసుకొచ్చినప్పుడు నేను దూషించి తిట్టిన వారందరినీ కూడా, ఆ క్రైస్తవ దేవుడు కాడు, ఆ దేవుడికి శాతనైతే ఆయన ఎందుకు కాపాడుకోలేడు, ఆయన నన్ను ఏంది కాపాడేది, నన్ను కాపాడతాడు ఆయన, నేను హాస్పిటల్ వెళ్ళాలి అంతేగాని అవి నేను నమ్మను అని చెప్పి హాస్పిటల్ తీసుకుపోయినప్పుడు మరి నన్ను హాస్పిటల్లో ఉంచినప్పుడు డాక్టర్లు అన్ని స్కానింగ్లు చేయాలని చెప్పినప్పుడు ప్రతి రిపోర్ట్లో కూడా నాకు నెగిటివ్గానే రావటం జరిగింది. మరి కిడ్నీలు వాపచ్చినాయి, ఒక కిడ్నీ ఫెయిల్ అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి, ఈయనకు గ్యారంటీ లేదని చెప్పినారు. అప్పటిదాకా కూడా నేను ఏమంటున్నానంటే నా శంకరుడు దేవుడు నన్ను కాపాడతాడు, నా శివయ్య దేవుడు నన్ను కాపాడతాడు, నన్ను బ్రతికిస్తాడనే నమ్మకం నాతో ఉంది, నాకు ఉంది అని చెప్పి అలానే మాట్లాడుతున్నా. మా ఇంటి వాళ్ళు మాత్రం ఏమంటున్నారంటే ఒకసారి ప్రార్థన చేపించుకో, ఒకసారి ప్రార్థన చేపించుకుంటే ఏమవుతుందని చెప్తే నేను చేపించుకోను, నా శివయ్య నన్ను బ్రతికిస్తాడు, నన్ను బ్రతికిస్తే కనుక నేను వెమ్లవాడ రాజన్నకు ఇంటికెళ్ళిస్తా, అక్కడ నేను నాకు నచ్చింది నేను మొక్కులు మొక్కుతా తప్ప నేను మాత్రం క్రైస్తవ జీవితంలో మాత్రం నేను ఉండను అని చెప్పి మాట్లాడినా. చెప్పినప్పుడు మరి డాక్టర్లు కూడా ఏమన్నారంటే ఇక్కడ కాదమ్మా హైదరాబాద్ తీసుకోవండి అని చెప్పినప్పుడు అంత సీరియస్ ఏముందని మా వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు అన్నారు కదా 2 కిడ్నీలకు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంది, ఒక కిడ్నీ ఆల్రెడీ కొంచెం డ్యామేజ్ అవుతుంది, లోపల సీమ్ అయిపోయింది అని చెప్పినప్పుడు గ్యారంటీ లేదన్నప్పుడు మరి సీరియస్ కండిషనే నాది, సీరియస్ కండిషనే కండిషన్లో మరి నేను ఉన్నప్పుడు డాక్టర్లు అన్నారు కదా ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలా సీమ్ తీసేయాలని చెప్పినప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ చేసిన నన్ను ఆపరేషన్ థియేటర్లకు తీసుకుపోయినప్పుడు భయంకరమైన నొప్పి, భయంకరమైన అవస్థ, ఆ అవస్థ కేగలేక కూడా నేను ఎంతగానో ఏడ్చినప్పుడు మా వాళ్ళు అన్నారు కదా 1 నిమిషం ప్రార్థన చేపించుకో ఏమవుతుంది అని అన్నప్పుడు నేను అన్న కదా సత్తే ఆయన కోసం చచ్చిపోతా బ్రతికితే ఆయన కోసం బ్రతకలే కానీ నాకు మాత్రం నేను ఆ ప్రార్థన అంటే నేను ఒప్పుకోను అని చెప్పి ప్రార్థన చేయటానికి వేరే వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు గ్లూకోజ్లు అన్ని పీకేసుకుని ఇట్లా తీసేసుకున్నా నాకు అద్దు అని,
2: అంటే యేసుక్రీస్తు ప్రభు వద్దు
1: వద్దు ఆయన నా దగ్గరికి రావద్దు అట్లాంటి వారు అత్తే నా దగ్గరికి మంచి ఒప్పుకోను చచ్చిపోవటానికైనా సిద్ధమని గ్లూకోజ్లు తీసేసుకున్నా. తీసేసుకున్నప్పుడు మరి అక్కడ ఉన్న వాళ్ళు ఒక్కసారి చేపించుకున్నాను ఏమైతుందని చెప్తే ఎవరి మాట కూడా వినలేకుండా నేను
2: ఎందుకని మీకంత ముండి పట్టింపు,
1: యేసుప్రభు దేవుడు అంటే నాకు నచ్చది, యేసుప్రభు దేవుడు ఆయన దేవుడు కాడు, ఇన్ని దేవతలు ఉండగా ఆయన ఎందుకు దేవుడు, ఇన్ని దేవతలకు మనం బలర్పించాలి కానీ యేసుప్రభు ఆయననే చనిపోయిండు బల అయిపోయిండు ఆయన అసలు దేవుడు కాడు అనే వ్యక్తిని నేను, ఆయనకు ఆయన దేవుడైతే ఆయన ఎందుకు కాపాడుకోలేడు ఆయన దేవుడు కాడు అని ఎందుకుగానే బ్రతకాలని నా ఆలోచన. ఆపరేషన్ థియేటర్కు తీసుకుపోయారు నన్ను, ఆపరేషన్ థియేటర్కు తీసుకుపోయిన తర్వాత వాళ్ళు అంటారు కదా హోల్డ్ చేయాలి ఖచ్చితంగా ఈ కిడ్నీలకు అది ఇది ఇబ్బంది ఉంది.

0: నేను అనుకున్నా నా మనసులో లాస్ట్ స్టేజ్ లో.
1: ఎందుకని మీరు ఫస్ట్ వద్దనుకున్నారు, మరి ఎందుకని మీరు యేసుప్రభు?
0: డాక్టర్ ఏమని చెప్పిండంటే ఆపరేషన్ చేసేటప్పుడు ఆ ప్రాణాపాయం ఉంది ఖచ్చితంగా అమ్మా, 24 గంటలు గడిస్తే తప్పేం చెప్పలేము, బ్రతకచ్చు చనిపోవచ్చు మనకు నమ్మకం లేదని చెప్పారు.
1: అంటే ప్రాణం మీద ఆశ పుట్టింది.
0: పుట్టి అప్పుడేమన్నా నిజమైన దేవుడు అని చెప్తారు కదా యేసుప్రభు, ఆయన నిజంగా దేవుడు అయితే సరే నన్ను మంచిగా చేతి గనక నేను ఆయన కోసం బ్రతకాలని అనుకున్నా. అనుకున్న తర్వాత 24 గంటల తర్వాత కొంచెం కొంచెం నాకు మెలకు రావటం, మాట్లాడటం ఆ విధంగా జరిగింది. ఆ విధంగా జరిగిన తర్వాత కూడా సరే యేసుప్రభు బతికిచ్చిండు అనే ఆలోచన నా మైండ్లోకి వెళ్ళిపోయింది. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత కూడా నేనేం అందరూ ఏమంటారు అంటే ఇప్పటికైనా నమ్ముతావా దేవుని తెలుసుకుంటావా అన్నప్పుడు నేనన్నా ఆయననే ఎందుకు బ్రతికిచ్చిండు అని మీరు నమ్మాలా, నేను ఎన్నో మొక్కులు మొక్కినా నేను ఖచ్చితంగా కొంచెం హెల్త్ కరెక్ట్ సెట్ అయిన తర్వాత ఖచ్చితంగా వెమ్లవాడ రాజానికి నేను ఇంటికి వెళ్ళి ఇచ్చి రావాలా, కొండ కట్టుకోవాలా, ధర్మం పూరుకోవాలా, నా మొక్కులు బాగున్నాయి నేను మీ మాట విననని చెప్పి మళ్ళీ అదే హిందువుగా పూజలు చేయటం, మళ్ళీ అదే తిరగటం, పాములతో ఆడుకోవటం.
1: అంటే మీరు పాములతో ఆడుకుంటారు?
0: ఆడుకునే వ్యక్తిని. ఎక్కడన్నా పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు అవి కనబడితే వాటితో నేను కొద్దిసేపు నిలబడి వాటిని చూడటం. ఒకరోజు నేను స్నానం చేయకుండా పొలం కాడికి వెళ్ళినప్పుడు సోమవారం రోజు శనివారం రోజు అది నాకు ఎదురుగా వస్తే ఈరోజు నేను ఒక్క పొద్దు ఉండలేనని కాబట్టి అది నాకు ఎదురుగా వచ్చిందని చెప్పి నేను తానం చేయటం, ఆ విధంగా మెంటల్గా డిప్రెషన్లో ఉండే వ్యక్తిని నేను. ఎవరైనా ఇంట్లోకి వచ్చినా కానీ మీరు క్రైస్తవులు మా ఇంట్లోకి ఎందుకు వచ్చారు, నా దేవుడు బాధపడతాడని, ఎవరిని క్రైస్తవులని పాస్టర్లను తిట్టే వ్యక్తిని, ఇంకా క్రైస్తవులు కనబడితే ఒప్పుకునే వ్యక్తిని కాను, వాళ్ళ ముంగట కావాలని బొట్టు పెట్టుకుని తిరిగే వ్యక్తిని, అసలు యేసుప్రభు నమ్ముకున్న ఎదురుగా కనబడితే బూతులు తిట్టే వ్యక్తిని, అసలు ఎందుకురా నాకు ఇట్లా వచ్చినావు నువ్వు, ఆ ముండ మతం, భర్త చచ్చిపోయిన వాళ్ళ లెక్క విధవరాలుగా తిరుగుతారు, అదేం మతం రా, మీరు ఫాస్టర్ రా అని తిట్టే వ్యక్తిని, ఆ విధంగా తిట్టే వ్యక్తిని, ఆ విధంగా అట్లా అట్లా కొద్ది రోజుల తర్వాత మళ్ళీ కొంచెం కొంచెం కొంచెం నాకు శోధన రావటం జరిగింది. అంటే పడిపోవటం, హిద్దలేసి పడిపోవటం, అట్లనే ఇక శంకరుడు దేవుడు అని నా మెంటాలిటీ, మా వాళ్ళు మాత్రం కాదు ఇది దయ్యము, ఆ శంకరుడిని నమ్ముకోవడం మనం దేవుని చిత్తం కాదు, మనం క్రైస్తవులం మనం చెయ్యొద్దు అని చెప్పినప్పుడు మేము ఐదుగురం అన్నదమ్ములం అయితే ముగ్గురు చనిపోయినారు. మరి శంకరుడు యేసుప్రభు నిజమైన దేవుడు అయితే మరి వాళ్ళు ఎందుకు చనిపోయారు, మా అన్న 22 సంవత్సరాలు చనిపోయిండు, అసలు ఆ యేసుప్రభుకు శాతన అయితే ఎందుకు కాపాడలేడు, అదంతా కూడా నీ భ్రమ, నేను ఇదే చేస్తా మీరు అదే చేసుకోండి, నన్ను శంకరుడు కనుక పూజలు అద్దని చెప్తే కనుక నేను చచ్చిపోతానని 2 సార్లు కిరోసిన్ పోసుకున్నా. శంకరుడు భక్తి నాకు అద్దని చెప్తుర్రు మీరు అని చెప్పి కిరోసిన్ పోసుకున్నా. పోసుకుంటే సరే నీదేందో నువ్వు చేసుకో అని చెప్పిండ్రు. ఒకరోజు మాత్రం ఇంకా ఇది దేవుడు అద్దు ఇంట్లో ప్రార్థన పెట్టించుకుందాం ఖచ్చితంగా ఈరోజు నువ్వు ఉండాలని చెప్పి మొండి పట్టుతోని నన్ను ఉపవాస ప్రార్థన ఇంట్లో పెడితే వాళ్ళందరి ముంగట నేను చచ్చిపోవాలని చెప్పి నేను ఊరేసుకున్నా. పాస్టర్ల ముంగట
1: ప్రార్థన జరగకూడదని
0: జరగద్దని చెప్పి ఊరేసుకున్నా, ఎందుకంటే నన్ను పీడిస్తుర్రు అని చెప్పి, నన్ను ఇంత పీడిస్తున్నారు కాబట్టి నేను చనిపోవాలి ఖచ్చితంగా, మీరు నన్ను లేనిపోని మాటలు చెప్తున్నారని చెప్పి ఊరేసుకున్నా. తర్వాత ఇంకా నీ బతుకేంది నువ్వు బతుకు, మరి నీకు ఇష్టం వచ్చినట్టుగా చేసుకొని చెప్పి వదిలేసుకున్నారు వాళ్ళు కూడా. ఇంకా ఒక రూమ్లో పర్సనల్గా ఒక రూమ్లో నేను శివయ్య భక్తి చేసే వ్యక్తిని, వాళ్ళు ఒక రూమ్లో వాళ్ళు ఉండే వ్యక్తులు. ఆ విధంగా కొన్ని రోజుల తర్వాత దేవుని గురించి వదిలేసుకొని ఇష్టానుసారంగా తిరిగి తాగి తిరిగి నాకు నచ్చిన భక్తి నేను తిరగటం ప్రారంభమైంది. అట్లా కొద్ది రోజుల తర్వాత కొంచెం నాకు శరీరం సహకరించకపోవటం, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళకపోవటం, కాళ్ళు పడిపోయినాయి, 2 కాళ్ళు కూడా మెల్లే కాళ్ళు పడిపోయినాయి. కాళ్ళు పడిపోయినప్పుడు ఇంకా నడవలేని స్థితిలో, బాత్రూంలకు కూడా వెళ్ళలేని స్థితిలో, అసలు ఎవరు పట్టుకపోయేట వాళ్ళు కూడా దగ్గర లేరు. ఆ విధంగా ఉన్నప్పుడు కొంచెం ఇంకా నన్ను హుషారు చేసిన తర్వాత మ్యారేజ్ చేశారు. ఈ విధంగా నేను మారుతాడు కావచ్చు, మారుతాడు హిందూ క్రైస్తవుల పిల్లని చేస్తే ఖచ్చితంగా మారుతాడని చెప్పి క్రైస్తవుల కుటుంబంకు చెందిన అమ్మాయిని పెళ్లి చేశారు.
1: మీరు దానికి ఒప్పుకున్నారండి?
0: ఒప్పుకున్నా, పెళ్లి మట్టుకు మాత్రమే నేను ఒప్పుకుంటా, కానీ నేను తర్వాత ఆమెను కూడా నాలోనికే నా దాంట్లోకే మారాలని చెప్పిన. వాళ్ళు అన్నారు కదా పెళ్లి అయిపోయేంత మట్టుకు అట్లా ఏం చెప్పొద్దు అని చెప్పి పెళ్లి చేసిన తర్వాత కూడా నేనన్నా నాలాగా నువ్వు ఉండాలిగా నీలాగా నేను మారాలంటే నాతో కాదు, నాతో ఖచ్చితంగా వెమ్లవాడ రాజన్న దగ్గరికి రావాలా, మనం ఇద్దరం వెంటికలు తీసుకోవాలని చెప్పి తీసుకుపోయినా అక్కడికి వెమ్లవాడ రాజన్న గుడికి తీసుకుపోయి అక్కడ తిరగటం, మొక్కడం, కొబ్బరికాయలు కొట్టడం ఇదంతా చేసిన తర్వాత ఇష్టానుసారంగా చేసిన తర్వాత ఆ అమ్మాయి ఏమందంటే నువ్వు ఈ విధంగా చేస్తే కనుక

0: నేను ఒప్పుకోను, మేము క్రైస్తవులం. నువ్వు ఈ విధంగా ఎందుకు చెప్తున్నావు అంటే నాలాగా ఉండటానికి నువ్వు ఇష్టపడితే నాతో నుండు, లేదంటే నాకు విడాకులు ఇచ్చేయి, కానీ నాకు మాత్రం నాకు ఈ శివయ్యనే కావాలని చెప్పి మాట్లాడినా. ఆ విధంగా ఇంకా నేను పూజలు చేసే వ్యక్తిని ఆమె. నేను లేక ముందు దొంగతనాలు ప్రార్థన చేసుకునేది, దొంగతనాలు దొంగ సాటన. మా అమ్మ వాళ్ళు కూడా ప్రార్థన చేసేవాళ్ళే, నేను మాత్రం ఒక్కనే ఇంకా వేరే. ఆ విధంగా కొన్ని రోజుల తర్వాత ఇంకా మెల్లెగా ఇంకా నాకు నడవలేని స్థితిలో, మొత్తం కాళ్ళు పడిపోయి ఇంకా లేవలేని స్థితిలో, ఇంకా కొంచెం మంది రాకపోవటం, ఇంటికి ఇంకా పూజలు చేయ కొంచెం తక్కువైపోయింది. తక్కువైపోయిన తర్వాత మా భార్య అన్నది కదా, ఒకసారి ప్రార్థన చేపించుకో ఎక్కడైనా, మనకెందుకు ఇదంతా, నువ్వు నడవలేని స్థితిలో ఉన్నావు, నువ్వు పని చేయలేని స్థితిలో ఉన్నావు, మనకెవరు నడపాలా అని చెప్పి ఆమె నా మీదకి మాట్లాడింది. మాట్లాడినప్పుడు నేనేం,
1: మీ దగ్గరికి ఎందుకు వచ్చేవారండి?
0: చూపించుకునటానికి. నేను ఇట్లా చేతిలో ముడిపి పసుపు తీయటం, ఇట్లా చేతిలో ముడిపి బొట్టు తీయటం, నా చేతులు ముడిపే, అదొక భ్రమ. అంటే నా చేతులతోనే తీసి పెడితే ఆయన గురువు బొట్టు పెడితే తక్కువైతుంది, జ్వరం తక్కువైతుంది, రోగాలు తక్కువైతాయి. రిగ్గులు చూపించేవాడిని, నీళ్ళు నీళ్ళు ఇక్కడ పడతాయని చెప్తే అక్కడ నీళ్ళు పడతాయని అలా ఆ లోకంలో వచ్చేవాళ్ళు.
1: అంటే మీ దగ్గరికి చూపించుకుంటానికి వచ్చి
0: చూపించుకోటానికి వచ్చేవాళ్ళు. అట్లా అట్లా కొద్ది రోజులు గడిచిపోయిన తర్వాత
1: అంటే శివుని యొక్క ఆత్మ మీలోకి వచ్చి మాట్లాడేది.
0: యాప కొమ్మలు పట్టుకొని పెద్దగా బొట్టు పెట్టుకొని అట్లా మాట్లాడే వ్యక్తి.
1: రూమ్ లో మీరు కూర్చునేవారు?
0: ఒక రూమ్ లో.
1: అంటే నిజమే అంటారా? మీ యొక్క ఊహకి తెలుస్తుంది కదా.
0: అప్పుడు ఇంకా నేను అదే భ్రమలున్నా కాబట్టి నాకు అదే ఇష్టం ఇంకా నాకు. ఆ విధంగా అట్లా అట్లా కొద్ది రోజుల తర్వాత కాళ్ళు పడిపోయినాయి. ఇంకా మళ్ళీ లేవలేని స్థితిలో మళ్ళీ కాళ్ళు పడిపోయిన తర్వాత ఇంకా నన్ను ఇక్కడ ముస్లిం వాళ్ళ దగ్గరికి, ఇక్కడ బద్దెలు వాళ్ళు వీళ్ళు దించే వాళ్ళ దగ్గర మేకలతోని కోళ్ళతోని దించిపించారు. మా అమ్మ వాళ్ళు రాలేరు, మా మేనత్త వాళ్ళు హిందువులు, వాళ్ళతోనే వెళ్ళిన. అక్కడ తిరిగి అక్కడ ఇక్కడ చూపించిన తర్వాత ఎక్కడికి పోయినా కానీ ఇంకా న్యాయం కాలేదు. న్యాయం కాకపోతే అసలు ఇక్కడికి పోయినా కానీ న్యాయం అయితే లేదు కదా, ఒకసారి ప్రార్థనకు వదామని చెప్పి మా అమ్మ వాళ్ళు మా భార్య వాళ్ళందరూ కూడా నన్ను ఒత్తిడి చేస్తే, నేను అన్నా కదా సావటానికైనా నేను రెడీగా ఉన్నా కానీ మాత్రం నేను ఆ చర్చిలకు రానంటే రానని చెప్పినప్పుడు, మరి అప్పుడు నువ్వు ఆపరేషన్ చేపించుకున్నప్పుడు దేవుని పని చేస్తాను మొక్కినావు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా మారుతున్నావు అంటే, నేను అదేదో నా బాధకు మీ బాధకు నేను బతకాలని ఏదో అన్నా కానీ నేను మాత్రం చెయ్యనంటే చెయ్యనని చెప్పి మొండిగా మాట్లాడినా. ముందుగా మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏం చేసిండ్రంటే ఇంకా ఎట్లయినా సరే తీసుకుపోవాలని చెప్పి ఆటోలో వేరే దగ్గర ముస్లిం అయిన ఉన్నాడు, నిన్ను దించడానికి రమ్మన్నాడు వెళ్దామని చెప్పి తీసుకుపోయారు. తీసుకుపోయిన తర్వాత అక్కడికి పోయిన తర్వాత వీళ్ళు ఎక్కడికైతే తీసుకుపోవాలి అక్కడికి తీసుకుపోక చర్చిలకు తీసుకుపోయారు
1: నిన్ను.
0: నన్ను చర్చిలకు తీసుకుపోయే వరకు అంటే అక్కడిదాకా పోయేదాకా నేను ముస్లిం వాళ్ళే అనుకున్నా. ఇంకా అక్కడ బయట సిల్వలు కానీ ఆ వాక్యలు కానీ అవోటి ఇవోటి రాసి పెట్టింది ఉంది. వాటిని చూసిన ఇంకా వాటిని ఆటోల నుంచి దుంకి ఒక 2 కిలోమీటర్లు ఉరికిన. ఆ పడిపోయి కాళ్ళు పడిపోయిన శక్తి కూడా అప్పుడు ఎట్లా వచ్చిందో కూడా అర్థం కాలేదు. ఇంకా ఉరికినప్పుడు నా ఎంబట వీళ్ళందరూ కూడా పడి పట్టుకొని మళ్ళా గుంజుకొచ్చి ప్రార్థన చేపించుకోకపోతే నేను కొడతాం చేస్తామని నన్ను ఇద్దరు ముగ్గురు యవనాస్తులు కూడా మా తమ్ముడు ఫ్రెండ్స్ గుంజుకొచ్చి చర్చి దగ్గర పడేశారు. చర్చి దగ్గర పడేస్తే నేను అన్నా కదా గేట్ బయటనే ఉంటాను, గేట్ లోపలికి మాత్రం నేను రాను. ఆయన దేవుడు అంటున్నారు కదా, మీరు దేవుడు అంటే ఆయన యేసుప్రభు గొప్పోడు అయితే ఇక్కడ కూడా దేవుడు ఉంటాడు కదా, ఇక్కడికి రమ్మని ఆయన నేను రాను లోపలికి అన్న. ఆయన్ని బయటకు రమ్మనని చెప్తే వాళ్ళు అన్నారు కదా అట్లా మాట్లాడద్దు, వాళ్ళు సేవకులు వాళ్ళని అట్లా అన్నది అంటే నేనన్నా నిజాంబాద్లో మేరీ జీవన్ అమ్మగారని ఉంటారు, ఆ అమ్మగారు బయటకు వచ్చినప్పుడు నేనన్నా నువ్వేందే నాకు ప్రార్థన చేసేది, నేనే నీకు నేను నీకు బొట్టు పెడతారా అని చెప్పి ఆమెను ఇష్టానుసారంగా తిట్టిన. నేనన్నా పాస్టర్ అమ్మను నువ్వేంది నాకు ప్రార్థన చేసేది అన్నప్పుడు ఆమె ప్రేమతో బుదిరికిచ్చి మాట్లాడి ఒక్కసారి లోపలికి రాయ్యా అంటే నేనన్నా కదా నువ్వే నా దగ్గరికి రా, నేనెందుకు నీ దగ్గరికి అత్తా, నా కోట్లాది దేవతలు నడిచిపెట్టి నీ దేవుని నేను ఎందుకు నమ్మాలా, నేను లోపలికి ఎందుకు రావాలా, నేను రాను అని చెప్పి మాట్లాడినా. ఆమె అన్నది కదా ఒక్క నిమిషం లోపలికి రాయ్యా, నువ్వేం చేయగానే ఒక్క నిమిషం లోపలికి రాంది. వీళ్ళందరినీ మబ్బు పట్టించిన ఆయన వీళ్ళందరినీ మబ్బు పట్టించి కొంచెం అట్లనే గేట్ ముంగట కూర్చుండి కొంచెం నాకు వాష్రూమ్ అత్తుందని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయినా. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత నన్ను మళ్ళా తిరిగి దొరికించుకొని దొరికించుకొని తీసుకొని వచ్చి కట్టేసారు పగ్గంతో, చర్చిలో ఉండాలను ఖచ్చితంగా అని చెప్పి కట్టేసారు. కట్టేస్తే నేనన్నా కదా, నేను కట్టేసినా కానీ నన్ను చంపేసినా కానీ నేను శివయ్యను మాత్రం విడిసేది లేదు, మీ దగ్గరకు వచ్చేది లేదని చెప్పి ఈ తాళ్ళన్నీ కూడా తెంపేసుకున్నా. తెంపేసుకొని ఇంకా నేను నన్ను ఇంత టార్చర్ పెడతారు కాబట్టి నేను ఖచ్చితంగా ఇక ఆ శివయ్య కోసమే చచ్చిపోవాలని చెప్పి ట్రాన్స్ఫారం పట్టుకోవటానికని వెళ్ళిన. ట్రాన్స్ఫారం పట్టుకోవటానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వ్యక్తులు నన్ను తోసేసి కింద పడగొట్టేసి తీసుకొచ్చి మళ్ళా ఎందుకోసం ఇలా చేస్తున్నావని చెప్పి నన్ను గాయపరిచి తిట్టి తీసుకొచ్చి మళ్ళా చర్చి దగ్గర పడేసారు. 3 రోజులు అట్లనే జరిగింది. 3 రోజుల తర్వాత ఒకసారి లోపలికి రా, ఎందుకు ఇంత మొండి పట్టుబడుతున్నావని కాళ్ళొక్కలు చేతులొక్కలు దొరకబట్టి తీసుకుపోయి చర్చిలో పడేసారు. చర్చిలో పడేసిన తర్వాత అక్కడనే కూర్చుంది ఇంకా చర్చిలో. సరే వాళ్ళ భ్రమ, వాళ్ళ ఇష్టం, వాళ్ళది నా ఇష్టం నాది, సరే ఆయన ఏం గొప్పోడేం కాడు, ఆయన ఏం దేవుడు, సరే వాళ్ళ ఇష్టం అని చెప్పి అట్లనే కొన్ని రోజులు 3 నెలలు ఉన్నాన్న. 3 నెలల తర్వాత ప్రార్థన చేయటం, వాళ్ళు ఏదేదో మాట్లాడడం, నేను అనుకుంటున్నా కదా వాళ్ళు ఎన్ని చేసినా కానీ నేను ఒక కొంచెం నాకు హుషారయ్యేదాకా మాత్రం సరే వాళ్ళని నమ్మిస్తా, హుషారైపోయిన తర్వాత మళ్ళీ నేను వెళ్ళిపోవాలా, ఖచ్చితంగా నా ఇష్టం వచ్చినట్టు నేను చేయాలా, నా దేవతలన్నీ అక్కడే ఉన్నాయి నేను ఇక్కడ ఉన్నా అని చెప్పి అట్లా మాట్లాడుతూ ఇక వీళ్ళు అన్నారు కదా, అమ్మగా అమ్మ వాళ్ళు కానీ పాస్టర్ అమ్మ వాళ్ళు కానీ నా భార్య కానీ మా తమ్ముడు కానీ వీళ్ళందరూ ఏమన్నారంటే, లేదు నువ్వు అట్లా ఇట్లా మాట్లాడకు, ఇంట్లోనే ఉండి. ఇంకా కొంచెం 3 నెలల తర్వాత మళ్ళీ నడవటం ప్రారంభమైంది. కొంచెం నడవటం, బయటికి రావటం, వాష్రూమ్ బోలన్న నడవటం, స్నానం చేయటానికి నడవటం, ఆ విధంగా నడిచిన. నడిచిన తర్వాత వాళ్ళు అన్నారు కదా, ఇన్ని రోజులు అవన్నీ చేసినప్పటికీ కూడా నీకు మంచిగా లేదు, ఇప్పుడు ఇళ్ళకి రాగానే మంచిగా అయింది, మళ్ళెందుకు మళ్ళా పాత జీవితంను గుర్తు చేసుకుంటావు, ఇట్లనే ఉండు అని చెప్పారు. ఇట్లనే ఉండమని చెప్తే నేను అన్న కదా, మరి అవన్నీ ఏం చేయాలి నేను, నా ఇంటికి వెళ్ళి ఇస్తా అని చెప్పినా, ముడుపులు కట్టినా, ఇవన్నీ ఏం చేయాలి నేను, ఈ దేవుని కోసం బ్రతికితే నా దేవుళ్ళు బాధపడాయా అని చెప్పి మాట్లాడినప్పుడు అట్లనే కొద్ది రోజులలోనే మా అమ్మ చనిపోయింది హార్ట్అటాక్తో చనిపోయినప్పుడు నేను అన్న కదా, సరే ఆమె కూడా చనిపోయింది, నా పూజలను ఆపేసిందానికి మా దేవుళ్ళ అట్లా కోపంకే ఆమె చనిపోయింది అని చెప్పి మొండిగా మాట్లాడిన.
1: పూజలు ఆపేశాను అందుకే మీ అమ్మ చనిపోయింది.
0: మా అమ్మ చనిపోయింది, నన్ను ఇప్పటికైనా విడిచిపెట్టేస్తే నేను పూజలు చేసుకుంటా అని చెప్పిన. వాళ్ళు అన్నారు కదా, అట్లేం కాదు ఆమెకు హార్ట్అటాక్తో చనిపోయింది అంటే, లేదు హార్ట్అటాక్తో కాదు, ఇదే పూజలు ఆపేస్తేనే చనిపోయిందని నేను అన్నా. అన్న తర్వాత లేదు అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్పి వాళ్ళు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత కొద్ది రోజులు అయింది అట్లా కొద్ది రోజుల తర్వాత ఇంకా అక్కడ నేను అమ్మ వాళ్ళ దగ్గర పని చేస్తుంటే అక్కడ బాసన్లు కడగటం, వచ్చిన సంఘాస్తులై ప్లేట్లు కడగటం
1: చర్చిలో.
0: సరే 2000 జీతం ఇస్తా పని చేసుకొని చెప్పారు అక్కడ. నేను మా భార్య ఇంకా అక్కడనే ఉండి సరే నా ఆరోగ్యం అయితే కొంచెం సెట్ అయ్యేదాకా ఏదో ఒక పని చేసుకోవాలి కదని చెప్పి ఆ బాసన్లు దమ్మటం, అక్కడ పని చేయటం, ఊడవటం అవన్నీ చేసిన. చేసుకుంటూ అలా కొద్ది రోజుల తర్వాత ఒక సంవత్సరం అయింది. సంవత్సరం తర్వాత అసలు నిజంగా దేవుడు అంటే ఈయననే కావచ్చు, మరి ఇంతగానం మంది వస్తారు ఇంతగానం మంది పోతారు, వచ్చిన వాళ్ళు నడవలేని వాళ్ళు నడవటం, పక్షవాతంతో ఉన్న వాళ్ళు లేవటం చూసిన నా కళ్ళతో అక్కడ. అప్పుడు అనుకున్న నిజమైన దేవుడు అంటారు కదా, అసలు ఇది ఎట్లా జరుగుతుంది, ఇది ఎట్లా సాధ్యమవుతుంది, ఒకసారి నేను తెలుసుకోవాలి దీన్ని, ఇది దీని వెనకాల ఏముందని చెప్పి నేను ప్రయత్నం చేసిన, వాళ్ళ మీద ప్రయోగాలు చేసిన, తెలుసుకోవాలి వీళ్ళు ఏం చేస్తారు. అసలు నేనైతే బొట్టు పెట్టేటోని, యాపకొమ్మలు ఇచ్చేటోని, ఊదేసేటోని, పొగబట్టేటోని, మరి వీళ్ళు ఏం చేస్తారు అసలు, వీళ్ళ దగ్గర ఏముందని చెప్పి అట్లా పరీక్ష పెట్టి చూసిన. చూసినప్పుడు ఆమె బైబిల్ తీసుకొని రావటం, ఏడుచుడు బాగా అక్కడ ప్రార్థన గదిలో చర్చిలో బాగా ఏడుస్తుండే అమ్మగారు. ఈమెకేం పిచ్చి పట్టింది, ఇలా ఎందుకు ఎడుతుంది, మరి ఇట్లా ఎందుకు ఎడుతుంది అని చెప్పి నేను బాగా రోజులు అట్లనే పరీక్షించి చూసినప్పుడు ఒకరోజు ఇంకా చర్చికి అడుగుతున్నా క్లీన్ చేస్తున్నా ఇట్లా మనుషులు నడిచినట్టు శబ్దం వినొస్తుంది. శబ్దం వినొచ్చినప్పుడు అమ్మగారు వచ్చిందేమని చూసినప్పుడు అమ్మ లేదు, ఎవరు లేరు అమ్మ పిలిచినావా అని చెప్పి పోతే, నేను రాలేను పైకి రాలే పిలవలేను కూడా అని అమ్మ అన్నది. తర్వాత మళ్ళొకరోజు శుక్రవారం ప్రార్థన అవుతుంది, సత్యం సత్యం అని పిలిచినారు శబ్దం. సత్యం సత్యం అని పిలిస్తే నేను అన్న కదా, అమ్మ ఏమైంది అని చెప్పి పోతే, నేను పిలవలేనయ్యా నిన్నేందుకు నేను పిలిచిన,
1: పాస్టర్ అమ్మగారు
0: నేను పిలవలేనయ్యా, నేను మైకులు సెట్ చేయు, అక్కడ కార్పెట్లు గిట్ల వేసేయు, ప్రార్థన స్టార్ట్ చేద్దాం ఇంకా అన్నది. నేనన్నా పిలిచినావు కదా అమ్మ, ఇప్పుడు ఏం విషయం అంటే నేను పిలవలేనయ్యా అన్నది. సరే ఎవరో నా భ్రమ అనుకుని అట్లనే అట్లా సంవత్సరం గడిపిన. సంవత్సరం గడిపిన తర్వాత ఇంకా నా మనసులో ఉంది శివయ్య పూజ చెయ్యాలని, కానీ అయినప్పటికీ నీ కూడా అక్కడనే వండుకుంటూ పరిచర్య చేసుకుంటూ ఆ పని ఈ పని చేసుకుంటూ ఉన్నా. ఇంకా అట్లా ఉండి ఒకరోజు ఏమైందంటే ప్లేట్లు దోముతుండగా నీ పని ఇది కాదు అని ఒక శబ్దం వినబడుతుంది. నా పని ఇది కాదంటే నేను చేసుకోకపోతే నడవది, ఖచ్చితంగా పొట్ట తిప్పలకు ఏదైనా చేసుకోవాలా, ఇక్కడ ఉన్నాం కాబట్టి నిజాంబాద్ జిల్లా కాబట్టి ఖచ్చితంగా పని చేసుకోకపోతే మనకు ఎవరు పెడతారని చెప్పి చేసుకోవాలి కదా. నీ పని ఇది కాదంటే మీరు అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఇట్లా ఎందుకు వినిపిస్తుంది శబ్దం అని చెప్తే ఆమంది కదా నీ భ్రమ, ప్రార్థన చేసుకో ఏం కాదు దేవుడు ఉన్నాడు అని చెప్పి ఆమంది. ఇంకొక ఆమె కరుణమ్మ అని ఉంటుంది, ఆమె దగ్గరికి అయిన తర్వాత ఆమె ప్రార్థన చేసి ఏమన్నదంటే దేవుడే మాట్లాడుతుండు స్వరంతో, దేవుని మాట లోబడంటే నేను అన్నా కదా అసలు ఆయన ఎట్లా మాట్లాడతారు నాతోని, నేను పూజారిని ఆయన నాతో ఎందుకు మాట్లాడతారు, నాతో ఏం పని ఆయనకి మాట్లాడటానికి, ఆయన స్వరం విన్నవా నువ్వు అన్నది. అంటే ఇట్లా శబ్దం వినబడ్డదమ్మా ఆయన నాకేం తెలియదు స్వరం వినబడ్డదని చెప్పి సరే వదిలేసి ఒకరోజు పండుకున్న తర్వాత సత్యం నువ్వు లేవు ఇక్కడికి వెళ్ళే, సత్యం నువ్వు ఇక్కడికి నుంచి లేవు అని చెప్పి ఒక శబ్దం వినబడ్డ తర్వాత ఎందుకు నన్నెవరు వెళ్తున్నారని చెప్పి అందరిని చూస్తే అందరూ వండుకున్నారు. పండుకున్న తర్వాత పొద్దున మళ్ళమ్మ దగ్గరికి వచ్చి అడిగితే అమ్మ ఏమన్నదంటే కీర్తనలు 91 చదువుకుంటే అది ఎక్కడుంటుందో నాకు తెలియదని నేనన్నా. దావీది కీర్తనలు 91 చదువు అంటే అది ఎక్కడుంటుందో నాకు తెలియదని చెప్పినప్పుడు ఆమె తీసిచ్చింది. తీసిస్తే నేను 7th క్లాస్ చదువుకున్నా, నాకేం చదువు రాదు, దాన్ని ఒక 3 రోజులు చదివిన ఆ దావీది కీర్తన 91 3 రోజులు చదివిన, కొంచెం ఆ విధంగా చదువుకుంటూ మళ్ళా అట్లా 6 నెలలు గడిపేసిన అక్కడనే. సంవత్సరం నర అవుతుంది ఇంకా అట్లా గడిపేసిన తర్వాత ఏమైందంటే మళ్ళీ అమ్మ అంటుంది కదా దేవుడు నిన్ను ఎన్నుకుంటుండు దేవుని సేవ కోసం నిలబడతావా నువ్వు అని అడిగింది అమ్మ ప్రార్థన రోజు. దేవుని సేవ కోసం నిలబడతావు అంటే నేను అన్న కదా నీకేమన్నా పిచ్చి పట్టిందమ్మా, నేను 7th క్లాస్ చదువుకున్నా, నేను పని చేసుకోకపోతే మాకెవరు కడుపులోకి పెట్టరు, మీలాగా సంకల బైబిల్ పెట్టుకొని తిరగడంటే ఇంకా నేను ఒప్పుకోను, నేను మళ్ళీ నా దాంట్లోకి నేను వెళ్ళిపోతా, నా పూజలు చేసుకుంటే నాకు 10, 5, 100, 200, 500 ఇస్తారు, ఎవరైనా ఏమన్నా ఇస్తారు, కానీ ఈ సంకల బైబిల్ పెట్టుకొని తిరిగితే ఎవడు పోషిస్తాడు నన్ను అని చెప్తే ఆమన్నది కదా ఆకాశ పక్షులను పోషిస్తున్నా మిమ్మల్ని పోషించను అన్నాడు దేవుడు, పోషిస్తాడయ్యా అంటే నేనన్నా నీ భ్రమాదంతా నేను అట్లా చెయ్యను నాతో కాదు అని నేను చెప్పిన. చెయ్యంటే ఏమో రోగం పెట్టి పట్టుకుంటాడు దేవుడు అని అమ్మ అన్నది. ఏం రోగం పెట్టినా సరే కానీ నాతో కాదు, ఏదో ప్లేట్లు దోమటం కడగటం మందిరం ఉడవటం అంటే సరే చేస్తా, అవేదో చెయ్యొచ్చు కాబట్టి చేస్తా, కానీ నాకు బైబిల్ చదవరాదు నేను చేయలేను నాతో కాదు అని మొండిగా మాట్లాడినప్పుడు నీ ఇష్టం అని చెప్పింది. నీ ఇష్టం అని చెప్తే నేనన్నా కదా అట్లనే పని చేసుకుంటాను, ఇంకా పని చేసి ఇంకా అమ్మ దగ్గరికి కోవటం కూడా కోపం వచ్చి వదిలేసి అక్కడక్కడ పని చేసుకోవటం వంటలు చేయటం తిరుగుతున్నా అట్లా తిరుగుతుంటూ ఆదివారం చర్చికి వస్తూ శుక్రవారం ప్రార్థనకు వస్తున్నప్పుడు అమ్మ ఏమన్నదంటే సత్యం నువ్వు దేవుని కోసం నిలబడాలని ఇట్లా మాట్లాడుతుంది, వాక్యం ద్వారా మాట్లాడుతుంది, నువ్వు బ్రదర్ దేవుని కోసం నిలబడాలా దేవుని కోసం నిలబడాలా అన్నప్పుడు నేను అన్న కదా దేవుని కోసం నిలబడాలంటే అసలు ఎట్లా నిలబడతారు, ఏం చేయాలా, ఆ ప్రార్థన ఎట్లా చేయాలో కూడా నాకు తెలియదు, వాక్యం ఎట్లా చెప్పాలో నాకు తెలియదు, అసలు దేవుని కోసం ఇది కూడా దేవుని పని కాదా అని చెప్పి అడిగిన. ఈ ప్లేట్లు కడగటం మందిరం ఉడగటం ఇది కూడా దేవుని పని కదా, ఇది దేవుని పని చేసినట్టు కాదమ్మా, ఇంకా దేవుని పని అంటే నాతో కాదు అని చెప్పి మాట్లాడినా. ఆమన్నది కదా నువ్వు ప్రేయర్ చేసుకో అన్నది, ప్రేయర్ చేసుకుంటే నాకు ప్రార్థన చేసుకున్నాడు తెలియదు, ప్రార్థన చేయటం రాదు, సరే దేవుని చిత్తం అని చెప్పేసి అట్లనే కొద్ది రోజుల తర్వాత వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏందో నేను తెలుసుకోవాలా, అసలు వీళ్ళు ఇట్లా ఎందుకు మాట్లాడుతుండ్రని చెప్పి ఒకరోజు 6 మీటింగ్కి వెళ్ళిన జాన్ వెస్లీ మీటింగ్కి వెళ్ళినప్పుడు మీటింగ్ అయిపోయిన తర్వాత అక్కడ వాగ్దానాలు ఇస్తారు, వాగ్దానాలు ఇస్తే నేను ఒక వాగ్దానం తీసుకున్నా, ఆ వాగ్దానంలో ఏమొచ్చిందంటే నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడవను అని చెప్పి వాగ్దానం వచ్చినప్పుడు నేను అనుకున్నా కదా అబ్బా నాతో నేను చెప్పిండు నన్ను ఎందుకు విడిచిపెట్టాడని ఆ చదువచ్చిన వాళ్ళకు చూపించి నగిన, కొంచెం ఎగతాళిగా మాట్లాడినా, ఎందుకు నన్ను ఎందు విడిచిపెట్టాడు ఆయన, ఆయన నేను విడిచిపెడతా వదిలేసుకుంటా, ఆయన ఎవరు అసలు నన్ను వదిలేయడానికి, వదిలిపెట్టడానికి ఆయనెవరు నేనెవరు అని ఇట్లా మొండిగా మాట్లాడినప్పుడు ప్రార్థన చేసుకో బ్రదర్ ప్రార్థన చేసుకో బ్రదర్ అని కరుణమ్మ గారు మీరమ్మ గారు ఊరికే చెప్పేవాళ్ళు. చెప్తే నేనన్నా కదా వాళ్ళకు పిచ్చి పట్టింది, దేవుని పిచ్చి పట్టింది వాళ్ళకు. వాళ్ళు ప్రార్థన ప్రార్థన అంటారు, ప్రార్థన చేసుకుంటే ఇంట్లో కూర్చుంటే ఎవరు పెడతారు అసలు కడుపులోకి, ఎవరు నడుపుతారు అని చెప్పి ఇట్లా మొండిగా మాట్లాడిన మాట్లాడి మాట్లాడి మాట్లాడి తర్వాత ఒకరోజు ఆయనతో ఏమైందంటే సరే ఖచ్చితంగా తెలుసుకోవాలా ఆయన బ్యాక్గ్రౌండ్ ఏందని చెప్పి 40 రోజులు నేను కఠినంగా మరి ఉపవాసమే ఉంటా, మరి ఆ నిజమైన దేవుడు అంటారు కదా నిజమైన దేవుడు అయితే నన్ను బ్రతికిస్తాడా 40 రోజులు ఏం తినకుండా ఉంటా అని చెప్పి మొండిగా మాట్లాడిన మొండిగా మాట్లాడినప్పుడు మా భార్య కూడా నాకు సహకరించి సరే చెయ్యు అని చెప్పింది. సరే చెయ్యు అని చెప్పినప్పుడు 40 రోజులు రూమ్లో కూర్చుండి పొద్దున నుంచి సాయంత్రం నైట్ దాకా మళ్ళీ నైటు 7 గంటలకు బయటకు వస్తుంటి ఇంకా చెయ్యొచ్చు చెయ్యరని ప్రార్థనే. అంతగానో మేము తెలువ దేవుని కోసం, నువ్వు నిజంగా దేవుడివేనా, నువ్వు నిజంగా దేవుడివేనా, మరి నాతో మాట్లాడతావా, నువ్వు నిజంగా దేవుడివేనా, అసలు నువ్వు దేవుడివేనా, ఇట్లనే చేస్తుంటి. అట్లా 40 రోజులు ప్రార్థన చేసుకుంటూ 2 రొట్టెలు చపాతీలు కొంచెం నీళ్లు తాగి 40 రోజులు గడిపేసిన ఆయన అంతా మాట్లాడాలి, ఆయన దేవుడైతే, ఆయన నిజంగా దేవుడైతే, ఆయన యేసుప్రభు అయితే అని 40 రోజులు ఆ విధంగా ఒక రూమ్లోనే ప్రార్థన చేసుకున్నా. రోజు ప్రార్థన చేసుకుంటూ 40 రోజుల తర్వాత దేవుడు ఒక మనిషి మనం మాట్లాడినట్టుగా స్వరంతో నిన్ను నేను వదిలిపెట్టను, నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడువను అని ఒక శబ్దం వినబడ్డది. శబ్దం వినబడితే నేను అన్న కదా నా ద్వా నాకేదన్నా కనబడితే నేను నమ్ముతా, ఈ మాటలు నేను ఎవరో మాట్లాడితే నేను నమ్మను, ఎవరు నువ్వెవరో నాకు తెలియదు అని చెప్పి మాట్లాడినా. దేవుడు ఆ స్వరంతో ఏమన్నాడంటే ఈ 40 రోజుల ఉపవాసం అయిపోయిన తర్వాత నువ్వు చందుర్తి గ్రామం వెళ్ళిపో అన్నాడు. చందుర్తి గ్రామం అంటే ఎక్కడో నాకు తెలియదు, ఆ విలేజ్ ఎక్కడ ఉంటుందో నాకు అర్థం కాదు. చందుర్తి గ్రామం వెళ్ళిపో అన్నప్పుడు నేను వాళ్ళని అడిగిన చందుర్తి గ్రామం ఎక్కడుంటుంది ఎక్కడుంటుంది అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు అన్నారు కదా సిరిసిల్ల జిల్లాది వెమ్లవాడ దగ్గర ఉంటుంది అని చెప్తే నేను అన్నా కదా సరే చందుర్తికి వెళ్ళాలి కానీ ఎక్కడికి వెళ్ళాలి ఎవరింటికి వెళ్ళాలి అన్నప్పుడు నేను నీతో ఉన్నాను నడు అన్నప్పుడు నమ్మలే, నాతో నీవేంది ఉండేది, నాతో మనుషులు ఎవరు లేరు, పక్కకు ఎవరు కనబడతలేరు, నాకు ఎవరితో నేను వెళ్ళాలని చెప్పి వెళ్ళిన అక్కడికి. వెళ్ళిన తర్వాత వెళ్ళాలని ఇష్టపడే తర్వాత ఎక్కడికి వెళ్ళాలి ఎవరింటి కాడ ఉండాలని చెప్పి అడిగిన దేవుడు ఆ స్వరంతో ఏమన్నాడంటే చందుర్తిలో స్వప్న రోగంతో భయంకరంగా బాధపడుతుంది, ఆమెకు ప్రార్థన చేయి వెళ్ళిన తర్వాత అని చెప్పిండు.
1: ఆ మాట మీరు నమ్మారండి?
0: నమ్మిన అంటే టెస్ట్ చేస్తున్నా ఇంకా నేను
1: దేవుణ్ణి టెస్ట్ చేస్తున్నా,
0: టెస్ట్ చేస్తున్నా ఇది నిజమా, ఈ మేరమ్మది నిజమేనా, ఇది నిజంగా నేనా, టెస్ట్లోనే ఉన్నా నేను ఇంకా పూర్తిగా నమ్మల. వెళ్ళిన తర్వాత స్వప్న అంటే ఎవరు, స్వప్న అంటే ఎవరని అక్కడ అడగరాదు కదా మనం. అయితే అత్తమ్మ వాళ్ళు ఉంటారు అక్కడ చందుర్తిలో, అప్పుడు ఎప్పుడో జమాన్ల మన చుట్టాలు వాళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి స్వప్న అంటే ఎవరు అత్తమ్మ అని అడిగితే ఆమె అన్నదంటే స్వప్నలు 4 ఉన్నారు, ఏ స్వప్న అని చెప్పాలా నీకు అన్నది. 4 ఉన్నారంటే నువ్వు నిజంగా దేవుడివి కావు, 4 స్వప్నలు ఉన్నారంటే నాకు ఒక్క స్వప్న అని చెప్పినావు అని చెప్పి అక్కడ తిడుతుంది. ఇంకా మళ్ళా దేవుణ్ణి దూషిస్తున్నా మనసులో, వేధిస్తున్నా అసలు దేవుడు ఏం దేవుడు ఇది, నన్ను ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చిండు, ఆయనకు నాకు పిచ్చి పట్టిందా ఆయనకు పిచ్చి పట్టిందా అని చెప్పి ఇట్లనే తిడుతున్నా. ఏ స్వప్న అని చెప్పిండు, వాళ్ళ మార్వేరు ఏం చెప్పిండ్రు, ఎవరు చెప్పిండ్రు నీకంటే, ఎవరు చెప్పలేరు ఒక వ్యక్తి చెప్పిండు అని చెప్పిన. ఆ వ్యక్తి ఎవరో వాళ్ళకి చెప్తలేను, ఇంకా వాళ్ళు కూడా నీకు పిచ్చా అంటారు అని చెప్పి అక్కడ అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే స్వప్న అంటే ఏ స్వప్నంలో తెలుసుకోమరే లోలో ఫోన్ చేయి అన్నప్పుడు సరే ఒక నిమిషం అయితే ప్రేయర్ చేద్దామని చెప్పి కూర్చుండి మనసులో మళ్ళా యేసుప్రభు వాళ్ళెవరు నాతో చెప్పు మరి అని అన్నప్పుడు ఆమె రోగంతో బాధపడుతుంది, వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద అరటి చెట్టు ఉందని చెప్పిండు. సరే ఇదొక టెస్ట్, మళ్ళా వాళ్ళ అరటి చెట్టు ఎక్కడుందో, వాళ్ళ ఇంటి దగ్గర అరటి చెట్టు ఉందట అత్తమ్మ, ఆమె రోగంతో బాధపడుతుందట అంటే అరటి చెట్టు ఉందన్నమాట నిజమే కానీ ఆమెకి ఏం రోగం లేదు అని చెప్పిండు. చెప్పినప్పుడు మరి సరే ఆమెను అయితే ఒకసారి తీసుకురా మాట్లాడదామని చెప్పినప్పుడు ఆమె వచ్చింది, మంచిగా రెడీ వచ్చినప్పుడు ఆమెకేం రోగం లేదు, నన్ను రోగం అని చెప్పి తీసుకొచ్చినావు అని చెప్పి మళ్ళీ మనసులో తిట్టుకుంటున్నా. ఆమెకేం రోగం లేదు, రోగం అని చెప్పినావు అసలు ఏం రోగం ఉంది ఆమెకు అని చెప్పి తిట్టుకుంటున్నప్పుడు ఒక్క నిమిషం ప్రార్థన చేయాలని మళ్ళీ ఆలోచన వచ్చింది. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దామమ్మా అని చెప్పి ప్రార్థన చేస్తుంటే ఆమె విపరీతంగా ఏడుతుంది. ఆమె విపరీతంగా ఏడితే నేనేమంటున్నా కదా ఈమెకేం పిచ్చిలేసింది, అక్కడ మేరమ్మ అట్లనే ఏడ్చింది ఈమె కూడా అట్లనే ఏడుతుందని చెప్పి ఏమైందమ్మా అని అడిగితే మీరెవరు అంటే నేను ఇట్లా ఒక దేవుడు మాట్లాడితే వచ్చినమ్మా, క్రిస్టియన్ మీరని చెప్తే మేము క్రిస్టియన్ అయ్యా, మీరు క్రిస్టియన్ అంటే ఆ క్రిస్టియన్ అని చెప్పిన, ఆ క్రిస్టియన్ అని చెప్పిన, క్రిస్టియన్ అని చెప్పిన తర్వాత ఆమె ఏమంటుందంటే మా కోసం ప్రార్థన చెయ్యండి అంది. ఏమైందమ్మా అని చెప్తే మీరు ప్రార్థన చేయడం మీకు తెలుస్తుంది కదా అని అమ్మన్నది. తెలిసేది ఏముందని చెప్పి మళ్ళీ దేవుడిని అడుగుతున్నా లోపల. ఆమె రోగంతో అన్నావు కదా, ఆమె ఆరోగ్యంగా ఉంది, ఏం రోగం ఉందని చెప్పినప్పుడు ప్రార్థన చేస్తుంటే చేస్తుంటే నా కాళ్ళ మీద పడి బాగా ఎడుతుంది. కాళ్ళ మీద పడి ఏడిచినప్పుడు నేను అడిగినా కదా ఏమైందమ్మా నీ ప్రాబ్లం ఏంది అని అడిగినప్పుడు అయ్యా నన్ను వ్యభిచారురాలు అని అందరు కూడా మా ఊళ్ళో దూషించి నాకు గుండు తీసి చెప్పులు మెడలేసి నన్ను దూషించి నాకు కులం బంధు పెట్టిండ్రు, నాకు సంవత్సరం అవుతుంది నన్ను ఎవ్వరు కూడా మాట్లాడియ్యరు, నువ్వు నా కోసం వచ్చినావంటే దేవుడు గొప్పోడు అని ఆమన్నది. అన్నప్పుడు నేను అనుకున్నా కదా నాకు ఇంకా కొంచెం ఆసక్తి పుట్టింది, సంవత్సరం నుంచి మాట్లాడలేని వ్యక్తులతో నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చిండు అంటే ఆయన నిజంగా దేవుడే కావచ్చు అంటే పూర్తిగా నమ్ముతలే కావచ్చు అని చెప్పి ఆమె ప్రార్థన చేసినప్పుడు ఆమె అన్నది కదా మా కోసం ఇంకెక్కువ ప్రార్థన చేయండి అయ్యా, నాతోని ఎవరికి కూడా పనికిరాని దాన్ని నేను, కానీ ఆ దేవుడికి నేను పనికొచ్చేటట్టుగా నన్ను నిన్ను తీసుకొచ్చిండు నన్ను అని చెప్పి అన్నది. ఆ విధంగా నమ్మిన తర్వాత ఇంటికి వచ్చినాం, ఇంకా ఇంటికి వచ్చినాం, నిజామాబాద్కి వెళ్ళినాం. నిజామాబాద్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఈమె దగ్గర ఉంటే ఇట్లనే టార్చర్ పెడుతుంది మనల్ని, మనం ఇంటికి వెళ్ళిపోదాం, ఏదో వీలైనప్పుడు వీలైనప్పుడు పార్ట్ టైం జాబ్ లేక దేవుని పని చేయాలి కానీ మొత్తమే ఆయన మీద డిపెండ్ అయితే మనకు ఎవరు పెడతారని చెప్పి మా భార్యను తీసుకొని ఇంటికి వెళ్ళొచ్చినాం.
1: ఉప్పు నమ్మారే మీరు నిజమైన దేవుడని?
0: పూర్తిగా నమ్మలే,
1: నమ్మలేదు.
0: టెస్ట్ కొంచెం అంతే
1: తెలుసుకో,
0: నమ్మలేదు, నమ్మలే మామూలుగా అంటే తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి ఆయన నిజమైన దేవుడు అని తెలుసుకోవాలి, తెలుసుకోవాలని అంతే కానీ నమ్మలే. ఇంటికి వచ్చేసినాం, ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అమ్మ వాళ్ళు గిట్లా ఏమంటారంటే కొంచెం అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు ప్రేయర్ చేసుకోవటం, టైం దొరికినప్పుడు దేవుణ్ణి అడగటం, ప్రార్థన చేసుకుంటే మా వాళ్ళు ఏమన్నారంటే సండే సండే చర్చ్కి పోతున్నాం అత్తున్నాం కదా అయిపోయింది డిప్రెషన్లు ఎందుకు ఉంటున్నావు అట్లా గంటలు గంటలు అని చెప్పి వాళ్ళు అడిగారు. అంటే టెస్ట్ చేస్తున్న దేవుణ్ణి తెలుసుకోవటానికి అంటే అట్లా శాపం అత్తది అట్లా అడగద్దు దేవుణ్ణి అట్లా అనద్దు అని మా అమ్మ వాళ్ళు అన్నారు, మా భార్య వాళ్ళు. మా అమ్మ చనిపోయింది అప్పటికి, మా భార్యకి ఇట్లా అన్నారు దేవుడు శాపం అత్తది, టెస్ట్ ఏం టెస్ట్ దేవుడి దగ్గర అడిగేటప్పుడు టెస్టులు అడగద్దు అట్లా అని చెప్పి వీళ్ళు అన్నారు. అట్లా అట్లా ప్రార్థన చేసుకుంటున్నా, ఇంత చేసుకుంటున్న తర్వాత మా నాన్న వ్యతిరేకమైండు నాకు, మా నాన్న వ్యతిరేకమై ప్రార్థన కోతున్నాం అత్తున్నాం సండే సండే, అంతేకాని దేవుడి పిచ్చలేసిందా నీకు, మొత్తం ప్రార్థన ప్రార్థన అంటున్నావు. ఆ ఫోటోలు ఎక్కడైతే ఉన్నాయో అదే రూమ్లో సెటప్ చేసుకొని ఇంకా ప్రార్థన చేస్తుంటే ఇంతే యేసుప్రభు నువ్వు దేవుడువా, యేసుప్రభు నువ్వు గొప్ప దేవుడువట, సరే మరి నాకు మాట్లాడతావు నాతో ఇట్లా ఇట్లా చేసుకునే వ్యక్తిని. తర్వాత తర్వాత మా నాన్న వాళ్ళు ఏమన్నారంటే దేవుని పిచ్చలేసిందా నీకు, దేవుడు దేవుడు దేవుడు అంటున్నావు, మొన్నటిదాకా ఆ దేవుడు పిచ్చలేసింది ఇప్పుడు ఈ దేవుడు పిచ్చలేసిందా అని చెప్పి వాళ్ళు అన్నారు. నేను అన్నా కదా నాకు అది కావాలా ఇది కావాలని చెప్తలేదు, నేను అదే భక్తిని, కానీ ఇప్పుడు మాత్రం ప్రార్థన చేసుకుంటున్నానంటే సండే సండే చర్చికి పోదాం రా అని చెప్పి గుంజుకుపోయినారు వాళ్ళు. చర్చికి పోతే నాకు మనశ్శాంతి లేదు ఇంక అక్కడ, మళ్ళీ చిన్నవాళ్ళగొట్లో మనశ్శాంతి లేదు అక్కడ, ఆ చర్చిలో కూర్చుంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనిపించింది చిన్నవాళ్ళగొట్లో. వెళ్ళిపోలే వెళ్ళిపోవాలనిపించిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేసుకుంటున్నా కొంచెం కొంచెం, ఇంకా కోపం వచ్చింది ఒకరోజు, కోపం వచ్చి ప్రార్థన చేసుకుంటున్నా చేసుకుంటున్నా వాక్యం చెప్తున్నాడు ఒకరోజు సేవకుడు. ఏమని చెప్తుండంటే వెచ్చగాననుండు చల్లగాననుండు నులివెచ్చని స్థితిలో ఉండొద్దు, అటు ఇటు కాకుండా ఎందుకు రెండు పడవల సావాసం చేస్తున్నావు అని చెప్తే నన్నే అన్నాడు, అడు కావాలనే అన్నాడు, నన్నే అన్నాడు, అంటే నేను పూజ చేస్తున్నాను నన్నే అన్నాడు అని చెప్పేసి కోపం వచ్చి ఇంకా నేను రాను అని చెప్పి మొండిగా మాట్లాడుతున్నా, మొండిగా మాట్లాడుతున్నా. ఇంత మా భార్య రొట్టెలు చేసింది, అన్నం కూర చికెన్ వండింది, తిందామని చెప్పి ఇట్లా తినుకుంటూ తినుకుంటూనే ఒకటే తిన్నా, తినుకుంటూ తినుకుంటూనే వెనుకకు పడిపోయినా, వెనుకకు పడిపోయిన తర్వాత నన్ను ఎవరో తీసుకుపోయినట్టు, నా ఊపిరిని ఎవరో తీసుకుపోయినట్టు అనిపించింది. కొద్దిసేపటి దాకా మేల్కోలేదు. మా భార్య ఇంకా ఒక డాక్టర్ ఆర్ఎంపి డాక్టర్ని తీసుకొచ్చి చూపితే అమ్మ నా హార్ట్ బీట్ ఏం కొట్టుకుంటలేదు, కొంచెం కొన ఊపిరి ఉందని చెప్పినట మా భార్యకు. చెప్పినప్పుడు ఒక స్వరం వినబడుతుంది, నువ్వు ఈ లోకంలో చనిపోయినావు, నీలో నా ఆత్మ నుంచుతున్నా, బ్రతికినంత కాలం నా కోసమే బ్రతకాలి అని చెప్పి ఒక స్వరం వినబడ్డది. అర్ధగంట తర్వాత మెలకు వచ్చింది, మెలకు వచ్చిన తర్వాత ఇంకా నా మైండ్ నాకే పనిచేస్తలేదు, ఇంకా అవి తీసేయాలా తీసేయాలా తీసేయాలి. ఆ ఫోటోలన్నీ కూడా తీసుకుపోయి పారేసి వచ్చిన, ఇంకా వద్దు అవి మాట్లాడాయి అవి ఇవి అని చెప్పి అవి పారేసి వచ్చిన. పరీక్ష వచ్చిన తర్వాత ఇంకా ప్రార్థన చేసుకుంటున్నా, ప్రార్థన చేసుకుంటున్నా చేసుకుంటున్నా, ప్రార్థన చేసుకుంటుంటే స్వరం వినబడుతుంది దేవుని స్వరం, నేను నీలో ఉన్నది నా ఆత్మ నా కోసం బ్రతక అని చెప్పి స్వరం వినబడితే నేను అంటున్నా కదా పని చేసుకుంటే ప్రార్థన చేస్తా. కానీ మొత్తానికి ప్రార్థన అంటే నాకు ఎవరు నడపాలని చెప్పి మొండిగా మాట్లాడుతుంటే మా నాన్న వాళ్ళు ఏమన్నారంటే నీకు దేవుని పిచ్చిలేసింది, పని చేయలేక అవన్నీ ఎత్తుకుంటున్నావు, మొన్నటిదాకా అదన్నావు ఇప్పుడు ఇది అంటున్నావు అని చెప్పి ఇంట్లో నుంచి ఎల్లగొట్టేశారు, ఇంట్లో నుంచి ఎల్లగొట్టేశారు ఇద్దరిని మా భార్యని నన్ను. ఇంట్లో నుంచి ఎల్లగొట్టిన తర్వాత కిరాయికి ఉన్నాం వేరే దగ్గర, కిరాయికి ఉన్న దగ్గర వాళ్ళు ఏమన్నారంటే దీపం పెట్టుకునేటట్టు అయితేనే మా ఇంట్లో ఉండాలి తప్ప ఈ విధంగా ఉంటే మేము క్రైస్తవులకు రూమ్ ఇయ్యమని చెప్పారు. అక్కడి నుంచి ఎల్లగొట్టేశారు, ఇంకో దగ్గరికి పోయినాం వాళ్ళు కూడా క్రిస్టియన్ వాళ్ళకు మేము ఇయ్యమని చెప్పారు. అట్లా అట్లా అట్లా కొద్ది రోజులు తిరిగినా కానీ దేవుడు ప్రార్థన చేసుకున్నాడు మర్చిపోతలేను. ప్రతి శుక్రవారం 3 గంటల దాకా నీళ్ళు తాగకుండా ఉండు, అదే పూజ లేక ఇప్పుడు కూడా పాటించాలా, ఒక యేసు ప్రభు గొప్ప దేవుడని కొంచెం కొంచెం తెలుసుకోవాలా, ఇంకా ఆయన బ్యాక్గ్రౌండ్ ఏందో తెలుసుకోవాలని చెప్పి 3 గంటల దాకా ఏం తినకపోతుంది, తినకుండా ప్రార్థన చేసుకుంటా అట్లనే 3 గంటల దాకా నాకు అది కచ్చిందంత ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఒకరోజు ఫస్ట్ కరోనాల ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేశారు. బయట కిరాయికుంటుంటూ అట్లా అట్లా ఉపాధి పనికి పోతుంటే మేము కరువు పనికి పని చేసుకునే వ్యక్తులం, పని చేసుకుంటూ చేసుకుంటూ ఒకరోజు ఏమైందంటే ఇట్లనే ప్రార్థన చేసుకుంటున్నా ఒక ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి నేను వెళ్ళిన. మా భార్య కొంచెం గొంతులో థైరాయిడ్ వచ్చిందని చెప్పి ఆ మందులకు మెడిసిన్ కోసమని పోయిన తర్వాత ఆమె ఏమన్నదంటే పైసలు ఇస్తేనే మెడిసిన్ ఇస్తా అని చెప్పారు. మా దగ్గర అప్పుడు అంతంత మట్టుకే పైసలేం లేవు ఉపాధి పనికి పోతుంటమే ఏదో వీలైనప్పుడు ప్రార్థన చేసుకుంటుంటమే. ఆమె అంటే 500 ఇస్తేనే మెడిసిన్ ఇస్తామని ఆ డాక్టర్ అన్నాడు. 500 లేవు కదా మా దగ్గర, ఒక 150 ఉంది అని చెప్తే 150కి మందులు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పి వాళ్ళు అన్నారు. మందులు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పిన తర్వాత వాళ్ళ దగ్గర కూర్చుండి కొంచెం మీరు హిందువులు అది ఇదని చెప్పి మాట్లాడుకుంటూ ఆ 150 వాళ్ళకి ఇచ్చేసి మిగిలిన డబ్బు మళ్ళీ ఇస్తా కానీ ఇప్పటికైతే ఇయ్యండి సార్ అని చెప్పి తీసుకొచ్చిన. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఒకరోజు ఆ పైసలు ఇచ్చడానికని పోయినప్పుడు వాళ్ళు గొడవ పెట్టుకుంటుంటారు, భార్యాభర్తలు విపరీతంగా గొడవ పెట్టుకుంటున్నప్పుడు నేనన్నా కదా వాళ్ళ దగ్గర కూర్చుండి అమ్మ అత్తెందుకు గొడవ పెట్టుకుంటుండ్రు, ఒకసారి దేవుని గురించి తెలుసుకో, నేను కూడా ఇంట్లో హిందువులు ఎక్కున్నా ఇట్లా తెలుసుకున్నా, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏందో నేను కూడా తెలుసుకుంటున్నా, కొంచెం తెలుసుకో అమ్మ అని చెప్పి నేను అడిగిన. అంటే మీరు పాస్టరా అంది. ఇంకా నా నోటికి పాస్టర్ అనే చెప్పుకుంటున్నా, నేను పాస్టర్ అని చెప్పుకుంటున్నా.
1: పూర్తిగా విశ్వసించారండి?
0: కొంచెం కొంచెమే, ఇంకా తెలుసుకుంటున్నా దేవుణ్ణి, ఇంకా నమ్ముతున్నా ఎందుకంటే ఆయన చేస్తున్నాడు కదా. మా భార్యను అంటున్నా పాల ప్యాకెట్కి కూడా పైసలు లేవు మన దగ్గర, మనం అసలు ఎట్లా ఉపాధి పని కూడా కరువు పని పైసలు కూడా మనకు రాలేవు, ఎట్లా మరి ఎట్లా వేసుకుందామని చెప్పి అడిగినప్పుడు ఆమె అన్నదంటే ఏంటంటే ఒక ఖాతాలో 1000 రూపాయలు ఉన్నాయి, అంటే ఖాతా మీద 1000 రూపాయలు ఉంటాయి, బ్యాంకు ఖాతా మీద 1000 రూపాయలు ఉంటాయి, ఆ ఖాతా కొట్టేసి ఆ 1000 రూపాయలు తీసుకొస్తామని చెప్పి బ్యాంకుకి వెళ్ళింది. ఆమె పెళ్ళైన కొత్తలో అక్షర భారత్ అని చెప్పేది, సాక్షర భారత్ అని రాత్రిబడి చెప్పేది. అయితే అవి ఎప్పుడు వేసారో మాకు తెలియదు డబ్బులు, ఆ డబ్బులు ఎప్పుడు వేసారో తెలియదు. ఆ 1000 రూపాయలు తీసుకొస్తా అని చెప్పి చెక్ చేపించడానికి పోయితే అందులో 10000 ఉన్నాయి, ఇవి కాక ఇంకో 10000 ఉన్నాయి, 11000 ఉన్నాయి. ఏమన్నది కదా నాతో 10000 ఉన్నాయి ఇంట్లో అంటే నేనన్నా నీకు నెత్తిగిట్ల ఖరాబ్ అయిందా, మనకి ఇవ్వలేస్తారు 10000, నీకు పిసలేసిందని చెప్పి తిట్టిన. నిజంగానే 10000 ఉన్నాయంటే నేను అన్నా కదా సరే నమ్ముతలేను నేను, ఒక 5000 అయితే తీసుకురా నమ్ముతా మరి ఖచ్చితంగా ఉన్నాయా అని చెప్తే 5000 తీసుకొచ్చింది. నాకు అనిపించింది అసలు ఇట్లా ఎట్లా పాసిబుల్ అయింది ఇది, ఇది ఎట్లా అసలు సాధ్యం అని చెప్పి మళ్ళీ ఒకసారి అయితే ఆయనను అడుగుదాం అని చెప్పి మళ్ళీ ఒక నిమిషం ప్రార్థన చేస్తున్నా. మళ్ళొక నిమిషం ప్రార్థన చేస్తుంటే దేవుడు మాట్లాడుతున్నాడు, ఆకాశ పక్షులను పోషించలేనని చెప్పింది కదా మేరమ్మ గారు, నిన్ను నేను పోషిస్తాను భయపడకని చెప్పి మళ్ళొక స్వరం వినబడ్డది. ఆహా దేవుడు ఈ విధంగా పోషిస్తున్నాడేమని చెప్పి ఇంకా పూర్తిగా దేవుడి మీద డిపెండ్ అవుతుంది, ఇంకా తెలుసుకోవాలి ఈయన గురించి ఇంకా అని చెప్పి ఇంకా ప్రార్థన చేసుకుంటూ 5000 బస్ ఛార్జీలు కట్టుకొని వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయిన తర్వాత బాగా వ్యతిరేకమైంది ఇంకా ఇంటికాడ, ఇంకా ఇక ఎక్కువ ప్రార్థన అయిపోయింది తక్కువ పని అయిపోయింది, ఎక్కువ శాతం ప్రార్థనలు దేవుడితో గడపాల ఆయన తెలుసుకోవాలి ఇంకా అని చెప్పి తక్కువ పని చేసిన. మా నాన్న వాళ్ళు ఏమన్నారంటే ఇంకా ఈయనకి దేవుని పిచ్చలేసింది, ఇంకడు బతకడు, ఇంకా వీడికి మెంటల్ అయిపోయింది మైండ్, మొన్నటిదాకా ఆ పూజ అన్నాడు ఇప్పుడు ఈ పూజ అంటున్నాడు, వాడు మెంటల్ అయ్యండి అని చెప్పి మా భార్యకు లేనిపోని చెప్పినారు. చెప్తే ఏమన్నది అంటే ప్రార్థన చేసుకునే మందం చేసుకో అంతే, కానీ మొత్తం బైబిల్ పట్టుకునే తిరుగుతున్నావు గంటలు గంటలు దేవునితో గడుపుతున్నావు నాతో ఉండవా ఇంకా అన్నది, నాతో ఉండవు ఇంకా నాతో మాట్లాడవా, నీకు దేవుని పిచ్చాను ఇంకా నా పిచ్చి లేదా అని చెప్పి మొండిగా మాట్లాడింది. నేనన్నా కదా నీతో తక్కువసేపు ఉంటా కానీ దేవునితో ఎక్కువసేపు ఉండాలా, అయినా ఆ 10,000 ఇచ్చిండి అది ఎట్లా సాధ్యమైంది అని నేను అడగాల తెలుసుకోవాలా అని చెప్పి మళ్ళా ఒక 30 రోజులు ఉపవాసం చేయాలని మళ్ళీ అంటే ఏమంటుందంటే మనకు పిల్లల్లేరు ఏం లేరు, నీకు నా మీద పిచ్చలేదు కానీ దేవుని పిచ్చలేసింది, నేను ఏదో ప్రార్థన చేయించిన అంతే, చర్చికి వెళ్దాం అర్థమని చెప్పిన అంతే, కానీ ఇంత పిచ్చి లేపుకుంటామని తెలియదని మేము మాట్లాడుతుంది. నేనంటున్నా ఏంటంటే వీళ్ళు ఏదో మాట్లాడితే వీళ్ళ మాటలు ఎందుకు వినాలా, ప్రార్థనలు గడపాలని చెప్పినప్పుడు ఇంకా ఈమె వెళ్ళిపోయింది, ఇట్లా చేస్తే నేను ఉండను నీతట అని చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళని పిలిపించుకొని వెళ్ళిపోయింది. ఇంకా నేను ఉండను నీ దగ్గర, నీతో కాపురం చేయ, నేను వెళ్ళిపోతా అని చెప్పి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయినా సరే అని అనుకోలే, ఇంకా వెళ్ళిపోయినా సరే అని అనుకోక 2 సార్లు పోయినా తీసుకొద్దామని చెప్పి నేను రాను, నీకు మొత్తం దేవుని పిచ్చలేసింది నేను రాను అన్నది. రాను అన్నాక తర్వాత ఇంటికి వచ్చిన అట్లా అట్లా అట్లా ఇంకా ఆలోచిస్తున్నా నాకు నేనే. అప్పుడు ఉన్నప్పుడేమో అందరు సంతోషంగా ఉన్నారు, ఎప్పుడైతే దేవుని తెలుసుకున్నానో వీళ్ళందరూ వ్యతిరేకమవుతున్నారు నాకు, అసలు ఏంది అని మళ్ళీ దేవుని అడుగుతున్నా. మళ్ళీ ఒక నిమిషం ప్రార్థన చేసుకుందామని చెప్పి ఆ 30 రోజులు ఫాస్టింగ్ ప్రార్థనలో ప్రార్థన చేసుకుంటున్నా. 30 రోజులు ఫాస్టింగ్ చేసిన తర్వాత ఒకరోజు తమ్ముడు వాళ్ళ దగ్గరికి అయినా, మా సొంత తమ్ముడు వాళ్ళ దగ్గరికి, సొంత తమ్ముడు వాళ్ళ దగ్గరికి పోయి అన్నా కదా తమ్ముడు కొంచెం ఛాయ్ అన్న అన్నమని అయ్యారు అంటే వాడేమన్నాడంటే నడు నాకు ఇట్ల కించి నడిచి మాట్లాడు, దేవుని పిచ్చి దేవుని పిచ్చి అని దేవుని పిచ్చి లేపుకున్నావు, ఉన్న భార్యను ఇల్లగొట్టుకున్నావు, మేము లేమా చర్చి కోతలేమా అత్తలేమా మొత్తం అదే పిచ్చిలు ఉంటున్నావు నువ్వు, నడికి వెళ్ళి నడిచి మాట్లాడు అని మా తమ్ముడు అన్నాడు. ఇంకా నాన్న మాట్లాడాడు, ఇంత నుంచి వెళ్ళగొట్టేసిండు కదా నాన్న మాట్లాడాడు, ఎట్లా చేయాలా ఎట్లా చేయాలని చెప్పేసి అసలు ఎవరి కోసం బ్రతకాలా ఎవరి కోసం జీవించాలని చెప్పి ఇట్లా మెంటల్గా ఆలోచించి ప్రార్థన చేసుకొని మరి నేను చచ్చిపోవాలనుకుంటున్నా నాకు నువ్వు సహకరించని చెప్పి ప్రార్థన చేసుకొని బైబుల్ ఛాతి మీద పెట్టుకొని రైలు పట్టల మీద వండుకున్నా చనిపోవాలని చెప్పేసి. రైలు పట్ల మీద వండుకున్న తర్వాత ఏడుతున్నా విపరీతంగా ఏడుతున్నా, చచ్చిపోలే నేను చచ్చిపోలా, నేను తెలుసుకోలేను నిన్ను, నాకు 10,000 ఇచ్చినావంటే నువ్వు ఎంత గొప్ప దేవుడు తెలుసుకుంటున్నా నేను, వీళ్ళు నమ్ముతలేరు నేను చనిపోవాలి, ఇంకా అందరు దూషిస్తుండ్రు చుట్టాలు బంధువులు అందరు దూరం అయిపోయినరు, ఎందుకోసం ఇట్లా దూరం అవుతున్నారు అని చెప్పి ఆ పట్టల మీద వండుకున్నా. పట్ల మీద వండుకున్న తర్వాత మళ్ళొక స్వరం వినబడుతుంది, ఎందుకు నువ్వు చనిపోవాలనుకుంటున్నావు, నా కోసం బ్రతుకు నా కోసం బ్రతుకు అంటే ఉన్నవాళ్ళు దూరం అయిపోయిన తర్వాత దేవుని కోసం మేము బ్రతుకుతామని చెప్పేసి అట్నే 2 గంటలున్న తర్వాత మా అక్కనే ఆ పట్టల కింద ఒక దగ్గర నీళ్లు తాగుతామని చెప్పి వెళ్ళిన, బాగా ధూప్ అవుతుందని చెప్పి నీళ్ళు తాగుదామని వెళ్ళినప్పుడు అక్కడ ఒక మీటింగ్ జరుగుతుంది. ఒక తమ్ముడు మరణ అపాయములతో నచ్చిండు, చనిపోవాలని ఇష్టపడుతున్నాడు, ఎందుకు చనిపోతావు బిడ్డ నీతో దేవుని నేనున్నా నువ్వు ఎందుకు భయపడుతున్నావు నా దగ్గరికి రాని విపరీతమైన మాటలు చెప్తున్నాడు అక్కడ వాక్యంతో. నేను అనుకుంటున్నా కదా ఆ దేవుడు నాతో మళ్ళీ మాట్లాడుతుండేందో, బంధాలు దూరం అయిపోయినా కానీ నాకు ఆయన ఇంత ఇష్టపడుతుండా నన్ను, ఈ స్వరం ఏంది నాకు వినబడుతుందని చెప్పి అక్కడ పోయి అక్కడ కూర్చున్నా కొద్దిసేపు. కొద్దిసేపు కూర్చున్న తర్వాత ప్రార్థన చేసుకుంటున్నా, మరి అందరూ దూరం అయిపోయినారు కదా, ఒకప్పుడు తెలియలేక నేను హిందువుగా ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నా, మరి నిన్ను నమ్ముకున్న తర్వాత ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి, అందరు దూరం అయిపోయినారు ఎవరు లేరు, ఆయన చెప్తున్నాడు కదా నా కోసం బ్రతుకు వాక్యంలో చెప్తున్నాడు, నా కోసం బ్రతుకు ఎవరి కోసం ఎందుకు బతకదనుకుంటున్నావు ఎందుకు చింతిస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్తే ఏడుతున్నా అంతే, ఇంకా భయంకరంగా ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకుంటున్నా. మరి మళ్ళీ అనిపించింది ఆవు కదా నిజమే కదా బ్రతికితే దేవుని కోసం బతకాలి కదా, మరి ఎందుకు చనిపోవాలనుకుంటున్నా నేను, ఎక్కడైనా చర్చిలో ఏదో ఒక మ్యాట్లు వేసుకుంటాను లేకపోతే సేవ చేసుకుంటాను ఇంకా ప్రార్థన చేసుకుంటాను ఉంటగాని మాత్రం చచ్చిపోదు చచ్చిపోదు అని ఇట్లా ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినా, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పరిస్థితులు ఘోరం అయిపోయినాయి, తినటానికి బియ్యం లేవు వేసుకునటానికి బట్టలు లేవు, కొంచెం కొంచెం దీనస్థితి వచ్చింది. దీనస్థితి వచ్చిన తర్వాత నా భార్య వచ్చింది మాట్లాడుకుందాం వచ్చింది, ప్రార్థన చేసుకుంటా నువ్వు ఇట్లనే ఉంటున్నావు మనకి ఎవరు నడుపుతారు మరి ఎప్పుడు ప్రార్థన, నేను ఇంకా పని చేసుకోవా, పని చేసుకోకపోతే ఎట్లా, ఒక ఆడదాన్ని నడపకపోతే నువ్వు మగవాడువేనా అని మాట్లాడుతున్నారు. ఇట్లా మొండిగా మాట్లాడుతుంటే నేనన్నా కదా, పని చేసుకుందామంటేనేమో ప్రార్థనకు దూరం అయితేనేమో, ప్రార్థన చేసుకుంటేనేమో పని చేసుకోలేకపోతున్నా ఎట్లా అని చెప్పేసి అట్నే అట్నే ప్రార్థన చేసుకుంటూ పని చేసుకుంటున్నాం. మనం బ్రతికితే దేవుని కోసమే బ్రతకాలని చెప్పి మా భార్యకు చెప్పిన, బ్రతికితే దేవుని కోసమే బ్రతకాలంటే సరే చేయు ప్రార్థన చేసుకో, కానీ పని మాత్రం చేయాలి ఖచ్చితంగా, పని చేయకపోతే మనకు నడవదని చెప్తే ఇంకా అట్లా అట్లా అట్లా పని చేసుకుంటూ ప్రార్థన చేసుకున్నా, పని చేసుకుంటూ ప్రార్థన చేసిన. ఒకరోజు దేవుడు మాట్లాడింది ఏంటంటే, ఉన్న దగ్గరనే ప్రార్థన చేస్తే నేను సమస్తం నీ దగ్గరకు తీసుకొస్తా, అనేకులను నడిపిస్తా నీ దగ్గరకు అని చెప్పినప్పుడు మా భార్య నేను ఇంట్లోనే ప్రార్థన చేసుకున్నప్పుడు చాలు చేసినాం. ఇంకా కిరాయింట్లో ప్రార్థన చేసుకుంటే కిరాయి వల్ల ఒప్పుకోకపోతే చిన్నగా రూమ్ వేసుకున్నాం ఇంటి దగ్గర, చిన్నగా అంటే ఒక 4-5 కూర్చుండే మందమే ఉంటుంది, ఒక మంచం బట్టి ఎంత మందమే రూమ్ వేసుకున్నాం. అవి కూడా మా కష్టం చేసి పని, పైసలతో రూమ్ వేసుకున్న తర్వాత మా నాన్న ఏమన్నాడంటే, ఇంక అందరితో దేవుని పిచ్చిలేసి ఇంత పెద్ద ఇల్లు వదిలేసుకొని, అన్నదమ్ములను వదిలేసుకొని, మా కుటుంబం అంతటిని వదిలేసుకొని ఆ చిన్న అటాచ్ బాత్రూమ్ కట్టుకున్నాడని చెప్పి ఎగతాళిగా మాట్లాడిండు మా నాన్న. మా నాన్న ఎగతాళిగా మాట్లాడితే వచ్చి చూసే వాళ్ళందరూ కూడా, ఓ అటాచ్ బాత్రూమ్ కట్టుకున్నావా, దేవుడు దేవుడు అని. అప్పుడేమి ఆపిచ్చి ఉండే అంత పెద్ద ఇంట్లో ఉన్నావు, ఇప్పుడు దేవుని నమ్ముకొని ఉన్నదంత వెళ్ళిపోయింది, అసలు నీకు ఏమైనా మైండ్ ఉందా, అంత పెద్ద ఇల్లు వదిలేసుకొని ఈ అటాచ్ బాత్రూంలో ఎందుకుంటున్నావు. ఇంట్లో చీరలు కట్టుకుని స్నానం చేసేవాళ్ళం నేను మా భార్య, చీరలు కట్టుకుని స్నానం చేసుకుంటూ ఆ రూమ్లో ఉండేవాళ్ళం. ఈ అటాచ్ బాత్రూంలో ఎందుకుంటున్నావు, ఆ దేవుని నమ్ముకొని నువ్వేం గొప్పగా అయినావు, ఏం పెద్ద పెరిగినావు అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడినారు అందరూ కూడా. ఆయన రుచి ఏందో నేను తెలుసుకున్నా కాబట్టి నేను మీరు ఎన్ని మాట్లాడినా నేను అదే పిచ్చిలు ఉంటాను చెప్పి అదే అటాచ్ బాత్రూంలో ప్రార్థన చేసుకుంటున్నాం నేను నా భార్య. ప్రార్థన చేసుకుంటుంటాం ఇంకెవరు ఆపలేరు మమ్మల్ని, ఆ కిరాయిన్ల కంటే కొంచెం ఎక్కువ ప్రార్థన చేసుకున్నాం. ఇంకా మనం ప్రార్థన స్టార్ట్ చేయాలని చెప్పి ప్రార్థన చేసిన, దేవుని దగ్గర అడిగిన. ప్రార్థన స్టార్ట్ చేయాలంటే మా దగ్గర ఏం లేవు కదా, సౌండ్ బాక్స్ లేదు, ఏం లేదు. మనం ప్రార్థన పెట్టుకునేటోళ్ళు పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు పెట్టుకుంటారు, ఏమేమో పెట్టుకుని చేస్తారు కదా, మనం ఎట్లా అని చెప్తే చిన్నగానే ప్రార్థన చేసుకుంటుంటాం. సండే సండే 4 కూర్చుండి చిన్నగా ఏదో అచ్చరాని పాటలు పాడి ప్రార్థన చేసుకొని కొంచెం కీర్తన చదువుకొని ముగించుకుంటుంటాం. ఆ విధంగా చేసుకుంటుండగా అందరూ కూడా, ఓ అటాచ్ బాత్రూంలో ఉన్న వ్యక్తి ప్రార్థన చేస్తుండట, ఇట్లనట అట్లనట అనికి దేవుని పిచ్చలేసింది, ఇష్టానుసారంగా మాట్లాడినరు. ఇంకా ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు నేను ఇంకెక్కువ మళ్ళీ ఉపవాసం చేయాలా, దేవుణ్ణి ఎదగాలని చెప్పి మళ్ళీ 40 ఉపవాసం చేసినప్పుడు దేవుడు అన్నాడు కదా, నీకు దయ్యాల మీద అధికారం ఇస్తున్నా, క్యాన్సర్ గడ్డల మీద అధికారం ఇస్తున్నా, పిల్లలు కాని వారి మీద అధికారం ఇస్తున్నా అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడిండు స్వస్థత వరం. అయితే క్యాన్సర్ వ్యాధి డాక్టర్లతోనే కాదు మనతోనే ఎట్లా అవుతుంది అని చెప్పి నా ఆలోచన రాలేదు అట్లా. ఇంకా దేవుడు గొప్పోడు, ఆయన ఆ రోజు 10,000 ఇచ్చిన దేవుడు, ఈరోజు ఈ గడ్డలు కరిగించాడా అని చెప్తే ప్రార్థన చేసినప్పుడు అట్లా అట్లా అట్లా ఇంకా బయటకు వెళ్తుంటే సువార్తకు, మహారాష్ట్రకు, దేవుని సువార్త నిమిత్తమే మహారాష్ట్రకి వెళ్ళిన. మహారాష్ట్రలో దేవుడు అంటేనే తెలియదు, అసలు దేవుడు అంటే కూడా ఒప్పుకోరు వాళ్ళు, యేసుప్రభు దేవుడు అంటేనే కొడతారు. అక్కడ ఆ ఒక్కటే అతని పరిచయం నాకు, ఒక్కతనే, ఆ ఒక్కతని కోసమే ప్రార్థన చేయటానికి ఆ ఇంట్లోకి పోయినప్పుడు వాళ్ళ ఇంట్లో పెద్ద దయ్యం శక్తి ఉంది, ఆ శక్తిని తీసేయాలని చెప్పి తీసుకొచ్చిన మిమ్మల్ని అని చెప్పారు నన్ను. నేను అన్నా కదా ప్రార్థన చేయటం మట్టుకే కానీ శక్తులను తీసుడు చేసుడు మనతను కాదు అని చెప్పి అట్లా అది ఇందులాక మనం పాటించదయ్యా, ఇంట్లో ప్రార్థన చేసుకుంటే అన్నీ వెళ్ళిపోతాయి అని చెప్పి నేను ప్రార్థన చేసిన. ప్రార్థన చేస్తే వాళ్ళ ఇంటి వాళ్ళు ఏమన్నారంటే, ఆ శక్తిని చూడలేము, పెద్ద పెద్ద మంత్రకాలనే తీసుకొచ్చి చూపించినాం, అది ఎవరితో దంగలేదు, నువ్వు చూస్తే గింతున్నావు, నువ్వేం ప్రార్థన చేస్తావు, నీతోనేమవుతుందని వాళ్ళు అన్నారు. వాళ్ళు అన్నప్పుడు సరే ఒక నిమిషం అయితే ప్రార్థన చేద్దాం, దేవుడు గొప్పవాడు అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ చెల్లే ఇంటికి వెళ్ళన్నది ఇట్లా పాము పడగల లెక్క నిలబడ్డాయి లేచి, ఈ జడ ఉంటుంది కదా అన్న, ఈ పడగల లెక్క లేచి నిలబడ్డాయి ఆమె ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తుండగా ఆ ఇంటికి వెళ్ళి లేచి నిలబడ్డాయి. నిలబడితోటే వాళ్ళందరూ కూడా భయపడి బయటకు వెళ్ళిపోయారు. బయటకు వెళ్ళిపోయి కొంచెం సమాధానపరిచి మళ్ళీ వాళ్ళని పిలుచుకొచ్చిన, పిలుచుకొచ్చి ప్రార్థన చేస్తుండగా ఆమెలోకి వచ్చి, నేను వెళ్ళిపోతున్నా, మళ్ళీ ఎప్పుడు కూడా మీ జోలికి రాను, నేను వెళ్ళిపోతున్నా, నేను ఉండను ఇక్కడ దేవుడు ఉన్న స్థలంలో నేను ఉండనని చెప్పేసి ఆమెలోకి వచ్చి మాట్లాడి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబం కూడా మహారాష్ట్రలో ఒక్కటే అతని కోసం వెళ్ళిన సువార్త 6 రక్షణ పొందుకున్నారు ఆ మహారాష్ట్రలో ఆమె ద్వారా. ఆ ఒక్క ఆత్మ ద్వారా అక్కడ ఆరుగురికి రక్షణ ఇచ్చినాం అన్న మేము. బస్సుల మీద తిరగటం, ఎక్కడంటే అక్కడ దిగటం ఎక్కటం, బస్సుల మీదనే తిరుగుతుంటుంది. ఒక్కొక్క రోజు ఎక్కడన్నా తిరంబడితే ఉంటుంటుంది, లేదంటే మళ్ళీ బస్సుల మీద వచ్చి మళ్ళీ ఇంటికి నడిచెళ్ళే వాళ్ళం. ఆ విధంగా వెళ్తూ వెళ్తూ ఒకరోజు నాగారమ్మ వెమ్లవాడ దగ్గర ఉంటుంది, అక్కడ ప్రార్థనకు వెళ్ళినాం. ప్రార్థనకు వెళ్ళినాం, అందరు కూర్చున్నారు, కొత్త కొత్తగా దేవుని నమ్ముకోలేని వారు కూడా మా దగ్గరికి వచ్చి ప్రార్థన చేపించుకుంటుండగా ఒక ఆమెకు 18 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు. 18 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు. అయ్యా మాకు ఇట్లా ప్రార్థన చేస్తారని తెలిసింది, మీ దగ్గరికి వచ్చినాం, 18 సంవత్సరాల నుంచి మాకు గర్భఫలం ఏం లేదంటే నేను ప్రార్థన చేస్తామా కళ్ళు మూసుకొని చెప్తే ఆమె ఏమన్నదంటే నాకు నీటి బుడగలైనవి అని చెప్పారు అయ్యా, నాకు కారని చెప్పారు, గిర్మిటి చేపించుకున్నాను నేను, కారని చెప్పారు హాస్పిటల్ అంటే అమ్మ దేవుడు గొప్పవాడు సజీవుడు, నాకు అవరం ఉంది ప్రార్థన చేస్తా అని చెప్పినప్పుడు ఆ ప్రార్థన చేస్తే ఆమె తెల్లారేమన్నదంటే ఆ రోజు తెల్లారి, ఆ రోజు అక్కడనే ఉన్నాం. తెల్లారేమన్నదంటే అయ్యా నేను నీటి బుడగల కోసం ఆపరేషన్కి వెళ్తున్నా, నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు సరే అమ్మ నువ్వు నమ్ముతలేవు కదా సరే వెళ్ళు అని చెప్పి ప్రార్థన చేసిన. నీటి బుడగల కోసం మన ఆపరేషన్ థియేటర్లకు ఆపరేషన్కి పోయినప్పుడు టెస్టులు రాస్తారు కదా అక్కడ, అన్ని టెస్టులు, యూరిన్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ అన్ని చేస్తామని టెస్టులు రాసినప్పుడు అమ్మ నీకు నీటి బుడగలు ఉన్నమాట నిజమే కానీ ఇంతకు ముందుండే ఇప్పుడు టెస్ట్లో మాత్రం నీటి బుడగలు లేవని చెప్తుండ్రు డాక్టర్లు, ఆ డాక్టర్లు చెప్తుండ్రు రిపోర్ట్లలో నీటి బుడగలు లేవమ్మా, ఇందులో ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అని చూపిస్తుంది, అసలు ఏం చేసుకొని వచ్చినావు అని చెప్పి డాక్టర్లు ఆశ్చర్యపోయినప్పుడు ఆమె నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసినప్పుడు నేను అన్న కదా సంతోషించి ప్రార్థన చేసిన, అమ్మా నీకు దేవుడు గర్భఫలం ఇస్తుండమ్మా సంతోషంగా ఉండు, నువ్వు హాస్పిటల్కి వెళ్ళక ఆపరేషన్ చేపించుకోక అమ్మ మళ్ళీ అని చెప్పిన. చెప్పినప్పుడు ఆమె నమ్మకుండా 2 నెలల దాకా ఇంట్లోనే ఉంది ఇంకా చేపించుకోకుండా. 2 నెలల తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే నువ్వు ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అని చెప్పిండ్రు. అట్లా అట్లా అట్లా ఆమెకు ప్రార్థన చేసుకుంటా ఆమె ద్వారా ఇంకొకళ్ళకు ఆమె కొడుకు పుట్టిండు 18 సంవత్సరాల తర్వాత కొడుకు పుట్టిండు ఆమె ద్వారా ఇంకొకళ్ళకు అట్ట తెలిసింది. తెలిసిన తర్వాత ఒక దగ్గర సువార్త పోయిన తర్వాత నేను అన్న కదా నడుచుకుంటూ తిరగటానికి ఇబ్బంది అవుతుంది అయ్యా, నాకు ఒక వెహికల్ ఉంటే చూడండి అని చెప్పి అడిగిన. నువ్వు బైక్ నడుపుతావంటే నాకు బైక్ నడపరాదు, స్కూటీ నడపరాదు, నాకు ఏం నడపరాదు, నేను సైకిల్ దొక్కుతా అని చెప్పి అడిగిన వాళ్ళని. సైకిల్ దొక్కుతా అని చెప్తే అడిగితే వాళ్ళు అన్నారు కదా అయ్యా మేము స్కూటీ నేర్పుతాం నేర్చుకుంటావా అంటే అంత డబ్బు నా దగ్గర ఎక్కడదయ్యా, నా దగ్గర డబ్బు ఏం లేదు, ఇప్పుడిప్పుడే కొత్తగా సేవ చేస్తున్నా నేను, దేవుని కోసం బ్రతకాలని ఆశపడుతున్నా, లేదయ్యా నా దగ్గర డబ్బులు ఏం లేవు కానీ ప్రార్థన చేయండి దేవుని చిత్తమైతే తీసుకుంటా అని చెప్పి నేను అన్నా. అంటే ఇంకొక దగ్గర అక్కడి నుంచి ఇంకొక దగ్గరకు తీసుకుపోతే వాళ్ళు అయ్యా మాకు 20 సంవత్సరాలు అవుతుంది మ్యారేజ్ చేసుకుందామంటే నాకు కుదరతలేదు, మాకు ఒకసారి ప్రార్థన చేస్తావా అని చెప్పి వాళ్ళ ఇంటికైనా వెళ్ళిన తర్వాత సరే అయ్యా ప్రార్థన చేపించుకున్నారు, మ్యారేజ్ కోసం ప్రార్థన చేసిన. చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఏమన్నంటే అయ్యా మాకు వెహికల్ కోసం ప్రార్థన చేయండి, వెళ్ళిన దగ్గరలో చెప్తున్నా వెహికల్ కావాలా వెహికల్ కావాలా, నడుపుడైతే నాకు రాదు ఇంకా తీసుకోవాలని ఒక ఆశ. వాళ్ళు అన్నారు కదా అయ్యా మా దగ్గర ఒక స్కూటీ ఉంది మరి సెకండ్ హ్యాండ్ది తీసుకుంటావా అని వాళ్ళు అన్నారు. తీసుకుంటే కానీ నాకు నడపడం రాదు అనే ఆలోచన కంటే ఎక్కువ డబ్బులు ఏం లేవు కదా నా దగ్గర అని నా మనసులో ఒక వేదన. ఆ రోజు 10,000 ఇచ్చిన దేవుడు ఈరోజు ఇయ్యడా అని చెప్పేసి సరే తీసుకుంటా అని చెప్పిన. తీసుకుంటా అని చెప్పినప్పుడు నా దగ్గర ఒక 500 ఉన్నాయి, వాళ్ళు కానుక పెట్టినాయి, ఒక 500 ఉన్నాయి, మరి ఆ స్కూటీ ఎంత అయ్యా అని చెప్తే 30,000 అన్నాడు. సెకండ్ హ్యాండ్ ఆ స్కూటీ 30,000 అంటే అంత డబ్బు నా దగ్గర ఏం లేదు కదా అని మనసులో ఒక బాధ. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకున్న తర్వాత అక్కడక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ గుంపు ఒక 80 మంది దాకా గ్యాదర్ అయినారు ప్రార్థనకు. 80 మంది దాకా గ్యాదర్ అయిన వాళ్ళందరూ కూడా యవనస్తులు వాళ్ళు ఏమన్నారంటే అయ్యా ఈ స్కూటీ తలం నువ్వు తీసుకో అని చెప్పి వాళ్ళు నా చేతికి ఇచ్చారు. నేను అన్న కదా ఈ స్కూటీ నాకు నడపరాదయ్యా, నేనేం డబ్బు మీకు ఇవ్వలేను కదా, ఈ స్కూటీ ఎందుకు ఇత్తురు నాకు తాళం ఎందుకు ఇత్తురు అంటే వాళ్ళు ఏమన్నారంటే అయ్యా మేము స్పాన్సర్ ఎత్తున్నాం నీకోసం, నువ్వు సేవ కోసం తిరుగుతున్నావు కదా నువ్వు దీన్ని వాడుకో అని చెప్పి నాకు ఇచ్చినారు. ఇది వాడుకో అని చెప్పి నాకు ఇచ్చినప్పుడు నాకు నడపరాదు కదా ఈ స్కూటీ నాకు నడపరాదు, నేను తీసుకుని ఎట్లా వెళ్ళాలన్నప్పుడు అక్కడున్న వాళ్ళు ఏమన్నారంటే అయ్యా మేము కొంచెం ప్రాక్టీస్ చేపిస్తాం నీతోని, ప్రాక్టీస్ చేపిస్తాం తర్వాత నువ్వు నడుపుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్తే ప్రార్థన చేసుకొని కొంచెం మెల్లగా దాన్ని నేర్చుకొని నేను ఆదిలాబాద్ కానీ కరీంనగర్ కానీ ఆ స్కూటీ మీద పరిచర్య కోసం అక్కడక్కడ తిరుగుతుండగా క్యాన్సర్ వచ్చిన వాళ్ళని తీసుకొచ్చినప్పుడు క్యాన్సర్ నార్మల్ రిపోర్ట్లు రావటం, పిల్లలు కాని వాళ్లకు నేను కొత్తగా సేవకు వచ్చినప్పుడు 22 మందికి కాన్పైంది, 22 మందికి కన్ఫర్మ్ అయి కొడుకులు పుట్టడం, మళ్ళీ తర్వాత దయ్యాలు పట్టిన వాళ్ళకు విడుదల అవ్వటం, ఎంతోమంది తాగుబోతులు మార్చబడటం, ఆ విధంగా కొంచెం దేవుణ్ణి ఎదిగిన తర్వాత ఎదుగుతూ అట్లా దేవుడు కొంచెం నన్ను ఆశీర్వదించుతూ, ఒకరోజు తిందామంటే కూడా బట్టలు లే తిందామంటే బియ్యం లేకుండా వేసుకుందామంటే బట్టలు లేకుండే నా జీవితంలో. నేను సేవకు కొత్తగా వచ్చినప్పుడు అందరు కూడా ఏ దేవుణ్ణి నమ్మి పిచ్చి లేపుకున్నాడు, ఆడికి తిందామంటే లేని స్థితిలో ఉన్నాడని చెప్పి అట్లా గాయపరిచిన నన్ను ఆ విధంగా తిరుక్కుంటూ అటు నేను నాకు చుట్టుపక్కల ఎక్కడైతే అక్కడికి నేను సువార్త నిమిత్తం వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను ప్రేమించి నన్ను బట్టలు కొనియటం, ఫోన్ కొనియటం, ఆ దేవుని ప్రేమను బట్టి ఒక్కొక్కళ్ళు 50 కిలోల బియ్యం ఇయ్యటం, 25 కిలోల బియ్యం ఇయ్యటం, ఆ విధంగా కొంతమంది తాగుబోతులు మార్చబడి, దయ్యాలు పట్టిన వాళ్ళు మార్చబడి, చిన్నగా మల్ల షెడ్ వేసుకున్నాం ఇంటి దగ్గర అందరి సహాయంతో, దేవుడి సహాయంతో చిన్నగా షెడ్ వేసుకున్న తర్వాత నా దగ్గర 4గా ఉన్న బిడ్డలు ఇప్పుడు 70-80 మందిగా మారినరు. నేను నూతనంగా బాప్తిస్మం ఇచ్చిన వాళ్ళు వాళ్ళందరూ కూడా, మేము బాప్తిస్మం ఇచ్చి రక్షించుకున్న వాళ్ళే, తాగుబోతులు క్యాన్సర్ వచ్చిన వాళ్ళు అట్లా 80 మంది మారినరు. 80 మంది మారిన తర్వాత అట్లా కొంతమంది ప్రతి నెల ఫస్ట్ బుధవారం రోజు వంటలు చేయటానికి దేవుని కృపను బట్టి 200 మంది 300 మంది ఒక్కొక్కసారి అట్లా బుధవారం ప్రార్థనకు అంతగానం భోజనాలు పెట్టినా కానీ మా దగ్గర కొదువ లేకుండా సమృద్ధిని దేవుడిచ్చి ఇంకొక సంఘం స్టార్ట్ చేయాలన్న ఆశతో వేరే దగ్గర దుబాక గ్రామంలో ఇంకొక సంఘం పెట్టినాం. అక్కడ ఒక 40 మంది విశ్వాసులు నూతనంగా రక్షణ తీసుకున్నారు మా దగ్గర. పక్షవాతం వచ్చిన వాళ్ళు విడుదల పొందుకొని అక్కడ దుబాకలో పక్షవాతం వచ్చిన వాళ్ళు, చేతబడితో మంచిగా అయిన వాళ్ళు, తాగుబూతులు మార్చబడ్డోళ్ళు, అక్కడ ఒక 40 మంది విశ్వాసులు, ఇక్కడ ఒక 150 మంది దాకా సండేకు నాకు ఖచ్చితంగా వస్తారు. ఇంకా ఆ విధంగా నేను మళ్ళా మీటింగులు పెట్టాలని ఒక ఆశ. దేవుని సువార్త బయటకు తీసుకురావాలి కదా, మనం ఇండ్లనే ఉండటం కరెక్ట్ కాదు అని చెప్పి మీటింగ్ పెడదామన్నప్పుడు నా దగ్గర పైసలు ఏమి లేవు, ఇంకా కొంచెం కొంచెమే 5,000 2,000 అట్లనే ఉంటుండే. అట్లుంటుండగా మరి నేను మీటింగ్ పెట్టాలని ఆలోచన కలిగింది. ఇంకా దేవుని సాక్ష్యం, ఈ సాక్ష్యం అనేకులకు తెలవాలని చెప్పి మీటింగ్ పెట్టాలని మేము ప్రార్థన చేసుకున్నప్పుడు మీటింగ్కు పైసలు లేవు కదా మరి అన్నప్పుడు దేవుడు అన్నాడంటే సమస్తమును నా చేతుల్లో అప్పచెప్పి నేను చూసుకుంటానని ప్రార్థన దేవుడు మాట్లాడిండు. ఆయనకు అప్పు చెప్పుకున్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు మా దగ్గర 5,000 ఉన్నాయి, ఇంత పెద్ద మీటింగ్ ఎట్లా జరుగుతుందని చెప్పి మీటింగ్ పెట్టినప్పుడు 85,000 ఖర్చు వచ్చింది. అప్పుడు ఒకళ్ళు 25 కిలోల బియ్యం, ఒకళ్ళు వంకాయలు, ఒకళ్ళు కూరగాయలు, ఒకళ్ళు ఇంకా ఇష్టమైనవి వాళ్ళు తీసుకొచ్చి 85,000 ఖర్చు వచ్చినప్పటికీ కూడా నాకు ఎక్కడ కూడా సందేహం లేకుండా, ఏ విషయంలో భయం లేకుండా, ఆ 85,000 కూడా ఎక్కడికి వచ్చినాయి కూడా తెలియకుండా ఆ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ జరిగినప్పుడు నా మీటింగ్ ద్వారా ఇంకా అనేకులు తెలుసుకొని వాళ్ళు మార్చబడటం, ప్రతి సంవత్సరం అట్లా మీటింగులు పెట్టాలన్న ఆలోచనతోని ఇప్పుడు 4 మీటింగులు పెట్టినామన్న. ఇప్పుడు 4 మీటింగులు నేను సేవకు వచ్చి 5 సంవత్సరాలు. కొంతమంది వ్యతిరేకం చేసిండ్రు, పెద్ద పెద్ద ఫాస్టర్లు కానీ మందిరాలు ఉన్నోళ్ళు కానీ, ఇంత చిన్న వయసులో నువ్వేం స్వస్థతలు చేస్తావు, నువ్వేం ప్రార్థన చేస్తున్నావు, అదంతా నీ భ్రమ, ఏదో భ్రమ పెడుతున్నావు మనుషులని, అట్లెట్లా జరుగుతుంది, స్వస్థతలు ఎక్కడున్నాయి అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడారు సేవకులు. ఇక కొంతమంది సేవకులు ఏమన్నారంటే, నువ్వు బిషప్ అయినవా, బిషప్ నువ్వు బిషప్ అంటే మరి నువ్వు తర్వాత బిచ్చగడి అవుతావు, నువ్వు బిషప్ ఏం కావు, మేమే 40 సంవత్సరాల నుంచి సేవలు ఉన్నోళ్ళమే ఎదగలేకపోతున్నాం, నువ్వేం ఎదుగుతావు అని చెప్పి మాట్లాడారు. తర్వాత అట్లా రాంగ్ నంబర్లో ఆనంద్ అనే వ్యక్తి నాకు పరిచయం అయింది, అంటే రాంగ్ కాల్లో ఆనంద్ అనే వ్యక్తి పరిచయం అయిన తర్వాత ఎవరు మీరు, మీ ఊరేంది, మీరు ఎక్కేంది అని చెప్పి అడిగినప్పుడు ఇట్లా మా చిన్నవాళ్ళు మీది ఎక్కడ అంటే చేయగలని చెప్పి అది ఇది మాట్లాడుకొని ఆ విధంగానే ఇక ప్రేమ అంటే ఫ్రెండ్స్గా మాట్లాడుకొని నేను ఎవరినైనా బస్సులు వెళ్ళినప్పుడు కానీ, నేను బయటకు వెళ్ళినప్పుడు కానీ దేవుని విషయంలోనే దేవుని మాటలు చెప్తే ఇంకా, అంటే వాళ్ళకు వాళ్ళు వినని వినకపోను కానీ చెప్తే ఇంకా దేవుని మాటలు, వాళ్ళు వింటే వినని లేదంటే లేదు కానీ చెప్పుకుంటూ ఇచ్చి పెడతా. అతనికి కూడా రాంగ్ నంబర్లో పరిచయమైన అతనికి కూడా దేవుని మాటలే చెప్పిన, దేవుని మాటలు చెప్తా ఆయన ఏమన్నాడంటే, నేను కళ్ళమ్మే వ్యక్తిని దుబాయ్లో, యేసు ప్రభు గురించి మాకు కూడా తెలుసు, మేము కూడా క్రిస్టియనే, మేము కూడా దేవుని నమ్ముకున్న వాళ్ళమే, కానీ మేము పని చేసుకోకపోతే బతకలేము, మీలాగా తిరగాలంటే మేము తిరగలేమని చెప్పి వ్యతిరేకించింది ఆయన కూడా దుబాయ్లో. వ్యతిరేకిస్తే నన్ను ఫోన్లో మాట్లాడుతుంటే ఒకరోజు ఏమన్నంటే, దేవుడు నేను వెళ్ళితే నువ్వేం చేస్తావు అంటే, అట్లా నన్ను వీలడు, నన్ను పిలిచే అవకాశాలు ఉండవు, నేను అట్లా రాను అని చెప్పి ఆయన అన్నాడు. అంటే పిలిస్తే కనుక నువ్వేం చేస్తావు అని చెప్పి నేను అడిగిన, అదంతా నీ భ్రమ అని ఆయన అన్నాడు. ఆ విధంగా కొద్ది రోజులు పెరుగుతూ అన్న మాట్లాడుకుంటూ నేను దుబాయ్ రావాలనుకుంటున్నా అని నేను అడిగిన. పాస్పోర్ట్ కూడా లేదు నా దగ్గర, పాస్పోర్ట్ కూడా లేదు కానీ దేవుడి దగ్గర అడుగుతున్నా. దుబాయ్లో ఒక్క ఆత్మ రక్షించబడితే సంతోషం కదా, ఒక్క ఆత్మ ద్వారా అక్కడ ఎవరైనా రక్షించబడతారు, ఖచ్చితంగా దుబాయ్ పోవాలంటే పోవాలని దేవుని దగ్గర అడుగుతున్నా. అడుగుతూ పాస్పోర్ట్ తీసుకున్నా. పాస్పోర్ట్ తీసుకున్న తర్వాత అతన్ని అడుగుతున్నా, ఆనందుని, నేను దుబాయ్ రావాలనుకుంటున్నా అంటే, ఒక నెల లాగు ఒక్క నెల లాగా నిట్టనే సతాయించుతుండు. సతాయించిన తర్వాత ఆయన కళ్ళు వెళ్ళిపోయి, అంటే బయట కళ్ళు అమ్ముకునే వ్యక్తి. ఆ విధంగా నేను పాస్పోర్ట్ తీసుకున్న తర్వాత ఒక 6 నెలల తర్వాత విజ పంపించిన తర్వాత నేను ఇంటికాడ ప్రార్థన చేసింది ఏంటంటే, ఒక్క ఆత్మ రక్షించబడాల అక్కడ దుబాయ్లో, ఒక్క ఆత్మ రక్షించబడ్డ చాలు సంతోషం అని చెప్పి దుబాయ్కి వెళ్ళిన. దేవుని పని విషయంలోనే దుబాయ్లో నన్ను అక్కడ మందిరానికి కూడా తీసుకుపోయినారు వాక్యం చెప్పడానికి, అక్కడ దుబాయ్లో సేవకులు కూడా. ఈ ఆనంద్ అనే వ్యక్తి కోసం నేను పరిచయాలు పెరిగి దుబాయ్ వెళ్ళి అతనికి దేవుని మాటలు చెప్తే, నేను దేవుని మాటలు చెప్తేనే కళ్ళు కదత్తుండే. నేను రోజు ఆ రూమ్లో ఉంచిండు నన్ను. నేను దేవుని మాటలు చెప్తే ఆయన కళ్ళు కాగత్తుండే, కళ్ళు కాగచ్చి నా పక్కనే ఉంటుండే. కళ్ళు కాగద్దు నా దేవుడు మన కోసం ప్రాణం పెట్టిండు అని నేను చెప్తే, నువ్వు మస్తు చెప్పినావు, నువ్వు చెప్తే ఎవడింటాను నీ మాట అని చెప్పి ఆయన కాకుండా ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తోలుకొచ్చి తాగిపిస్తుండే ఆ రూమ్లో. అట్లా ఆయన కోసం ప్రార్థన చేసి ఒకరోజు ఏమన్నట్టంటే, ఒకరోజు ప్రార్థన కూర్చో మనం ప్రార్థన ఏకీభవించు నాతోనని చెప్తే, నువ్వు చేసుకుంటున్నావు కదా సరిపోదా, నేను సైకిల్ మీద పోయేటప్పుడు కళ్ళమ్మేటప్పుడు కూడా నేను చేసుకుంటా, దేవుడు ఆడున్నాడు, హృదయములు ఉన్నాడు, అంతే సరిపోతుంది, ప్రార్థన చేసుకుంటూనే ఉండడు అని చెప్పి వ్యతిరేకించింది ఆయన కూడా దుబాయ్లో. వ్యతిరేకించిన తర్వాత ప్రార్థన చేసేవాడు మాత్రం మానలేదు, ఒకరోజు కూర్చుండ పెట్టుకుని బలవంతంగా ప్రార్థన చేసిన, ఏడ్చుకుంటూ ప్రార్థన చేసి, నువ్వు దేవుని కోసం బ్రతకాలయ్యా, దేవుని నీ కోసం ప్రాణం పెట్టిండు, నా కోసం ప్రాణం పెట్టిండు అని చెప్పి ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిన. ప్రార్థన చేసిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, నాకు చుట్టీలు ఏముండయి, ఈ గుడ్ ఫ్రైడే రోజు మాత్రం ఒకరోజు చుట్టూ ఉంటుంది కదా, కొద్దిసేపు చర్చికి వెళ్దాం పని అని తీసుకొని పోయిండు నన్ను. ఆనంద్ వ్యక్తి చర్చికి తీసుకొని వెళ్ళిన తర్వాత చర్చిలో వాక్యం చెప్పిండు, ప్రార్థన అయిపోయింది. ఆ రోజు ఒకటే ప్రార్థన చేసుకున్నా, నేను తిరిగి ఇండియా పోతే కనుక ఈ ఆనందం తీసుకొని వెళ్ళిపోలే, ఈ తాగుబోతుల మధ్యలో ఉండద్దు, ఈ తాగుబోతులు అంతా కూడా మార్చబడాలి, ఈ వైన్ షాప్ మూతబడాలని చెప్పి ప్రార్థన చేసిన ఆ మందిరంలో దుబాయ్లో. ప్రార్థన చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇంకెక్కువ తాగుతుండు. వాళ్ళు నలుగురు కూడా తాగి బాక్సులు పెట్టుకుని ఎగురుతుండ్రు రూమ్లో. ఇంకా వాళ్ళతో నాకు తగుతలేదు కానీ అయినప్పటికీ భరించుకుంటూ ప్రార్థన చేస్తున్నా, వీళ్ళని మార్చు ప్రభు అని చెప్పి. అక్కడ ప్రార్థన చేసినప్పుడు నేను అన్న కదా నాతో పాటు నువ్వు కూడా ఇండియా రా అంటే, ఆయన ఏమన్నాడంటే, నా పాస్పోర్ట్ నా దగ్గర లేదు, నేను కలివిలి పని చేస్తున్నా, నా పాస్పోర్ట్ ఎక్కడ పోయిందో కూడా నాకు తెలియదు, ఆ కంపెనీ కూడా నాకు ఆదుకులేదు అని ఆయన అన్నాడు. ప్రార్థన చేస్తే దేవుడికి సమస్తం సాధ్యమంటే, నా పాస్పోర్ట్ ఇప్పిస్తాడా మీ దేవుడు, అంత పవరా, నువ్వు అంత పవర్ ఉన్నావా, మరి పాస్పోర్ట్ ఇప్పిస్తాడే మాడుగు అని చెప్పి ఆయన అన్నాడు. నేను ప్రార్థన చేస్తే దేవుడు అన్న మాట ఏంటంటే, బ్లాక్ కలరు షర్ట్ వేసుకుంటాడు, బ్లాక్ షూ వేసుకుంటాడు, షూట్ వేసుకొని ఉంటాడు ఆయన. అక్కడికి వెళ్ళి అడుగుంటాడంటే, దుబాయ్లో మనకేం తెలియదు కదా అన్న, మనం ఎక్కడికైనా వెళ్తాం. నేను అడిగిన ఆనందిని, మీ కంపెనీ ఎక్కడన్నా తెలుసుకో, అక్కడికి వెళ్దామని చెప్తే ఆయన అంటున్నాడు కదా, నీకు చదువు రాదు, ఇంగ్లీష్ రాదు, మాట్లాడు రాదు, నిన్ను తీసుకుని నేను పోవాలా, నేను పని చేసుకునే వ్యక్తిని, నేను వీసా టికెట్ కొని ఇస్తాను, చక్కగా ఇంటికి వెళ్ళిపో, ఇక్కడేం మాట్లాడ అని బెదిరించిండు. నేనన్నా కదా ఒక్కసారి నా మాట విను, ఒకసారి పాస్పోర్ట్ తీసుకొద్దాం, పాస్పోర్ట్ తీసుకొచ్చిన తర్వాత నీ దగ్గరనే పెట్టుకో, నువ్వు ఇష్టం ఉన్నప్పుడు రా, కానీ నేను మాత్రం వెళ్తా అని చెప్పిన. వెళ్తా అంటే 14వ ఫ్లోర్కి వెళ్ళాలి మేము, 14వ ఫ్లోర్కి తీసుకొని పోయిన. ఈయన తీసుకొని ఇంకొక అన్నం తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఆయన ఏమన్నాడంటే, బయటకు వెళ్ళు నువ్వు అన్నాడు నన్ను. ఒక్కళ్ళు రావాలి లోపలికి ఎందుకు వచ్చారని చెప్పినప్పుడు బయటికి వెళ్ళి కూడా ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిన, ఈయన మార్చబడాల, ఈయన మార్చబడాల అని ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు ఒక పేపర్ రాసి ఇచ్చిండ్రు. పేపర్ రాసి ఇచ్చినప్పుడు జైల్లో ఉంది పాస్పోర్ట్, అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలన్నారు. ఈయన భయపడుతుంది ఇంకా, ఈ ఆనంద్ అనే వ్యక్తి జైల్లోకి ఎవాలంటే అక్కడ నన్ను అక్కడనే పట్టుకుంటారు, నేను ఎటు కాకుండా అయిపోతాను, నీ మాటలు విని, నీ దేవుని మాటలు విని నేను అక్కడనే అయిపోతాను, నువ్వు ఇక్కడనే అయిపోతావు, నేను అద్దనంగా నువ్వు మొండి పట్టు పెట్టినావు అని చెప్తే జైల్లోకైనా సరే చెరసాలను బ్రద్దలు చేసే దేవుడే, దేవుడి మాటని మనం నడాలని చెప్పి తీసుకు

చెప్పిండో ఆయన ఆయన పాస్పోర్ట్ ఆయన గుంజుకొని నేను వెళ్ళిపో నేను ఉంటా ఇక్కడ అని చెప్పిండో. ఆయననే నేను కూడా ఇక్కడ ఉండ నేను కూడా ఇంటికి వస్తా అని చెప్పి మాట్లాడిండు. మాట్లాడినప్పుడు ప్రార్థన చేసిన, దేవా నువ్వు గొప్ప దేవుడు, ఆయనను పట్టుకున్నందుకు. ఆయనతో పాటు ఈ నలుగురు, ఇంకా నలుగురు కళ్ళు అమ్ముతారు అందులో. ఈ కళ్ళు దుకాణం బంద్ కాదు, ఈ నలుగురు కూడా మార్చబడాలా. ఈ దుబాయ్ లింక్ ఇలాంటి వారు ఎంతమంది ఉన్నారో వారందరూ కూడా మార్చబడాలని అక్కడక్కడ క్యాంపుల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించిన. తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుని మాటలు చెప్పుకుంటే వీళ్ళ నలుగురి కోసం ప్రార్థన చేస్తున్నా. నలుగురి కోసం ప్రార్థన చేస్తే ఆ నలుగురిలో ఇద్దరు అంటున్నారు ఏంటంటే, నువ్వు భూమి తలక్రిందులైనా కానీ అది జరగని పని, కళ్ళమ్ముడు బంద్ కాదా, షాప్ బంద్ కాదు అని చెప్పి ఆ షాప్ ఓనర్, ఆ కళ్ళుకు ఆ యజమాని, దానికి ఓనర్, ఓనర్ నా దగ్గరికి వచ్చి నువ్వు వచ్చి అంగడి వేసిపోతాను వచ్చినావు ఇక్కడికి, వెళ్ళిపో, ఈ షాప్ బంద్ కావాలి అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నావట, పిల్లలు చెప్పారు నాకు అని చెప్పి వ్యతిరేకించిండు. వ్యతిరేకించినప్పుడు నేనన్నా కదా, ఖచ్చితంగా ఇది బంద్ కావాలా, దేవుడికి ఆయాసకరం, మీరు నలుగురు చేపట్టి 40 మంది ఖరాబ్ అవుతారు అని చెప్పి తిట్టిన. ఆయన అన్నాడు కదా, ఇట్లా కనుక చేతివంటే ఒప్పుకోనని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు ఆనంద్ అనే వ్యక్తిని నేను తీసుకుపోవాలంటే తీసుకుపోవాలి, ఏదేమైనా సాధ్యమే, ఖచ్చితంగా దేవునికి సాధ్యం, తీసుకుపోతా అన్నప్పుడు ఇంకో వ్యక్తి అంటుండు కదా, తీసుకుపో నేను మాత్రం 3 సంవత్సరాల దాకా ఇదే కళ్ళు అమ్ముతా అంటుండు అన్నప్పుడు ప్రార్థన చేసిన ఆనంద్ అనే వ్యక్తి పాస్పోర్ట్ తీసుకొని నాతో ఇండియాకి రావటం జరిగింది. నాతో పాటు ఆయన కూడా సేవ చేస్తుండు, అంటే పరిచర్య నా దగ్గర, షాపులు తీయటం, మైకులు సదరటం, సువార్త నిమిత్తమై నా కోసం రావటం. ఆయన నేను రానే రాను అక్కడి నుంచి రాను అనే వ్యక్తి నాతో పాటు వచ్చిండు. ఆయననే ఈ ఆనంద్ నాతో పాటు ఈరోజు సువార్త నిమిత్తమై భారం కలిగి కుటుంబం వదులుకొనైనా సరే దేవుని కోసమే బ్రతకాలన్న ఆశతో ఈరోజు నాతో పాటు ఇతను కూడా నాతోనే ఉంటున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి దేవుడు చేసినాయి. ఇంత చెప్పుకోవటానికి ఇంకా సమయం సరిపోదు కాబట్టి కానీ ఇంకొక అన్న కూడా ఆ దుబాయ్లో నా ఇంకా 3 సంవత్సరాల దాకా రాను అన్న వ్యక్తి కూడా ఇండియాకు రావటం జరిగింది. నాకు అక్కడున్న యజమాని ఎప్పుడైతే నన్ను బెదిరించిన వెళ్ళిపో ఇంటికి వెళ్ళిపో ఎందుకు ఇట్లా అంగడి చేస్తానికి వచ్చినావు అనే వ్యక్తి కూడా ఇండియాకు రావటం జరిగింది. ఆ షా వైన్ షాప్ మూతబడ్డది, అతను కూడా నా దగ్గరికి ప్రార్థన కోసం నా దగ్గరికి వచ్చి ఆ అన్న కూడా నా దగ్గర ప్రార్థన చేపించుకున్నాడు. నా షాపు బంద్ చేసుకున్నా నేను కూడా ఏదో పని చేసుకుని బ్రతకాలని ఇప్పుడు ఇంటి దగ్గరనే ఉన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ఒకప్పుడు చిన్న చిన్న జీవితంలో ఉన్న నాకు మరి తాగుబోతులు, దొంగలు, వ్యభిచారంలో చెడ్డ అలవాట్లకు బానిసైన బిడ్డలు కూడా ఎంతోమంది మా ప్రార్థన ద్వారా మార్చబడి మాతో ఇప్పుడు యవనాస్తులు ఒక 30 మంది దాకా మాతో పాటు సువార్త నిమిత్తమై తిరుగుతున్నారు. ప్రతి విషయంలో మాకు సహకరిస్తూ మాతో పాటు వాళ్ళు కూడా నా సొంత బిడ్డలుగా నన్ను ప్రేమిస్తూ నాతో పాటు 30 మంది బిడ్డలు ఉన్నారు. ఇంకా అలాంటి వ్యసనాలతో ఎంతమంది బిడ్డలు అయితే ఉన్నారో వారందరూ కూడా మార్చబడాలని మాకు ప్రార్థన, మా ఒక మనవి. ఇంకా బ్రతికినంత కాలం ఏ విషయంలో భయం లేకుండా దేవుని కోసమే బ్రతకాలని, ఆయన పరిచర్య చేయాలని ఆశ కలిగి ఇంకా అనేకులు నాలాంటి వాళ్ళు ఒకప్పుడు తాగుబోతుని, ఒకప్పుడు దొంగని, ఒకప్పుడు పూజారిని, ఒకప్పుడు లోకానుసారంగా తిరిగే వ్యక్తిని, నన్ను మార్చిన దేవుడు ఇంకా అనేకులను మార్చాలని నాదొక సాక్ష్యం.